是我哈拉哈拉做什么呀？哈拉哈拉做什么做什么呀？就是他们那帮老做什么呀？

0: అధిక భాషించు సూరత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకొడును క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందున్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్న మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతితిండి మతిహాని, మితతిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence, we'll have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: Atiga maatadatam cheta manavuni endu oka nervousness bayal deertuntadi.
0: By talking too much, we give a scope of being nervous.
1: Ee nervousness valla edi maatadalanu edi maatadakoodudu aneetuvanti vignata shakti kudanu kolipothuntadu.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadate anta sevalu manam aacharinchavachchu.
0: If we talk less, we can serve more.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: Through service we can develop friendship.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: కేవలము హలో హలో అని ఒకరినొకరు పలకరించుకోవటం కాదు మైత్రి.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattulandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi swaprayojanam anetundidi lakshyam nandinchukoni itarulu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka, yetti swaprayojanamu leka, preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: Yetti tatphaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evar nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukotam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu ani manam vicharana chesthe tanaku taane tanu gurtinchadaniki chakkaga avakasam ichukutundi.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: Evaraina nee friend unni ekkada unnav ante palani road lo unnanu cheppochunu palani nammari intlo unnanu cheppochunu లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend, where are you? He will say, I am present at such certain place in a hotel or his own residence.
1: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: Who is the one that stays there in that hotel?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: It's only the body that stays there in the hotel.
1: కానీ దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane taanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmalu taanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: So what is, where is his residence? Love.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరైనటువంటి యొక్క ప్రవర్తన చేతను సరైనటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kodanu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachunu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shiridi lo untunnappudu baba,
0: at one time when baba was there in shiridi,
1: das gan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name das gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాస్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్గన్ ను మాట్లాడించి, దాస్గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్గన్, హి సెడ్, దాస్గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్గన్.
0: దాస్గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్గన్.
0: దాస్గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యూ పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: హి సెడ్ వై నాట్ యు కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈజ్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: యూ టూ కెన్ స్టే హియర్.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పగా నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్ సర్టన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్. వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years he came, Bhagwan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani dhanam kosam kaani leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get this promotion?
1: Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటను మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
0: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామనవమి మొహరం.
1: మర్చావా నీవిచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్ దాస్ గన్, హావ్ యు ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి ఐ హావ్.
1: కానీ
0: సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హీ రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ హీ వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్.

0: I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతురికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్ వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు,
0: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ జ్యూవెల్,
1: ఎవరు తెచ్చి పెట్టారు,
0: హూ బ్రాట్ దెమ్ హియర్.
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్లా వచ్చి చేరుతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్ హియర్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone. ప్రతి ఒక్కటి
1: కూడాను తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత, తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీవన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ, నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ, యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్. పాండవులలో
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: The youngest of Pandava, Sahadeva, is an ordinary devotee.
1: Dharmajudu, Arjunudu, Bhimudu kudanu Krishnunni rayabariga pampadaniki oppukunnaru.
0: Dharmaja, Arjuna, Bhima accepted to send Krishna as an ambassador.
1: Kani Sahadevudu deeniki angikarinchaledu.
0: Sahadeva did not accept this proposal.
1: Krishnuni pai unnatundi prema abhimanam chetane Krishnuniki ee durmargulu daggariki etta pampali aneetundi okka దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు, వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపురం, సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్, దే ఆర్ రెడీ టు.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్.
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే 10,000 నాకు అన్నాడు.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హి విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ
1: కృష్ణ
0: కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజతలు లీల.
1: వై షుడ్ యు త్రో ది జాస్మిన్?
0: నుష్కరుణి బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దిస్?
0: సాలిక
1: ఎనఫ్.
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: బీ రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సరే, అర్జునుడికి సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: ద చారిటీ వాజ్ కెప్ట్ ఇన్ ద మిడిల్.
0: ఇంత శూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది.
1: కృష్ణస్ హార్ట్ మెల్టెడ్. Though he had all the valor and the courage.
0: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికి మనసు మారిపోయింది.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో.
1: How to bear the suffering, killing everybody, all relatives.
0: Krishna, నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: My eyes are reeling, head is reeling. Let's go back.
0: Indari bandhu mitru guru putrula jampi varinchutettulo.
1: How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers? How to bear it?
0: Puramanta kuda vellu bandhu mitrulu kadan teliyada athaniki bandhu mitrulanu teliyada?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratvam anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadu.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: The stage of youth comes in between and passes off.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపడటం ఎందుకు?
1: Why do you pride yourself of this youth?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైం వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధం లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: The commander in chief Bhishma was aged 112.
0: Alanti 112 years age vadu commander chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander in chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Aanati aahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for that strength.
0: Eenaati aahara viharamulanta kodunu dina dinamunaku kodunu ruddini gaavistu untundali.
1: The modern food and habits make us age.
0: Antiye kaakunda అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వి ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: ద స్టూడెంట్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద ప్లెజర్ హావింగ్ సాట్ అడ్మిషన్ ఇన్ టు ఇన్.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ రిమైన్ యాజ్ అ స్టూడెంట్.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: హి షుడ్ నాట్ హావ్ ఎనీ
0: కైండ్. విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: దెన్ యు విల్ స్పాయిల్ యువర్ ఎడ్యుకేషన్.
0: యా అనగా ప్రకాశము. ఏది అనగా ప్రకాశము,
1: విచ్ మీన్స్
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: దట్ విచ్ గివ్స్ దిస్ బ్రిలియన్స్ లైట్ ఇస్ విద్య.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ యూ షుడ్ సీక్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్, నథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: ద మోడర్న్ స్టూడెంట్ బై టాకింగ్ టూ మచ్ లూజింగ్ హిస్ పవర్.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: ద పవర్ గివెన్ టు ద స్టూడెంట్ విచ్ ఇస్ టు బి స్పెండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ టైమ్ ఈ స్పాయిల్డ్ బై ది టైమ్ హీ రీచెస్.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ప్రిజర్వ్ దిస్ పవర్ ఎనర్జీ గివెన్ టు
0: అస్. చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో ప్రిజర్వ్.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ వెరీ యంగ్ బాయ్స్ దే పుట్ ఆన్ గ్లాసెస్.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ యంగ్స్టర్స్ హావ్ గాట్ హియరింగ్ ఎయిడ్స్.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: వాట్స్ రెస్పాన్సిబుల్ ఫర్?
0: కలి ప్రభావమా?
1: ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ సో.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: యువర్ ఓన్ వీక్నెస్ ఇస్ ద కాజ్.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ అబౌట్
0: నథింగ్. కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: దీనికి రూపం వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్ ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ద లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సేక్రెడ్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్ సో లో యాజ్ మడ్.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్.
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ.
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: chala
1: pride,
0: chinnavi, viluvaleinatvanti,
1: they are mean, so low, no value.
0: Ilanti viluvaleinatvanti daniki mana viluvaleinatvanti yokka chamanu, viluvaleinatvanti shantini, viluvaleinatvanti yokka buddhini mana paadu chesukovatam manchidi kaadu.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: Puram cheppanu. P, P, P.
1: Bhagavan referred to three P's.
0: P, purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడు పిల్లలను మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the three P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్ డిటర్మినేషన్.
0: ప్రతి దానికిడను ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్. దేనికి? వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యు షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: Where and how in what way we should make of this use
0: ee vicharana chesinappudu mana pattudala sakramaina margamlo praveshistundi.
1: When inquiring this direction determination
0: kaani
1: will be correct.
0: Kaani ee yuvakulaku ee aavesham vachinanta tachaname ee pattudalanu vadal petti andulo karya roopamlo praveshistuntaru.
1: The modern youth, the moment they are agitated, emotional, they give up the determination is not to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్, స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్
0: ఇన్ ది కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్
0: విట్నెస్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: అదే అవేర్నెస్.
1: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాది.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్, చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్తు.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ ది చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్
0: ఈ వెలుగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది ఏమి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagavan tells
0: F,
1: us for
0: F,
1: it.
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Kanu ni conscience ni follow chey.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యర్ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యర్ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యర్ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattedo, pattane pattitiri, pattune geduda ka atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke chelududa ka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: అడిగినదేదియో అడగనే అడిగితిరి అడిగినదిడుదాక విడువకుండు.
1: హ్యావింగ్ ఆస్క్ డోంట్ డ్రాప్ డోంట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: He has to confer grace out of disgust.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you should ask falling unconscious.
0: అంతియే కాని నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
0: అది ఏ డిటర్మినేషన్?
1: That is determination.
0: అది ఏ పట్టుదల?
1: That determination.
0: ఆ పట్టుదల దేనిపైన ఉండాలి?
1: What is it?
0: పవిత్రమైనటువంటి దానిపైన.
1: You should.
0: పరోపకార సంబంధమైనటువంటి దానిపైన. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: You should determine to do sacred things and to render
0: service. ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: You should never determine to harm others. That would not help you either.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: Students should determine in this direction.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: You should develop proper friendship for this.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: What is that friendship?
0: అది ఏ దైవం.
1: Friend is God.
0: రియల్ మిత్రుడు దైవమే.
1: The real friend is only God.
0: శ్రుత్ శ్రుత్ అని చెప్పింది గీత.
1: గీత
0: అనగా ఏమిటి? ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా.
1: Without expecting anything in return.
0: ఏ దానిని కూడా నీ నుంచి ఆశించకుండా.
1: Does not expect anything from you.
0: నిన్ను ఏ విధమైనటువంటి దాన్ని కోరకుండా.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో.
1: With total renunciation.
0: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: It is the divine hand that helps you in every task that you undertake.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: At all periods of time everywhere.
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: God's hand is always a helping hand.
0: కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: That help we should always desire for.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: What is the use of other sorts of help?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
1: You may have number of dogs, they can all never be equal to a tiger.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: The modern students with the courage, they determined.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: This is the weakness in this modern age.
0: Okanadu,
1: one day,
0: adavi lopala undinatundi jinkalanni cheri,
1: all the deer over there in the forest,
0: oka conference jarukunnayata.
1: They held a conference.
0: Ee conference lopala,
1: there in the conference of the deer,
0: aa deer kanta kodana oka adhyakshudainatundi vaadu oka vidhamainatundi pratigna chesadata.
1: The president of the conference of the deer has vowed there.
0: My dears, ఓ ప్రియమైనటువంటి జింకలారా,
1: హీ సెడ్, ఓ డియర్ డియర్స్,
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారము.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామస్.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడా నువ్వు ప్రేమిస్తుంటాడు.
1: God loves deer.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: We have so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తాము చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All deers were ready, passing the resolution unanimously.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్, One dog there in the forest barked loudly.
0: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: Is one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred.
0: కాలం ఏ విధంగా కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad company.
0: దుష్కార్యంలో ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాట్పడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel happy when they are
0: కొడుకు కుమారుని యొక్క మంచి పేరు, మంచి పేరుని తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: ఉంటుంటాది.
1: This is the trend now.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack any time.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad quality.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye.
0: That's all.
1: You should not talk too much.
0: Amitanga maatladutupothe yemem ostayo inka manu nunchi.
1: By talking too much you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైన భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెడుతుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: ద గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద
0: వే. తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ద
0: వే. శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడి.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు శూరత్వం అధికమయ్యే.
1: Therefore this kind of valor of talking
0: is karigipoyi.
1: The action is less and less.
0: Gatukulu adambaramulaye.
1: Life is full of pomp and show.
0: Neeti vidyarthi bratuku ee naatida ee paatidaaye.
1: This is the sort of modern life of a student.
0: Chetta peru manam techukokoddu.
1: We should not get a bad name.
0: Vidyarthi anaga vidyam atteeti vidyaha. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫర్ స్టడీ.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: టీచర్. తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్. ఇదే
0: మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్.
0: ఎవరు?
1: హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ద లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం.
1: ఫస్ట్ బ్రహ్మచర్యం.
0: గృహస్థం.
1: హౌస్ హోల్డ్.
0: వానప్రస్థం.
1: వానప్రస్థం.
0: సన్యాసం.
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము. విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇన్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: కానీ ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్ప కూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a
0: manchi
1: student.
0: పేరును సంపాదించాలి.
1: You should get a good name.
0: ఇంటిలో బయట కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.
1: At home and outside, you should get good name.
0: పుత్రోత్సాహమునాడు. పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు, పుత్రోత్సాహము.
1: It's not merely distributing sweets on the day one begets a son.
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి.
1: The day when he
0: ప్రపంచమంతా జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడు అంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతేకాని వారికి చెడ్డ పేరు కావాలని, ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్,
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దేర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకనే అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతని దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసెటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్, విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్, విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నాడు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దంగా వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. ఈ శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుడు వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్ టు ది
0: సౌండ్ ఆఫ్ గాడ్? ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యు విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యు క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యు విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye, nishabdamloni shabdam.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu, aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani

0: None of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక్క గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ 1 hour అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి ఒక శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: శ్రమపడి పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means where limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can be rested.
1: నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ అమనస్క విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసుంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మానిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్యా విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ ఫా
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియా.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: The waking state, the dreaming state, the deep sleep state and turiya.
1: Kanuka manamu turiya avastha lopala enta vishrantanu manam teeskovali.
0: In the last state of turiya
1: kani aneka mandi pillalu nidra lopala kudanu sarainatvanti oka idi undadu eppudu kudanu talustune untaru edo okati.
0: Because even while you are in sleep we go on thinking.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: We spend the whole night reading 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: What is the use?
1: 20 pages చదివావు.
0: You have gone through 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: Next morning you don't remember even 1 page of
1: information.
0: What's the reason?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: Because the natural sleep is very essential.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: By giving up sleep you will never pass.
1: కానీ నిద్రపో.
0: Sleep.
1: Early get up.
0: And then get up early.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి. అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకనే నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ అవుట్ ద డే దే కమ్ బ్యాక్ టువర్డ్స్ ఎవరీ సౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేతల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టువర్డ్స్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: Talk what is necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters related to your subject.
1: హలో అంది హలో అని అంతే.
0: Always restrict yourself.
1: మాయా పైసా ఇచ్చి కనిపించుకుంటే 4000 ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: You got the relationship by spending naya paisa. You cannot give it up even spending 4000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్షిప్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: యూ షుడ్ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్. ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ ఇస్ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని కలిసి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా నువ్వు పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, తారకము, సాంఖ్యము అండ్ అమనస్కము, యు ఫైండ్ త్రీ అదర్ ఆస్పెక్ట్స్, పారమార్థిక, ప్రాతిభాసిక అండ్ వ్యావహారిక.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాసికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాసికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: Without water, there will be no waves.
1: Yeta vata, alalu, nurugu, rendu kudanu, ee samudram yokka neetito cherinatuntivi.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: Kanuka paramarthikam veru, vyavaharikam veru, pratibhasikam veru, ani manam bhavinchakoodadu.
0: So we should not consider paramarthikamu, vyavaharikamu, and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం త్రిదళాకారం త్రినత్తం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu Atmaninu Vyavaharikamu Ahankaramaniyu Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma Aham. ఇది ప్రత్యేకించినటువంటివి.
0: ఆత్మ అండ్ అహం ఆర్ సెపరేట్.
1: ఆత్మ సముద్రము.
0: ఆత్మ ఈజ్ ఓషన్.
1: ఈ అహం అలలు.
0: అహం ఈజ్ ద వేవ్.
1: అయితే అంతర్దృష్టితో మనం విచారణ చేసినప్పుడు రెండూ ఒక్కటే కాని సముద్రముల కంటే అలలు వేరైనటువంటివి కాదు.
0: హౌఎవర్ వెన్ వీ డైవ్ డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tilliyandu oil cherinattuga,
0: just there is oil in the till seeds,
1: charakunandu rasamu chakkara theyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: In Paramarthika, the Vyavaharika is present inside.
1: Samudram leka alalu ledu.
0: Without ocean, there is no wave.
1: Ade vidhamgane, tandra leka koduku ledu.
0: Likewise, without the father, there is no son.
1: Koduku leni tandri undavachunu kani, tandra leni koduku undadaniki veelu kadu.
0: There may be a father without a son, there cannot be the son without the father.
1: Ade vidhamgane, Paramarthikam leka, వ్యావహారికం అనేటువంటిది ఉండటకు వీలు కాదు.
0: లైక్ వైజ్ విదౌట్ పారమార్థికం వ్యావహారికం కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్ భావాయ.
1: ఇది వేదాంతం నందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావ స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: This universe is the combination of cause and effect.
1: ఈ యొక్క జగత్తు నందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగి వచ్చి సర్వరూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: చక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ద పీకాక్ విత్ వేరీడ్ కలర్స్ ఆన్ హిస్ ఫెదర్స్,
1: సర్వ మానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ విష్ణు సో బ్యూటిఫుల్ విత్ ది ఎంటైర్ ఇంగ్రీడియంట్ డివైన్ క్వాలిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: వేదము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక శిరస్సులతో కూడినటువంటి ఈ విశ్వము,
0: దిస్ యూనివర్స్ హెస్ సో మెనీ హెడ్స్,
1: అనేక నేత్రములతో కూడినటువంటిది ఈ విశ్వము,
0: దిస్ విశ్వ హెస్ సో మెనీ
1: అనేక పాదములతో కూడినటువంటిది ఈ విశ్వము,
0: సో మెనీ ఫీట్ ఓవర్ దేర్.
1: దీనిని పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడాను విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ God has another name, Kutastha.
1: Kutasthudu anaga emiti?
0: What is the meaning of this?
1: Anaga Bhagavantuni yandu ee yokka anninti yokka ekatvamu nirupincheetvanti yokka tattvamu untunnadi.
0: Kutastha, this in the divinity there is one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu ala samudramu moolinti yokka ekatvam ee vidhanga untundado divyatvamlo undinatvanti yokka సృష్టి స్థితుల ఏమలు కూడాను ఈ కూటస్థమైనటువంటి స్థితికి చేరుకుంటుంటాయి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ సేమ్ వాటర్ దేర్ ఇన్ ఎ వేవ్ అండ్ ఆల్సో ద ఫోమ్, యూ ఫైండ్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ ఇన్హిలేషన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ ద డివినిటీ
1: కూడాను సచ్చిదానంద సముద్ర సాగరం నుండి ఏర్పడినటువంటివే.
0: ఎవ్రీథింగ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ఇది ఏ మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందము.
0: ఇట్ ఈస్ ది బ్లిస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుక ఈ ఆనందమునకు మూల కారణము సచ్చిత్ అనేటువంటిదే ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము,
0: సత్ మీన్స్ సత్య ట్రూత్,
1: చిత్ అనగా జ్ఞానము,
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్,
0: సత్,
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందుకు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటుంది.
0: దిస్ షుగర్ యు మే మిక్స్ ఎనీవేర్, ఇట్స్ కాఫీలో చేర్చు
1: ఇది మధురంగానే ఉంది.
0: యు మిక్స్ ఇట్ ఇన్ కాఫీ ఇట్ ఇస్ స్వీట్.
1: టీలో చేర్చు మధురంగానే ఉంది. పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: రైస్ పుడింగ్,
1: నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: ఇన్ వాటర్ ఇట్ ఇస్ స్వీట్.
1: కనుకనే ఇది పానకం అనేటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్, సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: దేర్ఫోర్ ద టేస్ట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్, దట్ ఈస్ ది బీయింగ్ సత్.
1: అది ఏ చక్కెర,
0: దట్ ఈస్ షుగర్.
1: చిత్,
0: చిత్,
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
0: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతుంటాది.
0: ఇట్ ఈస్ అలైవ్, లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
0: For this life, water is responsible.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
0: సో చిత్ ఈజ్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే, నీరు నీరే.
0: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
0: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగా సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
0: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
0: సో ఆనంద బ్లిస్ ఈజ్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వము నిరంతరము ఉండేటువంటిది.
0: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా ఈ జగత్తులో దేనికి నీ రాణింపేలేదు.
0: Without this atma being, there is nothing like life
1: anywhere. Super special power ఒక అనేటువంటిది ఒక పేపర్ ఒకటి ఉండాలి. Who's super special paper?
0: There is a paper by name Super Special Paper.
1: Chala viluvainatunte paper.
0: Highly valuable paper.
1: Dani paina aksharamulu chuste chakkani andanga undetunte aksharamulu.
0: On Super Special Paper, beautiful letters.
1: Letters. ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
0: హౌ ఆర్ దే?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
0: దే ఆర్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భవ పాశముల తృంచి మనోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేష గోప దాసు నీబోచోటి బుషకి చేపేగా బ్రోవరారా, ఎంత అందంగా ఉంటుంటది. మేటియ త్రికూట పీట సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పటాల మృదు మాటలచ్చే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వం. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
0: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు.
0: సో ఏ లెటర్ రిటన్ in a poetic style.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
0: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
0: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
0: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ ప్యూర్.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
0: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
0: పోయిట్రీ హాస్ ఇట్స్ ఓన్
1: వాల్యూ. అక్షరములకు విలువ ఉంటుండాలి.
0: లెటర్స్ టు హెడ్స్ ఓన్
1: వాల్యూ. కవర్కు విలువ ఉంటుండాలి.
0: కవర్ హాస్ వాల్యూ.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
0: పేపర్ హాస్ వాల్యూ.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
0: Yes. He has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
0: But it is not it has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
0: Why?
1: స్టాంప్ లేదు.
0: Because there is no stamp on the envelope.
1: అది అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందు కూడాను మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందు కూడాను అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు అక్కడ.
0: We do bhajan with all the rhythm, the tune and the beat. But the bhajan, the envelope, doesn't carry the stamp of
1: Atmananda.
0: The bhajan should carry with it the stamp of confidence, self-confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
0: This stamp of self-confidence is not
1: confidence
0: there.
1: In you, confidence in God.
0: So confidence in you and confidence in
1: this
0: God.
1: This is the greatness of secret of greatness.
0: This is the secret of greatness.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
0: This we should know today.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి ఒక కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి? స్టాంప్ లేదు.
0: Without affixing the stamp of confidence, what is the use of beautiful letters and poetry?
1: విశ్వాసము మొట్టమొదటిది.
0: Therefore, in Vedanta, this confidence is most important.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
0: This విశ్వాసం should have the second aspect, steadfastness, శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
0: And the third aspect is love.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
0: When once there is love, there will be steadfastness. When once there is steadfastness, there will be confidence.
1: శ్రద్ధ ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
0: Therefore, faith, steadfastness and love are not different. They are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒక్కటైపోయిందో,
0: జస్ట్ as the foam and the wave and ocean are one and the same.
1: ఈ విధమైన శ్రద్ధ విశ్వాసము ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
0: వి ఆల్సో ఫైండ్ ద సేమ్ ఐడెంటిటీ ఇన్ ద యూనిటీ ఇన్ ఫెయిత్ స్టెడ్ఫాస్ట్నెస్
1: అండ్ లవ్. సరి అయినటువంటి యొక్క ఆధారము.
0: దిస్ ఈస్ ది ట్రూ బేసిస్ ఫార్ వేదాంత.
1: ఈ వేదాంతం నందు ఇచ్చ పరేచ్ఛ వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ.
1: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: ఈ మూడింటి ఎందు ఉండేటువంటి అంతరార్థములు ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ.
0: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
0: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ.
1: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
0: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ as freedom to move about and to talk as we like.
1: Antarathamu.
0: It is not inner significance.
1: Swa icha is swechha.
0: Swa ఇచ్ఛ ఈ స్వేచ్ఛ,
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
0: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ
0: ఆత్మ
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
0: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ,
1: నేను,
0: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
0: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత ఎందుకూడను పరధర్మ స్వధర్మ అన్నాడు.
0: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inkoru vaishya dharmamo, edo ilantivi jati mata kulamu edumulaku sambandhinchinatundi danni swadharmalaga bhavistunnaru. Kani idi kadu swadharmam.
0: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not so.
1: Swa, atma.
0: స్వ ఆత్మ.
1: ఆత్మధర్మమే స్వధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
0: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
0: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
0: One is one lettered I.
1: One letter I.
0: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
0: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I. Dehamu.
0: E, Y, E, I is the body.
1: Ekacharam I, Atma.
0: One lettered I is Atma.
1: దేహము లేకపోతే ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోలేము.
0: వితౌట్ ద బాడీ యు కెనాట్ రియలైజ్
1: ఆత్మనే లేకపోతే దేహం అనేటువంటి దాన్ని ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ ఆత్మ ద బాడీ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కాబట్టి దేహాత్మ జీవతత్వం మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద బాడీ
1: త్రికూటము
0: అన్నారు.
1: మూడింటి యొక్క ఏకత్వము.
0: ఇట్ ఈస్ యూనిటీ ఆఫ్ ది త్రీ.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్
1: స్వయిచ్ఛనగా
0: స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యములో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రమో విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి దీనిని వరించి దీనిని ప్రవర్తించాను.
0: స్వయిచ్ఛ. వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బీ దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
0: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని ఆనందం కాని అది నా యొక్క రైట్.
0: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
0: I am bound to suffer, face the
1: consequences. వెనకంచి వేయకూడదు.
0: I will never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
0: And action done with such a faith is swechha.
1: Inka parechha.
0: The second parechha.
1: Parechha anaga itarula valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
0: By force or compulsion or encouragement by outsiders, you do an act.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరుల యొక్క ప్రోద్బలము చేత.
0: Because of force by others.
1: ఇతరుల యొక్క ఒత్తిడి చేత.
0: Because of pressure from outside.
1: ఒక కర్మను నీవు ఆచరించావు.
0: You do an act.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
0: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యూ ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ హౌ కెన్ అదర్స్ ఫోర్స్ యూ టు డూ.
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
0: దేర్ఫోర్ దిస్ విల్లింగ్నెస్ టు డూ దట్ ఈస్ దేర్ అండ్ దిస్ ఎంకరేజ్ బై ఫోర్స్.
1: ప్రోత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
0: దేర్ఫోర్ దో ఐఎమ్ ఎంకరేజ్ ప్రాంప్టెడ్ టు డూ బై అదర్స్ ఐ షుడ్ బి ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్. థర్డ్ వన్ ఐఎచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు.
0: ఇట్స్ నాట్
1: లేక నా స్వసంకల్పము కాదు.
0: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
0: ఇట్ హెస్ కమ్ టు మీ యాస్ ద విల్ ఆఫ్ గాడ్.
1: లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
0: ఎవ్రీథింగ్ హెస్ కమ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్. ఐఎమ్ రెడీ టు ఫేస్.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
0: ఇట్స్ నాట్ ద ఫోర్స్ ఫ్రమ్ అవుట్
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టం చే.
0: నాట్ ఆఫ్ మై ఓన్.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
0: ఇట్స్ ఆల్ ద డివైన్ విల్.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
0: వాట్ ఎవర్ దట్ కమ్స్ టు అస్ అవుట్ ఆఫ్ ద డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బీయింగ్ ప్రాంప్టెడ్ బై ద డివైన్ ఆర్ వాట్ యు కాల్ డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్, సేక్రెడ్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ విల్ బి గివెన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
0: బట్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ బ్రాడ్ మైండెడ్ స్పిరిట్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్.
1: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
0: హీ డజంట్ వాంట్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ సిన్ఫుల్ డీడ్స్.
1: పాప ఫలం వద్దంటున్నాడే కానీ పాప కార్యం చేస్తున్నాడు.
0: హీ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ బట్ హీ కమిట్స్ ఎ సిన్.
1: పాప కార్యం ఫలితం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
0: ఇఫ్ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ వై షుడ్ హి కమిట్ ది సిన్?
1: పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ యు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచ మానవః. పుణ్యఫలం కావాలని ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
1: కానీ పుణ్యకర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
0: బట్ యుల్ నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
1: ఎందుకు?
0: వై?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించడం.
0: యు డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
1: కనుక నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
1: పాప ఫలం నీ వద్దనకూడదు.
0: You cannot deny.
1: నేను చేశాను, తప్పక రావాల్సింది అది.
0: ఐ కమిటెడ్ ఎ సిన్.
1: రిజల్ట్.
0: దేర్ఫోర్ రిజల్ట్స్ యు మస్ట్ ఫేస్.
1: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నికి నిన్ను కాలుస్తుందే కానీ అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
0: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
1: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని, నీ కర్మ ఫలం నీవు అనుభవించే తీరాలి.
0: Whether you like it or not, you must face the music, the consequence.
1: ఇది వ్యావహారిక సత్యం.
0: This is వ్యావహారిక సత్యం.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
0: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
1: అగ్ని ఉండినప్పటికీ,
0: దో దేర్ ఇస్ ఫైర్,
1: నీవు దానిని ముట్టినప్పటికీ,
0: యు మే టచ్ ఇట్,
1: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
0: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
1: ఏ విధంగా?
0: హౌ?
1: అనగా
0: మీనింగ్
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
0: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
0: యు విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
1: కనుక అగ్ని కూడా నువ్వు దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
0: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఈ పంచభూతములో అగ్ని కూడా ఒకటి.
0: అమంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందుకు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
0: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చేయాలి.
0: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
0: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
0: What is it, the progeny to this aham?
1: Sankalpam puttindi.
0: The thought is born to this aham.
1: Ee sankalpam nunchi edi puttindi?
0: What is it next?
1: Kevalam vaak puttindi.
0: It is the word or the speech faculty.
1: Kabatti vaak sankalpam nunchi puttindi.
0: Therefore word is born to sankalpam.
1: Sankalpam aham nunchi puttindi.
0: And sankalpa is born to this
1: aham. Aham aatma nunchi puttindi.
0: And aham is born to this aham. Ee vidhanga
1: teesukunte idi e triputi.
0: So this is what you call trinity or triputi.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ మునిమనవడు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
0: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
1: అహం అనేటువంటిది సన్.
0: అహం ఈస్ ద సన్.
1: ఆత్మకు అహం సన్.
0: దేర్ఫోర్ అహం ఈస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
0: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
0: వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
0: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్ కూడా ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హ్యావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
1: ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
0: వాట్ ఈ ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
1: సత్ చిత్ ఆనందము.
0: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈజ్ సత్ చిత్ ఆనంద.
1: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
0: సో దిస్
1: ముగ్గురికి కూడాను ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటి సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
0: సో ది లీగల్ హైర్స్ టు ది సత్ చిత్ ఆనంద ఆర్ ద సన్ గ్రాండ్సన్ అండ్ గ్రేట్ గ్రాండ్సన్.
1: ఆనందం లేదు నాలో అని అనుకోకూడదు.
0: సో నో వన్ షుడ్ థింక్ దట్ దేర్ ఇస్ నో ఆనంద విత్ వన్ సోల్ సెల్ఫ్. ఇట్ ఇస్ యువర్ రైట్.
1: చూసావా? ఇంకా నిరంతరము ఒక విధమైన సత్యనిత్యమైనటువంటి వాడుగా నేను ఉండాలి అని ఆశిస్తున్నావు.
0: దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇస్ యువర్ రైట్.
1: ఇంకా పవిత్రమైనటువంటి ఒక ఆనందము చిత్తు చిత్ అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ చిత్?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: దట్ ఈస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఆ ప్రజ్ఞానం నీ యందే ఉంటుండాలి.
0: దట్ ప్రజ్ఞాన ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ సచ్ చిత్ ఆనంద.
1: నీ యందే ఉంటుండాలి ఈ సచ్చిదానందము.
0: దిస్ సచ్చిదానంద ఇస్ విత్ ఇన్ యూ.
1: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
0: సిన్స్ యూ డు నాట్ నో యు ఆర్ విక్టిమైజ్డ్ by this ignorance.
1: Vidyarthulara,
0: students,
1: neenku oka chinna katha untundali.
0: For this a small story.
1: Oka marriage jarugutundali.
0: Marriage was taking place.
1: Oka kanya vaipana varu oka intindlo unnaru.
0: Bride's party were staying at one residence.
1: Baludu yokka idi inkoka intilo untunnaru.
0: Bridegroom's party at another place.
1: Madhya lopala oka sambhashana jarapadaniki oka sambandhi erpaddadu.
0: A person was there who will arrange a talk on both sides.
1: Kanya vaipuna velutunnadu pratisariya prati paryayamu varini dabaisthunnadu.
0: Every time he goes to bride's party and commands them.
1: Emtandi meer vela velakanta maaku tiffin coffee lu ilantunta supply cheyatam ledhu mee vivaham anetundi em inta grand ga chestaru anukunnanu meer sariga cheyatam ledhe baayi vishayam lopala em maatram meer shraddha pettukovatam ledhe ani vaadisthunnadu.
0: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
1: Maroka paryayamu bai vaipunu vastunnadu.
0: Next time he visits the bridegroom's party.
1: Ee chesi pettina enni paryayalu pichina meer raavatam lede vantalanta chalabadi pothunnayi meer tappaka rani taraga ani vaadanu pedda jabardast chestunnadu.
0: On the other hand he visits the bridegroom's property and says, Arjun says, why don't you come sir? Come on, all things are ready, why don't you come?
1: He boy side jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
0: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
1: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడని వీరు తలుచుకుంటున్నారు.
0: ది బ్రైడ్స్ పార్టీ ఫెల్ట్ దట్ హీస్ ఎ వెరీ విఐపీ రిప్రజెంటింగ్ ది గ్రూప్ పార్టీ.
1: కానీ స్వతంత్రం పెద్ద పెచ్చి పెరిగిపోయింది.
0: అండ్ యూ సో ఇండిపెండెంట్ బ్యాంకింగ్ బోత్ సైడ్స్.
1: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్లకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
0: బోత్ ది పార్టీస్ వర్ వెక్స్డ్ అల్టిమేట్లీ విత్ హిమ్.
1: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను?
0: Then they started inquiring, who is this man?
1: Boy said, varu chi girl said, evarandi itanu annada maake em teriyadandi ani veerannaru.
0: Boys side people came and asked, who is this man? They said, we don't know.
1: Girl said, ucharu tirigi evarandi itanu unnaru maake em teriyadu unnaru.
0: Girls party came and said, who is this man? Boys said, they don't know.
1: Iruvuru kodalu inquiry prarambham chestapudike veedu palayanu.
0: Then both the parties came there and started inquiring about this man. He ran away.
1: మన గుట్టు బట్ట బయలుపోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
0: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవేశించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకు జబర్దస్త్ చేస్తుంటాది.
0: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards atma at one time, moves towards nature at another time, and just plays the mystery.
1: Ee atma anatma yokka sambandham enpudu antu discrimination vicharana saripinappude enquiry saripinappudu ee ajnanam anetundi antardhanam aipothu.
0: When once we make enquiry in depth of these two things, atma and the nature, this ignorance will run away.
1: Adi ee naadu manamu jarapatam ledhu.
0: That we are not doing.
1: Ee naadu atti enquiry jarapatam ledhu.
0: No enquiry is present today.
1: Ee atmana anatmana.
0: Is it this atma or that which is not atma?
1: Idi praptamainatundiya parathamainatundiya?
0: Is that world or worldly or spiritual?
1: Aneetundi vicharana manam cheyakunda povatam chethane idi manamulu aneka vidhamuluga kudanu peedistu untundadi.
0: As we don't inquire this way, we are put to trouble.
1: Kanukune enquiry cheseetundi dantu naalugu margamulu untundayi.
0: There are four paths of inquiry.
1: Ee naadu vidyavantulu meekandarki telisina baga.
0: You know, you're all educated, you know pretty well.
1: Idantha mee yandu untinatundi naaku kudanu bookish knowledge.
0: What all you have is bookish knowledge.
1: ఈ bookish knowledge కొన్ని దినాల తర్వాత superficial knowledge గా మారిపోతుంది.
0: After some time bookish knowledge turns into superficial knowledge.
1: ఈ superficial knowledge పోయిన తర్వాత special general knowledge వస్తుంది.
0: Thereafter you get the general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
0: Then you have to possess this discrimination knowledge.
1: ఆ డిస్క్రిమినేషన్ కూడా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
1: Practical knowledge vastundi.
0: Finally, you get practical knowledge.
1: Ee practical knowledge ne satyamainatundi.
0: This practical knowledge is truth.
1: Adi atti satyam varaku kudunu manam prayanam avutune povali.
0: We have to travel till we reach that point of truth.
1: One after one, anni vaktan tarvata dani manam vicharam chestu povali.
0: One after one, one step after that step, we should continue to travel.
1: Ee vidhamga enquiry chestu poyinappude satyam manaku chakkaga manaku telustundi.
0: When once we inquire in this procedure, you will know what is truth.
1: కనుకనే విదేహముక్తి,
0: విదేహ
1: విదేహముక్తి,
0: విదేహముక్తి,
1: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ, విదేహముక్తి, జీవన్
1: ముక్తి, విదేహముక్తి. ఇవి రెండు కూడా వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి.
0: ఇన్ వేదాంత దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్, జీవన్ ముక్తి, విదేహముక్తి.
1: జీవన్ ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ జీవన్ ముక్తి?
1: అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడా భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి,
0: విత్ దిస్ బాడీ టు హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
1: ఇదంతా కూడా పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఏకత్వమే,
0: దట్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్,
1: వృక్షంగా ఉంటున్నది.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ, ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ,
1: దాని నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
0: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెసెంట్,
1: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షము ట్రీ,
0: ఇన్ ద పాస్ట్
1: ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
0: సో ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్, బట్ నౌ ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
1: మూడింటి యొక్క ఏకత్వం ఒక్కటే,
0: బట్ యాక్చువల్లీ ఆల్ ది త్రీ స్టాండ్.
1: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
0: Without the tree you don't get
1: ee seed lekunda mari tree raadu.
0: Without the present day seed you don't get future tree. This is
1: moolinte oka ekattam anetundi vishwasinchinatundi vaadu itana jeevanamuktudu.
0: The one who understood this unity of these three is jeevanamukti.
1: Kashtamu sukhamu rendintini kudanu samatkanga chuchetundi vaadu jeevanamuktudu.
0: The one who maintains equanimity in times of pleasure and pain is jeevanamukta.
1: Manchi vaaru varninchinappudikini, చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటినీ కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్, ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విశ్వసించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘములే,
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్ దిస్.
1: అతనికి విచారం అనేటువంటిది ఉండదు.
0: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
0: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
0: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
1: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
1: ఇవి కూడా విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
0: ఈవెన్ విదేహ హాస్ దీస్ ట్రేట్స్.
1: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
0: The difference lies, one has the body, the other has the body.
1: Deham lenetunte vaadu.
0: Videhi, the one without the body.
1: Deham ledunte emti? Deham undi.
0: What does it mean?
1: Kaani, there is deham paina concentrate cheyatam ledu.
0: There is body, but he doesn't concentrate on the body.
1: Akali tappulu anetunte ve athani e maatram kodanu erugadu.
0: He doesn't know the hunger or appetite or thirst.
1: Ilanti జీవన్ ముక్తి అనేటువంటి తత్వం లోపల విదేహ ముక్తి అనేటువంటిది దాని ప్రతిబింబమే.
0: దేర్ఫోర్ ఇన్ ది నేచర్ ఆఫ్ జీవన్ ముక్తి, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్
1: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
0: దశరథ
1: జనక,
0: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
1: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
0: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
0: సో హీ ఇస్ కాల్డ్ విదేహ.
1: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యు కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
1: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
0: when once there is no body feeling, you will not be carried by anything. That is called amanaskam or withdrawal of the mind. There is no mind.
1: Mind లేనటువంటి వాడికి థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
0: And there is no mind. How
1: thoughts
0: do you expect
1: mind?
0: The mind is the one with thoughts.
1: ఇది వస్త్రము.
0: There is cloth.
1: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
0: It must possess the threads.
1: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
0: The threads need cotton.
1: ప్రతి దారమైంది.
0: Cotton becomes
1: thread. దారమే వస్త్రమైంది.
0: The thread yarn into the cloth.
1: అది ప్రతి లేకపోతే
0: without the cotton
1: ఈ ద్వారం
0: you don't get thread.
1: దారమే లేకపోతే
0: without the thread
1: వస్త్రం లేదు.
0: You don't find it.
1: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
0: So first the cotton is the thought.
1: థ్రెడ్ అదే డిజైర్స్.
0: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
1: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
0: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
1: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
0: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
1: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
0: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: అందువల్లనే అమనస్కము అన్నారు.
0: దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: మాయకు లోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ
0: వన్ బికమ్స్ విక్టిమ్
1: టు తానాయ.
0: హీ బికమ్స్ మాయ.
1: మాయ 25 మంత్రములాయ.
0: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
1: మంత్రములు. ఏమిటవి?
0: వాట్ ఆఫ్ దిస్ 25 మంత్రాస్?
1: ఐదు కర్మేంద్రియములు,
0: ద ఫైవ్
1: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్,
0: ద భూతములు, ఐదు భూతములు, ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఈ నాలుగు
0: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ షీట్స్,
1: 20 అయిపోయింది.
0: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 20.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు అయింది.
0: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార,
1: ఈగో,
0: చిత్త, ఫోర్ ఈగో,
1: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వము, ఈ అన్ని చేర్చి 25 అయిపోయింది.
0: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
1: కనుక 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
0: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
1: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
0: దిస్ బాడీ ఈస్ పిండము.
1: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
0: అండము మీన్స్ ది ఎగ్.
1: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఇస్ పిండము.
1: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
0: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుక మన దేహమునందు ఈ మూడు కూడా ఉంటున్నాయి.
0: సో ఇన్ అవర్ బాడీ
1: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
0: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ
1: కూటమి, అదే త్రికూటమి.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
1: కూటమి అనగా చేరటము.
0: కూటమి జాయినింగ్.
1: శ్రీరామచంద్రుడు,
0: శ్రీరామచంద్ర
1: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
0: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత మౌంటెన్.
1: ఎక్కడ అది కూటము?
0: వేర్ ఇస్ దట్ కూట?
1: జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
1: రామతత్వం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
1: రా అనగా ఆత్మ.
0: రామ మీన్స్ ఆత్మ.
1: మా అనగా మాయా.
0: మా ఈజ్ మాయా.
1: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
0: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
1: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
0: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
1: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
0: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్ ఆఫ్ రామ.
1: తారక తత్వము,
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
1: అందువల్లనే తారకం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్
1: ఎరుకు మరుపు అనకుండా,
0: వితౌట్ ఎనీ మెమరీ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్,
1: సుషుప్తి శక్తిలో,
0: ది వేకింగ్ స్టేట్, ది
1: అరమరలు డ్రీమింగ్
0: ఆర్ వేక్ ఆర్ డీప్ స్లీప్,
1: జీవాత్మ జడివిడి తారకం.
0: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తిని ఎందుకు ఏకత్వమైనటువంటి తత్వము.
0: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక,
0: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక,
1: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
1: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
0: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
1: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
0: You brought the sugar on hand.
1: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: అండ్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్
1: పోసావు.
0: యూ
1: కానీ బాగా కలిపావు.
0: అండ్ యూ హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
1: కానీ తర్వాత చూస్తే,
0: లేటర్,
1: చేతితో తెచ్చావు.
0: యు బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
1: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
0: బట్ వెన్ వన్స్ యు వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యు కాంట్ డు ఇట్.
1: చూచావు,
0: యు సా ది షుగర్.
1: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్, యు కాంట్ సీ దట్.
1: పోయింది.
0: What happened to it?
1: నీ చేతితోనే తెచ్చావు.
0: In fact, you brought it yourself.
1: నీ కన్నుతోనే చూచావు.
0: In fact, you saw with your own eye.
1: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
0: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye, you can't bring
1: that. చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
0: How do you know that there is sugar here?
1: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని, నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
0: When once you keep water on your tongue, you will know the presence of sugar.
1: పిల్లలకు
0: another example,
1: ఇది కప్పు.
0: This is cup.
1: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
0: సపోజ్ యు హావ్ జ్యూస్
1: పోసాము,
0: యు గాట్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్సైడ్.
1: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుందది.
0: దేర్ ఇస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ద కప్.
1: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
0: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: తను నిండుకుని నింపుకుంది.
0: It has got fruit juice in it.
1: కానీ దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
0: But the cup does not know the taste of the fruit juice.
1: స్ట్రా వేసావు.
0: So you have put a straw there.
1: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
0: And you draw the juice with the help of straw.
1: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుందది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: Though you just draw the juice with the straw does not know the taste.
1: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
0: When once it reaches the tongue finds the taste.
1: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుంది?
0: వేర్ డు యు ఫైండ్ దిస్ టేస్ట్?
1: టంగ్ పైన తెలుస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద టేస్ట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక కప్పు.
0: ద బాడీ ఈస్ ద కప్.
1: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుంది. రసో వయస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుంది.
0: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ, దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
1: ఇది దేహానికి తెలియటం లేదు.
0: బాడీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్.
1: మన సెన్సెస్, ఇదే స్ట్రాస్.
0: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
1: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
0: వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: సెన్సెస్. వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
0: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
1: బుద్ధి అదే టంగ్.
0: దిస్ ఇంటెలెక్ట్ ఇస్ ది టంగ్.
1: ఆ టంగ్ కు మాత్రం తెలుస్తుంది.
0: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
1: బుద్ధికి తెలుస్తుంది కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుంది కానీ అది అనుభవించటం లేదు.
0: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
0: ఇట్ పాసెస్ ఆన్ టు ద స్టమక్.
1: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
0: ఈవెన్ ద స్టమక్ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్.
1: జీర్ణం చేస్తుంది.
0: ఇట్ డైజెస్ట్ ఇట్.
1: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుంది.
0: ద వేస్ట్ మ్యాటర్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
1: పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుంది.
0: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఇస్ సప్లైడ్ టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: జఠరాగ్ని.
0: That is called the fire, jataragni in the stomach.
1: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అహం వైశ్వానరో భూత్వ ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుగా, నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికి అంతా సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను.
0: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
1: వేదాంతాన్ని చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడపు తేలేది ఒక్కటే.
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one. It is interpreted in different ways.
1: Not two, only one.
0: Truth is only one, not two.
1: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
0: So Vedanta tells.
1: Not two.
0: Vedanta
1: only
0: tells.
1: Only one.
0: Vedanta tells with such a strong emphasis and strength.
1: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్గా.
0: He doesn't say in a weak way, only one.
1: నేను ఒక్కటే ఒకటి రెండు కాదు అని గట్టిగా చెప్తుంది.
0: ఓన్లీ వన్, నాట్ టూ.
1: అంత
0: ఎంఫాటిక్ డిక్లరేషన్.
1: గంట కొట్టినట్టుగా చెప్తుంటుంది, ప్రబోధిస్తుంది, ప్రచారం చేస్తుంది ప్రపంచానికి.
0: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈస్ వన్.
1: అల్లా కూడా ఒక్కడే.
0: అల్లా ఈస్ వన్.
1: జీసస్ ఒక్కడే.
0: జీసస్.
1: రాముడు ఒక్కడే.
0: రామా ఈస్ వన్.
1: ఈశ్వరుడు ఒక్కడే.
0: విష్ణు
1: ఒక్కడే.
0: కృష్ణ ఈస్ వన్.
1: జరాస్తి ఒక్కడే.
0: జరాస్తి ఈస్ వన్.
1: అంతా ఒక్కడే.
0: ఎవ్రీథింగ్ ఈస్ వన్. గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది జోరాస్ట్రియన్ వేరువేరని జోరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
0: జోరాస్ట్రియన్స్ పర్షియన్ సే ద జోరాస్ట్రియన్ ఇస్ సపరేట్.
1: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తూ ఉంటుంటారు సిక్కులు.
0: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
1: రాముడు వేరే అని రామభక్తులు చెప్తుంటారు.
0: డివోటీస్ ఆఫ్ రామా కన్సిడర్ ద రామా
1: కృష్ణుడు వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
0: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
1: పోతుంది అది కానీ.
0: So they go on spending like this thinking.
1: కానీ దైవం ఒక్కడే.
0: But God is one.
1: నామములు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: The names and forms are different.
1: నీ జిహ్వ చాపల్యం చేతనే.
0: Depending upon your choice and preference.
1: నాకు మిఠాయి కావాలి, నాకు జిలేబీ కావాలి, నాకు బర్ఫీ కావాలి, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు, ఈ బర్ఫీలు మిఠాయిలు జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే, ఇది ఏకం సత్విప్రాభవదావదంతి.
0: టేస్ట్ డిఫర్. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
1: Chapalyamle inni vidhamainatundi oka taste aasistundadi.
0: They are all your choices and preferences, that's all.
1: ఏ నేమైన ఏ పేరైనా చూడండి,
0: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్,
1: ఏ రూపమైనా నీవు చింతించండి,
0: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్,
1: గమ్యం ఒక్కటే,
0: బట్ ద గోల్ ఈజ్ వన్,
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్,
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఏ దాన్ని మనం విమర్శించకూడదు,
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్,
1: ఏది కూడా వేరు వేరు కాదు,
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్,
1: అంతా చేరి ఒక్కటే,
0: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we develop the spirit of unity, you will attain the state of
1: అదే unity in diversity.
0: This is unity in diversity.
1: చూడండి, beings are many,
0: beings are many,
1: but breath is one,
0: but breath is one.
1: Stars are many,
0: stars are many,
1: sky is one,
0: sky is one.
1: Nations are many,
0: nations are many,
1: earth is one,
0: earth is one.
1: Jewels are many,
0: jewels are many,
1: gold is one,
0: gold is one.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏ మాత్రం కూడా విభజించకూడదు.
0: You should not classify basing on your likes and dislikes.
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే, తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
0: When once you understand the principle of unity, go on pursuing this path of unity,
1: you reach the goal. I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
0: You start doing everything with the feeling that I am God, I am God.
1: Become God.
0: Then you become God.
1: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
0: As is the thought, so is the form you get later.
1: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
0: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ
1: థాట్స్, అనవసరమైన దాన్ని మాట్లాడకూడదు.
0: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ
1: గాసిప్, మనసును బాధించకూడదు.
0: డోంట్
1: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటిది ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: రేపటి నుండి,
0: ఫ్రమ్ టుమారో,
1: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
0: Students have examinations coming from 5th.
1: కొన్ని దినములు,
0: for a couple of days,
1: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
0: If the series of discourses are discontinued, students will have freedom.
1: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
0: You should also study.
1: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
0: When once you study well, the task for which you have come will be fulfilled.
1: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
0: Your parents have sent you here with high hopes.
1: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
0: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
0: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
0: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
0: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
1: కానీ రూముల్లో
0: స్వామి విల్ బి హ్యాపీ.
1: మాట్లాడకుండా,
0: but don't talk in your room.
1: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
0: don't be in unnecessary matters.
1: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
0: Concentrate on your studies.
1: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
0: Secure O grade.
1: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
0: Get a good name to our institute.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
0: Make your parents happy.
1: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
0: You also fulfill the purpose for which you have come and go and return.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: దట్ ఇఫ్ ఇట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి నోన్, దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నోన్ ది అదర్ థింగ్స్ విల్ నాట్ బి నోన్. ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ నోస్ ది స్పిరిచువాలిటీ.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body

0: is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: The body has got the material such as iron, the soap, lime, water and silicon.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: For that reason, the physical body is inert.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము.
0: Then the subtle body has the form of illusion.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: While in dream, the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: కనుక సూక్ష్మ శరీరమైనటువంటి యొక్క ఈ స్వప్నావస్థ యందు ఇది అంతేకుడును మాయగా సంకల్పము చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది.
0: And therefore, in the stage of dream, the entire is one of illusion and imaginary, and so it is illusion.
1: ఇవి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేని దానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త అవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: All the experiences in the dreaming state will appear to be all false in the waking state.
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: The mansions and the castles watched in dream are not present in the waking state.
1: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: If they are really true, they should be changeless in all three states, the waking, dreaming and the deep sleep.
1: త్రికాల భాగ్యం సత్యం, కాని ఇది త్రికాలము యందు లేదు.
0: The truth is changeless in all the three times, but such is not present here.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: And hence, the subtle body is compared to illusion.
1: ఇంకా కారణ దేహము ఇది కేవలము ప్రతిబింబమే.
0: Next comes the causal body, which is just the reflection.
1: దేని ప్రతిబింబము?
0: So what is it that is reflection?
1: మహాకారణము యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while super causal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being super causal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడాను ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజేషన్ మైండ్ ఇవన్నీ కూడాను ఇందులోనే ఏమిటున్నవి.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తుంటుండాలి.
0: This mind in the waking state watches, listens, experiences and delights.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: This mind is bound by the limitations of space and time.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబముగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: In deep sleep state it remains just a reflection.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: As it is entirely the creation of the mind, it is called super mind.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: Here you have the effects, all the four factors of the mind, the time, the cause, effect and the result.
1: ఎట్ల పోయావు? రైల్లో పోయావు.
0: How did you go? You boarded the train.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: How long did you took? 12 hours of time.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము
0: time,
1: కర్మ
0: action,
1: కర్తవ్యము
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: In the dream you reached Bombay.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: You have seen that.
1: ఆనందించావు.
0: You delighted.
1: కానీ ఇందులో కాలము కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
0: Here in the dream there's no cause, there's no time, there's no result.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: In dream how did you go travel?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల కర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: ఇవి చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: They're sacred for all the world.
1: ప్రజలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: The effects of the super mind are really mysterious.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore in the dreaming state that which creates, that which experiences, that which delights all happens in a moment.
1: 40 సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 25 సంవత్సరమంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యూ స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25 సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యూ మ్యారీడ్.
1: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యూ హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యూ ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యూఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములైపోయింది.
0: All these happenings take 40 years of time, right from the moment of your birth, the study, and then got married, and you begot son, and planned to send him abroad.
1: Kani ratri nidrinchavu.
0: But you slept in the night.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: You got up at 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: You attended to Nikko.
1: తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: Later you returned and slept in the room.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: At 3:10 you had a dream.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: What is the dream?
1: నీవు పుట్టినట్టు.
0: As if you are born.
1: నీవు విద్యాభ్యాసము చేసినట్టు.
0: As if you
1: వివాహము జరిగినట్టు.
0: As if you got married.
1: కుమారుడు పుట్టినట్టు.
0: As if you ఈ
1: కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: As if you are sending your son abroad. All the happenings
1: appear. నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: that which happens in 2 minutes in dream,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: It just becomes a moment in the causal state.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: So the dreaming state is called supermind.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
0: ద థర్డ్ వన్ ఈస్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైమ్.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యు సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
0: It gives, it confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and
1: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
0: In deep sleep state there is life.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
0: When there is no mind, there is neither pleasure nor pain.
1: లేనప్పుడు ప్రపంచమే లేదు.
0: When there is no pleasure and pain, there is no world.
1: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
0: Only bliss remains.
1: మీకు తెలుసును.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: In a state of deep sleep, you do not know what is pleasure.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: What is the reason? There is no world there.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: When do you find the world?
1: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
0: When do you experience pleasure and pain?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: When you have the mind, the pleasure, pain, world will follow you.
1: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
0: So in deep sleep there's no mind.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: As it is beyond the mind, it is called higher mind.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణదేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: ఇది కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: Cause is divinity, the effect is the universe.
1: ఈ కారణము ఎవరు?
0: Cause.
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: That is the divinity.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
0: దిస్ మెయిన్ కాజ్ ద డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద యాక్టివిటీ.
1: దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
0: దిస్ ఈజ్ కాల్డ్ ఇల్యూమినేటెడ్ మైండ్.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వం అనకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సేక్రెడ్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వం నందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: ఫ్రమ్ ఎ బిగ్గర్ టు ఎ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఈస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుం అనగా పురుషత్వం.
0: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర, హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కానీ ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ, దర్ మ్యాన్ అ ఉమెన్, బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావం కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కనుక కామ క్రోధ లోభ మోహ మదవాత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ స్టోర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
1: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
1: ఒకరు దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
1: దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: దిస్ ఎంటైర్ వరల్డ్,
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
1: కనుక కారకుడు పరమాత్ముడే.
0: The main cause is God himself.
1: కార్యమే ఈ ప్రపంచము.
0: This entire cause is this
1: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
0: The effect, the relationship between cause and effect is universal.
1: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: ఇది ప్రతి మానవునికి నిత్యానుభూతిలో తాను ఆనందించేటువంటివి.
0: These are present in the daily experience of every man.
1: పంచభూతములు,
0: the five elements,
1: పంచకోశములు,
0: five sheets,
1: పంచేంద్రియములు,
0: the five senses,
1: పంచప్రాణములు,
0: the five life,
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము,
0: the mind, the intellect.
1: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
0: All this comes to 24.
1: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
0: In all the 24 aspects, the one that dwells is the all divinity.
1: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: So human body has got all these 24 aspects of divinity.
1: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
1: ఈ బింబ ప్రతిబింబములో ఎట్టి భేదములు లేవు.
0: There is no difference between the object and the reflection.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా ఇక్కడను మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైన అవస్థలకు గురి అవుతున్నాము.
0: We do not understand the secrets of this delusion and hence we suffer.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: This what Ramdas said.
1: పాటు అయినది చెట్టురా,
0: it is the tree that's decayed.
1: పట్టు అయినది కొమ్మరా,
0: it is the branch that you hold on.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: If you just leave that hole, you will certainly reach Brahman.
1: సారమైనది చమురురా,
0: the essence is oil.
1: సత్యమైనది ఒత్తిరా,
0: the truth is the wick.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: When the light is put off, nobody will follow you.
1: కోట ఏడు చుట్టురా,
0: there is fort all around.
1: కోట లోపల తోటరా,
0: there is a thief within.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: How to reach that? How do you know that path?
1: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: In the waking state, we see, we listen, we experience.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: In sleeping state, in the dream, you dream there.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్, వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతుంది.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల?
0: దిస్ ఇస్ ఎ డే డ్రీమ్, దట్ ఇస్ ఎ నైట్ డ్రీమ్.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకానొక సమయంలో,
0: ఎట్ వన్ టైమ్,
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
0: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్,
1: దేహభ్రాంతి లేనిటువంటి వాడు,
0: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
1: రాత్రి భుజించి,
0: after taking food in the night,
1: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
0: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
1: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
0: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
1: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కానీ ఆటంకములు కానీ కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
0: Not to give any kind of inconvenience, all brought bed for the emperor to lie down.
1: కొంతసేపటికి అయ్యేటప్పటికి,
0: after some time,
1: లేచాడు.
0: He got up.
1: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు.
0: He started repeating, is that truth? Is this truth?
1: Is it true or that?
0: Is it true or is that true?
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
0: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
0: Watching the emperor in that state, other people were
1: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
0: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై, ఇస్ దట్ ట్రూ, ఇస్ దిస్ ట్రూ, దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్.
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు.
0: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై, ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
1: చక్రవర్తి, ఏమిటి మీ విచిత్రము, ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
0: The queen started questioning emperor, what is that you dreamt, what is that you have seen?
1: Rani kaadu right kaadu evvaru ochina ye jawabu ledu adi nijama idi nijama.
0: No matter queen or farmer, no reply, is that true, is this true?
1: Tirigi vasishtha maharishini pilipincharu.
0: Then saint vasishtha was to come there.
1: Atanu yoga drishtito chuchadu.
0: He just visualized.
1: Atanu jawabu cheppadu maharaja.
0: Then he gave reply,
1: adi nijamu kaadu idi nijamu kaadu neevu nijamu annaru.
0: He said, O king, that is not true. This is not true, but you are true.
1: Swapnamlo neevu anubhavinchavu konni.
0: You experience in the dream.
1: Jagratalo konni anubhavinchavu.
0: In waking state you dream.
1: Jagratalo swapnam ledu.
0: In that waking state there is no dream.
1: Swapnamlo jagrata ledu.
0: In dream there is no waking
1: state. Jagratalo neevu unnavu, swapnamlo neevu unnavu. You are truth.
0: In the waking state you are there, in the dreaming state you are there. You are true.
1: కనుకని జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
0: Therefore there is no dream in the waking state.
1: జాగ్రత్త స్వప్నం లేదు రెండింటి ఎందుకు నువ్వు అనుభవించినవాడు నీవే.
0: The experience are in both the states.
1: కనుక you are omnipresent.
0: So you are omnipresent.
1: అనగా మానవత్వం అనేటువంటిది omnipresent, దివ్యమైనటువంటి ఒక జీవితము.
0: So human life is divine life, omnipresent.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు.
0: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపర్.
1: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు.
0: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
1: భవిష్యత్తులోనా ఉన్నాము.
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
0: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
1: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
0: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
0: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: Is permanent, unsullied, eternal and immortal.
1: ivanni kulunu kavalam kevalam manavudu oka balahina cheta nenu samanya manavudu bhagavantudu atheetamainatundi yokka divya shakti kalavadu ani manam bhramistunnamu ee bhavanni manam poorthi nirmoolam cheyali.
0: Man considers himself because of weakness low, but he is divine. We should get away from that feeling.
1: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యలను అభ్యసిస్తాడు.
0: An individual may accomplish many powers and may learn many forms.
1: విద్యలంత ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from the different forms of education?
1: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
0: Because he could accomplish wholeheartedly.
1: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
0: At the time of birth he would not have any accomplishment.
1: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
0: Out of the steadfastness he can achieve anything.
1: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
0: How far our life travels?
1: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటు వరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Our life travels only between the two positions, I and my family.
1: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
0: It's full of selfishness and self-interest.
1: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
0: Beyond I and my family, there is society.
1: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledu.
0: We are not traveling up to the position of society.
1: Kanukane manalo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within
1: us. Nee prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: Aspire world.
1: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
0: Aspire the welfare of the world.
1: దేని కోసం కోరుతున్నావు?
0: What for?
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
1: సేక్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
1: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
1: నీ క్షేమం ఉన్నప్పుడు నువ్వు ప్రపంచం క్షేమయంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
1: అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
0: Therefore we should travel from I to the family and to the society.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: The main thing that is responsible for all the confusion.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము, ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: Therefore if man proceeds towards the society aspiring to the security of
1: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
0: For all the losses, for all the troubles and problems, anxieties, that responsible thing is the absence of
1: pride-mindedness. లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
0: In ancient times they offered prayer with large heartedness, saying that entire universe be happy.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
0: I have seen God.
1: ఎక్కడ చూచావు?
0: Where have you seen?
1: స్వప్నంలో చూచావా?
0: Have you seen in the dream?
1: ఎక్కడ సినిమాలో చూచావా?
0: Or have you seen in the
1: టీవీలో చూచావా?
0: Or you have seen in TV?
1: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: ఇఫ్ యూ క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
1: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There's wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
0: Why do you construct house in this big city?
1: ఈ సమాజంలో మనం జీవించడం చేత
0: because you live in society,
1: అనేక అనుభూతులు,
0: many experiences,
1: అనేక విధమైనటువంటి అనుకూలములు,
0: many conveniences,
1: అనేక విధమైనటువంటి విశాలతలు,
0: many other comforts
1: ఆవిర్భవిస్తాయి.
0: They come.
1: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
0: Therefore we live in society.
1: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
0: And therefore human life expands.
1: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
0: One individual remains.
1: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
0: It's not possible to lead the life all alone.
1: వివాహం అవుతాడు.
0: He gets married.
1: ఇద్దరు అవుతారు.
0: They become two.
1: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు.
0: Have a son.
1: తిరిగి కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు.
0: Another son four.
1: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు.
0: When he gets married, his daughter.
1: వివాహం అయ్యేటప్పటికి తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తాది, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు. ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
0: When the daughter got married, the son in law and entire family.
1: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
0: This expansion is important.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనా భవ, ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
0: The Veda said with in a convenient way.
1: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
0: Veda taught in a broad sense.
1: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
1: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
0: True nature of Veda is vastness.
1: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
0: What did Veda teach in the first instance?
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us develop all the intelligence that we acquired by living together.
1: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
0: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
1: Idi anekattamlo unnatundi ekattamu.
0: This is unity in diversity.
1: Idi upanishad yokka saramu.
0: This is the essence of Upanishad.
1: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
0: Therefore the essence of Veda can be said in one
1: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
0: The feeling of oneness is divinity.
1: ఇది ఏ సరైన అద్వైతము.
0: This is non-duality.
1: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి, ఇది అద్వైతం.
0: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
1: అహం బ్రహ్మాస్మి.
0: ఐఎమ్ ద బ్రహ్మ.
1: ఇది అద్వైతము అంటున్నాము.
0: వి సే ఇట్ ఇస్ నాట్ డ్యువాలిటీ.
1: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్.
1: ఇది ద్వైతమే.
0: ఇట్ ఈస్ డ్యువలిజం.
1: కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద, పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
0: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
1: I am Brahma. Nene Brahmanu.
0: You say, I am Brahma.
1: Nenu Brahma. Rendu unnayi kada, okate ledu ikkada.
0: Now here there are two, I and Brahma, not one.
1: Idi dvaitame avutundi kada, advaitam etta avutundi.
0: It is dualism. How can that be non-dualism?
1: Ekatma bhavame advaitam.
0: That feeling of oneness is non-dualism.
1: Oke atma sarvulu yendu untundadi.
0: One self is present.
1: Dehamlo nipti bulbulu anekanga untunnayi.
0: The body's bulbs are many.
1: Dehamlo nipti bulbulu aneka rangulu untunnayi.
0: The bulbs, the bodies are different.
1: Dehamane bulbulu lopala anekamainatundi voltages unta untundadi.
0: The body's bulbs vary in voltage.
1: Kani current okate.
0: But current is one.
1: Ee satyanni gurtinchadame nijamaina advaitam.
0: To understand this truth is non-dualism.
1: Idi e visheshwarupamu.
0: This is the very form of universe.
1: Idi manavattam yokka visishtata.
0: This is the significance of life.
1: Idi divyattam yokka anubhuti.
0: This is experience of divinity.
1: Idi advaitam yokka saramu.
0: This is the essence of non-dualism.
1: Ilanti divyattvanni ee naadu bodhinche vaaru kaani vineetuvanti vaaru kaani lekapovatam chetane bhinnattam perigipothuntundadi.
0: Today there are none to teach non-dualism. There are none to listen to the
1: non-dualism. Bhinnattam perigipovatam chetane dveshamulu kuda adhikamaipothunnayi.
0: Because of differences, the hatred is among
1: us. Ee matamu naa matamu, ee matamulu yokka deentlo matinu cherchukuntunnaru.
0: We say this is my religion, Mata, and therefore they turn mad, Mati.
1: Mana daivattamu matamullo ledu, matullo untundadi.
0: The divinity is not in Mata religion, it is in Mati.
1: Matamulanni cheri manchine bodhinche.
0: All religions together taught good.
1: Telisi meligavalanu telivithoda.
0: You should move about intelligently.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If minds are good, which religion is bad?
1: Mana matulu chedipovatam chetane matamulu paina kuda nu chedda bhavani pracharam chestunnam.
0: Because our minds are perverse, mad.
1: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
0: The one who propagates hatred is mad one.
1: Kanuka vishalamainatunti bharatiya samskruti,
0: the Indian culture, which is so broad,
1: anantamainatunti yokka bharatiya pavitrata,
0: the infinite sanctity,
1: agadhamainatunti bharatiya yokka ekatvamu,
0: the unity of fathomless depth,
1: enta divyatvanni prabodhistu vachindi,
0: teaches divinity,
1: enta ekatvanni anusaristu vachindi,
0: it follows oneness.
1: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
0: టుడే యూనిటీ ఇస్ లాస్ట్,
1: మన మానవత్వము మసిగల్చిపోయింది.
0: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
1: మానవత్వమే లేకుండా పోతుంటుంది.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
1: ఇది మానవతామి ఒక పరిణామము.
0: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
1: ఇది కాదు మన పరిణామము.
0: దిస్ ఇస్ నాట్
1: ఆధ్యాత్మిక పరిణామము.
0: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
1: ధార్మిక పరిణామము,
0: ద ప్రోగ్రెస్,
1: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
0: This we should aspire.
1: ఈనాడు మనము
0: today
1: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
0: Today we have to protect the world.
1: దేశాన్ని రక్షించాలి.
0: We have to protect the country.
1: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
0: We go on teaching the same thing.
1: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
0: This is a big ignorance.
1: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
0: You need not protect the country.
1: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
0: You need not protect the country.
1: రెండింటికి నీ ఆధారం ఏంటి? సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
0: You protect truth and righteousness, the entire universe will
1: be protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore Indian culture rests on these two, speak truth and do righteous actions.
1: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
0: So you have to protect the truth and righteous conduct, not the world.
1: ee naadu bulb velugutundadi, light manaku kanipistuntundadi.
0: And today the bulb illuminates, we see the light.
1: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
0: But out of ignorance we say that it is the bulb that
1: illuminates.
0: It's not the bulb that illuminates.
1: Current.
0: Is the current.
1: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
0: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
1: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
1: ఆధారం చాలా ప్రధానము.
0: ద బేసిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
0: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
1: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
1: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
0: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
1: Karuka daivame aadharamu jagatte adheyamu.
0: So God is adhara, the jagat is adheya.
1: Karuka bhagavantudu jagattantakudanu karyakarana swarupude.
0: So God and the world has got the relationship of cause and effect.
1: విశ్వ స్వరూపమే.
0: The entire universe is the form of
1: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the principle of unison between the individual and the
1: divinity. అనేక జన్మల నుండి కూడాను మనము ఈ దేహప్రాంతిని మనము పోషించుకుంటూ వస్తున్నాము.
0: Over many long births previously, we have been developing
1: ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
0: This we take it as a practice.
1: ఇది ఆచారములు కానే కాదు.
0: There are no practices.
1: ఇవన్నీ అనాచారములే.
0: They are not practices, bad practices.
1: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
0: So God is present in a stone, in an emperor, in an individual.
1: అన్ని భగవస్వరూపమే.
0: Everything is the form of God.
1: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
1: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
0: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
1: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందాదా?
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి బ్యాడ్?
1: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
0: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
1: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
1: సత్యస్వరూపం ఒక్కటే.
0: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
1: ఫలమును తిన్నాము.
0: You have eaten fruit.
1: ఫలము మంచి అంటున్నాము.
0: You call the fruit.
1: ఈ ఫలమే రేపటి దినం ఒక మలం మారిపోయింది.
0: The very fruit that you have eaten.
1: మనము చెడ్డ అంటున్నాము.
0: Becomes feces tomorrow.
1: అజ్ఞానము.
0: You call it bad, it's ignorance.
1: ఓ పిచ్చివాడా, ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
0: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
1: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
0: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
1: చెరకు పిప్పి.
0: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
1: అది చెడ్డది అనుకుంటున్నాము.
0: యూ కాల్ ఇట్ బ్యాడ్.
1: కానీ నీకు రసం అందించింది.
0: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
1: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
0: And the షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
1: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
0: ద మూమెంట్ యూ స్క్వీజ్
1: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
0: Therefore, for the juice, pulp is the base.
1: మీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అనుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
0: Therefore, you take the juice and throw away the palm.
1: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
0: The moment you cross the boat, you put on the,
1: దాటించినటువంటి పడవ ఇదియే.
0: This is the boat.
1: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి.
0: We have to show gratitude to this boat that has helped us to cross this river.
1: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
0: Today there is no gratitude.
1: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
0: The gratitude
1: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
0: The gratitude fell.
1: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
0: The gratitude is
1: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
0: Then where is human quality?
1: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
0: So the human quality lies in the divine power.
1: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
0: Because you acquire some forms of education.
1: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
0: He is not a low man anyway.
1: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
0: If you have broad feelings and tread along the path of truth, you are good.
1: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
0: The time of Ramakrishna Paramahamsa there
1: is. కానీ రామకృష్ణ పరమహంస శారదా దేవికి ఒక్క అక్షరమైనా రాదు.
0: But Paramahamsa Sharada Devi are illiterate.
1: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
0: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్.
1: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
0: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
0: హీ సచ్
1: సత్యాన్ని దర్శించాడు.
0: హీ విజువలైజ్డ్ ట్రూత్.
1: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
0: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్.
1: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
0: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
1: నేను నా దైవాన్ని నేను చేరాలి.
0: ఐ రీచ్ మై డివైన్.
1: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
0: ఐ హావ్ గాట్ బట్ గో బ్యాక్ టు ది ఒరిజిన్.
1: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
0: దట్స్ ఆల్సో టాట్.
1: ఎచ్చట నుండి పుచ్చితే నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితేవో అచ్చటికే నీవు పోవాలి.
0: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
1: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
1: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
0: రామకృష్ణ పరమహంస Though he didn't have any formal education, సామాన్యమైనటువంటి
1: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
0: But the modern man worships.
1: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
0: They go on worshipping.
1: వర్షానికి ఒక్క తూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
0: Just they offer worship once in a year.
1: క్షణక్షణము కూడా నువ్వు సత్యనారాయణ వ్రతమే.
0: But every moment is an act of worship.
1: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
0: What is the సత్యనారాయణ వ్రత?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
0: Truth is the harmony between thought, word and deed.
1: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
0: It is very form of falsehood when there is difference between thought, word and deed.
1: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
0: Today man is not unifying.
1: దీని ఆంగ్లంలో కూడాను the proper study of mankind is man అన్నాడు.
0: This in English it is said, the proper study of mankind.
1: ఆకారం man మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ man లేనే లేడు.
0: He is just a man in form but not in practice.
1: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
1: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
1: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
0: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
1: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: ఫర్ వాట్? ఫార్ షుడ్ యూ గో టు
1: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
1: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
0: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
1: అది ది divine self, supreme divine self.
0: That is supreme divine self.
1: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the real human form.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the divine life.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను
0: in every human being.
1: ఈ సహజ మైండ్సు,
0: it's natural,
1: సూపర్ మైండ్
0: ఓవర్ మైండ్
1: హైయర్ మైండ్
0: ఇల్యూమినేటెడ్ మైండ్
1: అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: మానవుడు విశ్వస్వరూపుడు.
0: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
1: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
0: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
1: నీవు అమెరికా చూచి వచ్చావు.
0: You have seen America in return.
1: నీవు జపాన్ చూచి వచ్చావు.
0: You have seen Japan.
1: నీవు జర్మనీ చూచి వచ్చావు.
0: Seen Germany.
1: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
0: You sit and close your eyes. You will experience all the scenes.
1: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
0: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
1: విశాలమైనటువంటి వాడు.
0: You are really vast.
1: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
0: You are broad hearted.
1: దేహం చిన్నదే.
0: The body small.
1: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
0: The stars that shine in the infinite sky.
1: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
0: Take a small mirror. That sky is reflected in that mirror.
1: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. విశ్వమంతా ఒక అద్దమును చూడవచ్చును మనం.
0: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
1: అదే విధంగానే మన హృదయమే అద్దము.
0: సో హార్ట్ ఈస్ ఎ మిర్రర్.
1: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
0: వీ కెన్ సీ ది యూనివర్స్ దేర్.
1: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
1: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
1: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
0: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
0: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
1: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
0: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ విచ్ ఇస్

నాస్తి సత్య సమం తప నాస్తి రాగ సమం

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యు డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: ఐ మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: డిజైర్స్ కమ్ ఒరిజినేట్ లైక్ వేవ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్.
0: కనుక కోరికలను అదుపులో ఉంచుకోవటమే నిజమైనటువంటి ఆనందం.
1: The true bliss lies in exercising a control over the desire.
0: కోరికలను అదుపులో ఉంచుకొనకున్న దీనికంటే మరింత దుఃఖం మరొకటి లేదు.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సుఖం. త్యాగం కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అనేది.
1: దట్స్ వై ది వేద సేస్ ఇట్ ఇస్ అ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ టు హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక మానవులకు త్యాగము ప్రధాన ప్రాణము.
1: సో ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ సాక్రిఫైస్ ఇస్ ద చీఫ్ లైఫ్ ఫోర్స్.
0: ఈ త్యాగమే నిజమైన యోగం.
1: దిస్ సాక్రిఫైస్ ఇస్ ద ట్రూ యోగ.
0: ఈ త్యాగ భోగ యోగములను నేర్పినటువంటిది వేదము.
1: ఇట్స్ వేద దట్ టీచర్స్ ద సాక్రిఫైస్ అండ్ ద ప్లెజర్ అండ్ యోగ.
0: విత్ అని ధాతువు నుండి వచ్చినటువంటిది వేదం.
1: Veda is the derivative out of that with.
0: Veda managa aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavulaku nitya jeevitamulu

0: సత్య జీవితాన్ని గడుపుకునే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్,
0: జ్ఞానము,
1: విజ్డమ్,
0: ఎరుక,
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ వెరీ నెసెసరీ.
0: కనుక తెలివితేటలను పెంచుకున్నంత మాత్రం చాలదు.
1: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెసివ్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: తెలివి క్రమమైన తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ బి ప్రాపర్.
0: ఎరుకను గుర్తింపజేసేటువంటి తెలుగుగా ఉంటుండాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు బ్రింగ్ ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: We cannot call all the forms of knowledge in this world as wisdom.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: The very word implies the meaning that is not all truth and wisdom.
0: Jnana.
1: It has two here, one jnana.
0: Jnanamu. Na kaadu. ఇది నిజమైన జ్ఞానము కాదు అని జ్ఞానం చెప్తుంది.
1: Jna means wisdom. Na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: Aa daivame satyamuto koodina vaadu.
1: The divine is all truth.
0: Idiye anantamainatuntadi.
1: That is infinite.
0: కనుకని సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: వేద హెల్ప్స్ టు హ్యావ్ దిస్ కాంప్రిహెన్సివ్ ఫుల్నెస్ విజన్ ఆఫ్ లైఫ్.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్రద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: దిస్ వేద ఇమాన్సిపేట్స్ ద హ్యూమన్ రేస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగింపు చేస్తున్నది.
1: ఇట్ ఆల్సో ఎన్షోర్స్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఆల్ ద వరల్డ్.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: ఇట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ద పీస్ అండ్ ద ట్రూత్ టు సొసైటీ.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నటై అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: వేద ఆల్సో టీచర్ సెవెరల్ డివైజెస్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ డిస్లైక్స్ అండ్ టు అచీవ్ అవర్ లైక్స్.
0: మానవుని సుఖమునకు దుఃఖములకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: Vedamunu anusarinchinappudu manaku sukhame, daalini ullanginchinappudu adiye manaku dukkhamu.
1: When we follow Veda we'll have all happiness, when we transgress we'll have misery.
0: Vedamu anantamainatundi.
1: Veda is infinite.
0: Ee anantamaina vedamunu manavudu saamanyamaina jitara jeevitamulo adhyayanam cheyatam chaala kashtamai.
1: To learn this infinite Veda in the ordinary human life is very difficult.
0: Manavulaku ketayinchina ayu pramanamu alpamavuta cheta ee ananta vedamulanu adhyayanam cheyatam deeniki kaalamu chalakapoyindi.
1: As the lifespan is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనము చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి లెర్న్ వేద.
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: దేర్ ఇస్ నో టైమ్ టు ప్రాక్టీస్ ఇట్.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: హావింగ్ అండర్స్టూడ్ దీస్ ప్రాబ్లమ్స్ సెయింట్ వ్యాస డివైడెడ్ వేద ఇంటూ స్మాల్ సెక్షన్స్.
0: అనంత వేదములలో ఉండినటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: హీ సెపరేటెడ్ రుక్స్ ఫ్రమ్ వేద అండ్ కాల్డ్ ఇట్ రుక్ సంహిత.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: దిస్ రుక్ సంహిత ఇస్ ద వన్ దట్ సెపరేటెడ్ అవుట్ రుక్కులు.
0: తరువాత యజు సంహితములను వేరు చేసి దీనికి యజు సంహితము అని పేరు పెట్టాడు.
1: లేటర్ హీ సెగ్రిగేటెడ్ యజు సంహిత అండ్ కాల్ ఇట్ యజు సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: హీ క్లాసిఫైడ్ అండ్ సెగ్రిగేటెడ్ ద సామ ఆస్పెక్ట్ ఆల్సో.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: ఆల్ మంత్రాస్ ఆఫ్ అధర్వణ ఆర్ సెపరేటెడ్ అవుట్ అండ్ కాల్డ్ అధర్వణ సంహిత.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: దో వేదాస్ ఆర్ ఫోర్, దిస్ యజుర్వేద హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ శుక్ల యజుర్వేద.
0: ఈ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: He classified every samhita into three parts.
0: దీని బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని.
1: These three are బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part brahmana is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు తన శక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind the capitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటుంది.
1: There is wide scope for ritualistic aspect.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలు కూడాను ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: ఇట్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ మంత్ర ద రిపిటేషన్ అండ్ ఆల్సో ద కర్మ ద యాక్టివిటీ.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: Madhura padarthamulu yokka perulu vinnanta matramuna manamu dani yokka ruchini manamu anubhavinchina varam kalemu.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: Madhura padarthamulu bhujinchinappude dani madhuryam manaku swanubhavaniki vastundi.
1: When sweet is actually consumed, partaken, you'll know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: బై మియర్లీ రిసైటింగ్ ఇట్ అమౌంట్స్ టు మియర్ లిసనింగ్ ఓన్లీ.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇట్ అమౌంట్స్ టు ఈటింగ్.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: Kanuka andhakarambella hatamarune chuda vasudaro deepapu vartavalana.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: Rogapeedutini bal rogambu teeruna aushadha mahimambu antavinna.
1: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
0: నిరుపేదవారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ద పావర్టీ విల్ ఎవర్ లీవ్ బై మియర్లీ లిసనింగ్ టు ది ఫైనాన్స్ అండ్ ఎకానమీ.
0: ఆగొన్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
1: విల్ హంగర్ ఆఫ్ ఎనీ మ్యాన్ బి అపీస్డ్ బై మియర్లీ లిసనింగ్ టు ద మెను.
0: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటినందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదా ధ్యానము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
0: this. ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
0: Sathi manavunu kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for everyone.
0: Cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: That is the aim of man.
0: Kanuka manamu vedamunu uchcharinchalani kaadu vedamunu adhyayanam cheseetunti vaari daggara manapurakanga shravanam chesinappudu kudanu chaalu.
1: It's enough if you listen to Veda, chanting of Veda wholeheartedly.
0: ఇది వేదము, ఇది వాణి.
1: Veda is voice.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
1: In this voice lies the essence.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మము ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వి బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన నిత్యమైన సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఏ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: ది ఎయిర్ షుడ్ బి ప్యూరిఫైడ్
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: ద వాటర్ షుడ్ బి ప్యూర్
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: సౌండ్ షుడ్ బి ప్యూర్
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 గంటకు ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు.
1: There in Delhi at 5:30 there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here in
0: Delhi. ఇందులో కూడా వినిపిస్తుంది.
1: You also listen.
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: ఇట్ కెన్ బి లిసన్
0: అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్ దేర్ ఇన్ అమెరికా అండ్ జపాన్.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది?
1: హౌ డస్ ద సౌండ్ ట్రావెల్?
0: విద్యుత్ తరంగములతో చేరి
1: హావింగ్ బిన్ మిక్స్డ్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్
0: అతి శీఘ్రముగా వ్యాపింప చేస్తుండాలి.
1: ద స్ప్రెడ్ వెరీ ఫాస్ట్.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: ద వే హౌ ది స్ప్రెడ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద లైట్.
0: అదే విధంగా మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకము గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చలుపుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లెర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి సెడ్ దట్ భారతీయస్ హావ్ నాట్ అండర్స్టూడ్ ద పొటెన్షియాలిటీస్ అండ్ ద కెపాసిటీస్.
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్ దే వుంట్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: Muddaka juram tinnadatuvanti vaadiki chintapandu ruchi.
1: The one who relishes that kind of the grape which is all sweet will never accept the tamarind.
0: Kanuka ee vidhamainatuvanti yokka vedam yokka madhuryani veda adhyayanam cheseetuvanti vaaru kuda nu gurtinchaledani cheppavachchu.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: Edo jeevanopadi nimittame dinni ఉపయోగించుకుంటున్నారు కానీ జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఇస్ మెంట్ ఫర్ లైఫ్ నాట్ టు క్యారీ ఆన్ ఎ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ objectives of human life, the righteousness, the desire, the liberation.
0: Vedamulu dvaitamu.
1: Veda is dualism.
0: Vedantamu advaitam.
1: The Vedanta is non-dual.
0: Kanuka upanishattulu vedantamulu.
1: This Upanishad is the
0: Vedamulaku antyamulo undinatundi kanuka vedantamulu ani kodaru maroka peru.
1: As they are towards the end of Veda, it's called Vedanta.
0: Aithe dharma artha kamam ee moodintini maatrame manavudu తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: మ్యాన్ కెన్ అకంప్లిష్ అచీవ్ విత్ హిస్ ఓన్ డివైసెస్ అండ్ ప్లాన్స్ ద రైచస్నెస్ ద డిజైర్.
0: విద్య విజ్ఞానం చేతనే లభ్యమవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ త్రూ ఎడ్యుకేషన్.
0: ఉపనిషత్తుల్లో రెండు విధమైనటువంటి విద్యలున్నాయి.
1: ఇన్ ఉపనిషత్ దేర్ ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్,
0: అపర విద్య, పర విద్య.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kodalu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: okka mokshamu matrame para vidya.
1: Liberation is only para vidya.
0: Kanuka atti para vidyanu matram manam pondalanukunnappudu daniki ee prakrutamainatundi yokka vidyalu kani abhyasamulu kani sadhanalu kani deeniki akkaraledu.
1: To have this spiritual knowledge, the other practices in the secular knowledge are not needed.
0: Ivanni kudunu dvaitamunaku sambandhinchinatuntivi.
1: They are all related to the principle of dualism.
0: Satya drushti maatrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: knowledge. Prachina kaalam nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi జీవిస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియన్ టైమ్స్ భారతీయస్ హావ్ టేకెన్ ద లెర్నింగ్ ఆఫ్ వేద, ద వెరీ బ్రెత్, ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: వేదములకు 9 పేర్లున్నాయి.
1: వేద హ్యాస్ 9 నేమ్స్.
0: ఒకటి శృతి,
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం,
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి,
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము,
1: ఫోర్త్ వన్ ఆమ్నాయం.
0: ఐదవది సమామ్నాయము,
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరోది ఛందస్సు,
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం,
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం,
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం,
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: శృతి మెంట్ ఇస్ అన్ అసోసియేషన్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్. ది డిసైపుల్ ఫాలోస్ ద రిథమ్ అండ్ ద మీటర్ యాజ్ రివీల్డ్ టు హిమ్ బై ద ప్రిసెప్టర్.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కానీ ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కానీ గ్రామ్ఫోన్ ప్లేట్లు కానీ ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: Day and night they should follow the preceptor, repeating the same rhythm and follow him.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: the words, there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanatishtu Uchchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Agarvada.
0: Kanuka Rug Vedamu, యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్. దేర్ఫోర్ దే స్టాప్ ప్రాక్టీసింగ్
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: So it's also called Amnayam.
0: దీనిని హృదయంలో స్థిరము చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: As it is preserved in the heart, it is also called Samamnaya.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంతో ఛందోబద్ధమైనటువంటిది కనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: As Samaveda is based on the meter, it is called Chandasu.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tandrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayam.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agama.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీని వల్ల ఏర్పడినటువంటిది కనుకనే ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagama.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేద స్వరూపములు.
1: The inhalation and exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.
0: So,

0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: వాట్ ఈస్ ది లెసన్ దట్ ఇస్ టాట్?
0: సోహం సోహం, ఐఆమ్ దట్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, నేనే గాడు, నేనే దైవము అనేటువంటిది ఉచ్చరిస్తుంటుండాలి.
1: ద లెసన్ టాట్ బై దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: కనుక దైవము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే కాదు, సరిమానవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను సక్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఉచ్చరిస్తుంటుండాలి.
1: ఇట్ నాట్ మియర్లీ ది బ్రెత్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఇట్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్, దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే,
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేరు లేకుండా,
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద,
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు, ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ ఐ వి ఆఫర్ యు అవర్ సాల్యుటేషన్.
0: సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి,
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్,
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ దే అండర్టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: indriya
1: senses.
0: Indriyalanu anusarinchadame tamassu.
1: Following senses is
0: darkness. Atmanu anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasah parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this, many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరి దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ ద బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నట్ సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనా భవతు, ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదమును ఎట్టి భేదము లేదు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ, దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేద.
0: వేదమున్నది వేదము కాదు.
1: ఇట్ ఈస్ నో వేద ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: Let's grow together.
0: కలసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
0: కలసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence which we have learned.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: లెట్ us live together without any conflict.
0: కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without conflict.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటుండాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ అన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: సీక్రెట్ భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ సీక్రెట్.
0: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: భోగము కాదు మన జీవితము, యోగం.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: కనుక వేద విద్యలనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
0: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: All countries in all world sustain up
0: to ఇతర దేశస్తులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: ద ఫారినర్స్ మే నాట్ బి అవేర్ ఆఫ్ దిస్ వేద బట్ దే ఆర్ స్ప్రెడ్ బై వే ఆఫ్.
0: కేవలం వేదం ఒక భారతదేశమునందు మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: The sound waves are present everywhere.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Bhoomiki aakarshana shakti undani.
1: That earth has got force of gravity.
0: Edo oka videshiyudu kanipettadu.
1: A foreigner discovered.
0: Kaani aa videshiyudu ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వం కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: ఈవెన్ ప్రయర్ టు ది డిస్కవరీ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ ఎగ్జిస్టెడ్.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
1: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
0: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
1: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
0: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
1: సిమిలర్లీ ఏన్షియంట్ సైన్స్ కుడ్ అకంప్లిష్ ఆల్ ది సౌండ్ వైబ్రేషన్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానం సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒకటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం.
1: Truth is beyond all the three times.
0: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
0: అట్టి సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రంలే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: We have no faith in it. We take it as the one repeated just verbally.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meeku aksharamu telikapoyinappudiki nee paravaledu.
1: Doesn't matter if you don't know letters.
0: Aa shabdamunu meeru shravanam chesthe chaalu. Andulone untundadi aanandam.
1: Listen to the sound. There lies happiness.
0: Puttina chanti biddanu ooyallo vesi amma paata paadutu kammani kantamto jolalu paadutuntadi.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: ద చైల్డ్ ఇస్ అవేర్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద లల్లబీ సంగ్ బై ద మదర్.
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: బికాస్ ఆఫ్ ద సింగింగ్ ఆఫ్ ద ట్యూన్ ఆఫ్ ద సాంగ్ ద చైల్డ్ స్లీప్స్.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ నో ద మీనింగ్,
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: Out of that listening you will have all the bliss.
0: ఆ శ్రవణమిని మననం చేయండి.
1: That listening has got
0: a వ్యత్యాసక రూపొందుతుంది.
1: And that will transform into practice.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుంది.
1: There's great bliss in listening.
0: అది ఒక నాదము.
1: It is a sound.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: The sound is highly powerful.
0: మన దేవాలయంలో కూడాను గంటలు పెడుతుంటాం.
1: We have got the bells in temples.
0: పోయిన వారంతా ఒకసారి గంట అట్ట కొడతారు.
1: ఎవరీన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
0: ఎందుకోసం గంటను పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ దే మెన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణం జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్,
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: ద విజన్ ఆఫ్ గాడ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ అస్ బై రింగింగ్ ద బెల్.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ సౌండ్.
0: ఆ యొక్క నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ అకార.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: దట్ ఈస్ హిస్ కరెక్ట్ అడ్రస్.
0: ఊరికే తట్టకుండా కొట్టే ఎవడో పిల్లలు అడ్రస్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: ఇఫ్ యూ జస్ట్ రింగ్ ద బెల్ విమ్సికలీ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ చైల్డ్స్ ప్లే.
0: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా స్వీట్గా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. ఆయన నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ అకార.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: దట్ ఈస్ హిస్ కరెక్ట్ అడ్రస్.
0: ఊరికే తట్టకుండా పోయి కొట్టే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టు చెప్తాడు.
1: ఇఫ్ యూ జస్ట్ రింగ్ ద బెల్ విమ్సికల్లీ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ చైల్డ్స్ ప్లే.
0: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా స్వీట్గా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: Many the urban people know as the plane lands
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: As it is nearer you can hear louder.
0: తిరిగి పోయే సమయంలో తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: As it leaves takes off you can gain this sound.

0: ఇది తక్కువగా పైకి పోవాల, మరి ఇది నిజమైనటువంటి ఒక స్వరం.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ అసెండ్ అండ్ రీచ్ అండ్ గ్రాడ్యువల్లీ స్లో డౌన్.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద స్పెల్లింగ్
0: GOD పెట్టే గాడ్ అంటున్నాము.
1: ఇఫ్ ది స్పెల్లింగ్ ఇస్ GOD గాడ్
0: అదే విధంగా ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: సిమిలర్లీ త్రూ త్రీ లెటర్స్ అకార ఉకార మకార ఇస్ ఓంకార.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పిక్ అప్ ది స్పెల్లింగ్.
0: ఓంకారంలో స్పెల్లింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవల్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సేడ్
0: కనుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: ఎట్లా, మా జీవితం జరిగేది ఎట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: మెనీ వేదిక్ స్కాలర్స్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు కాన్వెంట్స్ బికాస్ బై లెర్నింగ్ టు వేద దే కెనాట్ హ్యావ్ దేర్ డైలీ లైఫ్.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: Maharshulu kani brahmanulu kani veeriki ye vidyame nerchukunnaru?
1: Ancient saints and brahmins, how have they learned?
0: Vedam vedam vedam.
1: So they carried their living by veda.
0: Kaduka deeniki taginatundi protsaha utsaham lekapovatam cheta,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైన రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: బికాస్ ఇట్స్ నాట్ పబ్లిసైజ్డ్ ఇన్ ద ప్రాపర్ వే,
0: వేదము దినదినానికి తరిగిపోతుంటుండాలి.
1: వేద ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణలు అయినా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: Swami expects that we will certainly uphold and preserve the foster, the limited sustaining branches of Veda.
0: Ma vidya samasthalo,
1: in our institutions,
0: 1700 mandi pillalu untunnaru.
1: There are 1700 students.
0: Primary school, higher secondary school, institute. Vallu andariki telusuni Vedam.
1: All students, primary school, higher secondary school, institute, all students know Veda.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: You must have seen primary school children aged 5, how clearly they chanted Veda.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివి తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతము కాదు.
1: It's not out of force.
0: పిల్లలు ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము, 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paying 50 rupees, 500 rupees, they receive money and get out.
0: కారణం ఏమిటి? వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: What is the reason?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: They are not motivated. They don't recognize the sweetness.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేదా ఇఫ్ యు లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఈస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: That which oozes out will never fall
0: short. ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: If you go on stuffing, it's bound to come out at one time.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: There will never be remnant or residual there.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: One should not learn Veda that
0: way. వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడా.
1: They should have all the enthusiasm, zeal.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేద దట్ హెస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకునలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేద, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: Inka vedamlo ento viluvaina ratnalanta untunnayi.
1: In Veda there are many valuable precious gems.
0: Repati nunchi
1: from tomorrow
0: ee veda saramaina tanti
1: the essence of Veda,
0: upanishadulu,
1: the upanishads.
0: Ee upanishadulunu గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharata.
0: Bharata desham idi.
1: This is
0: Mahabharatamlo anetundi madhyalo undinatundi okka naadhi vantidi Bhagavad Gita.
1: The Bhagavad Gita is the navel in this Mahabharata.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుట.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గములు అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: 8 ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి
1: but we have to sum up them
0: 11 upanishadulga nirmanam chesaru
1: and there are 11 upanishads
0: andulo modati upanishattu
1: the first of them
0: ishavasya upanishattu
1: is ishavasya upanishad
0: deeni pere mottamoti prarambhamlo upane ishavasya minam sarvam ani vachesestundi
1: the first verse is ishavasya
0: sarvam andulone untundadi
1: everything lies there
0: ishavasya minam sarvam.
1: Everything is divine.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: The divine is there. Everything lies there.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రలు పురాణములు మీరు చదువుకోవటం లేకపోవటం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్ యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత్.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవటం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కాని మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which is really a force of culture, gives all kinds of
0: reforms. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: సంస్కరింపజేసేటువంటిది సంస్కారము.
1: That which refines is culture.
0: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: ఇట్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇంట్ ఎ నోబుల్ వన్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వీ షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: ఆ మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లెస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ రియలైజ్ టుడే.
0: వేదం చదివితే మా పొట్ట గురించి

హరి భజన వినాశ శాంతి నదీ

Let's be friends.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd ఆఫ్ నవంబర్ 2001 డ్యూరింగ్ ది 20th కాన్వకేషన్ ఆఫ్ ది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎంఫాటికలీ డిక్లేర్స్ ది సైన్ ఆఫ్ ఎ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈస్ ద వన్ హూ రిమైన్స్ హ్యాపీ హిమ్సెల్ఫ్, మేక్స్ అదర్స్ హ్యాపీ అండ్ invariably possesses good character and humility.
1: Sarve vedam vidasura sarve lokaika sarve sarvalokaika mangalam sarve జ్ఞానోపసంహరణ సర్వే సముదిత గుణై సర్వే వేద విదసరూర విదసరూర ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజములో సద్వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
2: You may acquire knowledge, you may receive education, if it is not put to use in society, it is all useless.
1: ఈ చదువును విని అనుభవించి వారు అతన్ని ప్రేమించాలి.
2: People have got to know your value, make use of your services and be happy with you.
1: Sarvo loka hitairatah lokulanni ikkudanu dinni anubhavinchi aanandinchetuvanti chaduvuluga manam chadavali.
2: We have to learn in such a manner as to make others experience all the knowledge that we acquired and be happy with our education.
1: Sarvo gnanopa sampannaha ee chaduvu chadivinanta maatrame chaladu gnana siddhudu kavali.
2: It's not enough if you acquire knowledge, you should have wisdom.
1: సర్వే సముదిత గుణై జ్ఞానం మాత్రమే ఉండిన చాలదు, అతని యందు సమస్త సద్గుణములు కూడాను ఆవరించాలి.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ విజ్డమ్, యు షుడ్ ఆల్సో హ్యావ్ వర్చ్యూస్.
1: చదువునకు మూడు లక్షణాలు ఉంటున్నవి.
2: The education has three qualities.
1: Sarve veda vidasarupam.

0: జ్ఞానము, సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: The main aim of education is not merely to sustain and to maintain our physical body. We should have broad-mindedness.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: Education should not merely confine itself in making you just a human.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంప్లరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగ ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of your education.
0: అనంత విజ్ఞాన శాస్త్రము కేవలము లౌకికమైనటువంటి యొక్క విద్యను మాత్రమే మనకు ఈనాడు బోధిస్తూ ఉన్నది.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: కాని మానవునికి అవసరమైనటువంటిది గుణశీలత.
1: But what man needs is character.
0: కేవలం భౌతికమైన విద్యను అభ్యసించినంత మాత్రమున మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: By acquiring the secular knowledge, he cannot be virtuous.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: We can call him a true student if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ఈనాటి విద్యార్థి అనంత వైజ్ఞానమును ఆశ్రయించి తానెవరో అనేటువంటి విషయాన్ని, తన దేహతత్వాన్ని, తన మనోవికారాన్ని గుర్తింపజేస్తూ ఉన్నాడు.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Kani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taanevaru telusukovatame nijamainatundi yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: Jagattunnondu jarigeetundi sarva vishayamulu kodanu gurtinchi vartinchatamu idi kevalamu oka negative lakshanalu.
1: What all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతి ఎందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించడము, ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కాదు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
0: Sakala vidyalu nerchi

0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: One may acquire all the knowledge and be admired in any assembly. One may be a great warrior and win, be victorious. And one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: మానవుడు బాహ్యమైన లౌకికమైనటువంటి యొక్క ప్రకృతిని అనేక రకముగా వర్ణించవచ్చును.
1: Man may make an attempt to describe, extol, narrate all that is external.
0: క్షణములు చంద్రమండలము చేరి చంద్రమండలము యొక్క విషయాన్ని కూడా గుర్తించవచ్చును.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: కాని చంద్రమండలం వెళ్ళడానికి మాత్రమే తనకు దారి కనుక్కున్నాడు, కాని అరయించి తన అంతరాత్మకు పోవడేటువంటి దానికి ఏమాత్రము దారి తెలుసుకోవటం లేదు.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: కనుక ఈనాటి మానవుడు అనగా విద్యావంతుడు తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: Man today, educated man, should make every investigation to know the truthful nature which is innate and inborn.
0: Valmiki Ramayanam rasadu.
1: Valmiki composed Ramayana.
0: Kani Ramanu chadivinanta chaduvulu Ravanudu kudanu chadivadu.
1: Ravana acquired all the forms of knowledge same as Rama.
0: Ravanudu kudanu samanyamainatvanti vaadu kaadu, sakala vidyalu kudanu nerchinatvanti vaadu.
1: Ravana is not an ordinary one. He has learnt all knowledge.
0: Kani Valmiki emannadu?
1: What did Valmiki say?
0: Ravano nama murkaha annadu. Ramudu otti Ravanudu otti murkhudu.
1: He said Ravana is a fool.
0: Ramule gnani.
1: Rama is wise.
0: Kanuka chadivinatundi chadivulo lopala okarini gnani annaru, okati murkhudu annadu.
1: He called Rama as the one of wisdom, while Ravana is a fool.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: Rama has practiced all that he has learnt and he led an exemplary life and he shared all the knowledge with the rest of the people in society.
0: కాని ఇంద్రియములకు లోనుడై ఇంద్రియములకు వశుడై కేవలం చదువుని చదువులను ఏమాత్రమూ గుర్తించుకొనక కేవలం జీవితం అంతయి కూడాను ఇంద్రియ సంబంధమైన జీవితాన్ని గడుపుతూ కట్టకలపటికి తన దేహాన్ని తన రాజ్యాన్ని తన సర్వస్వాన్ని కూడాను భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately he died, he lost his kingdom and ruined his land.
0: కనుక మనం చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము మన దేహంలో ఉన్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education is not meant to make your senses happy, satisfied.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
0: ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: This is most essential for modern students today.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ధి అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When we have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
1: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ నాట్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: యూ షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
1: ద డైలీ ప్రాక్టీసెస్ ద థియోరీస్ ద చేంజ్ డే బై డే.
0: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల వీడి పోవుచుండే.
1: దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
0: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండే.
1: The righteousness is compassion have not been used, utilized.
0: Arya Veda vidyalanege durvidyalu peruguchunde.
1: The ancient scriptures have not been studied, have not been gone through.
0: Idi ee naati kaalamunaku viruddhamainatvanti margamulu.
1: This is the contradictory education.
0: Rogam ninkanu balaparcheatvanti yokka aushadhamule kaani ivanni kudanu roga nivarana gaavincheatvanti aushadhamulu kaadu.
1: All this we learn today will increase the sickness but will never alleviate suffering.
0: విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి.
1: The procedure that confers peace in the universe.
0: సంకుచిత భావములనెల్ల సమయ చేసి.
1: Cutting off all the narrow mindedness.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి.
1: And man should put an end to narrow mindedness.
0: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: అండ్ హీ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
1: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు కెన్ రెండర్ టు దిస్ కంట్రీ.
0: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాం, దేశానికి సేవలు కల్పుతున్నామంటున్నాము, కానీ ఏ సేవలు చేస్తున్నాం?
1: యు సే దట్ యు సర్వ్ యువర్ కంట్రీ, యు ఆర్ హెల్పింగ్ యువర్ కంట్రీ, వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ యు రెండర్?
0: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిజ్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: ఇఫ్ ఎగ్జామిన్స్ అండ్ ఎంక్వైర్స్ ట్రూలీ స్పీకింగ్ ఫ్రమ్ టాప్ టు టౌ హీస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: Aithe ee aasha ee vastulu nimittamai aashisthunnada?
1: In fact, does he want, does he desire?
0: Kaadu kaadu kaadu kaadu. Tara nimittamai ee vastulu aashisthunnadu.
1: He wants to be satisfied within himself, so he wants objects.
0: Ee kerchief nenu aashisthunnanu.
1: I want this kerchief.
0: Acche kerchief yokka nimittamai nenu deeni kerchief nu aashinchatam ledhu.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
0: అదే విధంగానే సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: Man wants to experience, enjoy through sense.
0: కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
1: He doesn't want them for merely
0: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
1: He wants his own innate satisfaction.
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
1: So he has become a slave to senses.
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
1: Because he has become a victim to his senses.
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
1: Having been educated, if you exercise control your senses, then you can call yourself educated.
0: కానీ మనసుకు తోచినట్టంతా కూడా నువ్వు ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: Modern student has been acting as he likes.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: Just to think of the qualities expected of a student.
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good mind,
0: satya niriti,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramasiccha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: Duty, the education should confer
0: vidyarthi
1: all the six
0: values.
1: Students should acquire all the six.
0: Idi manam ee naadu nechukovalsinatvanti.
1: This what we have to learn, pick up today.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru ento gunavantudu.
1: You are all really good.
0: Ento telivitetalu galavaru.
1: You are highly intelligent.
0: Ento పవిత్రమైనటువంటి హృదయం కలవారు.
1: కానీ
0: ఆ పవిత్రమైన హృదయానికి తగినటువంటి యొక్క పదార్థాన్ని మనం అందించటం లేదు.
1: యు ఆర్ నాట్ సప్లైయింగ్ టు యువర్ హోలీ హార్ట్ ద మెటీరియల్
0: చాలా పరిశుద్ధమైనటువంటిది.
1: And the heart is so pure, unpolluted.
0: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు.
1: It's not possible to fill your heart with things other than compassion and love.
0: కాని ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో.
1: Today in our hearts there is no compassion.
0: ఆ ప్రేమ లేదు హృదయములో.
1: There is no love at all.
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైన్ దేర్ ప్లేస్.
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
0: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
0: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
0: Enta vijnanam bodhinchinappatikini,
1: in spite of all scientific knowledge,
0: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
1: in spite of all teaching in spiritual realm,
0: manaku teledi aluvulu.
1: Ultimately you will know that it comes down to the level of atoms.
0: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువుల గురించే బోధిస్తున్నారు.
1: Educated man, a scientist speaks of these atoms only.
0: అణువులను గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
0: మనం తినే తిండి అణువే.
1: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఈచే గాలి అణువే.
1: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
0: వినేటువంటి శబ్దం అణువే.
1: ద సౌండ్ దట్ యు లిసన్.
0: నడిచే నడక కూడాను అణువే.
1: అండ్ ఎవ్రీ స్టెప్
0: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ అటమిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
0: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోనవసరం లేదు.
1: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
0: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know that which is smaller than that of an atom.
0: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
1: That which is smaller than atom is the fundamental.
0: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
1: Everything arises out of this fundamental.
0: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనం.
1: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
0: మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
1: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
1: ది ఆటమ్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ బికాజ్ ఇట్ ఇస్ స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ and in other sense biggest of the big.
0: పెద్ద దాంట్ పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్ చిన్నదిగా ఉంటుండాలి.
1: It's a gigantic form among the big ones.
0: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
1: And there we find the combination of atoms too.
0: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడాను అణుస్వరూపమే.
1: The flower here is also atomic.
0: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతుండాలి.
1: Atoms have come together and you find a flower.
0: ఇది ఒక బట్ట, ఇది గురింతా కూడా అణువే.
1: The cloth is also full of atoms.
0: ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
1: In this world you don't find anything which is not made up of atoms. Everything is atoms.
0: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
1: Why should you make every effort to know the nature of an atom?
0: Chaduvula niyu anuve.
1: All education.
0: Sankalpamulu anuve.
1: Thoughts.
0: Devamantayu anuve.
1: Whole body.
0: Dehi anuve.
1: And that
0: sarvamulu anuvayame.
1: Everything is composed of atoms.
0: Puttuta oka anuvu.
1: The birth.
0: Bhoomi nunduta anuvu.
1: Life on earth.
0: Samsaram adi anuvu.
1: The family life.
0: Chaavu anuvu.
1: Death.
0: Pratikulanni anuvu.
1: The life.
0: Bhavabandhamulu anuvu.
1: The attachments.
0: Anta anuvule.
1: Are full of atoms only.
0: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
1: When once you try to know that, what is that you want to know? దీనికి
0: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
1: You should experience that which transcends this.
0: అది నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true
0: self. అది ఫండమెంటల్ యొక్క గుర్తు.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
1: Along with the secular knowledge education, we need spiritual education also.
0: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
1: Mere textual information is not proper.
0: మనం చదివిన చదువులన్నీ కూడాను గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
1: All the knowledge that we acquired is limited to books.
0: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వి హావ్ టర్న్స్ ఇంటూ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
0: అనుభూతిలో తాను అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
0: ఈ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్ ఇన్ ద మిస్టరీ.
0: కానీ మిఠాయి కానీ లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
1: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
0: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగకు చేరుతుండదా?
1: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
0: చేరటం లేదు.
1: నో,
0: దాన్ని ఒక్కతూరి తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
1: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్ స్వీట్నెస్.
0: అది నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
0: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జ్ గా రూపొందుతుండాలి.
1: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
0: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు.
1: Therefore, we don't have right people today in this world.
0: ఎంత మంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
1: In Bharat, there are number of educated people.
0: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
1: We find highly educated people.
0: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
1: People with very high degrees.
0: ఇంత మంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
1: With all these people being here, what is that they are doing for?
0: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా?
1: Are they doing any activity that would be helpful?
0: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they making anybody happy through their actions?
0: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they providing any comforts, conveniences to the neighborhood?
0: ఏమీ చేయటం లేదు.
1: No.
0: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
1: He is not making others happy nor is he happy himself.
0: ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Then why should you learn?
0: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్నరు కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: Enta chaduvu chadivi ye neethi unnanu heenunu gudambu manaledu.
1: A mean man with all his education will never change his attitudes.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: Education may help you to argue with others.
0: Ee chaduvu chaduvu chadivi chaavanga neetiki chaavuleni chaduvu chaduvali.
1: With all this knowledge after all why should we die? Ultimately we should learn to be mortal.
0: Kanukane manam chadiveetvanti chaduvulante kudunu హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: Therefore we should learn to make our heart
0: 10 మందిని ఆనంద పరిచేటువంటివి చదవాలి.
1: We should make everybody joyful.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: Then you will be happy and people around will be
0: happy. సమాజములో ఆనందమునకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: There are crores and crores of people all around who want to be happy.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
0: లేదు లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
0: లేక నీవైనా ఆనందించు.
1: అట్లీస్ట్ యూ బీ హ్యాపీ.
0: నీవు కూడా ఆనందించడం లేదు.
1: అండ్ యూ ఆర్ నాట్ హ్యాపీ.
0: తాను ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: Idantha chadu avutunda?
1: Can you call it education?
0: Idantha chettaga roopondutundali.
1: It is all waste of knowledge.
0: Vidyarthulara,
1: students,
0: mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi.
1: You have got very high degrees.
0: Okkoka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
1: There are students who have past MSc, completed their MBA and also PhD.
0: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు?
1: You have so many degrees to your
0: credit. కానీ ఇందులో ఏ కించిత్తైనా కూడాను తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have
0: learned? కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంప్టీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: Kani okkadanaina tana vicharana cheyatam ledu.
1: You are not investigating single point.
0: Mari nenu chadivinatundi ee chaduvu lopala unnatundi antaratham emiti?
1: We have not questioned ourselves the significance of education.
0: Ee arthamulaku sariyina anubhavam emiti?
1: What is the experience that we have had?
0: Chadu ante emiti?
1: What is education?
0: Chadu yokka ruchi emiti?
1: What is the taste of it?
0: Deeni yokka gunamulu emiti?
1: What are the qualities?
0: Yokka lakshanalu emiti?
1: What are the features?
0: Deeni valla manaku kaligeetundi phalitham emiti?
1: What is the result but through this education? No one is bothered about it.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Meerandaru ento goppa manchi vidyavantule.
1: You are really educated indeed.
0: Goppa vidyarthule.
1: You are very good students.
0: Kaani meeku బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
1: Teacher should give you correct answer.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
1: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినప్పుడు మీకు సరైన అర్థాలు బోధించడం లేదు.
1: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chaduvullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa panditu undinatundi vaadu,
1: there was a great scholar pandit,
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకి అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: అతని పేరే విద్యాసాగర్.
1: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
0: ఈ విద్యాసాగర్ ఏ విధమైన స్థితిలో వచ్చాడు?
1: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
0: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
1: He was born in a very poor family.
0: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
1: In fact, he could not afford even a light to read.
0: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
1: He used to study every day sitting under street lights.
0: తల్లి చాలా బాధపడేటువంటిది.
1: Mother felt very sad.
0: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
1: In fact, mother also had no money.
0: నాయన విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందు కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఎట్ ది ఎండ్?
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై హిస్
0: మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, if I work hard today, I'll be happy later.
0: Sukham nunchi naaku sukham chikkadu.
1: Happiness cannot be derived out of happiness.
0: Kashtapadinappude naaku ee sukham labhistundi.
1: You can be happy if only you work hard.
0: Ani cheppi kattagadapudiki edo oka reetiga taaru oka degree teeskunnadu.
1: He could get a degree ultimately.
0: Adi teeskovatame kaakunda,
1: not only that,
0: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: హీ హాస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: Whenever he was to give a lecture, it was
0: అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
1: Because his oration was so
0: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
1: And it used to draw everybody.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: Such resourceful he was.
0: అంత సున్నితంగా ఉండేటువంటిది.
1: And was so sensitive.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: All his lecture got itself imprinted on the audience.
0: ప్రక్క గ్రామానికి స్కూల్ కు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాస్ ఇన్వైటెడ్ బై ఏ కాలేజ్ టు గివ్ దెమ్ ఏ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఏ ట్రైన్.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలని ఆయన కూడా వెళుతున్నాడు.
1: వన్ బిగ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ ఐసీఎస్.
0: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: హి వాస్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
0: ట్రైన్ దిగేటప్పటికీ
1: ఎట్ ద టైమ్
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: He saw Vidyasagar.
0: ఇతను ఎవరో ఒక కూలి మనిషి అనుకున్నాడు.
1: He thought that he is simply a coolie porter.
0: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యు క్యారీ ఇట్ ఫర్ మీ.
0: విద్యాసాగర్ ఆనందించాడు.
1: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని, ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హీ వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ నవ్వుకున్నాడు, నా పేరు తెలియదే ఇంకా అతనికి.
1: విద్యాసాగర్ స్మైల్
0: నేను ఎవరు అని తెలియదేని, అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డస్ నో హూ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్.
0: తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్ అండ్ హీ గేవ్ హిమ్
0: అందించి తాను వెనుకకు పోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు రుణాలు ఇచ్చాడు.
1: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
0: దేనికోసం మీరు ఇస్తున్నారు?
1: వై డూ యూ పే మీ?
0: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
1: బికాస్ యూఆర్ క్యారింగ్ మై సూట్ కేస్
0: దానికోసం ఇస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
0: అయ్యా నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
1: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
0: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు వెళ్లిపోయాడు.
1: ఈ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్.
0: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్
1: సాట్ ఆన్ ద డయస్.
0: అందరూ కాచుకున్నారు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడని.
1: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
0: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతని స్టేజ్ దగ్గరికి వెళ్లాడు.
1: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
0: అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
1: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేటింగ్.
0: ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, ఒరే నా పెట్టె మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
1: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
0: మనసులో తాను అనుకుని, ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి.
1: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హి హస్ నో ఈగో నో
0: ప్రైడ్. వాడు ఎంత గర్వానికి గురి కావాలి.
1: ఇన్ఫాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ టు బి ప్రౌడ్ ఎనఫ్.
0: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
1: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
0: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
1: దేర్ ఆన్ ద డయస్
0: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
1: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required of humanity.
0: నిమిషాలు కొన్ని గ్రాప్స్ వేస్తూ వచ్చారు.
1: హీ వాస్ చీర్డ్ అండ్ లౌడ్లీ అప్లాడెడ్
0: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో, అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
1: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ది ఎంటైర్ మ్యాన్.
0: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
1: హీ వాస్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్స్.
0: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
1: నాట్ మియర్లీ
0: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
1: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు.
1: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
1: And such an educated man shared his experience
0: all
1: felt happy. Everybody rejoiced on the occasion.
0: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
1: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
0: ఈనాటి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఆల్సో మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ హంబుల్
0: అండ్ సింపుల్. భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: పవిత్రమైనటువంటి భూమి.
1: ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుని గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాప ప్రీతి లేని
0: పామరత్వం పట్టి
1: వేర్ ఫుల్లీ ఇగ్నోరెంట్ బికాస్
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: అండ్ వి డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్
0: మానవత్వం అనే మానవులందున
1: అండ్ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ గాడ్
0: విశ్వ శాంతికి ఇది ఏ విప్లవంబు.
1: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణం.
1: వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్? దిస్ ఇస్ ద కాజ్.
0: పరమ పావనమైన భారతావని యందు సహనమన్నది మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది బెస్ట్.
0: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్న మాన్యమేది?
1: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
0: ప్రాణము కంటేను మానమ్మే ఘనము మన దేశ నీతిని మంటగలిపి.
1: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
0: నేటికిచ్చిన పరదేశ నీతులు అరచి.
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
0: విచిత్ర చేచ్చేయను విచ్చుకత్తే.
1: We are following the code and the conduct AP in the foreign countries.
0: Yemandu Bharata palanambu.
1: What had happened to this country?
0: Elanti pavitramaina Bharat deshamu.
1: What a sacred land.
0: Elanti aadarshalanu andinchinatvanti deshamu.
1: What an ideal country.
0: Ee naadu atti pavitramaina deshamu ee gatini anubhavistundali.
1: This is the present plight of the sacred.
0: Deeni kaaranam emiti?
1: What is the reason?
0: Bharatiya samskrutini manam chakkaga artham chesukolekapovatame kaaranam.
1: We have not understood the meaning of the culture of Bharat.
0: Dani aacharanalo petti anubhavinchalekapovatame kaaranamu.
1: We have not been able to experience the culture of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: pavitramaina Bharat desham yokka charitrana okka thori meeru vismarinchi,
1: you have forgotten the history of this country.
0: Ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi.
1: Now you recapitulate, think of the glory of this land.
0: Ye goppa upakaram cheyakapoyinappudiki ye kinchittaina kodanu okka manavuniki upakaram chesi aanandanni anubhavinchandi.
1: Be happy at least by helping a single person.
0: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ నోబుల్ థాట్స్.
0: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ రంగూన్ వార్,
0: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకుని వచ్చాడు.
1: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
0: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
1: ద బాయ్ వాస్ సో యంగ్, ఏజ్ 10.
0: మద్రాస్ వచ్చి చేరారు.
1: దే రీచ్ మద్రాస్.
0: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
1: ద బాయ్ వాస్ హంగ్రీ.
0: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
1: మదర్ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
0: నాయన, నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
1: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండర్ ఎ ట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
0: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
1: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
0: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
1: 2 డేస్, 3 డేస్ పాస్డ్ లైక్ దట్.
0: ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
1: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
0: ఇవ్వలేదు.
1: నో,
0: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
1: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
0: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
0: కనుకనే ఆమె పస్తు పని ఉండేటువంటిది.
1: సో షీ ఫాస్ట్.
0: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడికి శరీరం క్షీణించిపోయింది.
1: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
1: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెడ్.
0: అప్పుడు కుమారుడు లేచాడు. అమ్మా, నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
1: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
0: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
1: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
0: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
1: మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
0: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
1: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
0: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
1: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
0: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
1: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
0: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
1: ద బాయ్ వెంట్
0: చాలా బలహీనంగా ఉన్నాడు.
1: ఇట్ వాస్ వెరీ వీక్.
0: మాటలు కూడా రావటం లేదు.
1: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
0: భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
0: ఒక వరండాలో ఈజ్ చైర్ వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
1: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
1: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
0: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
1: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు.
0: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
1: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
0: కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు. ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
0: తినలేదు.
1: Well, the boy didn't.
0: మరే ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
1: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్.
0: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
1: యు సీమ్ టు బి ఏ థీఫ్.
0: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
1: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్.
0: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
1: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
0: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
1: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్.
0: ఆ బాయ్ చెప్పాడు మొదలు అమ్మకు.
1: అండ్ ద బాయ్ సెడ్ ఫుడ్ ఫర్ మదర్.
0: మొదలు నేను తల్లికి అందించాలి.
1: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
0: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హీ డైడ్.
0: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
1: Such boys, such sons and mothers were there and served.
0: తన ఆకలి పోయి తన ప్రాణం పోతున్నప్పటికి మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
1: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
0: ఇలాంటి
1: పిల్లలు
0: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
1: Today, do you find any of that sort today?
0: కానీ ఉన్నారు. భారతదేశంలో లేకపోలేదు.
1: Not that there are none.
0: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయగలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
1: In this great land, there is no dearth of noble people.
0: కానీ ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు.
1: But we are not able to see them quite frequently.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు మొట్టమొదట దయను పెంచుకోండి.
1: First, develop compassion.
0: పది మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు గార్చండి.
1: You shed tears watching the suffering of your parents.
0: వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
1: Make every effort to give them relief.
0: వాళ్ళకు తగినటువంటి సహాయం చేయండి.
1: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
0: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒక దానం చేయండి.
1: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ. త్యాగానికి
0: పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
0: నయా పైసా ఇచ్చి వాడికి సహాయం చేయండి.
1: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ ఎట్ లీస్ట్ పిటెన్స్.
0: ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు.
1: రెండర్ హెల్ప్,
0: భూషణం దానం.
1: And if a real jewel to the hand is charity.
0: భూషణం కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమున భూషణం.
1: And the jewel to the neck is the utterance of truth.
0: మన కంఠమున నెక్లెస్ కాదు భూషణము.
1: It's not the necklace, that's the decoration.
0: సత్యమే మన భూషణము.
1: The truth is the real jewel.
0: చేతికి దానమే ఒక భూషణము.
1: And for the hand, the jewel is charity.
0: ఇలాంటి భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
1: When you have such precious jewels, why do you want the remaining jewels?
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: విద్యార్థినీయులారా,
1: boys and girls,
0: దయాహృదయులైపోయి మీరు చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
1: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
0: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
1: Brush aside anger, ego, hatred, they should not find a place in you.
0: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
1: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
0: అలాంటి దానం చేయకండి.
1: Don't do such things.
0: మీ దుర్గుణాలను బక్కకు నెట్టేసేయండి.
1: Get rid of all bad qualities.
0: ప్రేమను పెంచుకోండి.
1: And develop compassion.
0: మీ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
1: And with love, share bliss with everybody.
0: అది మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
1: That is the significance, true meaning of education.
0: నిజంగా ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
1: This sort of a service you should do.
0: గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
1: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
0: ఏది చేసినా ప్రేమతో చేయండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, డూ ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహ.

అమిచ్యతి కావత్ర భోగ పురుషే న భుజ్యతి కరోతి దుఃఖే.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక సేవలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human life
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వైల్ ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.

0: the human life has got in it the hidden meaning, that is, doing, knowing, and remaining, existence.
1: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
0: ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ జస్ట్ ద బాడీ.
1: మానవుడు తన యొక్క మానవత్వాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకోవాలి, ఏ విధముగా గుర్తించాలి, ఏ విధముగా వర్తించాలి అనేటువంటి త్రిమార్గములను ప్రప్రథమములో విద్యార్థులు గుర్తించాలి.
0: The students, in the first instance, should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
1: మొదటిది మనస్సు. ఈ మనస్సు కలవాడే మనిషి.
0: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
1: Yad bhavam tad bhavati hini. Manasu ettido, manishi attivadu.
0: As is the mind, so is the human being.
1: Deenini aanglam nandu kudanu. So, thinketh the man, so is the man annaru.
0: This in English also said, the human being will be as he thinks.
1: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Henceforth, students will have to recognize the significance of the human life.
1: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
0: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss, and the wisdom sheet.
1: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
0: The physical body is out of the food.
1: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
0: So it is called the gross body.
1: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
0: The next aspect is the combination of the life sheath, the sheath of the mind, and the sheath of the wisdom, which is the subtle body.
1: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
0: This is the basis for the pleasure and the pain of man.
1: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
0: Man experiences of all sorts out of this subtle body.
1: దీని తరువాత ఆనందమయ కోశం.
0: Next is that of the sheath of bliss.
1: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
0: This is the very basis for the entire world.
1: ఏ విధముగానగా?
0: How?
1: అన్నమయ కోశమునందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
0: the self that shines as awareness, the self in the sheath of food,
1: bodily consciousness అన్నారు,
0: is called body consciousness.
1: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: Meaning the self shines in the body also.
1: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు బాడీలీ కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద షీత్ ఆఫ్ ది లైఫ్ షీత్ ఇస్ కాల్డ్ బాడీలీ కాన్షియస్నెస్.
1: దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు.
0: దిస్ ఆల్సో కాల్డ్ నర్వస్ కాన్షియస్నెస్.
1: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
0: This not only expresses the life source and also speaks of the basis of life.
1: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
0: The next one is the self that shines forth in the realm of the mind.
1: దీనిని శారీరకమైనటువంటి యొక్క చైతన్య తత్వము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
1: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
1: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
0: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
0: దిస్ హ్యాస్ గాట్
1: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడా పేరు పెట్టి వచ్చారు.
0: దిస్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్, ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
1: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు,
0: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే,
1: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యశక్తిగా రూపొందుతూ వస్తుంది.
0: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
1: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్.
1: దీని తరువాత
0: లేటర్
1: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
0: లేటర్ కమ్స్ ద ప్యూర్ డివైన్ సెల్ఫ్ విచ్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
0: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్
1: ఇన్ ఇట్ కంటైన్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్.
1: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్,
0: ఇన్ఫినిట్
1: విల్, ఆల్ ఎఫెక్టివ్ విల్,
0: ఆల్ ఇన్ఫినిట్ విల్.
1: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
1: దాని తరువాత
0: లేటర్
1: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
0: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
0: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
1: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్.
1: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
0: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్ సెల్ఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
0: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ అండర్ హిస్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
0: సో మ్యాన్ కుడ్ బికమ్ మాస్టర్.
1: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
0: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద మేరీ మీనింగ్ ఆఫ్ హిస్ లైఫ్, హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు హిస్ సెన్సెస్.
1: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
0: హీ విల్ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
0: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
1: తెలుసుకునేందుకు తగిన కృషి చేయాలి.
0: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
1: నీవనగా ఎవరు?
0: హు ఆర్ యు?
1: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
0: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
1: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది, ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
0: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద మైండ్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు. లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే.
0: ఆల్ దిస్ కమ్ అండర్ వన్ ఆస్పెక్ట్ ఎలివేషన్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ వన్.
1: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ టేకింగ్ దిస్ యాజ్ ద ట్రూత్, ఫర్గెటింగ్ ద డివినిటీ.
1: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు నో ద డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ద మైండ్ విత్ ద మైండ్
1: మనసే హేతు
0: ద మైండ్ ఇస్ ద రీజన్
1: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్
1: మనసే ముక్తికి మూలము
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్
1: మనసే నరకంబు తెచ్చు మై మరపించు
0: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్
1: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది
0: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్
1: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది
0: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్ ఇది
1: సత్యము కాదు
0: ఇట్స్ నాట్ ట్రూ
1: జగత్ జగత్ వచ్చిపోయేటువంటిది రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్
0: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్ గత్ దట్ విచ్ గోస్
1: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నీదర్ కమ్స్ నార్ గోస్
1: ధరించిన దేహము మార్పు చెందవచ్చును
0: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్
1: క్షీణించవచ్చును
0: మే డికే
1: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు నశించేటువంటి వాడు కాదు
0: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్ హి షల్ నెవర్ చేంజ్
1: కనుకనే అతనికి నరహ అన్నారు
0: సో హీ ఇస్ ఆల్సో కాల్డ్ నరహ
1: రహ అనగా నాశనము
0: రహ మీన్స్ దట్ డిజనరేషన్
1: నా అనగా లేనటువంటి వాడు
0: నా ద వన్ హూ హాస్ నో డెత్
1: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు
0: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్ హీస్ హ్యూమన్ బీయింగ్ నర
1: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము
0: దట్ విచ్ ఇస్ డెత్లెస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ
1: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు
0: సో వెన్ హీ సేస్ మానవ హ్యూమన్ బీయింగ్ ఈస్ ద వెరీ ట్రూ సెల్ఫ్ నాట్ ద బాడీ
1: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది
0: ది వెరీ సేమ్ థింగ్ చేంజెస్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్
1: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటాది
0: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్
1: మొదటిది సూపర్ మైండ్ అన్నారు
0: ద ఫస్ట్ ఈ సూపర్ మైండ్
1: రెండవది హైయర్ మైండ్ అన్నారు
0: ద సెకండ్ హైయర్ మైండ్
1: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు
0: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్
1: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్
1: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు
0: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ he will understand who is manava the human being
1: mind.
0: the first super mind
1: idi antardrishtito balamu vicharam cheyataniki prayatnam cheyali
0: but to make an effort to inquire with the inner view vision
1: anaga tana yokka bhavamunu tana yokka drushtini bahirmukhamulo vismarinchi antarmukhamto viswasinchi andulo vicharana chalapadaniki tagina krushi cheyali
0: appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within
1: manamu cheyavalsinatundi enquiry anta kudanu lopala kaani bayata kaadu
0: all the inquiry that we have to do is within not around
1: inner divine
0: that is the inquiry of the inner divine
1: anaga dehama nenu kaadu
0: meaning are you the body no
1: deham oka jadamainatundi
0: body is inner
1: manasa nenu kaadu
0: Am I the mind? No.
1: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
0: This is just a reflection.
1: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
0: The reaction, reflection, this sound, all these three make the ego and also the mind. కనుక
1: బహిర్మైనటువంటి కూడాను మార్పు చెందేటువంటిదే.
0: So all that is external is bound to change.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
0: However, there is a basis which is changeless.
1: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి
0: వన్ హ్యాస్ టు ఇమాజిన్ వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఈజ్ ద మెయిన్ వన్
1: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు డివైన్
0: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్ ద కాస్మిక్ డివైన్
1: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది
0: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: మా ఇరువురి యందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
0: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us ఇస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ద యూనివర్స్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనికంటే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
1: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది ఏ విద్యుత్ శక్తి.
0: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
0: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
1: దాని తరువాత
0: ద నెక్స్ట్ వన్,
1: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
1: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
0: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
0: when we believe in that oneness,
1: mana manavattam manaku chakkaga artham avutundi,
0: we can understand the human life in full.
1: Kani ee naati parinamam manavuni yokka parinamamu padarthamulu pranamu deham varike prayanam chestu unnadi.
0: But today all the material, all the thoughts just travel up to the body only today.
1: Deeni taruvata ee prayanam sthambinchi pothundadi.
0: Beyond this, the travel comes to a total halt.
1: Manasu varaku maatrame manavudu prayanam chestunnadu.
0: Man travels up to the position of mind.
1: Kani over mind. Aa manasuku aatheetamainatundi oka sthitini kudanu manam pondali.
0: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
1: Ee manasu enta varaku prayanam cheyagaladu?
0: How far the mind can travel?
1: Manomoolam idam jagattu. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: ద మైండ్ కెన్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్.
1: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడా గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: మైండ్ షుడ్ బి ది బేసిస్ టు అండర్స్టాండ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద ఆబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: మనసుతో వర్తించేంత వరకు కూడా మానవుడుగానే ఉంటాడు.
0: సో లాంగ్ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ విత్ ద మైండ్, హీ రిమైన్స్ అట్ ది లెవెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఇది అమనస్కుడు కావాలి.
0: But he should withdraw the mind, amanaska.
1: Amanaskudanaga emi, manasuku atheetamainatundi sthitiki povali.
0: Amanaska means one should reach the state beyond the mind.
1: Super mind lo praveshinchali.
0: He should step into super mind.
1: Ee super mind anetundide sukshma dehamulaku sambandhinchinatundi.
0: This super mind is related to the subtle body.
1: Ee yokka sukshma dehamulandu maatrame ivanni kudanu shariramu, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
0: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
1: కేవలం చేతనా శక్తుడు అయి ఉంటుంటాడు.
0: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
1: దీనికి కూడా అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
0: ఇన్ దిస్ కాజల్ బాడీ,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: దిస్ కాజల్ బాడీ హ్యాస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
1: ఏతవాత సర్వశక్తులు కూడా మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఇట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఆల్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్.
1: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: Man has got excellent power.
1: Manavulaku artham kaanatunte vishayamulu jagattulo levu.
0: In this world there is nothing that man cannot comprehend.
1: Kanuka ekkunte daani ende,
0: in this causal body,
1: shariramu, manasu, indriyamulunu, buddhini anni kudunu control cheseetunte power untundali.
0: This causal body has got that controlling power of the body, the senses, the mind, ego.
1: Yeta vata sarva shaktulu kudunu మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఇట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఆల్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్.
1: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఎక్సలెంట్ పవర్.
1: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ కాంప్రిహెండ్.
1: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
0: సో man is mysterious, infinite అండ్ దాట్ ఈస్ మీనింగ్ ఫుల్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: గొప్ప విద్యావంతుడై

0: being highly
1: మేధావంతుడై వైజ్ఞానవంతుడై సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
0: Man today is shining as a highly educated, intellectual, scientific one.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: But these secular, physical, worldly things will never manifest, express the self.
1: ఇవన్నీ ప్రాప్తికృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: They only express, manifest the worldly powers.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: But the self, which is hidden, latent, which is hidden in secret, which cannot be expressed.
1: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
1: యూనివర్సల్ శక్తి.
0: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
1: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఈస్ విత్ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ఇన్ అస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
1: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
1: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
0: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
1: గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారం అనేటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
0: వెన్ యూ బ్లో అప్ దిస్ బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బస్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండేటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: వెన్ ది బెలూన్ బస్ట్ this air which is so small and little would merge into the infinite air around.
1: కనుక మన దేహములు ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: కానీ మనసు చేసే చింతన,
0: but the thinking of
1: the
0: mind,
1: చేసే పని,
0: the action of the body,
1: ఆత్మ చూచే సాక్షిభూతము,
0: and the self which
1: is witness, ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
0: They appear to be different.
1: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
0: No, they are interrelated.
1: ఆకారములో భిన్నమే కాని,
0: they may be different in form.
1: ఆనందములో ఏకమే.
0: But in bliss, just one.
1: దీనినే ఉపనిషత్తులు,
0: this Upanishads,
1: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
0: Upanishads taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా,
0: so human life,
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: So humanity is in no way different from divinity.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: The humanity and the divinity are one and the same.
1: కనుక రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధిపరచుకున్నప్పుడు,
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
1: దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐఎమ్ గాడ్, ది యూనివర్స్ ఈస్ గాడ్, బోత్ ఆర్ వన్.
1: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ డివైన్ యూనివర్సల్ ఫామ్.
1: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
0: హౌ డు యూ గెట్ దిస్ యూనివర్సల్ ఫామ్?
1: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
0: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్.
1: శక్తి యొక్క ఏకత్వంతోనే.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ టేక్ దిస్ పవర్ యాజ్ క్వాలిటీ.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: వీ షుడ్ టేక్ ద బాడీ యాజ్ క్వాంటిటీ.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: దేర్ మే బి ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ.
1: క్వాలిటీనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ యాజ్ ద చీఫ్.
1: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
0: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: దిస్ కాన్షియస్నెస్
1: సర్వత్రా వ్యాపించినటువంటిది,
0: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: మనం గాలి తీసుకుంటున్నాము,
0: వీ బ్రీత్.
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
0: ది బ్రీత్ దిస్ ఎయిర్ ఇస్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవరీవన్ హియర్.
1: సర్వత్రా ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
0: ద ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఈ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
1: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
0: దట్ వీ బ్రీద్ ఇన్ టు అవర్ బాడీ వీ టేక్ ఇట్ యాస్ లిమిటెడ్ కెపాసిటీ.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి అల్పంగా భావించి కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్ ఈజ్ వెరీ సింపుల్.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు అనంతుడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
1: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని
0: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
1: తనను తాను వదలి
0: Leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand universe.
1: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: Today the science has progressed.
1: ఎంత విశాలమైనదో,
0: It is so vast.
1: ఎంత విజృంభించినదో,
0: It has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is no true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు భిన్నత్వములు శరీరం యొక్క కృషులు ఉంటున్నాను అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్ ఈజ్ జస్ట్ ఇగ్నోరెంట్ బట్ నాట్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ఓవర్ మైండ్ ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: సో హీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఓవర్ మైండ్ ఫ్రమ్ ఫైనైట్ టు ఇన్ఫైనైట్.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: వన్ మే క్వశ్చన్ ఈజ్ దట్ పాసిబుల్.
1: తప్పక సాధ్యమే.
0: సర్టెన్లీ ఇట్ ఈస్ పాసిబుల్.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body? దేహము
1: పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు
0: this I which is infinite
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు
0: when we keep the body by its side
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: Then it becomes I am the body.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: Body is limited.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: I am limitless.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect
1: only. మన బలహీనతలకు,
0: for all our weakness,
1: మన సందేహములకు,
0: for doubts,
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
0: For all our doubts, for all our questions, body is the cause.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indweller,
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death.
1: నిజము చూడ.
0: Truly,
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is verily God.
1: నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర.
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హ్యాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము. తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్స్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రి క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము,
0: బదరి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర,
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహము ఒక క్షేత్రము,
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఉండాలి కదా, క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ, ద
1: నోవర్. అతనే క్షేత్రజ్ఞుడు, అతనే ఆత్మస్వరూపుడు.
0: హిస్ క్షేత్రజ్ఞ, ద నోవర్, ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడాను మనకు లభ్యమవుతాయి.
0: When they have that self confidence, they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యం కాదు.
0: Without self confidence, nothing is possible.
1: ఏ కార్యము కూడాను చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self. నాకు
1: నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అద్దము ఏది, అదే దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
0: when we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ ద మైండ్, ద షీట్ ఆఫ్ ద లైఫ్, ద షీట్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీట్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్ మెసేజెస్. ఎన్నో షర్ట్స్
1: ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: Kaani ivanni nee dressle kaani neevu kodavu kaadu.
0: They are merely your dress, but you are not that.
1: Kaarlo neevu prayanam chesinanta varakunu kaaru neevu avutava?
0: Simply because you travel by car, you cannot be the car.
1: Kaadu kaadu, kaaru rathamu, neevu rathikudu.
0: Car is the chariot, you are the charioteer.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు, సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్, మెనీ వర్డ్స్. హి డస్ నాట్ మీన్
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ద డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అది నీ యొక్క హృదయతత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలులో ఎంత శక్తి ఉంటుందని నీవు చక్కగా పరీక్ష చేస్తే,
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలు ఎందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫార్మ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: One may become a human being by form.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: But he has to be a human being in practice.
1: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు, కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form, but not in
1: practice.
0: We should become a human being in practice.
1: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము, పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం భిన్నత్వం.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today the technological developments are in progress, rapid strides.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: There are many surprising things going on in the field of atomic level electrons and computers.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: Man has accomplished in the realms of space.
1: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: He reached the state of excellence in discovering the atom bomb and hydrogen bomb.
1: ఇది ఒకవైపున పెరిగిపోతూ ఉంటుండాలి.
0: They are increasing day by day.
1: మరొక వైపున
0: on one hand
1: నైతికంగా
0: moral
1: భౌతికంగా
0: physical
1: ఆధ్యాత్మికంగా
0: spiritual
1: ధార్మికంగా
0: ధార్మిక
1: దినదినమునకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కులమతముల యొక్క భిన్నత్వము,
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
0: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణమేమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్, మానవంలో
1: దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము, నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడా మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి, మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting, making use of this skill?
1: మన నాలెడ్జి, మన విజ్ఞానం, తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: నాలుగు శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుండాలి.
0: All these four powers latent in man assume four forms.
1: మొదటిది నాలెడ్జి.
0: The first one, knowledge.
1: రెండవది skill.
0: The second skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: Third balance.
1: నాలుగవది ఇన్సైట్.
0: Fourth insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి, నాలెడ్జి పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణమేమిటి?
0: What is the reason for this balance that
1: knowledge in a skill cheyatam ledu vidyarthulu knowledge ni kill chestunnaru.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ni kill cheyatam valle balance tappothundadi.
0: As they kill the knowledge, the balance is lost.
1: Ee balance tappipotam valle inside poi outlook vastundadi.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: Ee yokka outlooks, outlooks ku moola karanam ide.
0: This is responsible for all the outlooks externally. మనం
1: నిరంతరం కూడాను బయట దృష్టి, బయట దృష్టి, బయట దృష్టిలోనే ఉంటున్నాం.
0: Continuously we indulge in the external vision.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది. అది
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని తమను విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఆమ్ ఐ, హూ రియల్లీ యు ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ వెస్టర్న్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning
1: ikkada
0: you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say this is my house.
1: Nee evaru dehamane nenu anukotam kalagadu nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nu vaalto jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu.
0: How far you have
1: it? ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
0: యూ ఫైట్ విత్ దట్ పర్సన్ బికాజ్ యు హావ్ గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
1: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీవు విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానులే దీనికి మూల కారణం.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
0: without faith in yourself,
1: ఇంకా మిగిలిన దానింతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
0: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్ ఇస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
1: అదే నిజమైనటువంటి గొప్పతనము.
0: దట్స్ రియల్ గ్రేట్నెస్.
1: నీ పైన నీకు విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మ పైన విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ee greatness manam telusukovali.
0: We should understand that greatness.
1: ee secret manam telichukuntam prayatninchatam ledhu.
0: We are not making a effort to know that secret.
1: Vidyarthulara,
0: students,
1: samasta vishwam kudanu meelone untundali.
0: The entire universe is in you.
1: meeru kevalam alupulamani kaani,
0: you should not take consideration of me.
1: oka manava sharira darulu kaani bhavinchakoodadu.
0: You should not consider yourself the body.
1: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
0: Bodies are merely water bubbles.
1: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
0: Then comes the mind, which is mad monkey.
1: కనుక మంకీ వంటి మైండ్ ను,
0: the mind that's like a monkey,
1: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
0: the body, the water bubble,
1: విశ్వసించవద్దు.
0: You should never rely on that.
1: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్షియన్స్.
0: What you should have faith is on conscience.
1: నీ ఆత్మవిశ్వాసం కలగాలి.
0: You should have self confidence.
1: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
0: Without that there is no use in having faith in other aspects.
1: చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
0: The body is highly decorated.
1: కావలసినంత నగలంతా ధరించినాము.
0: You have got so much of jewelry.
1: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
0: You have got very good dress.
1: కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: అదే రీతిగానే,
0: similarly,
1: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
0: So the faith is the breath.
1: విశ్వాసము లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసము లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body,
1: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కాని,
0: only the physical power
1: make it dance. స్వయంగా ఆడేటువంటిది కాదు.
0: They don't dance on their own.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనా?
0: Because the hands move, can you call it a life?
1: కీ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: ఆ క్లాక్ కు కీనే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness express physically?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్ హంస?
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vesture, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: that? గాయత్రి అనగా master of senses.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: సావిత్రి. Master of life.
1: That is master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: The గాయత్రి is third name. సరస్వతి,
0: సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసములో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఐస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్సువః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annar.
1: This is also called
0: radiation, adhe prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్సువః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్సువర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్సువః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపమనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యం కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలము ఒక పశు భావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటివి మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరంటే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యు సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాంకర్ చీఫ్, ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ handkerchief, that is awareness.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness eppudu satyato koodi untuntadu.
1: Awareness is always the, it is a combination.
0: Satyam vadali chalamaina awareness undadu.
1: Awareness doesn't lie apart for a moment.
0: Anaga awareness eppudu shashtamaina danto cheri untuntadu.
1: So awareness is always in combination with that permanent one.
0: Ini satya chittu ani rendittiki sambandham pocharu.
1: That's why it is said sat and chit.
0: Satyaku pakkalo chittu unde untuntadu.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness in
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూపనామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: రెండు ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: Man is God.
0: జీవుడు దేవుడు.
1: Individual is God.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: It's only the feel nowhere and no.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: All lies in unity.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: One has to understand this oneness.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then only you can understand the humanness.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి యొక్క బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: ఎక్కడ అశాంతి.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడాను దిగులు.
1: దేర్ ఇస్
0: ఒక విధమైనటువంటి ఒక ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ యూ ఫైండ్ డిఫరెన్స్.
0: స్వార్థం అభివృద్ధి కానప్పుడే భేదం ఆవిర్భవిస్తుంది.

0: When there is selfishness on the rise, you find differences.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
0: Therefore, this selfishness should get out of the human life.
1: పెంచుకోవాలి.
0: One should develop the spiritual power.
1: యథార్థాన్ని గుర్తించాలి.
0: One should understand that.
1: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: Should also understand the truth behind the different aspects.
1: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
0: For everything, the truth is
1: సత్యం అందరికీ ఒక్కటే.
0: The truth is one for everybody.
1: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
0: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
1: celibate. ఇది సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
0: Truth cannot be identified with any region either.
1: సత్యం ఒక్కటే, ఒక్కటే సత్యం.
0: Truth is one alone.
1: Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
0: We should tread along this path of truth.
1: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and undertake righteous action.
1: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
0: Man has lost both the eyes today.
1: కనుకనే తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
0: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: దృష్టి లేదు.
0: బికాజ్ హీ హాస్ నో విజన్.
1: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ బ్లైండ్నెస్?
1: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
0: హీ జస్ట్ డెల్యూటెడ్ దట్ హీ ఈజ్ ఇన్ క్రియేషన్.
1: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుండాలి.
0: యు ఆర్ నాట్ ఇన్ దిస్ క్రియేషన్, ద క్రియేషన్ ఈజ్ ఇన్ యూ.
1: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
0: యు ఆర్ నాట్ ఇన్ క్రియేషన్.
1: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తూ ఉంటుంది.
0: క్రియేషన్ కే

0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇంటు ఆత్మ ఫ్రమ్ దిస్ నేచర్.
0: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఏ గాడ్, బట్ నాట్ గాడ్ యాజ్ ఏ పిక్చర్.
1: సో స్వామి సేస్ యూ మే వర్షిప్ పిక్చర్ యాజ్ గాడ్, బట్ నాట్ గాడ్ యాజ్ ద పిక్చర్.
0: దిస్ క్లాత్ ఇస్ గాడ్.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నిటిని పైకి పంపించేసి
1: just take them up to the heights.
0: అంతే కాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపొద్దు దీన్ని.
1: So don't bring down God calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క స్థితి.
1: So Swami says look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime, that is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down, take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt, harm anyone.
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we'll be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇక్కడ నేను కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: Idanta only with master plan matrame.
1: Swami has designed the master plan.
0: Idanta kevalam raw material matrame.
1: Swami has placed in front of us the raw material.
0: Ee raw material manu toku chestunnamu.
1: We collected the raw material.
0: Ikka yadarthamaina swaroopani manam production cheyali.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఇట్ ఇంటు ఎ మెటీరియల్ ఆబ్జెక్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: ది స్టూడెంట్స్ షుడ్ నౌ దిస్
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: దే షుడ్ బి ఐడియల్ టు ది
0: వరల్డ్. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడా చాటి
1: దే షుడ్ ఆల్సో పబ్లిసైజ్ దిస్
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: అండ్ ఎస్టాబ్లిష్ ద పీస్ అండ్ సెక్యూరిటీ.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఇస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉండిన అందరి ఎందుకు నీవు ఒక వ్యక్తి.
1: యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: with the community feeling,
0: ఇలాంటి విశాల భావంతో,
1: that broad feeling,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: infinite feeling,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that broad feelings.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have this worldly knowledge.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: What for is this education?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: It's only for the stomach to fill the belly.
0: ఈ స్టమక్ ని ఫిల్ అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్ అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యు నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తన్నెరు కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself,
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way,
0: హీనుని గుడంబు మానలేడు.
1: Mean man shall never change
0: his తరచు చదువు చదువా,
1: with all the education,
0: తర్కవాదమే కాని,
1: it's just argumentation,
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: He will never get comprehensive
0: knowledge. చదువు చదువు చదివి చావంగనేటికి, చావులేని చదువు చదవాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్, దేర్ ఇస్ మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో.
0: ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: ఎడ్యుకేషన్ షుడ్ లీడ్ టు ఎలివేషన్.
0: అదే మన ఆదర్శము.
1: దట్ ఈస్ ది ఐడియల్.
0: అదే నిజమైన విద్య.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు,
1: along with that,
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: యూ షుడ్ డూ దిస్ ఆల్సో.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: టు ఈట్ ఫుడ్ ఇస్
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: దట్ ఇస్ మెయిన్.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: దట్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్.
0: అయితే దాంట్లోకి పులుసో, రసమో, పచ్చడో, పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యూ నీడ్ పులుసు, సాంబార్, రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
0: లౌకిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక ఇవన్నీ

0: ఈ కూరలు వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్, ఎథికల్, ఫిజికల్, సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్ కర్రీ.
0: కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే,
1: వెన్ యూ పాసిఫై డిజైర్,
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: దిస్ ఓవర్ మైండ్,
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్,
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: హయ్యర్ మైండ్,
0: ఇంకా సుపీరియర్ మైండ్ అనేటువంటి దాన్ని,
1: అండ్ సుపీరియర్
0: మైండ్ ముందు మనం తెలుసుకోవాలి.
1: వీ విల్ హావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్, దెన్ యూ విల్ హావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different
0: directions.
1: ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్, దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్యాని సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికీ.
1: The air is one to everybody.
0: గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord,
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: world. సెల్ఫ్లెస్ జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్, స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదమునకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరైనటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థము.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalsindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. Medhasaktiki buddhiki etti bhedamu ledani tane puramu visvesinchinadu.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: Kani medhasaktiki buddhiki undinatundi vyathyasam emito vivarinchamani kudanu tirigi Vikramadityudu panditulanu prarthinchadu.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: Buddhi ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలు అనేటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ,
0: one steadfastness,
1: రెండవది రుతము,
0: రుతము,
1: మూడవది సత్యము,
0: the truth,
1: నాలుగవది యోగము,
0: యోగ,
1: ఐదవది మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నీ సందేహములే.
0: ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఈజ్ నో క్వాలిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty and
1: అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent.
1: కేవలము బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first శ్రద్ధ, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్. If you have interest merely,
1: aasakti paina ghanamainatundi okka vishwasam untundali.
0: You should have full faith in your interest.
1: Kuru aasakti sthirattamu rendu undinatundide buddhi.
0: Therefore intellect has these two, the interest and stability.
1: Ee buddhi okka prabhavam shaktiye rutamu.
0: The effect of the intellect is rutam.
1: Deeni okka prabhavam emiti?
0: What is its effect?
1: Anaga trikalamulu endukudunu దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ ఋతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము తాత్వికమవుతుంది.
0: ద వర్డ్ ఋతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ఋతం.
1: ఈ ఋతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం గల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga vishesinchi paliketvanti yokka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered
1: chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nijamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is wide difference between truth and fact.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక ఋతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇంకా నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఇస్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వి షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance if you argue on that.
1: ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు.
0: Because of this argument, hatred will increase.
1: కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
0: As you continue to argue, there will be scope for enmity.
1: కనుకని విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: highly sacred. వయసు
0: is divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagava swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rhythmu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, గాడ్ ఈజ్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki ni aidintiki ni buddhi aneetvantidi chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annadu.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatheetamaitvantidi.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
0: Out of, with intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
1: దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
0: అబౌవ్ ద బాడీ ఆర్ ద సెన్సెస్.
1: ఈ సెన్సెస్ కు పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
0: ఓవర్ ద సెన్సెస్ ఇస్
1: మైండ్ కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
0: అబౌవ్ దట్ ఇంటెలెక్ట్.
1: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
0: అబౌవ్ ద ఇంటెలెక్ట్.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాలి బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ షైన్స్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఇస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కంపేర్ సచ్ ఎ సేక్రెడ్ ఇంటెలెక్ట్ విత్ ది వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: Therefore, intelligence is bound by senses, not beyond.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: It is the one with senses.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: But intellect is beyond senses.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: Therefore, there is no relationship.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: Intelligence helps us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: There he allotted a bedroom.
1: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: A bathroom by itself.
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: A dining hall.
1: దాని ప్రక్కలో మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: A drawing room by itself.
1: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: A kitchen separate.
1: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: There is store room by side of the kitchen.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: There that building has so many rooms.
1: ఈ వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the dining and the drawing room?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between bathroom and bedroom?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between store room and kitchen?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: It's only because of the walls built in between is responsible for
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing.
1: ఈ వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగా అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of
1: unity. మన ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
1: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
0: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
1: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
0: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
1: ఇంటి ఓనర్ ఒక్కడే.
0: బట్ ఓనర్ ఇస్ వన్.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: Therefore, these relationships apply to the body and the vesture we have put on, but not the spirit.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: Therefore, when we go by this oneness principle of the spirit, there will be no differences.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to undertake special practices to give a body feeling.
1: దేహము ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్.
0: ఇట్ ఈస్ నెగటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద క్లాక్.
1: క్లాక్ దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేము.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: అదే ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: for this body of clock.
1: లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే,
0: బికాస్ ది కీ ఆఫ్ లైఫ్ గివెన్,
1: కీ ఆధారం చేతనే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది కీ ఆఫ్ లైఫ్ వేరియస్ లిమ్స్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్ యాక్ట్.
1: కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రం భూర్భువస్వః.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే భూర్భువస్వః.
1: భూర్ అనగా మెటీరియల్ సంబంధము దేహము.
0: The first one, Bhur, which is the body, materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ.
0: దిస్ ఇస్ ది బాడీ.
1: ఇది ఒట్టి నెగటివ్.
0: ఇట్ ఇస్ నెగటివ్.
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఈ దేహం ఎత్త వెనుక ప్రారంభించింది.
2: వేర్ డస్ ఇట్ స్టార్ట్?
1: దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెల్ట్ చేరాలి, వెల్ట్ చేరాలి. అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
2: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్, ద లైమ్ అండ్ ద లెడ్, సోప్ అండ్ సో ఆన్. అండ్ ఫాస్ఫరస్.
1: ఫాస్ఫరస్ ఇవి కూడా చేరాలి.
2: దే షుడ్ బి దేర్.
1: 4 lux సోప్స్ కూడా చేరాలి.
2: 4 lux
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
2: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
2: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం. ద లైమ్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
2: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇస్ ది బాడీ.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థముల యొక్క చేరిక.
2: సో ద ఫస్ట్ వన్ భూర్ ఈస్ ది భూలోకము. దట్ ఈస్ అర్త్.
1: భూలోక. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి, అది ఏ వైబ్రేషన్.
2: ద సెకండ్ వన్ ఇస్ భూవహ. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్.
1: లైఫ్ సోర్స్.
2: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
2: ద ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ కంటెంట్ ఈస్ ద వన్ దట్ మేక్ ది అదర్ టు వర్క్.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
2: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత, మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
2: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
2: దేర్ఫోర్ ఆల్ ది త్రీ, భూలోక, భూలోక
1: ఉంటుంది.
2: ఆల్ ది త్రీ ఆర్ విత్ ఇన్
1: us. సర్వము మన యందే ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
2: ద హోల్ యూనివర్స్ ఇస్ విత్ ఇన్ us.
1: దైవత్వం మన యందే ఉంటుండాలి.
2: డివినిటీ ఇస్
1: దానవత్వం మన యందే ఉంటుండాలి.
2: డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
2: మంకీ నేచర్.
1: పశుత్వం కూడా మన యందే.
2: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
2: For all these things, our thoughts are the main cause.
1: కనుకని సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
2: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
2: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరే బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
2: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
2: The one without intellect is a dunce.
1: బుద్ధి గలవాడు మేధావి కాదు. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
2: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఇస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
1: దాని ఇంటెలెక్ట్ అని చెప్పకూడదు.
2: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెంట్.
1: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
2: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
2: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికీ అతీతమైనటువంటిది.
2: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ట్రాన్స్.
1: భగవత్ నియమం లోపల సర్వము కూడాను తూచాతాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
2: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
2: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
2: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
2: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
2: Body is a correct illustration.
1: ఎట్లా?
2: How?
1: మనసు సంకల్పించుకుంటుంది.
2: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
2: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకొని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
2: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో, ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
2: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
2: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
2: ద మూమెంట్ యూ థింక్ టు డూ దాట్ ది హ్యాండ్ స్టార్ట్ టు వర్క్.
1: నేను పలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
2: ద మూమెంట్ యూ డిసైడ్ టు సీ సో అండ్ సో ద ఐ స్టార్ట్.
1: నేను పలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
2: ద మూమెంట్ యూ డిసైడ్ టు లిసన్ టు టేప్ రికార్డ్ ఇయర్ స్టార్ట్ టు.
1: పలాని భోజనం నేను చెయ్యాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
2: ద మూమెంట్ యూ డిసైడ్ టు ఈట్ సర్టన్ ఫుడ్.
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
2: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్, ద హ్యాండ్స్, ద ఇయర్స్, ద నోస్, ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
2: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
2: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రం ప్రయత్నించదు.
2: ద టంగ్ దట్ టాక్స్ డస్ట్.
1: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
2: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
2: ఇయర్స్ ఓన్లీ హియర్.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంతా జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్, ద హోల్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా నువ్వు ఒకనొక సమయం లోపల కొంతవరకు నువ్వు దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించావు.
2: At times, the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్నో శ్రమలు పోర్చి, ఎన్నో శ్రమలు పడి, ఇంత మధురమైనటువంటి పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
2: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: Sometimes
2: when we get this food, it's only mouth that eats.
1: ఉదించేది నీవా?
2: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి, షోక్ ఇంకొకరిది అన్నాడట.
2: Actually, the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపోయేశాయి.
2: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
2: అండ్ ద బాడీ డైడ్.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
2: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ.
1: లోకములో దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
2: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
2: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్, డోంట్ డూ ఇట్, బట్ యెట్ యూ డూ ఇట్.
1: చెడ్డని చెప్పటము, దానినే తిరిగి చేయించటము, ఇది సరైనటువంటి యొక్క లక్షణమా?
2: Having declared it's bad, but to make do it again, is it proper?
1: కనుకనే మనస్తత్క్షణం అనేటువంటిది, మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
2: The mind is a mad monkey.
1: Body is like a water bubble.
2: Body is like a water bubble.
1: ఎప్పుడు పగులుతుందో.
2: When it bursts.
1: ఎప్పుడు పోతుందో.
2: When it will vanish.
1: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: ఫాలో ది కాన్షియన్స్.
2: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
2: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైనటువంటి దాన్ని అనుభవిస్తావు.
2: Then you lead a proper life.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
2: man today is not discharging his duty.
1: పెడమార్గంలో ప్రవేశించడం చేతనే
2: treads along the wrong
1: path. అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు.
2: That leads to all sorts of
1: తాము అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
2: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హిమ్సెల్ఫ్,
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
2: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
2: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
2: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
2: హి సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అది ఏ రుతం.
2: ద హార్మనీ ఆఫ్ ది త్రీ, దట్ ఇస్ ప్యూరిటీ.
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
2: వాట్ హీ సేస్, వాట్ హీ థింక్స్, వాట్ హీ యాక్ట్స్ షుడ్ బి వన్, దట్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: బుద్ధికి ఉండినటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము, అది ఏ లాస్ట్. ది
2: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
2: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
2: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
2: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
2: Therefore intellect has got all these aspects of steadfastness, ritam, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడా దూరమైపోతుండాలి.
2: జస్ట్ యాజ్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
2: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ ది లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్?
1: ఇట్
2: ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
2: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
2: Without self confidence you cannot.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: The whole life will become
1: chaotic. అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: Everything will be chaotic.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యత్వాన్ని తాను విశ్వసించాలి.
2: He should have the feeling that I am the human being, that he is divine.
1: సంస్కృతంలో మానవుడంటే లేక ఉపనిషత్తులందు మానవుడంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
2: In Sanskrit and Upanishads, manava, human being, means the one that has faith.
1: నమ్మకం కలవాడు వ్యక్తి.
2: The person with faith.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: And today, no person has this faith.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: At least animals have got faith in the master.
1: కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
2: The dog has got full faith in the master.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: But man has no faith in his fellow man.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుడు ఏ విధంగా నమ్మగలడు?
2: Man who has no faith in the fellow man for days, how do you expect him to have belief?
1: మానవుడినే నమ్మినప్పుడు
2: belief in God.
1: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: If he has got faith in the fellow man, he can develop faith in
1: God. కనుక మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: We may live for a short time, but we should have faith in God.
1: విశ్వాసాన్ని పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
2: We have to develop that sincerity, steadfastness.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
2: This steadfastness has two
1: words. ఆసక్తి,
2: interest,
1: స్థిరత్వము,
2: stability.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
2: These two will bring about this steadfastness.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
2: You will have interest that I want God.
1: ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
2: And you need to be stable there.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: Then you will attain divinity.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
2: There are lots of things not known to you.
1: నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
2: There are lots of things.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
2: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2: Likewise there is difference between mind.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
2: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
2: Mind is highly sacred.
1: Kaani ee dusankalpamlu chetane ee mind apavitramaipothundadi.
2: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatvanti sahajamainatundi oka swaroopam idi.
2: The whiteness is its natural quality.
1: Dinni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundadi.
2: As we make use of this white cloth
1: ee nallaga maarinatvanti vastramunu manam chaakaliki vestunnamu.
2: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
2: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
2: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
2: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు, వాణి ముఖం వాణికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
2: Washerman is not that capable as to make it white and bright.
1: Telupu deeni swabhavame.
2: That whiteness is his
1: swaroopame.
2: His original form.
1: Unna malinyanni teeskoni vachesadu.
2: He removed only the dirt.
1: Adhe vidhangane.
2: Likewise.
1: Mana manasu pavitramainatvanti oka shuddhamainatvanti oka telupu vantidi.
2: So our mind is pure and highly sacred and white.
1: Prakrutamainatvanti vishayavasam cheta deenini malinyam chesukuntunnamu.
2: It is dirty because of worldly sensual
1: pleasure. Daiva chintana aneetvanti oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
2: If you just beat it against the stone of the thought of the Lord, the dirt is gone.
1: Adiye shraddha.
2: That is steadfastness.
1: Ah, vidhamainatvanti shraddhanu vishwasanni manam penchukovali.
2: That kind of sincerity and faith we have to develop.
1: Shraddha vishwasam rendu undinappudu సాధించలేనటువంటిది ఉండదు లోకం.
2: విత్ ది సిన్సిరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
1: దేనినైనా సాధించవచ్చు.
2: బియాండ్ యు యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: చంద్రమండలమైనా చేరవచ్చును.
2: యు కెన్ గో టు ది మూన్.
1: నక్షత్ర మండలమైనా చేరవచ్చును.
2: రీచ్
1: సూర్య మండలాన్ని కూడాను చేరవచ్చు.
2: యు కెన్ గో టు ది సన్ ఈవెన్.
1: ఏమిటి ఆ సూర్య మండలం?
2: వాట్ ఇస్ దట్
1: సన్? ఎక్కడో ఉంటుంది ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకంలో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
2: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సో జాతః చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
2: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
2: సో యూ కెన్ సడన్లీ రీచ్ దట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
2: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము.
2: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టారు.
2: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము.
2: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము.
2: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ని.
2: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
1: తప్పెను మూర్చవచ్చే తనుండసన్ శ్రమంబయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
2: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్
1: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
2: This elephant prayed wholeheartedly.
1: గజరాజ్ అంటే ఎవరు?
2: Who is this elephant?
1: ఎవరు గజము?
2: Who is this elephant here?
1: ఏలు కాదు, ఇదొక మృగం కాదు, మదమే గజము.
2: You are the elephant.
1: మన మదమే మన గజము.
2: And that ego is
1: ఇదే మద గజము.
2: That's మదగజ.
1: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపున దృష్టి మరల్చింది.
2: As it lost all its ego, it started praying.
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము, భగవంతుడు అటువైపును చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
2: When we say God has sent సుదర్శన, it's not the wheel in the ordinary sense, it's the divine look.
1: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
2: Therefore it is the power of the sun present in our eye.
1: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
2: That light is not in the eye.
1: Chakka tisukondi, chakkaga artham avutundi.
2: You understand clearly.
1: Ee netramlo kuda nu rendu cheyinayi.
2: There are two there.
1: Antar bahichcha sarvavyapya narayana sidha pillavadu cheppadu.
2: The boy also said same.
1: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
2: The light is there inside and outside, that is the vision.
1: Chudu suryudu chakkaga prakashistunnadu.
2: The sun is shining well.
1: Kaani prakashincheyatvanti suryuni yokka deen lopala kannulu musko emi kanipinchadu.
2: Though there is sunlight, close your eyes, you don't see anything.
1: సూర్యప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
2: When you close your eyes, you don't see the sun there.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
2: Because the sun in you must be one with the sun outside.
1: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
2: Or else it can't be unity, one.
1: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
2: But you sit in the dark room and open your eyes.
1: పదార్థాలు ఏమీ కనిపించవు.
2: You don't see any objects.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
2: Because there in the dark room there is no sunlight.
1: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
2: And here in sunlight there is no light within you.
1: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
2: Therefore the light of your eye and the light of the sun should be one.
1: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
2: The sunlight is necessary and the light in you is needed.
1: సూర్యలైట్ మనకి అక్కర్లేదు నా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
2: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
1: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య అంతర్ సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధి రూపొందుతుంది.
2: Therefore outer sun and inner sun must be one, so as to see well.
1: కలుకనే ధియో యోనో ప్రచోదయాత్.
2: ధియో యోన ప్రచోదయా,
1: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
2: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సీక్రెట్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
1: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
2: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
1: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
2: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
1: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
2: ద టాక్ ఇస్ నాట్
1: ఆన్ ద టంగ్. అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్
1: ఒక మనిషి మరణించాడు.
2: ఎ పర్సన్ డైడ్.
1: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
2: But the dead body has eyes.
1: కాని చూడగలుగుతున్నాడా?
2: But can it see?
1: మరణించిన వానికి చెవులు కూడా ఉంటున్నాయి.
2: Dead body has ears.
1: కాని వినగలుగుతున్నాడా?
2: Can he hear?
1: లేదు. కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
2: The dead body has all the senses, but there is no divine power vibration.
1: చూడలేకపోతున్నాడు.
2: Therefore he is not able to see.
1: చెవులు కూడా వినలేకపోతున్నాడు.
2: Ears are there, can't hear.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
2: బికాస్ ది నేచర్ మాలిన్యమైపోయింది, ఇట్ చేంజ్డ్ టోటలీ.
1: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
2: అట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
1: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
2: ఐ గివ్ యు సైట్.
1: అప్పుడు చెప్పాడు సూరదాసు.
2: దెన్ సూరదాస్ సెడ్,
1: స్వామి కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
2: People have eyes, but are they able to see you?
1: Kanlundi gruddulai kalyana karamaina nee roopu darsimpa nerarairi.
2: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
1: Devi undi chevatulai.

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: ఎందుకు ఈ చెవులు?
0: What for are ears?
1: చాటల వలె ఉంటున్నాయి చెవులు.
0: That just.
1: కానీ నీ మురళీ గానాన్ని వినగలుగుతున్నారా?
0: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
0: They have eyes.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
0: They are like that of the cotton ball.
1: కానీ అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: Are they able to see you?
1: లేదు.
0: No.
1: నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
0: I want the eyes that would be able to see.
1: నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
0: I need the ears that would listen to your melodious music.
1: అంతే కాని ఈ చచ్చుడు అనేది చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
0: Not the physical eye.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
0: That's the true wisdom.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
0: That's the true renunciation.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: In order to have the divine feeling, we should know the nature of the intellect.
1: బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: Intellect has everything.
1: కనుక ఇంటెలెక్ట్ ని ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
0: It's divine will. Divine will.
1: Divine will.
0: Divine will.
1: అది ఏ సెల్ఫ్ విల్ అంటారు.
0: That's called self will.
1: అంతే కాకుండా
0: not only that.
1: Will power అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: God only has this will power.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ ఆ దైవశక్తిగా వారు విశ్వసించటం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్ ఇస్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్
1: ఆసక్తి
0: ఇంట్రెస్ట్
1: విశ్వాసము అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వం
0: ద స్టెబిలిటీ
1: ఈ రెండింటినీ మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: దీస్ టూ వీ షుడ్ నెసెసర్లీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద విండ్.
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
1: స్థిరమైనటువంటిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము చిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యు ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్, ఐ
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకని అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే, వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాస్ ఫుడ్ యు హావ్ పార్టేకెన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యు ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము.
0: యు వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యు టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకి అంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వి మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు. దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యు ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్,
1: నిన్న తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే, వై?
1: లేదు, ఎందుకని?

0: అంటే ఎంఐఎల్ కెమిల్ ఎంఐఎల్ కెమిల్ ఎంఐఎల్ కెమిల్ ఎంఐఎల్ కెమిల్ ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
1: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్ కె ఎంఐఎల్ కె ఎంఐఎల్ కె మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
0: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
1: వెన్ వన్స్ వీ ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు విల్ నో ది స్పెల్లింగ్.
0: కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను ఆ మీనింగ్ తెలిసేంత వరకును ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును ఆ సత్యం గుర్తించేంత వరకు ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
1: Therefore, until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told.
0: Cheppinavi cheppinappatikini nitya nutananga untayi.
1: Though things are repeated, they are never green, never fresh. Know that the novelty, uniqueness.
0: Gayatri mantram enni pariyayamlo cheppanu.
1: You repeat Gayatri mantram.
0: Kani oka pariyayam cheppinatundi dani maroka pariyayam vyathasanga untadi.
1: But though thing is same stated again, there is difference.
0: Goppatanamu nitya nutanamainatundi yokka padamulu.
1: The divinity of Bhagavan is ever new, ever fresh, ever green.
0: Eppatiki appatiki nootananga untuntadu.
1: It is ever fresh.
0: Kevalam maatalu maatrame kaadu nenu kuda nitya nootananga untanu.
1: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
0: Adi daivattamu nitya nootaname daivattamu.
1: That which is ever new is divinity.
0: Meeru kudanu aa yokka daivattanga undevaru meeru nitya nootananga undali.
1: You should also be like that.
0: పాతవి రోతవి మీరు హృదయాల్లో చేర్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఓల్డ్ అండ్ రాటన్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడు ఆనందంతో నిలిచాలి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: అది ఏ దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ పద్ధమును కూడా మీరు పొందాలి.
1: హ్యావింగ్ బీన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ యూ షుడ్ హ్యావ్ దీస్ ఎక్స్పీరియన్స్.
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
1: అన్లెస్ యూ యునైట్ యూ కెన్
0: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
1: You see the faces of those
0: దైవ చింతన లేనటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖం అంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటారు.
1: The faces of those people that don't think of God will be castor oil faces.
0: దైవల అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటది, కిలకిలలు నవ్వుతుంటది.
1: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
0: ఆ దైవత్వంతో తీరు ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంటది.
1: Therefore you find the divine brilliance on the face.
0: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
1: That is the true sign of the divinity.
0: ఆ అంశం దానిపైన పడింది.
1: And the spark has
0: ఆ కిరణం దానిపైన పడింది.
1: It received the spark.
0: కనుక ప్రకాశిస్తూ ఉంటాడు.
1: Therefore it shines.
0: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
1: టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ సిన్సిరిటీ అండ్ ఫెయిత్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసం అనేటువంటిది నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటిది క్రింద బేస్ ఒక లాడర్.
1: For a ladder, faith is present at the bottom as the base.
0: Paina prema.
1: On the top is love.
0: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
1: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
0: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
1: With faith and love you can achieve, accomplish anything.
0: Ekkadikanna vellu.
1: Go anywhere.
0: Adavulo endundu.
1: Go to the forest.
0: Aakashamulo nundu.
1: Pattanamulo
0: nundu.
1: City.
0: Palle nundu.
1: Village.
0: Gutta meeda nundu.
1: Nattetabadi
0: undu.
1: Or in the deep sea.
0: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
1: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
0: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
2: భజన దినా సుఖ శాంతి నై.

మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు.

0: We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word.
1: Vidyarthulara.
0: Students.
1: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పాలను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వర్షిప్ గాడ్.
1: కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
0: హౌఎవర్ దీస్ ఫ్లవర్స్ దట్ ఆర్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ ఆఫ్ ద నేచర్ విచ్ ఆర్ జస్ట్ ట్రాన్సియంట్ అండ్ షార్ట్ లివ్డ్ విల్ గివ్ ద ఫ్రాగ్రెన్స్ for that moment only.
1: Kani vaadani maadani kinda pukulani okka pushpam mana daggara untunnadi.
0: However, there is one flower that we have that doesn't fade, that doesn't drop, that doesn't decay.
1: Darini bhagavantudu angikaristadu.
0: That is accepted by God.
1: Hrudaya kamalamiva సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళల యందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక, కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ విత్ అస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఫ్రెగ్రెంట్ అరోమాటిక్ ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ చేంజ్ బట్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్ సచ్ ఫ్లవర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం. ఈ అష్టపుష్పములు యందు సర్వభూత దయా పుష్పం ఎంత గొప్ప పుష్పం! సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుడి యందు మాత్రమే ఉన్నది.
0: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this sarvabhuta daya pushpam, compassion to all living creatures.
1: Bhagavat arpitamainatundi pushpamu,
0: the flower of compassion.
1: Sarvabhutamuli yandu kudaru undinatundi okka bhagavantude.
0: Same God dwells in all.
1: Roopanamamulu bhinna bhinnamuga undinappatikini ishvara sarvabhutanam unna okey bhagavantudu andari yandu.
0: The names and forms may vary, but the same God is present.
1: Kalukane atti sarvabhuta daya pushpamu adi enta vishalamainadi enta sugandhamto kudinatvantidi.
0: Therefore this flower of compassion is aromatic, fragrant and highly precious.
1: Kanuka manam vaadipoyi kaalipoyi koodipoyi raalipoyeyatvanti okka pushpamulakai manamu tiruganakkaraledu.
0: We don't need to go around in search of the flowers that fade away, that
1: kaalamunu vyartham cheyanakkaraledu.
0: We don't need to waste time.
1: Naya paisa kattu cheppanakkaraledu.
0: We don't need to spend even one naya paisa.
1: Idi mana daggara shashtamai satyamai nityamai undinatvanti okka hrudaya pushpame ide nijamaina pushpam.
0: But there is one flower which is permanent, which is an eternal truth, the flower of compassion in our heart.
1: Ee pushpam yokka రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమజ్ఞాని.
0: ద వన్ హూ నోస్ ద సీక్రెట్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ ఎ ఫ్లవర్ ఇస్ ద వన్ ఆఫ్ సుప్రీం
1: విజ్డమ్. ఒక సమయమునందు నారదుడు శరత్ కుమారుని దగ్గరికి వెళ్లి, గురూజీ నాకు సంపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరాడు.
0: అట్ వన్ టైమ్ నారద అప్రోచ్ శరత్ కుమార్ అండ్ ప్రే టు హిమ్, గురూజీ ప్లీజ్ గివ్ మీ టీచ్ మీ ద టోటల్ విజ్డమ్.
1: అప్పుడు శరత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారద నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
0: శరత్ కుమార్ సెడ్ నారద, ఐ సర్టన్ యూ సీ దట్ యూ విల్ హ్యావ్ దిస్ టోటల్ విజ్డమ్, బట్ లెట్ మీ నో యువర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ.
1: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
0: ఐ హావ్ గాన్ త్రూ ఫోర్ వేదస్ అండ్ సిక్స్ సీక్రెట్ టెక్స్ట్.
1: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
0: ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ దేర్.
1: ప్రతి కార్యాల యొక్క రహస్యాన్ని కూడా గుర్తించాను.
0: ఐ నో ద సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ మెన్షన్డ్.
1: కర్మాచరణ యందు దీనికి ఉన్నటువంటి యొక్క ఫలసిద్ధిని కూడా నేను పొందాను.
0: ఐ ఆల్సో నో ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ మెన్షన్డ్ దేర్ ఇన్ వేదస్.
1: ఇది నా యొక్క అర్హతలు అన్నాడు.
0: This is my qualification.
1: Narada, sarva shastramulu, sarva vedamulu, sarva upanishattulu anni nivu patinchavu nijame, kaani enni aacharanalo unchavu?
0: Sanat Kumara said, Narada, it's you that you have gone through all Vedas, Upanishads and Shastras, but how many of them you have practiced?
1: Nijamuga, వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండినా ఈ జ్ఞానం నీకు లభించకపోయేటువంటిది కాదు, లభించే ఉండు.
0: హ్యాడ్ యూ రియలీ ప్రాక్టీస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యుడ్ హ్యావ్ గాట్ దిస్ టోటల్ విజ్డమ్.
1: అరువది నాలుగు విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే, అరువది నాలుగు విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే, నిరువధిక సుఖము గనుగొని పరమానందమును నాడు పొందగలేడే.
0: నారద, బీయింగ్ ఎన్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, కుడ్ నాట్ ఎంజాయ్ దట్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: ఇన్ని విద్యను నేర్చి ఆనందమును ఎందుకు నీవు అనుభవించలేదు?
0: Having learned so much, why is it that you are not happy?
1: కనుక ఆనందం విద్యని ఎందున్నదా? లేదు.
0: So, do you find happiness in education?
1: లేదు. పఠనమునందున్నదా? లేదు.
0: Or in the field of karma?
1: లేదు. చదవనందున్నదా? లేదు.
0: Or in the study? No.
1: దేని ఎందున్నది ఆనందము?
0: Where do you find this bliss?
1: ఆచరణ ఎందే ఉంటున్నది ఆనందం.
0: Bliss lies in practicing what we study.
1: జీవితమంతా చదవటమే, కాలమునే వ్యర్థం చేసినా ఇంకా ఆచరించేది ఎప్పుడు? ఆచరించినటువంటి దాని ఫలితమును అనుభవించేది ఎప్పుడు?
0: ఇఫ్ యూ గో అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టైమ్ ఇన్ మియర్లీ గోయింగ్ త్రూ సో మెనీ బుక్స్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ దెమ్? వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్?
1: నిరంతరము చదవటము చదవటము చదవటము.
0: వీ గో ఆన్ రీడింగ్ అండ్ రీడింగ్.
1: కానీ ఈ చదివిన దానిని ఎప్పుడు నీవు ఆచరిస్తున్నావు?
0: వెన్ డు యూ ప్రాక్టీస్?
1: ఈ ఆచరించక ఈ ఆనందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: వితౌట్ ప్రాక్టీసింగ్, how do you expect to be blissful?
1: Vandina vantanu tattalo unchukoni bhujinchinappude neevu jeevinchukunnappude di vanta yokka pushti santushti neeku labhyam avutundi.
0: All the delicious items served on the plate must have got to be partaken, it must be digested, then only it will give you strength.
1: Kanukane ee naati chaduvulanni kudanu kevalamu grantha parichayam varaku maatrame nilchipothundadi.
0: The modern education is confined to textual knowledge.
1: Itti ganda parichayam maatrame kaliginanta maatramana chaladu.
0: It's not enough if you are familiar with texts.
1: Practical experience kavali.
0: We should gain practical experience.
1: Swanubhutina jaragali.
0: We should realize it in our own experience.
1: Ee kinchiktaina kudunu manamu deenini aacharanalo pettali.
0: We should practice at least a fraction of what we read.
1: Appude deeni yokka aanandamanu మనం చవి చూడగలము.
0: దెన్ ఓన్లీ యూ కెన్ టేస్ట్ ద బ్లెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
0: Everyone goes through many spiritual books and texts.
1: అన్ని మతములు ఎందున్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
0: All religious texts advocate same principle of
1: Bible, Quran, Maharan, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
0: All religious texts like Bible, Quran, Bhagavad Gita teach good things.
1: ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణ పెడుతున్నారు?
0: టు వాట్ ఎక్స్టెండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలీజియన్స్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ మెన్షన్ దేర్.
1: దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు.
0: సిన్స్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్
1: ఒకరినొకరు చంపుకుంటున్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్, దే కిల్ ఈచ్
1: అదర్. ఈ క్రోధము, ఈ ఆవేశము, ఈ అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: Where from you get this jealousy, emotion and anger?
1: ee pavitra grandamulandu unnatundi oka maha saramune neevu anubhavinchi undina ee krodhamulu ee asuyelu ee oka avaranamulu ekkadi nunchi vastayi?
0: Had you really experienced the essence of the sacred text, where is the scope to have the feelings of anger and jealousy?
1: Acharanalo pettalekapovatam chetane inni anarthamulaku manu guri avutunnamu.
0: Since we have not translated them into
1: యథార్థత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the inner significance.
1: కనుక నీ గ్రంథములు ఒక్కటి చదివిన కూడా చాలు, దానిలో ఉన్నటువంటి ఒక్క దానిని మనం ఆచరణలో పెడితే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి రీడ్ వన్ బుక్ అండ్ ప్రాక్టీస్ వన్ ప్రిన్సిపల్ అట్లీస్ట్.
1: గంగ గోము పాలు గంటెడైనను చాలు, కడవనైన నేల కరము పాలు.
0: A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
1: కనుకనే మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
0: The practice amounts to an easy path.
1: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును కర్మమును కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారమవుతాం.
0: If we don't practice all that is said in books, it amounts to wasting our time, the action and the body.
1: ఈ గ్రంథముల యొక్క ప్రధానమైన సారము సర్వభూత దయా పుష్పము. ఆ పుష్పాన్ని భగవంతుడికి అందించాలి.
0: The essence of all the sacred texts is the offering of the flower of compassion to God.
1: సర్వలయందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే.
0: The same principle of ఆత్మా is present everywhere.
1: కానీ అట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే జ్ఞానము.
0: The true wisdom is the realization of unity in diversity.
1: Kani ekatvanni anekatvanga viswasinchatame ajnanam.
0: Ignorance is to view multiplicity in unity.
1: Ee naadu ekatvanni anekatvanga vibhajinchetvanti okka medhavulu kavalsinta mandu unnaru.
0: Today there are many intellectuals in this world who will be viewing multiplicity in unity.
1: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు.
0: Only one or two noble souls are there who experience unity in diversity.
1: కనుక అనేకత్వంలో ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to recognize unity in diversity. ప్రతి చిన్న
1: కార్యమునందు కూడాను ఇందులో ఏముంది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి?
0: ఇన్ ఎనీ స్మాల్ వర్క్ దట్ వీ అండర్టేక్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ.
1: సైన్స్ పిల్లలకు బాగా తెలుసు.
0: స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ నో వెల్.
1: ఈ ఆటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
0: ఆటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
1: ఇది లేని పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ ఆటమ్.
1: సమస్త పదార్థములు ఎందుకు ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
0: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు గుర్తిస్తున్నావు, కానీ అన్నింటి యందు ఉండేటువంటి ఐటమ్ అదియే.
0: ద మ్యాటర్ వేరీస్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ బట్ ఇట్స్ ఆటమ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనిని వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు.
0: He is an atom in an atom, minutest, smallest among the small, and the biggest among the big.
1: Kanukane ee anninti endu kuda undinatuvanti okka ee anusvaroopamainatuvanti tattvanni manam gurtinchukunte annitini gurtinchina varam aipothaam.
0: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
1: Adiye vedantam yokka mukhya sutram.
0: దట్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ వేదాంత.
1: చదువు యొక్క సరైన అర్థం,
0: దట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లెర్నింగ్.
1: అన్ని బాటల యొక్క గమ్యము అదియే.
0: ఇట్ ఈస్ ది గోల్ ఆఫ్ ఆల్ పాత్స్.
1: అన్ని రంగముల యొక్క సూచన అదియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సైన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాత్స్.
1: అన్ని రసముల యొక్క సారము అదియే.
0: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్.
1: అదియే కరుణారసము.
0: దట్ ఇస్ ది ఎసెన్స్.
1: అదియే ప్రేమరసము. అదియే దయారసము.
0: దట్ ఈస్ వన్ ఆఫ్ కరుణ, ద మెర్సీ, వన్ ఆఫ్ ప్రేమ, లవ్,
1: సర్వభూత దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకు దయా, దానినే కంపాషన్ అంటారు.
0: సో దిస్ కైండ్ ఆఫ్ దయా కంపాషన్ టువర్డ్స్ ఆల్
1: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
0: టుడే దేర్ ఇస్ నో కంపాషన్. ఇట్ రిమైన్స్ లైక్ సో హార్డ్, టఫ్ లైక్ ఎ స్టోన్.
1: ఎంతటి కఠినమైనటువంటి ఇనుమునే కొట్టి మనం సాగదరకవచ్చు.
0: Perhaps you can just thrash out, beat, expand an iron.
1: కాని ఈ కఠినమైనటువంటి హృదయాన్ని ఎవ్వరు కూడా కరిగించలేకపోతున్నారు.
0: But no one is able to melt this hard heart.
1: అయితే దేంతో కరుగుతుంది ఇది?
0: How do you melt it then?
1: ప్రేమ చేత మాత్రమే ఇది కరిగిపోతుంది.
0: This heart melts because of love.
1: ప్రేమ కరిగించినటువంటి పదార్థం ఈ జగత్తులో లేనే లేదు.
0: There's nothing in this world that the love cannot melt.
1: ఈ ప్రేమ చేతని ఏమైనా కూడా సాధించవచ్చు.
0: With this love you can achieve anything in this world.
1: కనుకనే ప్రతి విద్యార్థి కాని ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ హృదయుడు కావాలి.
0: So every student or any person for that matter,
1: ఈ ప్రేమ కూడాను స్వార్థ సప్రయోజనకు నిమిత్తమై ఉపయోగించకూడదు.
0: You should not make use of this love for selfish purpose.
1: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాది.
0: There is a trace of selfishness even in respect of mother's love.
1: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడాను అంతో ఇంతో కొంత స్వార్థం ఉంటుంటాది.
0: The love of a physical father or
1: భార్య భర్తల ప్రేమయందు కూడాను ఏ కించిత్తైనా కూడాను స్వార్థం ఉంటుంటాది.
0: There is selfishness in love.
1: కానీ
0: couples
1: భగవత్ ప్రేమయందు ఈ స్వార్థ సప్రయోజనకు ఎక్కడ కూడాను కనిపించదు.
0: But in the divine love there is no trace of selfishness or self interest.
1: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
0: Therefore we should work hard so as to deserve the divine love of God.
1: వర్షము కూర్చున్నా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైనా లోపల ప్రవేశిస్తుంది.
0: There may be downpour of rain unless you keep this pot straight.
1: కాని కుంభవర్షంలో కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు.
0: But if you keep the pot in the reverse way, turn upside down,
1: కాబట్టి భగవత్ అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
0: God's grace is like heavy downpour of rain.
1: It's
0: there everywhere.
1: కాని మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
0: But we are not keeping this pot of our heart
1: అప్పుడప్పుడు మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: సమ్ టైమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
1: అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడిని కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
1: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండే పాచి నీరునే కప్పివేస్తుండాలి.
0: As the water is not used for a long time, the moss out of water will cover the very water itself.
1: కంటిలో పుట్టినటువంటి యొక్క దృష్టి కొంత వయసు వచ్చినప్పటికి అందులోనే క్యాట్రాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
0: At certain age, the vision is blurred because of cataract.
1: కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి.
0: It's born out of an eye. It covers the very vision of an eye.
1: నిప్పునందు పుట్టినటువంటి నివరు నిప్పునే కప్పివేస్తుండాలి.
0: Ash that comes out of the fire will cover the fire.
1: అదే విధంగానే ప్రతి మానవుని హృదయమునందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తరువాత దాని అందే పుట్టి ఈ యొక్క అజ్ఞానమైనటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
0: లైక్ వాయిస్ ద కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ నేచురల్ స్టేట్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ డైరెక్ట్ ఇట్ ఇన్ రాంగ్
1: వే. ఈ కఠినంగా మార్చివేస్తుండాలి.
0: అండ్ ఇట్స్ దిస్ కంపాషన్ విచ్ ఇస్ సో సాఫ్ట్ బికమ్స్ టఫ్ అండ్ హార్డ్.
1: రకం ఉంటుండాలి భగవంతునికి సగుణ సాకారము నిరాకారము.
0: There are two attributes. One is formful, another formless.
1: Aithe ee saakaram nunde nirakaram nirakaram nunde saakaram untundali.
0: There is formful aspect in formless aspect and
1: ee sagunam nunde nirgunam untundali nirgunam nunde sagunam untundali.
0: There is the one of attributes at the same time beyond attributes.
1: Ice gadda untundali.
0: Here you have got ice ball.
1: Adi saakaram.
0: It has got a form.
1: Kaani అందులోనే జలం నిరాకారంగా ఉంటుండాలి.
0: బట్ ది ఐస్ హాస్ గాట్ వాటర్ విత్ ఇన్ విచ్ హాస్ నో ఫామ్.
1: ఈ నిరాకారమైనటువంటి ఒక జలమే లేకపోతే ఐస్ గడ్డనే కాదు.
0: Water which has no form there is the cause for ice. అనేక
1: బిందువులకు ఏకత్వం కావడం చేతనే అందులో మంచి కఠినత్వం కూడాను ప్రారంభమవుతుంది.
0: Because all of them got unified, it is so strong.
1: కనుకనే ఐస్ నీటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడాను అట్టి వ్యత్యాసం ఉంటుండాలి.
0: Just as you find the difference between ice and ice water, so also the difference between God with a form and God who is formless.
1: నూనె ఎందే నూనె ఉంటుండాలి.
0: The till seeds has got the oil.
1: కాని ఆ నూనెను ఏ విధంగా మార్చినప్పుడు ఈ నూనె మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి.
0: You should know the procedure to extract oil out of till seeds.
1: పిలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
0: By mere asking, the sugar cane will not give you the jaggery unless you thrash it.
1: ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది.
0: దేర్ ఇస్ జ్యూస్ ఇన్ ది షుగర్ కేన్.
1: కానీ చెరక బెల్లం పెట్టంటే అది పెడుతుందా?
0: బట్ బై మియర్ ఆస్కింగ్ ఇట్ వోంట్ గివ్ యూ.
1: దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాతనే రసం తీసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది.
0: యూ హావ్ టు క్రష్ ది షుగర్ కేన్, ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్, బాయిల్ ఇట్.
1: అయ్యో, ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే 3 దినాల లోపల బెండు బారిపోతుంది.
0: On the other hand, if you keep the sugar cane full of compassion and neglect it, it will be dried.
1: Daya prema madhuryam anetundi kudanu irviryam ayipothundi.
0: That compassion, the sweetness, is useless now. It won't stay there.
1: Adhe vidhamgane mana dehame oka sugar cane.
0: Likewise, our body is a sugar cane.
1: దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అనేటువంటివి చక్కగా దీని కరిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము, దయా, ప్రేమ, కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది.
0: ద బాడీ ఇస్ ద షుగర్ కేన్. అన్లెస్ ఇట్ ఇస్ క్రష్డ్ విత్ ఆల్ సఫరింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్, యు గెట్ ది కంపాషన్.
1: సంస్కారం ఉన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సంస్కార రిఫైన్మెంట్.
1: దీని సంస్కరింప చేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది.
0: అన్లెస్ దిస్ ఇస్ ప్రాసెస్డ్, ది కంపాషన్ స్వీట్నెస్ వుడ్ నాట్ ఎమనేట్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారమునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Therefore, since ancient days, Bharat has set an ideal to this culturing.
1: ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు?
0: If you take gold with you and give the goldsmith to make a chain, what does he do?
1: దానిని అగ్నిలో వేసి కాలుస్తాడు.
0: He'll put it in fire and burn it.
1: తిరిగి సుత్తితో వేసి కొడతాడు.
0: And he will hammer it.
1: తిరిగి మిషన్ లో పెట్టి సాగబెరుకుతాడు.
0: And then he'll extend it, expand it.
1: తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దాన్ని చక్కగా వంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు.
0: He will bend it, put in a mold and make it into a beautiful ornament.
1: బంగారు కంసాల చేతికి ఇచ్చి అయ్యా నా బంగారు నువ్వు నిప్పులో వేయకూడదు, సుత్తితో కట్టకూడదు, సాగ వెరగకూడదు, నాకు నగ తయారు కావాలంటే ఎట్లా తయారవుతుంది?
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వైల్ గివింగ్ గోల్డ్ టు ది గోల్డ్ స్మిత్ అండ్ యూ టెల్ హిమ్ డోంట్ పుట్ మై గోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్, డోంట్ హ్యామర్ ఇట్, డోంట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్, బట్ గివ్ మీ ది ఆర్నమెంట్. ఓ దేవుడా,
1: నా వంకర టింకరి హృదయాన్నంతా నీకు అందిస్తున్నాను.
0: వి సే ఓ గాడ్ ఐ యామ్ గివింగ్ మై హార్ట్.
1: చాలా వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, దీన్ని చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగగా తయారు చేయమంటే తాను దాన్ని ఏం చేసుకుంటాడో తన ఇష్టం.
0: ఓ గాడ్, వేఆర్ గివింగ్ యూ, వేఆర్ సబ్మిటింగ్ ఆఫరింగ్ అవర్ మైండ్ విచ్ ఇస్ వేవరింగ్, విచ్ ఇస్ అన్స్టడీ.
1: కానీ ఈ కలి ప్రభావం అనేటువంటి దీంట్లో ఈనాడు భగవంతుడా నీకు నా యొక్క మనసును అందిస్తున్నాను, ఈ మనసుకు ఎట్టి బాధలు కలగకుండా, ఎట్టి ఇక్కట్టు సంభవించకుండా దీన్ని చక్కని పరిశుద్ధమైనటువంటి రీతిగా తయారు చేసి ఇవ్వమంటే ఏ దేవుడు ఇవ్వలేడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇన్ దిస్ కలి ఏజ్, ఇఫ్ వి పాస్ ఆన్ సచ్ ఎ మైండ్ అండ్ ప్రే టు గాడ్, ఓ గాడ్, నెవర్ పుట్ మై మైండ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సెట్ ఇట్ రైట్.
1: కనుకనే కష్టే ఫలి.
0: It's only difficulty that leads to fructification of
1: success. సుఖం లభిస్తుంది.
0: You find the happiness out of difficulty.
1: నిజంగా నీకు ఉడికే లేకపోతే ఫ్యాన్ వేసుకోలేవు, ఎయిర్ కండిషన్ కొనలేవు.
0: Unless it is hot, యూ డోంట్ బై ఎ ఫ్యాన్.
1: నీకు ఆకలి లేకపోతే అన్నాన్ని కూడా నీవు కోరవు.
0: Unless you are hungry, you don't want food even.
1: కానీ ఈ కష్టము నుండి ఒక సుఖం అందిస్తుంటాడు మనకు.
0: ఇట్ ఈస్ ఓన్ డిఫికల్టీ దట్ గివ్స్ యూ జాయ్.
1: సుఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ పీపుల్ డోంట్ ప్రే టు మీ, బట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ దే వాంట్ మీ.
1: కష్టాల సమయములందు ఎవ్వరూ కోరరు, ఏ విధమైన దీన్ని ఆశించరు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: అవి సుఖాలుగా మారిపోయినా అహంకారం పెరిగిపోతుంది.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ఆల్ ప్లెజర్ హీ టర్న్స్
1: ఈగోయిస్టిక్. మానవుని యొక్క నిజ స్వరూపం ఏమిటంటే, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్
1: రెండు బాధల మధ్య ఉండే ఒక సుఖం ఉంటుంది.
0: దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుకనే మొట్టమొదట ఈ కష్టాన్ని మనం భరించాలి.
0: దేర్ఫోర్ హావ్ టు
1: బాధలను భరించాలి, దుఃఖాన్ని సహించాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి ధైర్యము, సాహసము, ఆనందం అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: వీ హావ్ టు బేర్ ఆల్ ద సఫరింగ్, ఆల్ ద సాడ్నెస్, గ్రీఫ్ అండ్ డిఫికల్టీస్, దెన్ ఓన్లీ విల్ పిక్ అప్ ది కరేజ్.
1: మనస్సు, హస్తము, వాక్కు, మూడింటిని ఏకత్వం చేయడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ బ్రింగ్ ఇన్ ఎ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: అది మొదలు చెప్పినటువంటి శ్లోకము.
0: దట్స్ వాట్ భగవాన్ సెడ్ ఎట్ ద బిగినింగ్.
1: ఆ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం తయారవుతుంది.
0: బికాస్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ యు ఫైండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఈ నిజమైనటువంటి ఒక తత్వాన్ని మనం విద్యార్థులు ఈనాటి నుంచినే తగిన కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ షుడ్ పిక్అప్ సచ్ ఎ నాలెడ్జ్.
1: మీ చదువులు మీరు చదవండి,
0: యూ స్టడీ ఇన్ యువర్ ఓన్ వే.
1: కానీ దీంతో పాటు ఈ సంస్కారం అనే చదువును కూడా తోడు తీసుకోవాలి.
0: Along with your regular study, you should carry with you the spiritual knowledge.
1: సంస్కారం కూడా ఉండినప్పుడే మన చదువుకు ఒక విలువగా ఉంటుంది.
0: The study and the culture should go together so as to be
1: రెండు రెక్కలు లేనటువంటి పచ్చి పైకి ఎగరలేదు.
0: A bird without two wings cannot fly.
1: రెండు చక్రాలు లేనటువంటి ఒక దీనిలో మనం ప్రయాణం చేయలేము.
0: You cannot travel in a vehicle without wheels.
1: ఏదో కొంత ప్రాక్టీస్ చేసి సర్కస్ లో చేయొచ్చును, కానీ ఒక సైకిల్ చక్రంతో ఎప్పుడు నిత్య జీవితంలో మనం ఒక చక్రంతో ప్రయాణం చేయలేము.
0: You can just do it in a circus by riding a cycle with one wheel, but not in the ordinary way.
1: చదువు, సంస్కారము, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ తోనే మనం ఒక జీవితాన్ని జరపాలి.
0: Therefore, we should lead our life maintaining perfect balance between education and culture.
1: దుష్టతనమును దూరం చేయటము, సద్గుణాన్ని, మంచితనాన్ని ప్రవేశపెట్టుకోవటం.
0: ద రిఫైన్మెంట్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫాస్టరింగ్ గుడ్ క్వాలిటీ.
1: ఇది దీనిలో ఉండినటువంటి యొక్క ప్రధానమైన రహస్యం.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద సీక్రెట్.
1: ఈ సత్య రహస్యాన్ని, నిత్య రహస్యాన్ని మనం గుర్తించినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనం బాధ పెట్టలేము.
0: వీ డోంట్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్. When once we know,
1: ఎలాంటి
0: కఠినమైనటువంటి
1: మనకు ఎదురు వచ్చినప్పటికీ మనం ఏమాత్రం కూడా చెల్లించలేదు.
0: యూ మే బి ఫేసింగ్ సివియర్ హార్డ్షిప్స్, బట్ డోంట్ వేవ్.
1: చెల్లించని మనసును, భ్రమించని దృష్టిని ఈ యువకులు ఈనాడు అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ వన్ పాయింటెడ్ విజన్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
1: ఎప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి?
0: వెన్ యూ గెట్ ఇట్.
1: గాఢమైన విశ్వాసంతో ఉండినప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి.
0: వెన్ వన్స్ యువర్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ దీస్ టూ.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: సో టు డెవలప్ ఫెయిత్.
1: దేనిపైన విశ్వాసము?
0: ఆన్ వాట్?
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఈ గొప్పతనాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో ద గ్రేట్నెస్.
1: నీవు నమ్మలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా నమ్మగలవు?
0: ఇఫ్ యూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్?
1: భగవంతుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ గాడ్?
1: నీవే భగవంతుడు.
0: యు ఆర్ గాడ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: దేవుడు ఎక్కడంచు దేవుడు ఆడదలేలా?
0: వై డు యూ సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్?
1: ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాం మనం.
0: యు గాన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్?
1: కాదు కాదు, దేవుడు అనగా తన దేహం ఉంది.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ యువర్ ఓన్ బాడీ.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఈజ్ గాడ్.
1: ఈ టెంపుల్ కూడా నువ్వు ఎలాంటిది? ఈ టెంపుల్
0: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్ ఈస్ దిస్ బాడీ?
1: మూవింగ్ టెంపుల్.
0: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్.
1: నీవు ఎక్కడ పోతే అక్కడంతా కూడా నువ్వు వస్తుంటాడు దేవుడు కూడా.
0: ఇట్ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో.
1: విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ.
1: కనుక ఇట్టి సత్యనిత్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం మొట్టమొదట విశ్వసించాలి.
0: సో షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: మన కాన్షియన్స్ కు తప్పక తృప్తి కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి.
0: వి హావ్ టు కండక్ట్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ లో ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we have to practice everything that we learn.
1: మీరు ఎంతవరకు తెలుసుకున్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో దీన్ని ఒకటి రెండే అయినప్పుడు ఆచరణలో పెట్టండి.
0: You may learn many things in spiritual knowledge and path. Practice one or two at least.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: టన్నులు టన్నులు ఉపన్యాసం ఇచ్చేదానికంటే ఒక అంశు ఒక మీరు అనుభవించటమిస్తే చాలు.
0: Instead of lecturing tons and tons, it is enough if you have ounce of practice.
1: ఒక ounce చాలు.
0: An ounce is enough.
1: అదే నీ రోగాన్ని నివారణ కావిస్తుంది.
0: That will cure your disease.
1: కనుక మన ఊరికి అనవసరంగా ఏమి లేని బుర్రలోనని ఏమైనా చేర్చవచ్చు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా కూడా మన బుర్రల్లో ప్రవేశపెడుతున్నాము.
0: యూ కెన్ స్టఫ్ యువర్ హెడ్ విత్ ఆల్ ది వరల్డ్లీ మ్యాటర్ అండ్ వరల్డ్లీ
1: అమెరికాలో, ఏ జర్మనీలో, ఏ జపాన్ లో, ఏ రష్యాలో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెచ్చి మన బుర్రల్లో చేర్చుకుంటున్నాం.
0: వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ జపాన్ అమెరికా.
1: దేనిని చేర్చుకోవాలో మీకేం తెలియటం లేదు.
0: But we don't know what is to be taken in.
1: Anavasaramainatundi nenu chestukuntunnaru.
0: All unnecessary things are taken.
1: Avasaramainatundi daniki neevu choti ivatam ledu lopala.
0: But give place for the necessary material.
1: కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి, మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటు ఇవ్వాలి.
0: Therefore in our head we should stuff that matter which would help us to lead a truthful life.
1: అది ఏ మన ఆదర్శ జీవితము.
0: That is our ideal life.
1: ఎంతమంది లోకంలో జన్మించారు,
0: so many are born,
1: ఎలాంటి మహానుభావులు జీవించారు,
0: many noble
1: ఎన్ని ప్రబోధల ప్రచారంలో సలిపారు,
0: they thought,
1: కానీ
0: but
1: అందరి పేర్లు ఈ లోకంలో నిలవగడిందా?
0: Do you find their name today?
1: మీకు అందరికీ తెలుసు బాగా,
0: you all know pretty well.
1: కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్.
0: Calcutta is a very big city.
1: అలాంటి టౌన్ లోపల
0: there
1: లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలకు, విపంచంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, ఇంకా అరవింద్ ఘోష్, వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్ గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ టైమ్ ఆర్ బోర్న్ దేర్ ఇన్ ది సిటీ ఆఫ్ కల్కత్తా.
1: కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి?
0: బట్ వేర్ డు యూ ఫైండ్ దేర్ నేమ్స్?
1: వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి.
0: యు ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ బుక్స్ ఓన్లీ.
1: ఏ చదువు చదవలేదు, ఏ ఏబీసీడీలు నేర్చుకోలేదు, ఏ ఓనామాలకులను రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లోనూ నిలిచిపోయింది.
0: వేరే రామకృష్ణ పరమహంస హూ డిడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, నాట్ ఈవెన్ ద నాలెడ్జ్ ఆఫ్
1: అల్ఫాబెట్. చదువుల పేర్లు పుస్తకాల్లో చేరిపోయినాయి.
0: And those that have learnt are confined to the books alone.
1: కాని పవిత్రమైన హృదయం కలిగినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడా జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి.
0: Whereas the name of Ramakrishna Paramahamsa is imprinted on the heart of everybody.
1: అందరి హృదయాల్లో ప్రవేశించాలి, కానీ గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి?
0: Therefore we should enter into the heart and not into the book.
1: మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు.
0: అవర్ నేమ్స్ నీడ్ నాట్ బి దేర్ ఇన్ బుక్స్.
1: మన గ్రంథము గంధము మన హృదయమే.
0: గ్రంథ ద టెక్స్ట్ గంధ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ అవర్ హార్ట్.
1: అందులో ప్రవేశించాలి.
0: గెట్ హిమ్.
1: అందరూ కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంట్లో ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: యూ షుడ్ విన్ ఆల్ ది క్లెయిమ్ అండ్ ది ప్రైజ్ సో దట్ దే వుడ్ ఫాలో యూ లేటర్.
1: కనుకనే చదువుతో పాటు సంస్కారము కూడా మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి.
0: Therefore, along with education, this refinement is also necessary.
1: ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు.
0: Today, no one knows what refinement is.
1: ఎన్ని విధములైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
0: There are many who investigated, did research.
1: ఆ ఈనాటి కూడాను అన్ని సంస్కారాలని దీన్ని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది అని చెప్పి నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది.
0: Even Eliot also investigated, did lot of research on culture and could not arrive at
1: kaani culture ante way of life annadu.
0: Finally he concluded culture is the way of life.
1: Emiti way of life?
0: What is way of life?
1: Chedda margam kuda way of life.
0: A bad man has got his own way of life.
1: Kanuka ye way of life?
0: It's a way of life.
1: Direct aanandaniki cheriyatunte okka idi direct life kavali manaku.
0: You need a direct path of life, a way of life that will take you to bliss. When do you get it?
1: Nityanandam.
0: The eternal bliss.
1: Paramasukhadam.
0: Supreme bliss.
1: Kevalam జ్ఞానమూర్తి
0: విచ్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్
1: ద్వంద్వాతీతం
0: నాన్ డ్యూయల్
1: గగన సదృశ్యం
0: ఎథీరియల్
1: తత్వమస్యాది లక్ష్యం
0: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది స్పిరిట్ వన్
1: నిత్యం
0: ఎటర్నల్
1: విమలం
0: ప్యూర్
1: అచలం
0: సర్వీ
1: సాక్షిభూతం
0: విట్నెస్ టు ఆల్
1: భావాతీతం
0: బియాండ్ కాంప్రిహెన్షన్
1: త్రిగుణరహితం
0: అట్రిబ్యూట్లెస్
1: త్రిగుణరహితం
0: నో అట్రిబ్యూట్
1: గుణాతీతమైనటువంటి తత్వానికి మనం పోవాలి.
0: గాడ్ ఈస్ బియాండ్ ది అట్రిబ్యూట్స్.
1: ఈ గుణములు ఎన్ని రకములైనటువంటి ఒక చెడు మార్గములకు ప్రవేశింపజేస్తుండాలి.
0: ది అట్రిబ్యూట్స్ గుణస్ ఆర్ రెస్పాన్సిబుల్
1: ప్రపంచమంతా గుణమయమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్
1: దేహమంతా గుణమయమే.
0: ద బాడీ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్
1: గుణము సత్వ రజో తమో గుణము
0: ది త్రీ ఆర్ సత్వ పాయస్ రజస్
1: మూడు వేల గుణాలను సృష్టిస్తుంటుండాలి.
0: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ క్రియేట్ ఇన్ టర్న్ 3000
1: వైలెన్ లోపల నాలుగు వైర్లు ఉన్నాయి.
0: వైలెన్ హ్యాస్ గాట్ ఫోర్ స్ట్రింగ్స్.
1: కానీ ఈ నాలుగు వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు.
0: You can play on these four strings all tunes.
1: Mani endunnatvanti trigunamulu ende kudanu enniyo gunamulu srushtimpabadutunnayi.
0: In these three fundamental attributes there are many or originating.
1: Science people kuda telusunu. Science
0: students know this.
1: Color unnadi okate. ఇది అన్ని రంగుల్లోనూ చేసేసి అన్ని రకమైనటువంటి రంగులు చేస్తుంది.
0: యాక్చువల్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ కలర్.
1: ఇది ఏది ప్రధానమైనటువంటి వైట్ కలర్.
0: వైట్ కలర్ ఇస్ ఇంపార్టెంట్.
1: అది ఏ ప్యూరిటీ.
0: వైట్ కలర్ ఇస్ ప్యూరిటీ.
1: దీంతో కలవటమే యూనిటీ.
0: ఇట్ టు జాయిన్
1: కలిసినప్పుడు తెలియటువంటిది డివినిటీ.
0: ద వన్ దట్ యు గెట్ దేర్ ఆఫ్ కలుపునే
1: ప్యూరిటీ యూనిటీ డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ని మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ ప్యూరిటీ లీడ్స్ టు యూనిటీ యూనిటీ లీడ్స్ టు యూనిటీ. కానీ ఈనాడు వి షుడ్ నో ప్యూరిటీ ఫస్ట్.
1: ఈ వైట్ వైట్ వైట్ వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం.
0: బట్ ప్యూరిటీ ఇస్ లిమిటెడ్ టు పుట్టింగ్ ఆన్ వైట్ షర్ట్
1: హార్ట్ తెల్లని హృదయము నిర్మల హృదయము నిస్వార్థ హృదయమును మనం ధరించాలి.
0: బట్ వీ షుడ్ హ్యావ్ వైట్ హార్ట్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ప్యూర్.
1: కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో వాట్ ఆల్ దట్ వీ వేర్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: బయట ఉన్నటువంటిదే లోపల కూడా ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి.
0: సో వాట్ ఆల్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్ మస్ట్ బి ప్రెజెంట్ ఇన్
1: సైడ్. వాట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ ఒకటి లోపల మరొకటిగా ఉండినప్పుడు ఇది చీటింగ్ అవుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ వన్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ అనదర్ ఇట్ ఈస్ చీటింగ్.
1: కాదు కాదు.
0: నో
1: మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి.
0: అవర్ స్టూడెంట్ షుడ్ బి ఐడియల్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఫలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా నువ్వు మంచి పేరు నిలబెట్టాలి.
0: ఇఫ్ యూ గెట్ ఏ నేమ్ దట్ యూ బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్
1: తల్లిదండ్రులు కూడా నువ్వు మంచి కీర్తిని సంపాదింపజేయాలి.
0: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
0: I have a good such a good son.
1: ఇలాంటి ఒక్క కొడుకుంటే కూడా చాలు.
0: Is enough if I have one such son. కొడుకుగలరె
1: కౌరవేంద్రుని కనేకు వారిచి నెగటివడిసెం.
0: కౌరవాస్ ఆర్ 100 ఇన్ దేర్ నంబర్. వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాపెన్ టు దెం.
1: పుత్రులు లేని ఆసుకునకు పెంపొందనే దుర్గతు.
0: సుక హ్యాడ్ నో చిల్డ్రన్ బట్ డు యు థింక్ దట్ హి హ్యాడ్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ఎనీ ఈవిల్ ఎఫెక్ట్? నో
1: కాదు కాదు. ఒక్క కుమారుడైనా చాలు వాడే జ్యోతిని నిలబెట్టగలడు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ సన్ హూ విల్ బి ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు.
0: ఇఫ్ యు హావ్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ విల్ షైన్. ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒకటి మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది.
0: In a forest, if you find a jasmine creeper, what nice, good smell you get it out.
1: అదే విధంగానే మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు సదా సదాలోచనలు సచ్చింతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ షేర్ విత్ అవర్ పీపుల్ ద సీక్రెట్ థాట్స్ సీక్రెట్ సెంటిమెంట్స్.
1: ఎవరిని బాధించకూడదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
1: ఎవరిని కొంచెం అనుసరించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫాలో ఎనీ వన్ ఫర్ దట్
1: మ్యాటర్. నీ కాన్షియన్స్ నీ ఫాలో చేయి.
0: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంకా ఏ ముల్లోకములు కూడా ముమూర్తులు వచ్చినప్పుడు మనల్ని మార్చలేరు.
0: ఇఫ్ యు హావ్ దీస్ త్రీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ విత్ అస్ యు విల్ నెవర్ చేంజ్. లెట్ ఆల్ ది త్రీ వర్డ్స్ యునైట్.
1: అయితే ఈ మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి.
0: బట్ యు హావ్ టు ఫాలో ఇన్ ఫుల్ ఫెయిత్.
1: కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండుల మాదిరి అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు.
2: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఆసిలేట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పెండులమ్,
1: కట్టకడపటికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పని నా మాట.
2: ఈవెన్ ఇట్ వర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ బీ ప్రిపేర్డ్ టు
1: హరిశ్చంద్రుడు అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది.
2: హరిశ్చంద్ర విత్ స్టూడ్ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ఫోర్ వి ఫైండ్ హిస్ నేమ్ ఈవెన్ దిస్ డే.
1: మనకు ముఖ్యము
2: ఇస్ ద బాడీ దట్స్ ఇంపార్టెంట్.
1: మలినపు కొంప
2: ఇస్ డర్టీ.
1: రోగముల మృగ్యుడు సేవక గంప
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లిక్షన్.
1: జాత సంచలనము పొందు దుంప
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
1: భవ సాగర మీద గలేని కంప
2: ఇట్ కెనాట్ క్రాస్.
1: అమ్ముల మన పెంపు దలంప
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నేను చలమని

0: Oh mind, never think that this body is permanent. Surrender yourself to God. This body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind.
0: Don't follow the mind.
1: Don't follow the body.
0: Don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Adi mee atma sakshi.
0: That is your witness.
1: దాన్ని మీరు అనుసరించాలి.
0: Follow your witness, the conscience.
1: కానీ ఈనాటి విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరు కూడాను ఈ మంకీ మైండ్.
0: The modern students are grown ups, adults for that matter.
1: కానీ మంకీ మైండ్ కాదు ఇది, మ్యాడ్ మంకీ.
0: It's not merely mad monkey. It's not ordinary monkey, but it's mad monkey. So take some time.
1: Aka discrimination chey.
0: Discriminate.
1: Is it good or bad?
0: Discriminate.
1: Is it right or wrong?
0: Discriminate. Discriminate is right or wrong, good or bad.
1: Don't haste.
0: Don't haste.
1: Haste makes waste.
0: Haste makes waste.
1: Waste makes worry.
0: Waste makes worry.
1: Worry. So do not be in a hurry.
0: So don't be in a hurry.
1: కనుకని హేస్ట్ చేయకూడదు, తొందరపాటు పడకూడదు.
0: సో నెవర్ బీన్ హేస్ట్.
1: శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైట్ ఆ రాంగ్, నేను నా వల్ల ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని నేను చింతించాలి.
0: ఆల్వేస్ రిమైన్ పీస్, మెయింటైన్ యువర్ కంపోజర్.
1: ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది.
0: వీ డోంట్ ఫైండ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ టుడే.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును, కానీ నన్నిచ్చిపెట్టి ఎవరిపైన పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు.
0: ఓ గాడ్, వీ ఫైండ్ ది ట్రేసెస్, ది సైన్స్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్, లెట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ టు అదర్స్ బట్ నాట్ టు మీ.
1: అది సరి అయినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: లోకక్షేమ, అందరి క్షేమాన్ని కోరాలి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ది గుడ్.
1: లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యము ప్రార్థన చేస్తున్నాం.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని దేశములు క్షేమంగా ఉండాలి. అన్ని మతములు క్షేమంగా ఉండాలి. అన్ని గంధములు పవిత్రమైనటువంటివి, అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: అన్ని మతములు కూడా ఒక్క మతం యొక్క గమ్యమే.
0: All religions lead to same goal.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనలో ద్వేషభావం దూరం చేసి,
0: గివ్ అప్ హేట్,
1: ప్రేమభావాన్ని పెంచుకుని,
0: డెవలప్ లవ్,
1: దయా హృదయాన్ని సర్వులకు అందించేటువంటి యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: షేర్ ది ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ కంపాషన్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

సత్యమహిమలేని తళమేది కనుగొన్నా శుద్ధ సత్వ

0: శుద్ధ సత్వమదియే చూడరండి. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతి యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
0: అదియే మన మతము.
1: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలిజియన్.
0: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
1: We have not been able to achieve unity of the community and the nation because we have given up the truth and true culture.
0: Satyamu, dharmamu, denikini longadu.
1: Truth and righteousness do not bend before anything.
0: Bujabalamu, buddhibalamu, adhikarabalamu, ayudabalamu kuvanamu. Satya dharmamu nuke longavalasindi kani, satya dharmamu denikini longunavi kavu.
1: All types of power, physical, authority, money, and every other power has to bend itself before truth and righteousness. They do not bend before anything else.
0: Vijayam ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: Manava jeevitamulo pradhanamuga undavalsinatundi manavatva.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: Enni vidyalu nerchina ఎంతటి అధికారంలో నేరినా మానవతను కూడా మనం మరువకూడదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్ అండ్ వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్ అథారిటీ వీ అక్వైర్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్డ్ అండ్ వెరీ యునిక్.
0: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి
1: Students of today have given up such a great, magnificent culture.
0: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: They have become victims of modern habits and traditions and given up their own real nature.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ రూయిన్డ్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛావిహారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్ హ్యావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హ్యావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
0: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
1: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
0: సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశ రక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
1: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ, వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ.
0: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కాదు.
1: బై మియర్లీ బుక్ లెర్నింగ్ పీపుల్ కెనాట్ బికమ్.
0: జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ఇస్ అండర్ టేకన్ బట్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ గివెన్ అప్.
0: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ ద గోల్ ఆఫ్ లైఫ్, జీవిత పరమావధి.
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి కొంచెం.

0: గొప్ప విద్యావంతుడు అవుట కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ ది ఎల్డర్స్ దెమ్సెల్ఫ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika viluvalo koppu prakhyati ganchadaniki karanam enti?
1: What is the
0: dharmika vruttiye?
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartharamulu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విద పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైవ్ ఆర్ గివింగ్ అప్
0: మానవుని ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: dear students,
0: mana prachina samskrutini manam vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamunu kudunu aadarshanni andinchinatuvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana aneetuvanti oka balahinatanu ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్ దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకంగా ఆవిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దింసెల్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరి ఒకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ద రీజన్ ఈస్ that there is lack of leaders who have firm faith in Indian culture and who have been practicing that Indian culture.
0: Bharatiya yokka sanskruti
1: Indian culture
0: vesha bhashala yende kaaka
1: not merely restricted to
0: aachara vicharamulu yende kaaka
1: and not also merely
0: adugaduguna kudanu tellavari modalu ratri varaku kudanu manaku kanipincheetundi danta kudanu bharatiya sanskruti.
1: Whatever you come across in the daily routine from the dawn to the dusk is full of Indian culture.
0: Sanskruti ante emito gurtinchaleinatundi vyaktulu aneka mandi untunnaru ee naadu bharatadesamulandu.
1: In today's India there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: Ee yokka sanskrutiye lekundina manava jeevitame ledu.
1: If there is no culture there is no human life whatsoever.
0: It is a way of life.
1: It is a way of life.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ
0: ప్రతి వ్యక్తికుడు సుఖము సుఖము సుఖము సుఖం అనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ,
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 టైమ్స్ ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్,
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavuduga puttavalsochinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavuduga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అతి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వీ ఆర్ ఫర్గెటింగ్ సచ్ సీక్రెట్ నేచర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ది వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడా సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి.
1: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రా ఇన్ టు ఎ రిఫైన్డ్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం నిత్యము బియ్యం భుజిస్తున్నాము.
1: వీ పార్టేక్ రైస్ ఎవ్రీ డే.
0: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డినటువంటి వడ్లను వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్.
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాక్ ఫ్రమ్ ద గ్రీన్.
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్.
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారం జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక 100 వడ్లు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దేర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600
0: ఫలితమే దీనికి విలువ?
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వీ వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: If you burn it and transform it into stainless steel, its worth is
0: kaani gadiyaraniki 1000 rupayalu ichi nivu pondadaniki edi karanam?
1: What is it that makes its value 1000 rupees?
0: Samskarame deeniki karanam.
1: It is this kind of process.
0: Ini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Bolts, nuts, screws, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Idi viluvanu periyadam.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
0: ఈ విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: Right from ancient days, Bharatiyas used to give this processing and they used to enjoy.
0: ఇది ఒక వస్త్రము.
1: Here is a cloth.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: How many types of processing and transformation it had to undergo to become cloth? First it was cotton.
0: తదుపరి నూలుగా మారి,
1: then it became thread.
0: ఈ నూలు నేయటం చేత,
1: then after it
0: was ఒక వస్త్రంగా తీర్చిదిద్దాం,
1: then only it has become a cloth.
0: కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు.
1: We are not enjoying cloth in the raw form.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: We are wearing the clothes after cotton is transformed into cloth.
0: మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడిగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హి వాస్ బోర్న్.
0: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇన్ టు డివినిటీ.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: Today's students, along with education,
0: vivekamu,
1: డిస్క్రిమినేషన్,
0: వివేకంతో పాటు వినయము,
1: హ్యూమిలిటీ,
0: వినయంతో పాటు విచక్షణ,
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారం చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం,
1: వీ సో ఎ సీడ్ ఇన్ టు అవర్,
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: And this seed becomes a seedling.
0: ఈ క్రమక్రమేణ కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: Then it becomes into a small sapling and then a tree.
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: It gives fruits later on.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: And this is the fulfillment and growth in the fullness.
0: మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: Human beings we compare it to those seeds.
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్, దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యుమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఇస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ఎ హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింపచేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విస్మరించి
1: giving up that kind of broad
0: vishala bhavani abhruddhi parachi,
1: he should develop broad mindedness.
0: Tanaku taru anubhavinchi
1: he should enjoy himself.
0: 10 mandiki panchinappude ee manavattamu divyatvanga maragaladu.
1: He should be able to distribute the love and the fruits of love among 10 others. Then only he can become a true human being.
0: Vivarimpa chesinatundi vedamulu advesta sarvabhutanam, evvarini kuda manam dveshincharadu aneetundi పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డు నాట్ హేట్ ఎనీవన్, వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యుమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగును ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్.
0: ప్రతి ఆలోచన ఎందు కూడా దూరదృష్టి నశించిపోతుండాలి.
1: Every thought is confined to narrow mindedness.
0: ప్రతి దృష్టి ఎందు కూడా ప్రేమ తరిగిపోతుండాలి.
1: There is no love in his vision.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: And progressive ideas are brought to be seen.
0: ఆధ్యాత్మికం ఆశ్చర్యపదమైపోతుండాలి.
1: Spirituality is becoming ridiculous. It is being ridiculed.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: Hatred between religion and religion, caste and caste.
0: ప్రాంతీయ ద్వంద్వములు
1: రీజనల్
0: స్వార్థాల ప్రయోజనం అనేటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని యందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంతా కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున
1: Therefore, humanity is hidden in human beings.
0: Vishyasyantikidiye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: problems in the world.
1: If you say today, the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti, daiva priti, sangha niti ni kulupoyina.
1: We have given up fear of sin, love for God, and societal morality.
0: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెల్వ్స్ బై రిమైనింగ్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫామ్.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా నువ్వు మంచి చేయలేదు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఫార్మ్ అలోన్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్.
0: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
1: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ ఇన్ అవర్ ఓన్
0: ఆచార విచారము లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalamu nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈజ్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్ఫ్ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity in the entire world.
0: గ్రంథము వేదము.
1: Veda is the very basis of భారతీయ culture.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్ లెసన్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేదా ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: Today, unfortunately, people do not speak truth at all.
0: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: They only speak righteousness but do not follow righteousness.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మమే మనల్ని రక్షించేటువంటి.
1: It is the righteousness which protects the people who follow that.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What do you mean by righteousness?
0: కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు.
1: It is not these external habits and traditions.
0: Manasyekam, vachasyekam, karmanyekam. Ide manavini yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought, word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee moodintini ekatvam gavinchali.
1: There is a need for unifying these three things.
0: Appude trikarana shuddhi erpadutundi.
1: Then only there will be purity of three instruments of man.
0: Ee mana dharmam.
1: And that trikarana shuddhi purity of three instruments is our dharma.
0: Ee naadu maatalu endu veru talampulu endu veru kriyalu marokatiga maarutu raavatam chetane dharmam chinchi poyindi.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: సత్యాన్న ప్రవదతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవదతవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ స్పీకింగ్ ట్రూత్.
0: పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ and under even such circumstances
0: Satyaharishchandra sadinchinatvanti vratam,
1: that is the vow which Satyaharishchandra has achieved and practiced.
0: Ilanti pavitramainatvanti yokka upanishadulu kodanu manavuniki paruvaru bodhisthu vachayi.
1: Sacred upanishads have taught great lessons to the man.
0: Satyamunake vijayamu,
1: truth always triumphs.
0: Ilanti vijayanni sadinchavalasinatvanti vadu ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హావ్ దట్ కైండ్ ఆఫ్.
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర ప్రశ్న సంజయ,
0: సంజయ పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు. వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: హీ క్వశ్చన్ సంజయ, సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్, విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: మహారాజా, యుద్ధం సంభవించింది, యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు.
1: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ,
0: మీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
0: సంజయుడుగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదనుత్తరా.

0: ఓ మహారాజా, ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేరెవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేరెవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలో ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మస్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హి ఆల్సో టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ది గ్రేస్ విచ్ కెన్ హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా పురాణం ఏం చెప్తూ వచ్చాయి?
0: వాట్ హ్యావ్ ది ఎపిక్స్ టోల్డ్? పురాణములు కూడా ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. ఎపిక్స్ ఆల్సో హ్యావ్ ఎక్స్పౌండెడ్ ట్రూత్ అండ్
1: రైట్. పరోధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ డిక్లర్డ్ దట్ రైచియస్నెస్ డిపెండ్స్ అపాన్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ ట్రూత్ దాన్ దిస్.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హావ్ బీన్ టాట్.
1: పలికి బొంకుట కన్న పాపమున్నా, పలికి బొంకుట కన్న పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా? అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: truth. Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి కాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnano teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్ అండ్ వన్ వుడ్ నెవర్ గెట్ ఫుల్ విజ్డమ్.
1: చదువు చదివి చదివి చావంగనేటికి
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ స్టడీంగ్ సచ్ ఎడ్యుకేషన్?
1: చావు లేని చదువు చదువవలయు.
0: వన్ షుడ్ అక్వైర్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ కన్ఫర్ ఇమ్మార్టాలిటీ.
1: సత్య చదువు,
0: దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: అది ధర్మ చదువు,
0: దాట్ ఈస్ ధార్మిక్ ఎడ్యుకేషన్.
1: ఆ ధర్మము సత్యమే, సత్పురుషుల చెంత ఉంటుంటాది.
0: అండ్ దిస్ ధర్మ అండ్ ది ట్రూత్ ఇట్ విల్ ఆల్వేస్ బి విత్
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు.
0: హూ ఎవర్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు.
0: హూ ఎవర్ హ్యాస్ ఫాలోడ్ ది పాత్,
1: ఎవరి యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: ఇన్ హూమ్ సో ఎవర్ గ్రేట్ వర్చ్యూస్ షైన్,
1: సన్నిధి ఎందే ఉంటుంటాది సత్యం.
0: అండ్ ట్రూత్ ఆల్వేస్ విల్ బి అట్ దర్ వెరీ ఫీట్.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: దట్ ఈస్ ది రీజన్ వై another name for truth is
1: ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for ఆత్మ is truth. As truth is permanent, ఆత్మ is permanent, that name is given to it.
1: సర్వుల యందు ఉండనటువంటిది అది ఒక్కటే.
0: This is common and
1: మార్పు చెందినవే.
0: Everything else undergoes modification and change.
1: విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing changes.
1: చదవద్దని చెప్పని కాదు.
0: I don't mean to say that you should not study those things.
1: ఈ చదువులతో పాటు
0: along with this kind of learning,
1: చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి.
0: We should also make efforts to learn the real education also.
1: ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు.
0: How many people have acquired
1: ఖ్యాతులను పొందలేదు.
0: So many people also got great education. For how long did they have it?
1: అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి.
0: దే వర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కార హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్ రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of eating out
1: livelihood. Adarsham shashtamainatundi.
0: Ideals are always permanent.
1: Itti uttama adarsham cheta enta mandaina kudunu munmundu abhivruddhi gagalu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadame adumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manam chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are essential.
1: Motta motta gurtincheetundi tallini tandri.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము,
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము,
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్,
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశం,
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్,
1: ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము,
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్,
1: ఎంతటి విశాలమైన దేశము,
0: హౌ బ్రాడ్ మై
1: నేషన్ ఈస్. విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్
1: ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళుతున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who you must be having magnificent ideas.
1: Samskriti tattvambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyulayattul panerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesamundu puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని పండితులు కాని తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్, ఆర్ టీచర్స్ హూ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ వాట్ ఇండియన్ కల్చర్ ఈజ్.
1: విద్యార్థి విద్యార్థినిలారా,
0: స్టూడెంట్స్ గర్ల్స్,
1: ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని, రెండింటినీ సమన్వయపరచి సత్య మార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గము లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
0: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
0: We should not consider authority as very important power.
1: కేవలం కదిలిపోయే మేఘములు.
0: Authority and power is something like a power.
1: దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
0: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావాలకు అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make a first to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఆర్త్ మస్ట్ ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ధనుజుల దుష్కృతుల నెల్లా పొగడుతుండు వాడే చెవట.
1: He is a fool who goes on describing various other people.
0: Brahma gnanam nerchichita atma gnanam telusukuntaru.
1: After knowing brahma gnana you will be able to also understand the atma gnana.
0: Ee manava jeevitham nuvu raja baata.
1: This is the royal road to human life.
0: Ee baatanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify.
0: Ee baatanu manam nerchali.
1: We have to learn.
0: Ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the వేద.
0: ఈ పవిత్రమైనటువంటి కాలమును పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థిని అందరి కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: ది స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు అండర్టేక్ టు స్ప్రెడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది కల్చర్ టు ది ఎంటైర్ కంట్రీ.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది వెరీ బేసిస్ ఆఫ్
0: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యూ కెనాట్ అచీవ్.
0: నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను, ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే.
1: మెనీ టైమ్ యూ థింక్ యూ హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పర్వర్షన్ ఆఫ్ యువర్ ఓన్ హ్యూమన్
0: విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: వన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యూ.

0: ద్రౌపది రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు అన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేరొకరిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ది డాటర్ ఆఫ్ ద్రౌపద, మెనీ ఆఫ్ ది కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తివంతులు కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రౌపది రాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ వాలర్ కరేజ్ యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పైభాగంలో మత్స్యములు అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారు వేషములు ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి చిరం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది యారో ఎట్ వన్స్ అండ్ కుడ్ ఇట్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: The moment the arrow is shot at that fish, it just fell.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: People were highly ecstatic beyond all estimates.
0: అందరూ కూడా అర్జును చూసి చాలా ఆనందించారు.
1: People were extremely happy, delighted watching Arjuna.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుడికి వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ అండ్ వాంటెడ్ హర్ టు గార్లెండ్.
0: వారి వసతి ఎక్కడ?
1: వేర్ వర్ దే స్టేయింగ్?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: దే వర్ స్టేయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: బై ది టైమ్ దే వెంట్ దే సా కుంతి ఇన్సైడ్ విత్
0: డోర్ బోల్టెడ్. కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: ది సన్స్ సెడ్, మదర్ వి బ్రాట్ ఎ హైలీ వాల్యుబుల్ ఫ్రూట్ విత్ అస్.
0: నాయన, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: ద మదర్ సెడ్, సచ్ ఎ వాల్యుబుల్ స్వీట్ ఫ్రూట్ బెటర్ బి షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: ద చిల్డ్రన్ వుడ్ సర్టన్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్.
0: తల్లి ఆజ్ఞను శిరసా వహించినటువంటి వారు.
1: దే ఫాలో స్ట్రిక్ట్లీ.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞను శిరసా వహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్, గివింగ్ హర్ ఎ ప్రామిస్ దే వుడ్ సర్టన్లీ అబైడ్ బై హర్ కమాండ్.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దట్ టైమ్ షీఈస్ కాల్డ్ పాంచాలి.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: ద మీనింగ్ ఈజ్ షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద వరల్డ్ టు యాక్సెప్ట్ దిస్?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞను శిరసా వహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కాని ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: Dharmaja watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: Neelo unnatvanti panchabhootamulu gaani panchagunamulu gaani panchendriyamulu gaani chakkaga neevu arikettinadaru.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి, గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages, finding out the good people and the bad people, their temperament, behavior.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చాడు. కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: On scrutiny she could understand this good and bad as well mixed in society.
0: Night and day అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధన చేస్తూ, మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్, ఎంకరేజింగ్, గివింగ్ ఆల్ సపోర్ట్ to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: Karma nu manakandi.
1: Never give up your duties, karmas.
0: Kama managa mottam adardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtam.
1: కామా మీన్స్ లైక్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటుంటే వేరువే అర్థంగా తీసుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే వీ గో బై డిఫరెంట్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ కామా.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
0: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise sealing on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డని మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
0: పురుషులు చెప్పినట్టుగా దాన్ని నడుచుకోలేదు.
1: షీ హాజ్ నాట్ కండక్టెడ్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ మెన్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: యు డూ యువర్ డ్యూటీ, ఐ విల్ అటెండ్ టు మై డ్యూటీస్.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: డు నాట్ ఇంటర్ఫియర్ as I discharge my duties, I too will not interfere.
0: ee vidhanga okarikokaru bhartaku bhariku kodunu bodhinchukoni varu sakramaina margam nadchukuntu vacharu.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn.
0: Adi satya bodhani, adi satya bodhani.
1: That is a teaching lesson of truth.
0: ee truth nu tanu nadchukunnappudu aa truth e dharmam nu puttistundi.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkadunnadu?
1: However, where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేవాడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపించలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: దేర్ఫోర్ ఇట్ ద కాస్మిక్ డివినిటీ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ యాంట్ టు ఎన్ ఎలిఫెంట్ అండ్ ఆల్సో ఎన్ లయన్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ డివైన్ డివినిటీ.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: రైట్ ఫ్రమ్ శాండ్ టు యాంట్ యు ఫైండ్
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు బ్రహ్మన్ ద సేమ్ ట్రూత్ ద సేమ్ పాత్ ఆఫ్ ధర్మ ఆల్రెడీ హియర్డ్.
0: రెండవది క్రోధము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ క్రోధ యాంగర్.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: దిస్ యాంగర్ ఇస్ హౌఎవర్ నెసెసరీ ఫర్ మ్యాన్.
0: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: బట్ హీస్ ఫాలోయింగ్ ఎ పాత్ విచ్ ఇస్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హిస్ నేచర్.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ అవర్ యాంగర్ ఆన్ అన్నెసెసరీ మ్యాటర్స్.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ బి యాంగ్రీ టువర్డ్స్ దట్ దట్ డిజర్వ్స్ అవర్ యాంగర్.
0: యాంగర్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: యాంగర్ ఇస్ వెరీ బ్యాడ్.
0: తనకది మీ భంగపుచ్చును.
1: అండ్ యూ విల్ బి లూజింగ్ యువర్ వెల్త్.
0: తనకును గల గౌరవం దగ్ధం చేయును.
1: యూ విల్ బి జస్ట్ బర్నింగ్ అ ఫ్లేమ్ యువర్ రెస్పెక్ట్.
0: తన వాళ్ళకైనా చేయును.
1: అండ్ యూ విల్ బి అవే ఫ్రమ్ యువర్ నియర్ ఇండియా.
0: జనులకు కోపము వలన సర్వము చెడిపోయింది.
1: అండ్ పీపుల్ విల్ రూయిన్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
0: కోపము కలిగిన వారికి
1: దోస్ విత్ యాంగర్
0: ఏ పని భరింపకుండా
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్. దే విల్ హావ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ బోత్ ది వేస్ యు విల్ రూయిన్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: షీ కుడ్ కరెక్ట్ బోత్ దీస్ ఫీచర్స్ అండ్ ప్రొపగేట్ పబ్లిసైజ్ ఇన్ ద కమ్యూనిటీ.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: షీ స్టార్టెడ్ లవింగ్ చిల్డ్రన్.
0: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: యూ షుడ్ లవ్ చిల్డ్రన్. యూ షుడ్ నాట్ బి యాంగ్రీ టువర్డ్స్.
0: నీ విరోధి పైన నీకు క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
1: యూ షుడ్ నాచురలీ లవ్ యువర్ చిల్డ్రన్. యూ మే హ్యావ్ సమ్ యాంగర్ టువర్డ్స్ యువర్ ఎనిమీ.
0: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడా చక్కగా ప్రబోధించింది.
1: షీ హాస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ యాంగర్ ఈజ్, ఇన్ వాట్ వే ఇట్ షుడ్ బి షోన్, ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ షుడ్ ఫ్లో.
0: మూడవది ద్వేషము.
1: ద థర్డ్ వన్ ద్వేష హేట్రెడ్.
0: క్రోధ ద్వేషము.
1: ద్వేష హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: హూమ్ షుడ్ యూ హేట్?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: ఏక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? ఏక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు కాదు కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma, and you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nee dveshinchinatante neevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకనే పశుపక్షులు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తించి వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
0: మాటతో కానీ,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కానీ,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కానీ,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైనటువంటి థాట్స్ తో కానీ,
1: ఆర్ బై థాట్.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యు షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: మనం అపకారం చేయకూడదు.
1: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatundi.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chedane Damayanti anetundi oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamunu sadhinchinatundi.
1: And she could achieve control, dama.
0: Ee control cheyatam valle manavudu entaiyagudu abhivruddhiki raagaladu.
1: By exercising this dama control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించి వస్తుంది.
1: and you find this dhamma control is noticed among
0: you. Chakraga vicharichu chudandi chimalu potu unta oka line ga
1: watch ants moving in a particular line
0: oka line lo parapothundi chimanu inkoka line nunchi vastunnatudu chimalu parukurinchi daniki muddu petti inji vellipothuntadu.
1: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk.
0: Kalu meer chimalu chakkaga chudandi
1: watch ants clearly
0: dantlo kodudu dhamma ento untundadi.
1: There lies this dhamma, the control.
0: శివలో బ్రహ్మలో శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
1: God is present in this ant and Brahma, in Shiva and Kesava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: Therefore, dhamma meaning exercising control over senses.
0: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చింది అది చెవులు ఎందుకోసం?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: ఇస్ ఇట్ టు లిసన్ టు ఆల్ గాసిప్?
0: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
1: యూ షుడ్ నెవర్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: కానీ మంచి మాటలు మాత్రం విను.
1: యూ షుడ్ సర్టన్లీ పే అటెన్షన్ టు
0: గుడ్ వర్డ్స్. ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: వై ద టంగ్ ఈస్ గిఫ్టెడ్ టు యూ?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ టు స్వాలో మోర్సల్స్ ఆఫ్ ఫుడ్?
0: కాదు కాదు.
1: నో,
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు టేస్ట్.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: అండ్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్యాలెటబుల్ ఈస్ అలౌడ్ టు గో ఇన్.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: అండ్ ఇట్ డజంట్ టేస్ట్ గుడ్, ఇట్ ఈస్ జస్ట్ సెంట్ అవుట్.
0: అదే విధంగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ దీస్ so that we can maintain this noble rare birth of a human being.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇస్తున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం లేదు.
1: We think God has given us bad times, God has given us good times. It's not so. God doesn't give anything in reality.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల్లో పల వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హవర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హవర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమరా ఎట్లున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ అరగెంట్ వే, యూ గెట్ అరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: Kanuka manam ye vidhamainatuvanti action chestamo daniki reaction ostuntuntadi.
1: As is the action, so is the reaction.
0: A reaction nu resound reflection ee moodu kuda manavudi endu kevalam taantanu kalpinchukotame kaani bhagavantudu prasadinchinatundi kaadu.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవరిలో పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు తీసవుండగా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యూ హ్యావ్ విత్ ఇన్ will express out in a similar way.
0: Kanuka prati manavudu kodanu gurtinchavalasinatundi manam chesetundi panulu lopulu unnatundi tappappudu maatrame manam gurtinchali.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: Ee manasuku idi cheddadi ante telisinappudu danini pattaddu.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: Appudu aa vidhamaina nadakadu nadachinappude వీరందరూ కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా రావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: అండ్ యూ కెన్ బి డివోటీ బై సచ్ యాక్షన్స్.
0: కనుక మన మాటలు కాని, మన నడతలు కాని, మన యొక్క పనులు కాని, మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డల యొక్క ఫలితములే కాని మరొకటి కాదు.
1: Therefore, our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారిని గురించిన ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించు సిద్ధమన్నా.
1: What is going to happen in future? What lies ahead in times? No one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాముని వలె చెన్నన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీతన భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను నిత్యంగా చెప్పగలడు?
1: How can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: No.
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: In fact, when he wins over half of his body, then he can claim that she is his
0: wife. అందుకోసమనే అనేక మంది ప్రపంచము లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బి వన్ ఆఫ్ చేస్తుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకున్న దానికి తృప్తి కలుగుతుంది.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది.
0: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore, none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these three qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupayalu jeetam ostunte 200 rupayalu cheela naaku kavalani akkoradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Kaani viluvaku taginatvanti yokka varani ivvalsindi.
1: Therefore, the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vartinchatame nijamainatvanti pativrata.
1: Therefore, a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu tanu gurtinchatamu sariyainatvanti paddhatini tanu gurtinchali.
1: And therefore, the qualities of Sati, the wife, have got to be noticed very clearly.
0: Appudu ikkani kodunu gunavantulu kavalaru.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kodunu mana yokka maarkullo unnadu kani mari dento dento na ledu.
1: Therefore, good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi chedda rendu nun kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vidadi evvari vasham kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda atyekamuga endu cheyalabodu.
1: There is nothing like bad apart to separate.
0: Manchi vachinani cheddadi thana paatiki thaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని,
1: calling this a new year,
0: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku prabhistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku prabhistuntai.
1: It is only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resound ga vastuntai.
1: Therefore, our own thoughts will come back to us as resound.
0: Oka pasuvu kavari kapari.
1: And we are find
0: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటన్ ఇంటు ద సెంట్రల్ ప్లేస్ సరౌండెడ్ బై మౌంటెన్స్.
0: పచ్చని గడ్డి కనిపిస్తున్నది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్.
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
0: పాట ఏ విధమైన పాట?
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ యూ కుడ్ లిసన్ టు ది సౌండ్ ద సేమ్ సాంగ్.
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా, వారి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హి వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హి ఫైండ్ సమ్వన్ ఎల్స్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హి హస్ బీన్ డూయింగ్ నౌ. హి వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకురా నాయన ఈ విధంగా ఉన్నావు?
1: Mother asked, why boy, why are you like this?
0: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, mother, today what happened was, I faced an enemy. Who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu, ee sound ee reflection vachesindi.
1: The mother said, there is no other person there, it is only your resound.
0: Nee sound ee.
1: It is your own sound.
0: Kabatti nee sound ee neeku viruddhanga vachindi gaani, bayata vaari evvaru kuda neeku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of resound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి. కానీ పరులు కాదు.
1: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as a sound. It's not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: చేసినవే మనం అందుకుంటున్నాం, కానీ నువ్వు చేయని అందుకోవడానికి వీలు లేదు.
1: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: Therefore the love and enmity are one and the same, not different.
0: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
1: Good and bad are mixed.
0: దీని విడిది ఎవ్వరి వశము కాదు.
1: It's impossible for anybody to separate them.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోవు.
1: There's nothing like bad being apart, separate.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: మీలో ఉన్నటువంటి ఒక భావమే నీకు ఆ విధంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similar will be the attachment towards one's own wife, and she will have that kind of feeling.
0: ఈ రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి, కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనిలో ఎట్టి చలనము లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావ మార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఎవరో ఒక అమ్మ చూసి నన్ను నవ్వింది అని అన్నారు.
1: యూ వాచ్ సంబడీ అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు?
1: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో?
0: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
1: బట్ యూ థింక్ దట్ షీ హాజ్ లాఫ్డ్ ఎట్ యూ.
0: ఇదే ఒకనాడు కింగ్కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్లో.
1: King Kong was moving about on the road doing exercise.
0: Oka ame palle nunchi perugu paalu teeskoni pattaraniki ammadaniki vastundadi.
1: And he could find a vendor moving about on the street selling that milk.
0: Milk
1: and curd.
0: Appudu ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతున్నది అని భ్రమించుకుంటాడు.
1: అండ్ కింగ్ కాంగ్ థాట్ దట్ దిస్ వెండర్ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా, నా బలం నీకు తెలుసునా?
1: ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ? ఆర్ యూ అవేర్ ఆఫ్ మై ఫిజికల్ స్ట్రెంగ్త్?
0: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపమును చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది నేను చేసుకున్నాను.
1: She said, I have not laughed at you not for all the physical strength that you have and the power you have.
0: Neevu unnadi chaala balamuga unnavu.
1: You are so strong.
0: Speed ga velleyatundi kaaru kodanu oka chettito aapagaluguthunnavu.
1: You can also hold, bring to a total halt even a running car at a high speed.
0: Alanti vaadini chusi nee navatamlo naake sigguga untundali.
1: In fact, I feel humiliated if I laugh at such a person.
0: Excuse me, nannu chaminchandi ani koripoyindi.
1: And she said, pardon me, and she left there.
0: Kanuka okani chusi okaru avukotam vaari roonnatu bhavamulu vaaru gurtinchukoka ee vidhanga pravartistuntaru.
1: So our notions like that are based upon our own feeling within.
0: Kanuka pillalaga mee andari yokka bhavamulu kodanu manchivi kaani konni konni drushyamulu chusi konni konni vakyamulu vini konni konni aatalu chusi meelo oka vidhamainatuvanti yokka విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world there is no true human form.
0: నో మనిషి స్వరూపం, మనిషి స్వరూపమే లేదు.
1: There is no true human form.
0: హ్యూమన్ ఫామే కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ ఇన్ రియాలిటీ.
0: ఆ ఫామ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఫామ్ ఇన్ ద ట్రూ సెన్స్, వీ ఓన్లీ గివ్ ఎ నేమ్.
0: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజనరీ.
0: ఇది కేవలం ఒక ముఠాల యొక్క లక్షణం.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to the mind.
0: Manasakku manam sachi.
1: And you are the witness to your mind.
0: Dehakku gunam sachi.
1: And it is the virtue which is witness to the qualities.
0: Manasakku manam sachi. Dehakku gunam sachi.
1: And it is the virtue which is the witness to the body.
0: Mutalakku murkham sachi. Mutalakku murkham sachi.
1: And for all these gangsters, the foolishness is the witness.
0: Kabatti ivanta mee foolishness tappa వేరేది కాదు.
1: ఇట్ ఆల్ అమౌంట్స్ టు ఫూలిష్నెస్.
0: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
1: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
1: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
0: Nee satyane nee gurtinchinatundi vaadu idar satyane ee vidhanga gurtinchagalavu?
1: If you don't know your own principle of truth, how do you know truth of others?
0: Kanuka mottamota mana doshanni manam gurtinchali.
1: First let us know our own mistakes within us.
0: Mana doshanni manam gurtinchidani vartinchukovadaniki tagina prayatnam chesinappude vaade mumuchchudu.
1: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
0: Kanuka manam mottamota manam devuni prarthinchee danikante, devuni poojinchetundi danikante, mottamota mana yokka manasunu arigattukovadaniki prayatnam cheyali.
1: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
0: Manase ee yokka jagattukanta kodanu moola kaaranam.
1: It is the mind which is responsible for the whole world.
0: Manishyanam karanam bandhamochayo.
1: Mind is responsible for bondage and liberation.
0: Kanuka ee bandhamochamunaku manase karanam.
1: Therefore, for bondage and liberation, మైండ్ ఇస్ ద కాజ్.
0: మనసు నీవు అడిగట్టడానికి ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
1: యు ఆర్ బౌండ్ టు బి గ్రేట్ అండ్ నోబుల్.
0: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
1: యు కెన్ బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదట నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలుసు తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: When once you repent, you'll be atoning your sins.
0: ఆ పశ్చాత్తాప పడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First, find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైనది, చక్రమైన రాజమార్గము.
1: That is true royal path.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
1: then once you have this royal path,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: And it is said that human life is rarest.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి మనిషి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
0: దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: నేను ఏ చెడ్డ చేసినా గానీ నేను దైవం కాదు.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ మే డూ, యు ఆర్ డివైన్.
0: ఏ చెడ్డ తరచిగా కూడాను నేను దైవం కాదు.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ బ్యాడ్, you cease to be divine.
0: Kanukane neevu mottamoda neevu manchi vaaru ka.
1: First be good.
0: Be good, do good and see good.
1: So be good, do good and see good is the message of Bhagavan.
0: This is the way to God.
1: This is the way to God.
0: Kanuka mottamoda manadanni manam gurtinchali.
1: Therefore first we have to recognize our own self.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Vidyarthulu,
1: students,
0: chaala gunavantule.
1: They are virtuous.
0: కానీ చాలా కొన్ని గుణహీనులే.
1: There are at times they may be losing those virtues.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యుద్ధములు చేశాడు.
1: అర్జున ఫాట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: He could also demonstrate the world what chivalry is.
0: కాండవనాన్ని దహించాడు.
1: And he could also get a flame the whole కాండవన.
0: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
1: that Arjuna the mighty,
0: చిన్న విషయంలో కూడా లోబడిపోయాడు.
1: In a small matter he has lost himself control.
0: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
1: You have arrested my body but not the reality.
0: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
1: In fact you will be victor if only arrest my mind and not the body.
0: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
1: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna other side, started praying to Krishna.
0: Iddariki madhyalo Krishnudu pratyakshamayyadu.
1: And Krishna stood in between the two.
0: Arjuna,
1: Arjuna,
0: ime samanyaralu kaadu.
1: You are not ordinary one.
0: Pramila maha balavanturalu.
1: Pramila is highly powerful.
0: Maha gunavanturalu.
1: She is highly virtuous.
0: Sari ayinatvanti okka gunamu aame yende untundadi.
1: She has got the perfect nobility.
0: Kanuka aame nivu pindalu.
1: And you marry her.
0: అని ఇరువురు చేతులు పట్టి,
1: and he brought both the hands together.
0: చేర్చాడు కృష్ణుడు.
1: And then he joined the hands of the both.
0: అప్పటి నుంచి,
1: since then,
0: అర్జునుడు ప్రమీల,
1: అర్జున అండ్ ప్రమీల,
0: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
1: The husband and wife, right from that
0: time, since then. ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
1: Both of them can be devotees.
0: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
1: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
0: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
1: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
0: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
1: Therefore first,
0: ప్రపంచమే యొక్క హస్తగతమైపోతుంది.
1: Then everything will be in your hands.
0: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
1: After all your weapons may be able to burn down the whole of the world, బట్ నాట్ ద మైండ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
1: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
0: కేవలం ఒక భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
1: అండ్ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఓన్లీ.
0: అన్ని తానే చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ.
0: ఏదైనా చేయగలడు.
1: హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక
1: దేర్ఫోర్
0: భగవద్భక్తితో
1: ఆల్ ద డివోషన్,
0: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
1: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్,
0: ఎందుకని అందు లేదని సందేహం వరదు.
1: Never doubt that God is here and doesn't exist over there.
0: Sarvabhagatunda nindu vetukutuchina andande kaladu.
1: God is present everywhere. Wherever you search, you will find him there.
0: Kanuka meeru daiva bhaktini kaligi kattave karmalu aacharinchukuntu mee vidyanu meeru bodhinchukuntu mee vidyanu meeru aacharinchukuntu chakkaga manchi peru pondandi.
1: Therefore all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learned and get a good name.
0: నేను చదువుకూడదు అని నేను చెప్పలేను. నేను
1: భగవాన్ నెవర్ సెడ్ డోంట్ స్టడీ.
0: చదవలసిందే.
1: యూ షుడ్.
0: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
1: దట్ ఆల్, దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
0: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఎంక్వైరీ ఆఫ్ ద మైండ్, స్టడీనెస్ are absolutely essential.
0: Kaluka vidyarthulara,
1: students,
0: meeru naadu poorthi samacharam poorthi chesukoni indiki velutunnaru.
1: You have completed one academic year, you will be going for vacation.
0: Kaani repati nunchi paper chusukuntu vastunnaru.
1: But tomorrow onwards you will be going through the papers.
0: Naa number vastunda leda, naa number vastunda leda, naa number vastunda leda, deenipaindi meeru concentrate chestunnaru.
1: And you will certainly watching, reading all the numbers in order to find out whether your number is there in results or not.
0: Kali number chusukuntu poyetundi variki sari number raalu.
1: If you go on wanting to find your own number, you will never find it.
0: Number ni chudakabedu,
1: not the number that should be mindful.
0: Yoga hrudayani vicharinchi,
1: so inquire within yourself.
0: Ee sariga rasana leda,
1: have you written well or not?
0: Ee sariga rasi unte tappaga nenu pass avutanu.
1: If I have written very well, I am bound to pass.
0: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
1: If you have not written well, even if you find your number there on the results sheet, you should not be delighted.
0: కనుక మీరు నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
1: Therefore, do not think of the number alone.
0: మంచి నంబర్, నంబర్ వన్ మ్యాన్ కావాలి.
1: It's not the number, you should be number one man in this world.
0: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని పాడారు.
1: They sing a song that they should have a son like Rama.
0: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
1: That one should have a daughter like Sita.
0: నిజమే, బిడ్డ వస్తుంది.
1: Yes, you may have it.
0: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
1: You will also have a son like Rama.
0: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుర్ప్రక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
1: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ సుర్ప్రక, సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
0: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి కూడా మనలో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
0: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
0: కానీ రావణుడి వంటి ఒక బుద్ధి ఉంటుండి, రాక్షసి సుర్ప్రక వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
1: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్, ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సుర్ప్రక, హౌ డూ ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
0: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే సరి అయినటువంటి ఒక సహనము, శాంత అన్ని కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
0: పీస్
1: పీస్
0: పీస్ ఎక్కడ వస్తుంది మనకు?
1: వెన్ డూ యూ గెట్ పీస్?
0: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
1: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
1: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
0: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
1: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
0: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేం కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
1: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
0: ఎవరైనా నేను తిట్టినప్పుడు, నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టలేదు వాడు నోరు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
1: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ, జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెడ్ ఇట్, దే డోంట్ రిలేట్ యూ.
0: నేను సపరేట్, తిట్టు సపరేట్.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ యూ, యూ ఆర్ సపరేట్ ఫ్రమ్ మీ.
0: నీవే నీవే ఆ తిట్టు నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
1: అనదర్ హ్యాండ్ ఇఫ్ యు గో ఆన్ రిసీవింగ్ ఆల్ ద చార్జెస్ అక్యుజేషన్స్ నేచురల్లీ యూ లూస్ ద బ్యాలెన్స్.
0: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు.
1: వన్ కమ్స్ అండ్ బీట్స్ యూ.
0: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
1: దట్ బాడీ హ్యాస్ బీటన్ దిస్ బాడీ.
0: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
1: హెస్ బీటన్ మై బాడీ బట్ నాట్.
0: నన్ను కొట్టే ఎవరి తరము కాదు.
1: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
0: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కనుక్కోదు.
1: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ విత్ ఇన్ యూ, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్ అక్యుజేషన్.
0: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
1: బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ షీ కుడ్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అచీవ్.
0: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
1: కృష్ణ మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ, ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
0: కానా నన్ను నీవెందుకు రక్షించవు?
1: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
0: ఎందుకు నన్ను దయచూపు?
1: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
0: కనుక నాపైన దయచూపు అని చెప్పి చెప్పింది.
1: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
0: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పులేదు.
1: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుని ఆరాధిస్తూ వచ్చింది.
1: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బ్యారెన్స్ అండ్ పేషెన్స్.
0: త్యాగరాజ్ చెప్పాడు.
1: త్యాగరాజ్ సెడ్,
0: రామా
1: రామా,
0: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నాపైన దయ రాదు.
1: ఐ హావ్ బీన్ ప్రేయింగ్ టు యూ మై లార్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ యూ హ్యావ్ నాట్ బీన్ కంపాషనేట్ టు మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది.

0: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
1: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనధనాది సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
0: కానీ అక్కడ గురికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
1: Though it is said verbally, he is yet to offer his heart.
0: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
1: Many students have many doubts.
0: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
1: Man has a name and form.
0: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
1: ఆత్మ ఈజ్ ఫార్మ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
0: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
1: Then why should it exist?
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
1: Each person has a definite name and form.
0: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
1: When the forms are many, variety, nobody will be able to understand.
0: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
1: But in respect of Atma, everybody will develop faith.
0: నా ఆత్మనే నా సాక్షి.
1: Myself, Atma is the witness.
0: Atma ane daniki roopam ledu, tappaga danni visheshistaru.
1: Though it has no form, everyone has got faith in it.
0: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka naamulu untuntayi.
1: There are so many names like Rama, Krishna.
0: Kaani ikkada roopame ledu.
1: But Atma has no form.
0: Naamame ledu.
1: It has no definite name.
0: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వమే.
1: ఇట్ ఈస్ నేమ్లెస్, ఫామ్లెస్ డివినిటీ.
0: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
1: దెర్ఫోర్ వెన్ వీ వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ అట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.
0: విష్ణువే గొప్పని వైష్ణవులను చుండ శంభుండు గొప్పని దేవులనగా.
1: Vaishnavites say that Lord Vishnu is greatest, while Shaivites claim that Shambhu Shiva is greatest of all.
0: Vishnuve goppani Vaishnulanu chunda Shambhundu goppani Cheivulanagam.

0: గొప్పని మహావీర గొప్పని బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsis say that Zoroastra is great, while Sikhs say that Nanak is great.
0: Saiye Gopani Baba Bhaktulu Cheppa Andarokkateyani Kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే

0: that God is truth, that God is righteousness, that God is peace, that God is love.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవ జీవితంలో భిన్నత్వాన్ని దూరం చేసి ఐకమత్యాన్ని అభివృద్ధిపరచి జీవితము ఆదర్శవంతమైన జీవితంగా మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: It's most essential to realize that the intention of any religion is to bring in the spirit of unity in this world of diversity so that we lead an ideal life.
1: Anni matamulu yokka saramu, anni grandamulu yokka moolamu, anni prayanamulu yokka gamyamu okkate.
0: The essence of all religions and the summary of all sacred texts and the goal of all kinds of travel is one and the same.
1: Kani manavudu swarthaparudai sankuchita hrudayudai swaprayojana nimittamai matamunu addamunu unchukoni manavudu aneka vidhamulaitvanti yokka kalahamulaku kaalu thootunnadu.
0: But in the name of religion we are heading towards conflict and fight because of selfishness, narrow-mindedness, and self-interest.
1: Matamulanni cheri manchini bodinche telisi melugavalanu telivitoda.
0: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
1: Matulu manchimaina మతమేది చెడ్డది.
0: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజన్ ఇస్ బ్యాడ్?
1: వినుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీతి నిజాయితీ, ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస, అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
0: ద స్టాండర్డ్, ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
1: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
0: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ or accepted by all religions.
1: Prachina kalamu nundi ee prapanchamunandu aneka vidhamulainatundi matamulu abhrutti ganchi vinnattamunu aasinchi ekattamunu vismarinchi manavattamunu kolipothu vastunnaru ee yokka kalamunandu.
0: Religions in ancient times have forgotten this main principle of unity and always maintained this diversity, with the result the human value is totally gone.
1: Manava jeevitamunandu ekatvamainatundi oka divyattamu gurtinchukovatam atyavasaram.
0: In human life it's most essential to realize the spirit of oneness in this divinity.
1: Christ sekamunaku puramu 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
0: 350 BC బిఫోర్ క్రైస్ట్ జూస్ లివ్డ్.
1: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము, క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
0: హౌఎవర్ అమంగ్ జూస్ దేర్ వర్ రిలీజియన్ సచ్ ఎస్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
1: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
0: పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ దే ఆర్ ఆల్ జూస్.
1: ఇస్లాములకు, క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
0: దట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బోత్ ది రిలిజన్స్, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
1: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
0: The language, Hebrew language, was very prominent.
1: Hebrew.
0: Hebrew. Very prominent.
1: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
0: This Hebrew language more or less equal to our Sanskrit.
1: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
0: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
1: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
0: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
1: వారికి మరొక దైవం లేదు.
0: They have no other thought.
1: Lu, Bel, Tej అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
0: They made palms, Lu, Bel and started worshipping those images.
1: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
0: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
1: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడుండేవాడు. ఇబ్రహం.
0: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
1: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
0: జోసఫ్.
1: నాట్ జోసఫ్, యోసఫ్.
0: యోసఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని.
1: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ పనిగా మారిపోయింది.
0: యోసఫ్ దెన్ ఈజ్ జోసఫ్ నౌ.
1: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
0: They were carpenters in those times and carried out living.
1: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
0: There at that place there is one lady by name Maria.
1: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
0: That Maria today is called Mary.
1: యోసఫ్ జోసఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
0: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
1: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
0: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
0: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహోమ్ అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
1: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరముందే ఈ క్రీస్తు మతం పుట్టింది.
0: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 ఇయర్స్.
1: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ ద డివినిటీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ.
1: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
0: దేర్ ఫెయిత్ ఇస్ దట్ గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 6 డేస్ టైం.
1: మొదటి దినము,
0: ఫస్ట్ డే,
1: ప్రకాశాన్ని సృష్టించాడు.
0: ఫస్ట్ డే ద బ్రిలియన్స్ లైట్ ఇస్ క్రియేటెడ్.
1: రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు.
0: సెకండ్ డే ద విండ్ అండ్ ద క్లౌడ్.
1: మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
0: థర్డ్ డే సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ క్రియేటెడ్.
1: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
0: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
1: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
0: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
1: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
0: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్.
1: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
0: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
0: గాడ్ టుక్ రెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్రూత ద సెవెంత్ డే.
1: దానిని సండే అని చెప్పారు.
0: దట్స్ కాల్డ్ సండే.
1: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
0: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
1: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
0: క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది సెబత్ డే అండ్ ఆఫర్ ప్రేయర్స్.
1: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
0: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
1: అతనికి పేరే యేసు అన్నారు.
0: The name of the child is యేసు.
1: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
0: What's the main meaning of this యేసు?
1: యే అనగా ఒక్కటి.
0: యే మీన్స్ వన్.
1: సు అనగా పవిత్రము.
0: సు మీన్స్ సే దట్ విచ్ ఇస్
1: పవిత్రము. ఒక్కటే ఈ జగత్తునందు.
0: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
1: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
0: Jews had full faith on this. God is only one who is sacred.
1: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినములకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
0: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
1: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
0: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
1: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
0: సర్వీస్ అన్ టు ద పేరెంట్స్ ఇస్ రియల్లీ ఐడియల్.
1: ఎందు నిమిత్తమై?
0: వై?
1: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
0: ది బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
1: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
0: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
1: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
0: At the age of 11 he stepped into Jerusalem.
1: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
0: Mother was very much worried at the sight of this.
1: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
0: There in the temple there were many violent acts taking place.
1: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
0: Violence was there.
1: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
0: He prevented violence and with it, and thought that God dwells in everyone.
1: O prajalara,
0: O people,
1: meeru upakaram cheyataku veelu kaanappatiki ooruku kurchondi ante kaani apakaram maatram cheyakoodadu.
0: He said so. O people, if it is not possible to help, keep quiet, never harm anybody.
1: Help ever, hurt never.
0: This was his message. Help ever, hurt never.
1: ఇది అన్ని మతములు యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
0: This is the essence of all
1: సర్వ మతముల యొక్క సమన్వయమే.
0: It is the integration of all religions.
1: ఈ ప్రబోధలు ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
0: This teaching is meant for the entire humanity.
1: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
0: He also gave relief to those who are sick and
1: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
0: He supplied food to those who are hungry.
1: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
0: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
0: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
1: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
1: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ వచ్చాయి.
0: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఈ సమయంలో ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
0: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
1: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
0: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
1: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
0: దర్స్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్ దిస్
1: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
0: This group is called Protestants.
1: Protestants ante dani edurukuneetundi varu ani nenu artham.
0: As they protested, they are Protestants.
1: Kanukane deeni yokka yudu tattvam lopala rendu tegaluga maaripothu vachindi.
0: So among Jews, these are the two groups.
1: Catholics, Protestants.
0: Catholics and Protestants.
1: Ivi kramakramena perigi ee bhedamulu ee dveshamulu dinidina abhivruddhi pondutu vachayi.
0: The difference of opinion has increased day by day.
1: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
0: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
1: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
0: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
1: ఈ విధముగా మత కల్లోలములు కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
0: Like this, religious conflict and fighting was on ever on the rise.
1: Indulo konni 250 tagalaga maaripothu vachayi.
0: There were 250 schools of thought, divisions there.
1: Deenilo ee yokka konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
0: They also monopolized certain countries.
1: Yudullo ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
0: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
1: రోమన్లు ఒకవైపున,
0: రోమన్
1: క్యాథలిక్స్ ఒకవైపున,
0: క్యాథలిక్స్ అదర్
1: సైడ్, లూథర్స్ ఒకవైపున, లూథర్
0: ఆన్ అదర్ సైడ్,
1: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
0: దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
1: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
0: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
1: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురలీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
1: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
0: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
1: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
0: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
1: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
0: He himself declared first that he is
1: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
0: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
0: So every human being is a messenger of God.
1: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
0: బట్ హీ హస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ అండ్ మ్యాన్ కన్సిడర్స్ దట్ హీస్ ది మాస్టర్ అండ్ హెడ్ టుడే.
1: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధిగా ఉంచుకుంటూ పోయాడు.
0: బట్ యేసు ప్రాపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: మొదట ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: The first declaration is, I am the messenger of God.
1: తదుపరి, I am the son of God అన్నాడు.
0: The second statement is,
1: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
0: The son of God indicates proximity.
1: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
0: It only means there's intimate relationship between father and the son.
1: మరొక పర్యాయం సాధన సల్పుతూ సల్పుతూ I and my father are one అన్నాడు.
0: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
1: తదుపరియే Holy Ghost.
0: Finally comes Holy Ghost.
1: ఇవి అన్ని మతములు యందు కూడాను ఉన్నటువంటి యొక్క సిద్ధాంతములే.
0: These are the principles present in all religions.
1: అది హిందువులు యందు కూడాను ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని కూడాను ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
0: The Hinduism also advocates these three: dualism, qualified non-dualism and non-dualism.
1: Person దీంట్లో పిల్ల కూడాను I am in the light. The light is in me. I am the light. అనేటువంటి ఈ మూడు తెగలకి సమన్వయం భావిస్తూ వచ్చారు.
0: The Persian concept also reveals the same. I am in the light is in me, and I am the light.
1: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
0: Jesus sacrificed his body to establish and to bring in the synthesis of all schools of thought.
1: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టగడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
0: We don't understand this philosophy clearly, and we give ample scope for divisions. And we completely ruin, burn to flame, the human value and the quality.
1: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
0: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
1: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
0: There's nothing great in celebrating the birthday.
1: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: We should determine to translate into action, practice their teaching and ideals.
1: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
0: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
1: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
0: They collected all the matter that existed prior to 1530.
1: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
0: All that was composed into one book there in England.
1: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
0: రష్యన్స్ మేడ్ ఇట్ ఏ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
1: ఆ చిన్నదాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ద టైనీ బుక్ ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ దేర్.
1: ఇది ఆ బుక్.
0: దిస్ ఇస్ దట్ బుక్.
1: దిస్ ఇస్ ది బుక్.
0: దిస్ ఇస్ ద బుక్.
1: This is the book.
0: This is the book, the Bible.
1: This is papers.
0: These are the papers you see from there.
1: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
0: You find the cross on there, on the book.
1: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
0: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
1: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
0: All that present here is not present anywhere in the Bible.
1: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
0: This is new, brand new story of Jesus.
1: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
0: Is not given to everybody to know the divinity.
1: Aithe bhagavantuni yokka tattvam telusukovalante bhagavat bhavamne manendu aadirbhavinchali.
0: To know the divine, we should develop divine thoughts.
1: Indulo undinatvanti ee daram, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి ఒక సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
0: హియర్ యు ఫైండ్ ద బుక్ మార్క్ థ్రెడ్ దేర్, ఎవ్రీ థ్రెడ్ హ్యాస్ గాట్ ద టెక్స్ట్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్.
1: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు.
0: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
1: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్.
1: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: సరెండర్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ.
1: సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
0: సరెండర్ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: నీ ఎందున్నదే నా ఎందు, నా ఎందున్నదే నీ ఎందు.
0: ద రీజన్ ఇస్ దట్ హూ ద వన్ ప్రెసెంట్ ఇన్ యూ.
1: దేహములు భిన్నమైనటువంటివి.
0: బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక బెలూన్లు వంటివి.
0: బాడీస్ ఆర్ లైక్ బెలూన్.
1: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
0: దే ఆర్ లైక్ బల్బ్స్.
1: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
0: ద కరెంట్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ బల్బ్స్ ఇస్ వన్.
1: కలర్స్ డిఫరెన్స్.
0: దేర్స్ డిఫరెన్స్ ఇన్ కలర్.
1: వోల్టేజ్ డిఫరెన్స్.
0: వోల్టేజ్ డిఫర్స్.
1: కానీ కరెంట్ ఒక్కటే. ఆ దివ్యత్వం ఒక్కటే.
0: ద కరెంట్ డివినిటీ ఇస్ వన్.
1: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
0: This book contains that important dictum saying that one manifests into many.
1: ఒక దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
0: Only one God is present in everyone.
1: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
0: Never follow the differences basing on the differences of the body.
1: కలహములకు అవకాశమే లేదు.
0: There is no chance or scope for conflict.
1: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
0: It is the body attachment which is responsible for fights.
1: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
0: Never believe that body is permanent.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad
1: monkey.
0: Don't
1: follow the mind. Don't follow the body. Follow the conscience and
0: don't follow the mind, don't follow the body, follow the conscience.
1: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: That is the main principle of this text.
1: కనుకనే మన conscience ని మనము follow చేస్తూ రావాలి.
0: So we should follow our conscience.
1: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
0: This in the culture of Bharat is called chit.
1: Sat chit ఆనందం.
0: Three aspects, sat chit ఆనందం.
1: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
0: All the three are within us.
1: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
0: We go through the books.
1: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
0: We run after all great people.
1: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
0: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
1: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
1: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
1: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
0: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
1: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
0: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
1: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
0: The whole universe is within you.
1: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
0: Everything is within your power.
1: అది ఫ్రీ విల్ అన్నారు.
0: That's called free will.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: Free will is not separate.
1: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
0: It is divine self, the spirit.
1: కనుకనే అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
0: That divinity is called the free will.
1: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము, ధనబలము, భుజబలము, బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
0: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni pondalante.
0: In order to acquire the divinity.
1: Manalo unnatundi divyatvanni manam darshinchalante.
0: In order to find out the divinity within us.
1: Ninnu neevu telusukovalanukunte.
0: If you want to know yourself.
1: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ప్యూర్ లవ్.
1: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
0: ఇట్ ఈస్ దిస్ బాండ్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ఎవ్రీబడీ.
1: దీనినే ప్రేమ పాశము అన్నారు.
0: దిస్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్.
1: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
0: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of
1: Jesus.
0: Even today you find men and women involved in evangelism. However, this prachara propagation, there is no achara practice.
1: Practice చాలా ఇంపార్టెంట్.
0: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రచారం చేయవచ్చును.
0: యూ కెన్ ప్రొపగేట్.
1: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
0: దాట్ విల్ నెవర్ బి పర్మనెంట్.
1: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
0: యూ కెన్ ప్రొపగేట్ బై ప్రాక్టీసింగ్ వాట్ యు సే.
1: త్రూ ప్రాక్టీస్.
0: త్రూ ప్రాక్టీస్.
1: అదే ప్రధానమైనటువంటి యొక్క ఇది.
0: దట్ ఈస్ ది ఫండమెంటల్ థింగ్.
1: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
0: వెన్ యూ ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్, అదర్స్ విల్ ఫాలో యూ.
1: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: యూ సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
0: సో నోబడి వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
1: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్, బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్
1: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
0: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
0: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్
1: ఇంక్రీజింగ్. బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
0: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
1: కామన్ సెన్స్ జీరో.
0: కామన్ సెన్స్ ఇస్ జీరో.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
1: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
0: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూ విల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా ఎందు, నీ ఎందు, వారి ఎందు, వీరి అందరి ఎందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
0: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒకటే ఉంటుండాలి.
0: సేమ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వుల ఎందు ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కానీ ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
0: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: సెల్ఫిష్నెస్.
0: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
0: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
1: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
1: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
1: రియలైజ్ రిలీజియన్.
0: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
1: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
0: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
1: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
0: యూ హావ్ టు రియలైజ్ వాట్ యు ఆర్. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ?
1: నేను దేహమా?
0: ఆమ్ ఐ ద బాడీ?
1: కాదు.
0: నో.
1: నేను మనసా?
0: ఆమ్ ఐ ద మైండ్?
1: కాదు.
0: నో.
1: నేను బుద్ధియా?
0: ఆమ్ ఐ ద ఇంటెలెక్ట్?
1: కాదు.
0: నో.
1: నేను ఒక సెన్సెన్స్?
0: ఆమ్ ఐ ద సెన్స్? నో.
1: ఇవేవి కాదు.
0: నన్ ఆఫ్ దీస్.
1: నాది ఈ దేహము.
0: దిస్ బాడీ ఇస్ మై బాడీ.
1: మై బాడీ మీనింగ్ అనగా హూ ఇస్ దిస్ మై?
0: When you say my body, then who is this my?
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: My body means body is separate from me.
0: When you say my body, body
1: is separate
0: from
1: you?
0: Me. Then who are you?
1: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్, సెన్సెస్ ఇవన్నీ కూడాను ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
0: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
1: Wife,
0: and you are the
1: children,
0: master.
1: Children, bandhavulu, mitru, antakudunu madhyalo vachetundi passing clouds, passing clouds.
0: Wife, children, friends, relations are like passing
1: before
0: clouds.
1: Before marriage, who is wife, who is husband?
0: Prior to the marriage, who is the wife and who is the husband?
1: Before birth, who is the son, who is the mother?
0: Before the birth, who is the son and who is the mother?
1: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
1: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
0: It's not love, it's not love, it's not love.
1: Attachment.
0: It's only attachment.
1: Love you and from divinity.
0: It's only the love relationship between you and God.
1: Adi real love.
0: That is the real love.
1: Before birth, there is love.
0: Before birth there is love.
1: After death there is love.
0: After death there is love.
1: Living time is love.
0: During lifetime there is love.
1: Trikala bhajyam satyam. This is omnipresent love.
0: This love is indivisible, that remains the same in all the three periods of time.
1: Alanti love manam develop chesukovali.
0: We have to develop that divine love.
1: ఈ మధ్యలో కదిలిపోయే మేఘముల వంటి యొక్క ప్రేమను పెంచుకొని తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: The attachment that has come in between on the way of life, like a passing cloud.
1: Biggest foolishness.
0: We have forgotten the divinity. That is the biggest foolishness in humanity today.
1: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
0: Because of this utter state of foolishness, we have forgotten our
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
0: Do your worldly duties.
1: Kani duty is God.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: Ee renditi oka bhavamuto do your duty.
0: With these two feelings, do your duty. Do your duty sincerely.
1: Ante kani oka attachment tho nuvu cheyakudu.
0: Don't do it with attachment.
1: Karmanyeva adhikarasya ma phaleshu kadachan. Idi naa yokka adhikaram.
0: You have got the right.
1: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
1: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
0: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
1: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈ గుర్తించినటువంటి వాడే యేసు.
0: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
0: Mother Maria Mary is an ardent devotee.
1: Aame nirantaram kudanu daiva chintanne bodhinchetuvanti ee biddeku.
0: She always taught her son to think of God continuously.
1: Oka naadu,
0: one day,
1: oka parvatham paina kurchoni,
0: sitting on the mountain top,
1: tanni maraninchin tarvata talli chaala baadha padutundari.
0: Mother was feeling so sad because the death of her husband.
1: Kurchunnadu 12 dinamulu.
0: He sat there for 12 days.
1: Emiti ee attachment?
0: What is this attachment?
1: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from it came?
1: అని బాగా యోచన చేశాడు.
0: He inquired thoroughly.
1: మనం పెంచుకున్నదే.
0: It's one of our own making.
1: కానీ this is not God's gift.
0: But it's not God's gift.
1: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
0: This attachment is not God's gift.
1: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
0: Bliss is God's gift.
1: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
0: God's gift is peace.
1: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
0: God's gift is truth.
1: That is God's gift.
0: That is the God's gift.
1: Ivanta madhyalo kadilipoyetundi meghamule.
0: All the rest are passing clouds.
1: Dinini Bhagavad Gita yandu mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti gruham nasti tasmad jagrata jagrata jagrata.
0: No wife, no family, no wealth whatsoever. Be careful.
1: Evaru sannu evaru bidda evaru talli e matram dehaniki dehaniki sambandhame.
0: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
1: Nenu talli nunchi vacharani bhavistunnadu chaala murkudu.
0: A foolish one thinks that he is born to his mother.
1: From mother.
0: He thinks that he is from mother.
1: Not from mother, through mother. That is important.
0: He is not from mother, he is through mother. That is important.
1: Kabatti through mother. Andaru through mother nunchi vachina vaale kaani not from mother. From God.
0: So all are through mother, but we are from God.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: We have to know this truth clearly.
1: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
0: All are the children of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: This is the substance of brotherhood of man and fatherhood of God.
1: క్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
0: Gradually they become unified.
1: Father property లో son కు right వచ్చేస్తుంది.
0: The son has a right on father's property.
1: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
0: So we have to fight for that right.
1: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
1: దైవం సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
0: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
1: అది ఏ సాధన.
0: దట్ ఈస్ స్పిరిచువల్
1: సాధన అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
0: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
1: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
0: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
1: టైం వేస్ట్.
0: ఇట్స్ ఆల్ టైం వేస్ట్.
1: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
2: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
1: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నీవు
2: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
1: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
2: డూ యూ థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
1: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
2: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్
1: ఫ్రమ్. నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
2: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
1: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
2: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
1: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
2: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
1: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
1: అటాచ్మెంట్. ఉండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
1: ఓన్లీ ఏకత్వం.
2: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్ ఇస్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
2: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
1: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
2: వేర్ ఇస్ గాడ్?
1: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
2: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
1: Stone.
2: It is a stone.
1: Truth, daya. Daya galigina hrudayame ee hrudayamu.
2: Truth, daya. That which
1: daya
2: is compassionate.
1: Compassion lekapothe, this is only stone.
2: When there is no compassion, it is only a stone.
1: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
2: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
1: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
2: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుకని స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: Fill the day with love.
2: Fill the day with love.
1: Spend the day with love.
2: Spend the day with love.
1: End the day with love.
2: End the day with love.
1: This is the way to God.
2: This is the way to God.
1: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
2: Therefore we should live in love continuously.
1: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
2: హీస్ బిలవెడ్ టు గాడ్.
1: గోమద్ భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
2: And here this book contains that saying that he is beloved to me, to God.
1: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
2: The one full of love is a friend of God.
1: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
2: Friends of today, they act in a contradictory way.
1: పాకెట్లో మనీ ఉంది.
2: There's money in the pocket.
1: Father position baga undi.
2: Father is comfortable. Hello, in position.
1: Hello, hello, hello. Hundreds of friends anta vastaru.
2: You will have hundreds of friends saying hello, hello.
1: Pocket lo money ledu.
2: Pocket is empty.
1: Father position poyindi.
2: Father lost his position.
1: No goodbye. Goodbye kuda chepparu vaadu.
2: No one would ever say even goodbye.
1: Ida mana friendship.
2: Is that friendship?
1: God is not like that.
2: God is not like
1: God
2: that.
1: God is always with you, in you, around you.
2: God is always with you, in you, around you.
1: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
1: కనుకనే రియల్ మిత్ర, ఫ్రెండ్ ఈజ్ గాడ్.
2: సో యాక్చువల్లీ స్పీకింగ్, రియల్ ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
2: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
1: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
2: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది ఎంతకాలం ఉంటుంది?
2: హౌ లాంగ్ దే లాస్ట్?
1: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
2: మెనీ ఫారినర్స్ హావ్ కమ్
1: హియర్. మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
2: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
1: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
2: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
1: After 10 years he is boy.
2: After 10 years we call him a boy.
1: After 30 years he is man.
2: After 30 he is a man.
1: After 75 years he is grandfather.
2: After 75 years he is a grandfather.
1: Person is one.
2: But the person is one.
1: Difference of ages, difference of names.
2: The question is the difference in age.
1: That is fundamental.
2: That is the fundamental truth.
1: Unna vyakti okkade.
2: Only one person is
1: present. Child. Atane boy. Atane man. Atane grandfather.
2: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
1: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
2: So at the beginning God has a form.
1: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
1: మరీ కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
2: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ. వెల్,
1: తదుపరినే జిజ్ఞాసి.
2: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
2: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఒక చిన్న కథ,
2: ఏ స్మాల్ స్టోరీ.
1: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
2: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. Four wives.
1: ఈ ఫోర్ వైఫ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
1: రెండవ వైఫ్,
2: సెకండ్ వైఫ్,
1: ఆమెకు కొంత ఆరోగ్యం సరలేకుండా ఉండేటువంటిది.
2: షీఈ్ సిక్.
1: మూడవ వైఫ్ విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
2: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఒక చిన్న కథ,
2: a small story.
1: ఒక శ్రీమంతునకు

0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలు అంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: హి రీడ్స్ సో మెనీ గుడ్ బుక్స్.
0: ఫోర్త్ వైఫ్, మోడర్న్ వైఫ్.
1: Fourth wife is the modern wife.
0: Anta fashion sarees, fashion jewels, fashion ivi ivanni kavala ayyuku.
1: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
0: Ee rich man edo pani paina America ku vellaadu.
1: This rich man went on a mission to America.
0: Akkada poyina pani పూర్తి కాలేదు.
1: దేర్ హీ డిడ్ కంప్లీట్ హిస్ వర్క్.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ పోస్ట్ పోనింగ్ హిస్ రిటర్న్.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: దెన్ హీ రోట్ ఫోర్ లెటర్స్ టు హిస్ వైవ్స్.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: హీ సెడ్ ఐఎమ్ రిటర్నింగ్ నెక్స్ట్ వీక్, write to me what you want
0: facts
1: from me.
0: Facts pampichamannadu.
1: He wanted the fax message to be sent immediately.
0: Ee fourth wife untundadi, modern girl.
1: The fourth wife, modern girl.
0: Aam rasindi aa desham lopala manchi latest sarees, latest jewels emane unte teeskunra annadu.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneelu yokka charitram emaina unte adi okati teeskunra andi ani.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodo bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగానికి తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సేడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్ శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendav wife chesinatundi aa grandhalanta teesukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
0: Moodav wife akkada aamiki taginatundi mandulu teesukochi ichchadu.
1: And to third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
1: వై డు యు స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుడి అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బేరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యు వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యు వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యు వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యు వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది, నన్నే కోరింది.
1: బట్ యు వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యు వాంటెడ్ మీ, ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యు.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వారికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపమైపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే, ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యు వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్
0: తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యు హ్యావ్ గాడ్ విత్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్

0: గాడ్.
1: రియల్ హెల్త్ ఈస్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ప్రే ఫర్ గాడ్.
0: మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: బికాజ్ వీఆర్ ఫ్రమ్ గాడ్, వీ షుడ్ బి బ్యాక్ టు గాడ్.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు,
1: సో మెనీ అసెంబ్లీడ్ హియర్.
0: ఎక్కడి నుంచి వచ్చారు? జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: యు బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ యు ఆర్ హియర్.
0: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, వెన్ వన్స్ ద మనీ ఈజ్ ఓవర్ యూ హ్యావ్ టు గో బ్యాక్.
0: అండ్ వీసా అయిపోయేటప్పటికే వెళ్లిపోవాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ వీసా ఎక్స్పైర్స్ యూ మస్ట్ రిటర్న్.
0: కానీ దగ్గర ఉండడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి హియర్ ఆల్వేస్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: మనం టెంపరీగా కొంతకాలం ఉండిపోవటం కాదు.
1: ఇట్స్ నాట్ లైక్ ఎ టెంపరీ స్టే.
0: పర్మనెంట్ వీసా సంపాదించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
0: అది ఏ గ్రేస్.
1: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్ ఈస్ పర్మనెంట్ వీసా.
0: లవ్, లవ్, లవ్.
1: దట్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ లవ్, లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమను సంపాదించుకుంటే పర్మనెంట్ గా అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ యూ విల్ హ్యావ్ పర్మనెంట్ వీసా.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దట్ లవ్.
0: ఆ ప్రేమను 10 మందికి పంచుకోండి.
1: షేర్ ఇట్ విత్ ది పీపుల్.
0: ఆ ప్రేమను 10 మందితో అనుభవించండి.
1: యు ఆల్సో ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: దిస్ లవ్
0: వన్ వే ట్రాఫిక్ కాదు.
1: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ జస్ట్ టూ వే, గివ్ అండ్ టేక్.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి, ఆ స్వామి, ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్, ఫూల్స్, డబుల్ ఫూల్స్, ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ వాట్.
0: ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్, వన్ బాత్.
1: యూ ఫాలో వన్ పాత్, హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ.

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయి అని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధమైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్, దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడా తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడా మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ హస్బెండ్స్ అండ్ బ్రాట్ దెం హియర్.
0: ఈనాడు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: దే టూ
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni
0: ye pradeshamulo undinappudikini aa pradesham lopala ee saayi yokka samasthane abhirudhi parchi aa sevallo veeru paalgontunnaru.
1: They may be anywhere, they participate in saayi organizational activity.
0: Premaku okka hadde ledu,
1: love has no limit.
0: Premaku okka birthday ledu,
1: love has no birth.
0: Premaku okka death ledu,
1: love has no death.

0: మై ఫామ్ అంటున్నారు, కాదు నా ఫామ్. ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్. భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: Therefore, in order to be a messenger, transform your life,
0: sir. No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకని ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: So you should apply Swami teachings to your own self.
0: అది
1: then you become one with Swami.
0: తత్త్వం అసి.
1: That's what is meant by తత్త్వం అసి. That the what?
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు ఎందుకు కూడా అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రమూ మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్
0: రిలీజియన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్, ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమనే సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్ని దిరిపోతూ చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు.

పాటించి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ

0: The entire humanity wants to have very good time, good positions, and good living. But yet, none of us desire for the wisdom, good behavior, and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inati Manavudu. ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ the varied situations and conditions.
1: Inka parishodhanalu yendu ye vidhamainatundi takku ledu.
0: There is no shortage in research and experimental
1: process. Annintini parishodhanalu salputunnadu.
0: In fact, he experiments everything.
1: Parishodhanalu lenatundi okka padartham ee jagattunandu kaanaraadu.
0: There is no matter which cannot be investigated and experimented.
1: Kaani
0: but
1: అన్నింటినీ చూడగలిగేటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయమునందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: the British Prime Minister Churchill,
1: annintini parishodhanalu salipi
0: investigated all,
1: oka vishayanni maatramu jagattunuku chaadutu vachadu,
0: started propagating one point,
1: man has conquered all,
0: man has conquered all,
1: but he has not conquered himself,
0: but he has not conquered himself.
1: Inaati manavudu అన్నింటినీ చేయగ చూడగలుగుతున్నాడు.
0: మ్యాన్ టుడే
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్ బట్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్.
1: తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యూ ఆర్ వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్.
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ నుండి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: హీఈస్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: The person who sees everything is not able to see himself.
1: కనుక తనంతాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు
0: in this modern world,
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: having taken upon oneself the sacred life,
1: పవిత్రమైనటువంటి మానవత్వాన్ని వహించి,
0: having taken the sacred life of a human being,
1: తన పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: if he doesn't sustain the sacred heart,
1: ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక,
0: if he doesn't recognize the divinity within the human heart,
1: కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితములో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: He is not able to recognize his own truth, the true self, in this fleeting, ephemeral, temporal world.
1: Sadhu jantulanaga govulu nivasinchetvanti grahamunandu,
0: at a place where pious cows live,
1: pululu todellu praveshiste aa pasulu emaipothayi?
0: What will happen if tigers and wolves are to step in there?
1: Not jackals.
0: Jackals step in there.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి యొక్క సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ పాయస్ కౌస్ సచ్ ఎస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, ఫర్ బేరన్స్, సాక్రిఫైస్ అండ్ సో ఆన్.
1: పులుల వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుకు ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: Because of these wicked thoughts and wicked feelings and sentiments within, he has lost all the pious qualities.
1: Manavudu tana yokka saatvikamainatundi gunamulnu pochinchukonavallanna kaapadukonavallanna ee durmargamainatundi yokka bhavamunu lopara praveshimpa cheyakoodadu.
0: In order to grow more and more pious, he should give up the wicked thoughts and wicked feelings immediately.
1: Inaati manavuniyandu అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ హౌ డు ఎక్స్పెక్ట్ ద సీక్రెట్ క్వాలిటీస్ టు లివ్ ఇన్?
1: ఒకడు ఒక గృహమును నిర్మించుకున్నాడు.
0: ఎ పర్సన్ హ్యాస్ బిల్ట్ ఎ హోమ్ ఫర్ హిమ్.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
0: He has the main door also for his
1: own. ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
0: Why the main door is kept?
1: తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: కాని బజార్లో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి విడవడానికి వీలు కాదు.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: Kani ade vidhamgane ee deho devalaya prakto jeevo deva sanatanaha deham anetunte oka grahamanandu.
0: In this body a home
1: aneka vidhamainatunte oka dwaramulu nirminchukunnadu.
0: He has many doors.
1: Kani ee doorlu nirminchukunnanani bazarlo poyetunte vatinanta kudanu lopala pravesha pettadu.
0: For the simple reason the doors are there, he would not allow any wayside animals to get in.
1: Aithe ee naati manavudu
0: man today
1: konni vidhamainatundi anavasaramainatundi vaatinanta kuda lopala pravesha pettukuntunnadu.
0: Is permitting all unwanted, unnecessary stuff.
1: Ee dveshamu, asuya, ahankaramu lopala praveshisthe andulo jeevinchetundi okka sadgunamulu, sadaacharamulu ee gati padtayi.
0: When hatred, jealousy, ego ought to find a place in our heart, what will happen to the truth, righteousness, peace and love, the pious qualities?
1: Manavudu moodu vidhamainatundi sadhanalo jeevithanni gadaputunnadu.
0: Man lives on earth proceed along threefold path of spiritual practice.
1: Swartha prema okati.
0: One is selfish love.
1: Samasti prema okati.
0: Love of the community, social.
1: Parama prema marokati.
0: Third, supreme love.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సెల్ఫిష్ లవ్?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్టు తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: సెల్ఫిష్ లవ్ ఈజ్ టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ ప్లెజర్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ కన్వీనియన్సెస్.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: బట్ ద నెక్స్ట్ వన్ ఇస్ మ్యూచువల్ లవ్, అన్యోన్య ప్రేమ, వేర్ హీ థింక్స్ ఆఫ్ హిజ్ ఓన్ వెల్ఫేర్, ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ హిజ్ రిలేషన్స్.
1: పరార్థ ప్రేమ అనగా లోక సమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి భావంతో భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: ద స్పిరిచువల్ లవ్ ఈస్ ద లవ్ దట్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ us to pray to God such that everybody would be happy and live in peace.
1: ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది,
0: this selfish love,
1: ఒక రూములో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది,
0: is like a light in a room.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూమ్కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్,
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: Yet it is not very clear.
1: కొన్ని విధమైనటువంటి ఒక డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: Oka moddunu chuchi manushani bhavistundi.
0: A wood is mistaken as a human.
1: Light undi kaani
0: there is
1: prakashavantamainatundi light kaadu.
0: Light is there, is not that shining.
1: Idi e anyonya prema.
0: This is anyonya or mutual.
1: Paratta prema anetundi sunlight.
0: The spiritual love is the sunlight.
1: Idi అన్ని వైపుల అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండదు.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: వాట్ ఈస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: Who belong to
1: అని
0: you?
1: విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our relations.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి?
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రము గుర్తించుకోనక.
0: But we are not recognizing this atmic principle.
1: Kevalamu taanu tanavaru anetunte yokka dehaabhimanamulaku lobadi pothunnaru.
0: He submits himself to I and mind body feeling.
1: Neeku oka chinna udaharanam untundali.
0: For this a small example.
1: Sarvamu bhagavantuni yokka prerana chetani, bhagavantuni yokka aagna chetani, bhagavantuni yokka sankalpam chetani jarugutu undadi.
0: Everything happens as per the divine will, as per the divine command.
1: Oka పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడా నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గరంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: Children were watching through the windows. At every station, all the eatables like fruits and so on.
1: Ayyo, digite avanni teeskovachunu kada, bhujinchavachunu kada ani aashistunnaru.
0: They really wanted to get down at every station and buy all the eatables.
1: Kaani tandi cheppinatundi dinni paatistu evaru digaledu.
0: But none of the children got down in strict adherence of the instructions of the father.
1: Enta sepayinappudiki tandi digaledu. పిల్లలు విసుగు పొందారు.
0: The father didn't get down for long and children were disgusted.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: As per father's command, it is not possible for us to get down unless father
1: ticket
0: gets down.
1: Ticket to anadagare untundadi.
0: Because tickets are with him.
1: Man dagara ticket lekunda digindatte manam chaala kashtamulu guri avutamu.
0: If we get down without a ticket, we'll be in hot waters.
1: Kanuka manam digakoodadu ani vaari nivarinchadu.
0: So he prevented other children from getting down there.
1: Anaga emti idinno ani arthamu.
0: What is the meaning here?
1: Bhagavantude tandri.
0: God is the father.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యు లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: కాని ఈ శాసనం ఎవరు కూడాను శిరసావహించటం లేదు.
0: But no one is following his command.
1: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: They are behaving as per whims and fancies.
1: కాని టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: As the ticket is with our father God, we are facing all the problems as we get down everywhere.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీస్.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ ఆఫ్ ది గూడ్స్ కంపార్ట్మెంట్.
1: ఒక్కొక్క గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఏ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు నెసెసర్లీ రిటర్న్.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే.
0: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ ఏ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: He only responsible for
1: the కానీ మనం దానికి విచారణ చేస్తున్నాము.
0: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు.
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ బాడీ అటాచ్మెంట్,
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి
0: gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కాని అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: అండ్ సో హీ ఇస్ పుట్ టు ట్రబుల్స్.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి,
0: వాట్ యూ హ్యావ్ టు నో టుడే,
1: ఏది జరిగినా,
0: వాట్ ఎవర్ హ్యాపన్స్,
1: ఏది చూచినా,
0: వాట్ ఎవర్ దట్ ఇస్
1: సీన్, ఏది అనుభవించినా,
0: వాట్ ఎవర్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్,
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
1: ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపెన్ విదౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
1: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: ఎనీ టైనియెస్ట్ సింప్లెస్ట్ థింగ్ కెన్ నాట్ హ్యాపన్ వితౌట్ గాడ్స్ విల్.
1: కదలదు నీదు సంకల్పం లేనిది గడ్డిపోచేయు.
0: ఓ గాడ్, ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ యువర్ విల్.
1: అది అనగనేలాగా.
0: Why that and this?
1: Vipilakari Brahma Paryantamu Neeve.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: Adi Yerungaru.
0: That is not known.
1: Madi Galangaru.
0: They don't understand.
1: Mudavu Jandaru.
0: They are not happy.
1: Bhuvini Kondaru.
0: సమ్ పీపుల్ డోంట్
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగదురు కాని కడకి ఎప్పుడు కలుగును.
0: దర్ ఈగోయిస్టిక్ ఆఫ్ దర్ ఇంటెలెక్ట్ అండ్ దర్ మెంటల్ కాంప్రిహెన్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ గాడ్స్ విల్.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: దోస్ దట్ have full understanding of this, దీనిని
1: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: దే ఆర్ రియల్లీ మెరిటోరియస్ పర్సన్స్.
1: దీన్ని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: అండ్ దోస్ ద ట్రాన్సెండ్ డిజోబే
1: వారే దుఃఖితుడు.
0: అండ్ దోస్ ద డిజోబే
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పము పైన కాదు.
0: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: వి షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కారణం ఏమనగా
0: వాయ్
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్ట గుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
0: All wicked thoughts are wild animals.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals chikkite ఏగతి పడతాయి.
0: Because of these wild cruel animals, what will happen to the pious cows?
1: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
1: కాలమునే వ్యర్థం చేయకూడదు.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమో పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో
0: the moment the wicked thought arises
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటి కాదు.
0: ఇమ్మీడియట్లీ అండర్స్టాండింగ్
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతనలు భస్మమైపోతాయి.
0: ఇఫ్ వికెట్ థాట్ గెట్స్ ఇన్ టు మీ ఆల్ పాయస్ క్వాలిటీస్ వుడ్ గెట్ దెమ్ బర్న్డ్ ఇన్ టు యాషెస్.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
0: దేర్ఫోర్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ థాట్స్ గుడ్ ఎమోషన్స్ గుడ్ సెంటిమెంట్స్ హ్యావ్ గాట్ టు బి ఇన్ యువర్ హార్ట్. వాట్ ఈస్ దిస్ సత్?
1: సత్ అనగా త్రికాల భాగ్యం సత్.
0: Sat, which is same in all the three periods of time.
1: మూడు కాలములు ఎందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్.
0: సత్ is that which is changeless in all the three periods of time. అట్టి
1: భావములను ప్రవేశపెట్టాలి.
0: We should have such feelings within us.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: This is true spiritual practice.
1: సాధనలు మాత్రం చేస్తూ
0: we do practice.
1: హృదయములో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: While doing spiritual practice, If we have in our heart all these wicked wild animals, what will happen?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: All our spiritual paths, endeavors, pursuits will be totally ruined.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక దారం మనం చెండు కడుతున్నాము.
0: You are just winding a thread.
1: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్
1: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ would be growing bigger and bigger.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
1: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
0: అండ్ ఆల్ ద థ్రెడ్ వైండింగ్స్ విచ్ హావ్ బీన్ డూయింగ్ దే గెట్ లూజ్.
1: ఒక్కటే చుట్టేది.
0: బట్ వైండింగ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: మన చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
0: బట్ వెన్ వన్స్ యూ డ్రాప్ దే విల్ బి స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
0: What the spiritual practice we do is less.
1: కాని దాన్ని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: చెప్పటికని సుఖదుఃఖి సమే కృత్వ లాభో లాభిజయ ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్ వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈస్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వి ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడ కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈస్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసం.
0: And the politics which sacrifice is needed for the world.
1: జగత్తును బాగు చేయాలంటే
0: to correct the world.
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: We should step in with the spirit of sacrifice.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: In order to work for liberation, we should have this devotion full of love.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగా చిత్తవృత్తి నిరోధక.
0: యోగా హెల్ప్స్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్.
1: సుకర్మ కౌశలం.
0: యోగా ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్ ది డ్యూటీ విత్ ఆల్ ఎక్సలెన్స్.
1: ఈనాటి మానవుడు తనంతాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ టుడే షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ అండ్ నో ద రెస్ట్ నెక్స్ట్.
1: తనను తాను తెలుసుకొనక
0: వితౌట్ నోయింగ్ వన్స్ ఓన్
1: దైవం అనేటువంటి వాడిని వెతకడం గుర్తుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు.
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్ అండ్ అటైన్ రీచ్ గాడ్.
1: ఒక సమయంలో ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: అట్ వన్ టైమ్ ఎనిబిసెంట్ ఆల్సో సెడ్ సేమ్.
1: ఏమని?
0: వాట్ డిడ్ షీ సే?
1: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
0: అనిబిసెంట్ సెడ్ లైక్ దిస్, ఎవ్రీ సీకర్ ఈజ్ సర్చింగ్ ఫర్ గాడ్, సర్చింగ్ ఫర్ గాడ్.
1: కాదు కాదు.
0: నో నో.
1: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
0: సీకర్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: వై?
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
0: వై? బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
1: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఈజ్ ఎ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీస్,
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్,
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో a devotee with good thoughts, with good sentiments, good feelings is searched by God.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: Devotee is not merely the one who chants the name of God.
1: టేప్ రికార్డ్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: We find the tape record also singing the glory.
1: గ్రామఫోన్ ప్లేట్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: So also gramophone plate.
1: కానీ ఇవి రెండు కూడా లైఫ్లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: Both of them are lifeless.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చెయ్యాలి.
0: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ అవేర్నెస్,
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయం నుండి ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is God.
1: ఈ ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: లవ్ ఇస్ బ్రహ్మ.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
0: Many are in search of Brahma.
1: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
0: Where is Brahma?
1: తన యందే ఉన్నాడు.
0: He is within
1: you. తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
0: When God is within you, you want to search for him outside.
1: కనుక నీటి యందే పుట్టి,
0: having been born in water,
1: నీటి యందే నిలిచి,
0: standing in water,
1: నీటి యందు అణంగు నీటి బుడగ,
0: the water bubble subsides, merges back into water.
1: నరుడు బుద్బుదంబు,
0: human being is the bubble.
1: నారాయణుడు నీరు.
0: God is water.
1: కనుకనే మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ and work to be good man.
1: మంచివారైనప్పుడే మంచిలో ఒక సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవాడైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
0: ఏ గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ నెసెసర్లీ బి గుడ్.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంతో ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి ఎందు కూడాను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
0: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
0: వాచింగ్ రామా హూ హస్
1: టేకెన్ మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
0: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర.
1: కానీ నారాయణుడు అట్ట కాదు.
0: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
1: సర్వజీవులు ఎందుకూడాను నారాయణ చూస్తూ వచ్చాడు.
0: ఇన్ఫాక్ట్ రామా హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
1: సర్వజీవులు కూడా మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
0: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ అద్దమునే ప్రకృతి అని పిలుస్తున్నారు.
0: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దములో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు.
0: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుకనే భగవంతుడు,
0: సో గాడ్,
1: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
0: హాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దం దేనికోసం అందించాడు?
0: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్?
1: చూసుకొని అందులో ఉన్నటువంటి దోషములు తుడుచుకోమని చెప్పించాడు.
0: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
1: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
1: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
0: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యూ.
1: కనుకనే అర్థమైనది రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఒకానొక అమాయకుడు,
0: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
1: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
0: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
1: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
0: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్ దా.
1: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
0: ఐ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
1: ఈ పిల్లంగోయి ఊదుతం చేత,
0: as I was playing on the
1: flute, ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
0: హి వాస్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
1: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
0: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
1: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
0: హి కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
1: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ హూ ఆర్ యూ.
1: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
0: దెన్ హి హెర్డ్ ద సౌండ్, హూ ఆర్ యూ.
1: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
0: దెన్ హీ థాట్, ఓ, హీ ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ.
1: తిట్టాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
1: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
0: ది అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
1: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ అటర్ డిస్గస్ట్ హీ బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
1: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
0: హీ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
1: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకటి నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
0: హీ కంప్లైంట్ టు హిస్ మదర్, మదర్, దేర్ సమ్ అదర్ పర్సన్ హూ ఈ
1: మాట మాట్లాడినప్పుడు తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు.
0: వాట్ ఎవర్ ఐ సే హీ స్టార్టెడ్ రిపీటింగ్.
1: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ స్కోల్డింగ్ ఐ డిడ్ ది అదర్ పర్సన్ ఆల్సో డిడ్.
1: అతను పెద్దవాడు కాదు.
0: ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాన్.
1: బహుశా నా వయస్సు వాడిగా ఉంటుంటాడు.
0: ప్రాబబ్లీ
1: ఆఫ్ మై ఏజ్. విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి?
0: వాట్ రైట్ హాస్ హీ టు స్కోల్డ్ మీ
1: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టైనా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ మై మదర్, యూ మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
1: రేపటి దినం నీ వెంట నేను వస్తాను ఆయన, వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
0: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
1: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
0: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: మొట్టమొదట పిల్లంగోయి ఊదాడు.
0: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
1: తిరిగి పిల్లంగోయి రీసౌండ్ వచ్చింది.
0: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
1: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
0: ద బాయ్ సెడ్, మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
1: మరి వీడు కేక వేశాడు.
0: దెన్ ద బాయ్ షౌట్.
1: తిరిగి మరొక కేక వినిపించింది.
0: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
1: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నా.
0: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
1: తల్లి అంతా గుర్తించింది.
0: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
1: ఇది వేరు కాదు,
0: ఈజ్ నాట్ సెపరేట్.
1: ఇది ఈ యొక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
1: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్ అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
1: చూడు వాడు తిరిగి నావలనే ఊతున్నాడు.
0: ద బాయ్ సెడ్ మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
1: మరి వీడు కేక వేశాడు.
0: దెన్ ద బాయ్ షౌటెడ్
1: తిరిగి మరొక

0: సముద్రమంతా జలమయమి,
1: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: అంతా కాష్టమయమి,
1: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్
0: మృమయమి,
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే,
0: దేహమంతా మాంసమయమి,
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
1: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
1: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
0: ఈ ప్రకృతికి రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఉంటుండాలి.
1: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్.
0: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
1: And have a control on this nature.
0: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
1: And don't submit yourself a victim.
0: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావని.
1: Then you will be able to conquer.
0: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
1: Our body is nature, prakriti.
0: దేహానికి మనం వశం కాకూడదు.
1: We shouldn't submit ourselves to the body.
0: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
1: We have to exercise full control on the body.
0: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
1: when you control the body,
0: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
1: The mind also will come under control.
0: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
1: When mind is also under control, you will find ఆత్మా there.
0: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
1: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic temple.
0: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ ఫర్గెట్ ఆత్మ, వీ గో బై ద బాడీ అండ్ ద మైండ్, దట్ ఈస్ అనిమల్ క్వాలిటీ.
0: దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని కూర్చున్నప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ హావ్ దీస్ త్రీ, ద బాడీ, మైండ్ అండ్ ఆత్మ, యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్స్ యూ సాక్రిఫైస్ ద మైండ్ అండ్ ద బాడీ,
0: దైవత్వం కావడానికి కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
1: టు రీచ్ అటైన్ డివినిటీ, ఆత్మ ఈజ్ ఎనఫ్.
0: దేహము, మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ, గో బై ద బాడీ అండ్ ద మైండ్, ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ, ఫాలో ద మైండ్, ఇట్ ఈస్ డెమోనిక్.
0: రాక్షసత్వము, పశుత్వము, మానవత్వము, దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వం అందే ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperament.
0: కరక మొట్ట మొట్ట మన మానవుడిగా ఉండాలంటే దేహము, మనసు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
1: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and
0: ఆత్మ. ఆత్మ తత్వం ఉంచుకొని దేహ తత్వాన్ని విసర్జించాలి.
1: Slowly we have to give up this body feeling, develop the mind and ఆత్మ.
0: అప్పుడే మన నుంచి animal తత్వం దూరం అయిపోతుంది.
1: Then the animal traits would run away from you.
0: ఈ మనస్సును, ఆత్మను, దేహాన్ని రెండింటినీ విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్, గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
0: దివ్యత్వంగా రూపొందుతాము.
1: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
0: ఏది జరిగినప్పటికీ,
1: whatever might happen,
0: ఇంత దైవాగ్నిని,
1: ఇట్స్ ఆల్ గాడ్స్
0: దైవ సంకల్పమే,
1: ఇట్స్ గాడ్స్
0: దైవ నిర్ణయమే,
1: ఇట్స్
0: అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
1: When we have got this strong feeling that everything happens according to
0: life
1: God's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
0: Life is a game, play it.
1: Life is a game, play it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy
0: it. Life is a dream, realize it.
1: Life is a dream, realize it.
0: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
1: It is in this process we have to experience our life.
0: అన్నిటిని ఛాలెంజ్ మనం మీట్ చేయాలి.
1: We should be prepared to meet the challenges of life.
0: ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
1: We should never be afraid of
0: difficulties.
1: We should never waver.
0: ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
1: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
0: అక్కడ డౌట్స్ కూడాను అవకాశం ఇవ్వకూడదు.
1: Never give scope for doubts there.
0: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
1: When once doubts are there, you'll be utterly confused.
0: కన్ఫ్యూజన్ వచ్చినా,
1: when once confusion comes,
0: ఒక ఫ్యూజ్ అయిపోతుంది.
1: When once there is confusion, the fuse of the heart is gone.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
0: ఎక్కడ డౌట్ వస్తుంది?
1: వేర్ డూ యూ డౌట్?
0: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
1: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ది ట్రూత్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
1: వెన్ యూ నో ది ట్రూత్, యూ నెవర్ డౌట్.
0: పలాని వాడు అనిల్ కుమార్ అనుకుని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
1: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ

0: డౌట్.
1: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తాయి. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
0: యాజ్ యూ కెనాట్, యూ హ్యావ్ నాట్ నోన్ హిమ్ కంప్లీట్లీ, యూ డౌట్ వెదర్ ఈజ్ అనిల్ కుమార్ ఆర్ సమ్ వన్ ఎల్స్.
1: కనుకనే ఈ డౌట్స్ కంట సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్ డౌట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగులు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నాయి.
0: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of
1: love.
0: This essence of all sacred texts.
1: Sarva margamulu yokka gamyamu.
0: It is the goal of all spiritual
1: paths. Sarva rasamulu yokka rasamu.
0: It is the essence of all juices.
1: Adi prema rasamu.
0: That is the juice of love.
1: Ee prema rasanni manam pondinamante,
0: then once you enjoy the essence of love,
1: anumanamulaku sandehamulaku avakasamu undadu.
0: There will be no doubt and there will be no questioning either.
1: Kanaka prema chetaniye mana jeevithamu sarthakam gaavinchukovali.
0: In fact, we can redeem all lives.
1: Prema chetaniye mana yokka jeevithanu gamyanni varaku prayatam cheyali.
0: By love we can reach the destination.
1: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్. దుర్భావములు,
1: దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి,
0: బికాస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
1: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్,
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: No evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
0: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
1: నమ్మకాన్ని మొట్టమొదట బలపరచుకోవాలి.
0: We have to strengthen this faith.
1: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
0: The one of full of faith, strong faith will never be put to loss.
1: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
0: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
1: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
1: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
0: దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
1: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు,
0: వితౌట్
1: ఫెయిత్ నమ్మి చెడినట్టి వారు ఎక్కడా లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
1: ఫెయిత్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
0: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్
1: గుడ్. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
1: భయానికి కూడా అవకాశం ఉండదు.
0: దెన్ దేర్ విల్ బి నో ఫియర్.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ అ డౌన్ పోర్ ఆఫ్ మదర్లీ లవ్ ఆఫ్ భగవాన్ బాబా ఇన్ హిస్ డిస్కోర్స్ డెలివర్డ్ ఆన్ 19th October 1996. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ హిస్ విమెన్ చిల్డ్రన్ ద గ్లోరీ ఆఫ్ ఉమెన్హుడ్, దేర్ యునీక్ కేపబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అప్ ద బ్రేవ్ అండ్ పయస్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ బిల్డింగ్ అప్ అ బ్యూటిఫుల్ హోమ్ విచ్ ఇస్ వెరీలీ ది గ్రౌండ్ ఆఫ్ ధర్మా.

0: పరిపాటైపోయెను దుష్కృతంబిలను. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపస లోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్, ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheyam, ujjogamulu cheyam, nuditalandaru pova, gruhakrutyamunu teerchu గృహిణులెవరు.
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు?
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దేర్ డైలీ ఆఫీస్ వర్క్, who will take care of children at home?

0: If you are to go to schools and teach other children, who are going to teach your children at home?
1: పుస్తకాల్చే బట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలెవరు.
0: If you also attend your offices carrying the files and books, who will cook at home?
1: డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరిన ఇంటి పనుల కొరత ఎంతయుండు.
0: Though the financial problems are solved, yet there is dearth, there is a lacuna at home.

0: ట్రూలీ స్పీకింగ్ వర్కింగ్ విమెన్ హ్యావ్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ కంఫర్ట్.
1: ప్రేమ స్వరూపులైన
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దివ్యాత్మ స్వరూపులారు,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: మొట్టమొదటి బిరుదు గృహలక్ష్మి.
0: The first title of a woman is గృహలక్ష్మి.
1: ఆ గృహమునకు తగినటువంటి యొక్క సౌభాగ్యాన్ని, సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని చేకూర్చాలి.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: కానీ ఈమె గృహలక్ష్మి కానీ ఆఫీసు లక్ష్మి కాదు.
0: Woman is Grihalakshmi, but not Office Lakshmi.
1: ఈమెకి రెండవ బిరుదు అర్ధాంగి.
0: She has second title, అర్ధాంగి.
1: ఎవరికి అర్ధాంగి? పతికి అర్ధాంగి గాని పనికి అర్ధాంగి కాదు.
0: She is అర్ధాంగి half body to her husband and not to the work she does.
1: ఈమెకి మూడవ బిరుదు ఇల్లాలు.
0: The third title of a woman is illaru.
1: ఇంటికి ఆలి కాని ఆఫీసుకు ఆలి కాదు.
0: She is the housewife, servant of the family, not to the office.
1: ధర్మపత్ని నాలుగవది.
0: The fourth title, ధర్మపత్ని.
1: సర్వధర్మములకు నిలయమైనటువంటిది గృహము.
0: The house is the center of all dharma or righteousness.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశమునందు ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన, నవ్యమైన, భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్, ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును, సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu avye deshanni kaapadtai.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana gruhamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Gruhamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha పఠన కష్టము లేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: A home is a school where there will be learning of sacred texts.
1: శ్రమ లేక తమయంత సర్వంకు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: A home is the center of pleasure and comfort and conveniences, where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantrashala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana gruhamu oka aadarshavainaatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa cheseetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshincheetvanti oka satya deepamu veligeetvantidi ee gruhamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatvanti vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, it's the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: The mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతి కాగలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునకుడును గృహమునే ఆధారభూతము.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దుష్టకల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is the very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇల్లును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: So it's the responsibility of every woman to set her home right.
1: అందువల్లనే మన భారతీయులు ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: Therefore in Andhras they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikintiyemu gelche savitri bharata sadvikare.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahima che దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Sattasagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కాదు.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ వుమన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద శాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
0: ద సీక్రెట్ Ganges is the very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharatadesham kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharatadesham nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
1: మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
1: Manambu kantenu pranambe ghanamanu pranambu kantenu manambe ghanamanu mana desa neetini mantagalpi.
0: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
1: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక ప్రభావ తత్వం చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
0: ఇట్ ఈస్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సేక్రెడ్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వి ప్రే ఫర్ ద వెల్ఫేర్.
1: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు ఆనాటి పతివ్రతామ తల్లులు ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
0: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
1: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyamainatvanti ee bharatadeshamlo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
0: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
1: Chaduvulu chadivinanta maatrame na chaladu.
0: It's not enough if you're educated.
1: Chaduvulanniyu chadivi chaala viveki ayi magidi tannerugadu mandamatudu.
0: With all high education and knowledge, a foolish man does not know himself.
1: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: With all high learning, a mean man would never give up his habit or temper.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
0: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
1: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduvavalayu.
0: After all we study and study and die ultimately. We should study and learn in order to be immortal.
1: అది ఆధ్యాత్మిక చదువు.
0: That is the spiritual learning.
1: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: మనస్సు చమత్కారమైనటువంటిది.
0: Mind is mysterious.
1: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
0: ఇట్స్ ఫార్మ్ ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్.
1: దీని నిలయము మహా కీలకమైనటువంటిది.
0: అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఆల్ ద హిడెన్ సీక్రెట్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానిటువంటిది.
0: నో వన్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఫార్మ్.
1: అన్ని రూపములు తానే.
0: ఇట్ అస్యూమ్స్ ఆల్ ఫార్మ్స్.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ విదౌట్ ఇట్.
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఇన్ఫాక్ట్ ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: That day when man understands the mind, he will be understanding the divinity.
1: మనస్సుకు రూపం లేదు.
0: Mind has no form.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
1: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
0: It will make a pauper a millionaire and a millionaire a pauper.
1: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
1: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
1: Ee manasu anni panulu chestundi.
0: Your mind does everything.
1: Aithe dinni upayoginchukuneetvanti vidhanamlo untundadi ee manchi chedda.
0: However, the good and bad depends upon the way you make use of your mind.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యను కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
1: సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందనుకుంటున్నాము.
0: వి థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు, ఉన్నది ఒక్కటే.
0: There are no many bad qualities. In fact, there is only one.
1: Adiye enta srimantunnaina kodanu okka thuri tanaku anek vidhamaina vipattulu kaligistundi.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: Enta tapasakti sampannudainappudiki atannini okka paryayam lopala maarchi vestundi.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణము లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: him. దేశమునందు ప్రతి భారతుని యొక్క ఇంటియందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడాను వెనుకకు తిరిగి చూడాలి.
0: Everyone of this country should certainly go through the pages of the sacred texts like Ramayana, Bharata and Bhagavata.
1: Ravanuni yokka shakti ittidi attidani evaru kodunu gurtinchadaniki meelu kaadu.
0: The capacity of Ravana no one can estimate.
1: 64 vidyalu nechinatunti vaadu Ravanudu.
0: Ravana is an expert in all 16
1: forms. Mahashakti sampannudu Ravanudu.
0: Is mighty one.
1: Tana sodarudainatunti yokka kuberuni yokka rathamunu kodunu laakkoni అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనన్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుడును ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము అనగా దురాశ.
0: It's only meaning too much of desire, excessive desire.
1: Inni undinappatikini ee ravanudiki emi takkuva?
0: He has everything. What is that he runs short of?
1: Korrani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: కానీ ఈ ప్రలోభము, ఈ దురాశ ఉండటం చేతనే అతను అతపతనమైపోయాడు.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్.
1: అతను మాత్రమే పతనం కావటమే కాకుండా అతను రాజ్యాన్ని కూడా భస్మం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కింగ్డమ్ ఇస్ పుట్ టు ఫ్లేమ్స్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్. మా
1: గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1000 కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1000th ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: such a capable Hiranyakashipu has ruined himself because of the desire.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము, బుద్ధి బలము, ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
1: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: It teaches you that one should not entertain.
1: ఆశలు ఉండవలసినది.
0: Yes, you should have.
1: అనుభవించవలసినది.
0: You should experience.
1: ఆనందించవలసినది.
0: You should be happy.
1: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: But if it is too much, it will turn you mad.
1: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధలు చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ. భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ.
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ and turns to wicked activity,
1: mantri ettula melkiilu manavijesi,
0: like a minister she teaches him
1: patiki hitamunu gadapuga paratulepudu arayavalayu mandodari ettu bhuvini.
0: Every woman
1: aa patiki enni hitamulu bodhinchindi, enni vidhamuluga subodham chesindi, kaani atanu vinipinchukoledu.
0: Mandodari taught all good things to Ravana, but Ravana did not pay heed to her.
1: Ame subodhana vallane atanu 10 nelalu bratakagaliyadu.
0: Because of her good teaching, Ravana could survive for 10 months.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీ మండలు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: Since ancient times, women have set a sacred ideal and they have been protecting this country.
1: Divyatma swarupulaina nari manulara,
0: women, the embodiments of divine soul and spirit,
1: meeru ee naati nunde aina kodanu mana gruhamulo sariyainatundi margaanni abhivruddhi parichi aa divyattam aneetundi yokka mokkanu naati pavitram aneetundi yokka margamlo pravesha pettadaniki prayatninchali.
0: Right from this day, you see that you plant the sapling of divinity and see that it grows in your home.
1: Ee manasu yokka prabhavanni chakaga gurtinchi vartinchali.
0: Know the trend and the nature of the mind and conduct yourselves.
1: Manavuni okka chanam lopala danaviniga marustundi.
0: It is the mind that makes the man change into a demon.
1: Danavuni okka chanam lopala pashuvuga marustundi.
0: It makes a demon turn into an animal.
1: పశువును ఒక్క క్షణం లోపల పశుపతిగా మారుస్తుంది.
0: ది వెరీ యానిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
1: ఇన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఈస్ ద ఓన్లీ మైండ్, సింగిల్ మైండ్ దట్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఇట్టి మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
1: నీవు ఎవరు?
0: హూ ఆర్ యు?
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: నీవు ఇంద్రుడు.
0: యువర్ నేమ్ ఇస్ ఇంద్ర, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: మన చరిత్రలయందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: వీ డిస్క్రైబ్ ఇంద్ర ఆయన
1: ఇంద్రుడు అంటే ఏ లోకంలోనూ లేడు. మన ఇంద్రియములకంతా అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: Kanukane vedamunandu chandrama manaso jata chaksho suryo ajayata mukha indrascha agnischa. Mana yokka indrattam anetundi mana yokka gunamunande untunnadi.
0: The position of Indra lies in our character and the quality.
1: Kanukane indriyamulaku adhipati ainatundi ee manasunu mana swadhinam cheskovali.
0: Therefore we should have a control over this mind.
1: Itti indrudu buddhiki swadhinudai untunnadu.
0: And Indra, the mind should be under the control of the intellect.
1: Ee buddhi aatmaku swadhinudai untunnadu.
0: Intellect buddhi is under the control of atma, the soul.
1: Kanukane buddhi grahyam atindriyam anni kudanu oka atma bhavamte anni kudanu manaku vasamai potayi.
0: With the feeling of the spirit you will have control over everything.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: Today the present plight of this country is very well known to
1: tiny thoughts. ఎక్కడ విన్నప్పటికి భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: Wherever you go, whatever you listen to, you certainly come across. దీనికంతా
1: మూల కారణం ఏమిటి?
0: What is the main cause?
1: మూలాధారం ఏమిటి?
0: What is the basis for this?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind, this is the main cause.
1: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
0: Too many desires are responsible.
1: దీనికి తగినట్టుగా స్వార్థము స్వప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: Above all, selfishness and self-interest are on the rise.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: The main cause, that one has lost to self-confidence.
1: ఆత్మవిశ్వాసము అత్యవసరము.
0: Self-confidence is most essential.
1: అట్టి ఆత్మవిశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
0: Without self-confidence, you will face failures.
1: అన్ని మనకు అశాంతులే.
0: You will be in restlessness.
1: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ఇంకా ప్రపంచమే వానికి అక్కర్లేదు.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: The one in peace and happiness needs this world.
1: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిత్తైన కూడాను శాంతి కనిపించడం లేదు.
0: You think of any man, he has no peace at all.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: టు హ్యావ్ పీస్, పీపుల్ లీవ్ దిస్ ఎర్త్ అండ్ ట్రై టు ట్రావెల్.
1: ఆ చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుండాలి, కానీ మనసు వేడెక్కుతుండాలి.
0: ఈవెన్ ఇఫ్ ది రీచ్ ల్యాండ్ ఆన్ ద మూన్, ద బాడీ ఈస్ కూల్ బట్ ద మైండ్ ఈస్ హాట్.
1: హస్తమున అణుబాంబు నుంచుక,
0: దే హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
1: అరచుచుందురు శాంతి శాంతని.
0: Yet they shout, peace, peace.
1: ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ total faith in your own self and lead your life.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is not able to believe himself.
1: ఇలాంటి పరిస్థితి లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: Under these circumstances only he entertains bad thoughts, bad sentiments and bad feelings.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: It is only the name of the God which should be the foundation.
1: ఆ నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
0: The name of the Lord should emanate, originate out of the family.
1: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: It should start from our homes.
1: అప్పుడే మన పిల్లలు ఎందుకు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
1: ఈ పిల్లలే భావి భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలు కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanamemiti talliki parichayame ledhi ee bidda.
0: Because she has no knowledge of the mother.
1: Kalpane prachina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లడు మహాగుణవంతులుగా మారుతుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ లైట్.
1: ఈనాడు కరవైపోయినది.
0: టుడే వాట్ హ్యాపెన్?
1: తల్లిపాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ని బూతులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్స్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమునే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యు సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ యుల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: Teach your children to speak truth.
1: Dharmam ante emto pillalu bodhinchu.
0: Teach them what dharma is.
1: Mana dharmam emto pillalu bodhinchu.
0: Tell them our own dharma.
1: Mahaneeyulaku charitralanta kodunu chakkaga shravanam cheyinchu.
0: Tell them all the sacred stories of noble souls.
1: Chinna pillala time nunchi kodunu prachinulainaatundi musulmanu vaalu aa pillalku manchi kathalu cheptu undeatundi vaaru.
0: In good old days the elderly people taught good stories to the children.
1: Yeri naati peddalu
0: where are such elders?
1: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంతా కూడా వారిని పరిహసిస్తారు.
0: Modern people will make fun of such elders.
1: కాదు కాదు.
0: It's not so.
1: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఇంతో పల్లెలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
0: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: The culture of Bharat can be upheld, can be rejuvenated by women only.
1: Kanaka maha viluvainatundi mana prachina samskruti.
0: Our bhar culture of Bharat is highly valuable.
1: Tellavaru lechina modale bhagavat yokka naamamto prarambhamainatundi.
0: We begin our day by thinking of God.
1: Meekandariki telusu,
0: you all know,
1: kaashi kshetramnandu kudanu maraninche samaya lopala sri rama rama rameti rame rame manorame ani chevullo palukutu untaru.
0: There in that kaashi, the Benares, at the time of death they chant the name of God.
1: Chesinatundi smarana antakalamulo aadharana kosamani.
0: It only means if the God's name is chanted at the end, it will help.
1: Antakalamulo deenni manam aadharanga teesukoni smaristamo adi e punarjanmamulo punadi.
0: Whatever we think at the end will be the foundation for the next life.
1: Kanuka manamu mana pillalaku ఏ పిచ్చి పిచ్చి మాటలో ఏ పిచ్చి పిచ్చి పలుకులో ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
1: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
1: బ్లాక్ షీప్.
0: They start this bab bab black sheep.
1: Yem kiva mana pillal cheppetundi.
0: Is that what we should teach?
1: Ding dong bell pushes in the bell ani ilanti vanni pillalku cheptunnam manamu.
0: We teach a silly things.
1: Idi kaadu mana pillal hrudayallo naatavalsinatundi. Rama Krishna Govinda Narayana ilanti pavitra naamanni manam prabodhinchali.
0: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: వాట్ చైతన్య సార్
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం. జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం. ఓ రుచి అయినటువంటి నాలుక,
0: ఓ టంగ్, ఓ నౌస్త,
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
0: ఓ సీక్రెట్ టంగ్,
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాప్త సంబంధమైనటువంటి పలుకుడు కాదు.
0: వాట్ యూ షుడ్ అటర్ ఇస్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్.
1: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి. మధురమైనటువంటి అక్షరాలు నీవు ప్రబోధించాలి.
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే?
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: What are those sweet words?
1: Govinda Damodara Madhaveti.
0: That's the sweet words that you should utter, or Govinda and Damodara.
1: Ee naati bhaktulu yokka kannula drishti ye vidhanga untundali?
0: What should be our looks, particularly for devotees?
1: Chandru yokka drishti vale untundali.
0: It should be like that of the moon.
1: Venna vanti palukula vale untundali.
0: Our words should be like that of butter.
1: Tene vanti hrudayanga untundali.
0: Our heart should be like a nectar.
1: Idi ee naati manavuniki atyavasaramu.
0: This most essential today.
1: Palukulu chuste chaala kathinamainatundi palukulu.
0: Today our words are harsh.
1: Kaadu kaadu.
0: No.
1: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
1: అది మధురమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి స్వీట్.
1: ఒక సున్నితమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
1: ఇంకా కనులతో చూసే దృష్టి ఏమిటి?
0: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
1: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
0: We always have bad looks and watch bad things.
1: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: అన్ని చూచేటందుక.
0: It's only to see everything?
1: కాదు కాదు కాదు.
0: No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా.
0: Eyes are gifted to see God.
1: నేడు పత్రి ఉన్నవాడని పేరు కానే
0: ఇసోను
1: శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెడ్ ఫర్ నేమ్ సేక్
1: చూడరోరన్నా ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన కరడన్నా.
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kanukane, mani yokka bhavamulanta kudanu, oka divyamainatundi bhavamuga, daiva sambandhamainatundi bhavamuga, mana hrudayamlo chitrinchukovali.
0: Therefore, we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మానవుని యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే, దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
0: లెట్ అస్ అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల, బదర్ ఇన్ కేదార్.
1: మనసు యొక్క సంకల్పం యొక్క చేస్తలే.
0: దట్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
1: కానీ నాయన, దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయం అందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరూ విశ్వసించరు.
0: Nobody will believe if you are to say God is present in your heart.
1: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని విశ్వసించరు.
0: He has no faith in God. He is
1: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమల పడేనా చేస్తారు.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
1: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
0: It is only an illusion to think God
1: is outside. మన ఎందే ఉంటున్నాడు, మన హృదయం నందే ఉంటున్నాడు అనిపిడి అది సత్యం.
0: The truth of truths is God is in you.
1: కనుకనే అతనే సర్వవిధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
0: It is only God who guides you in every aspect.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
0: We have forgotten such truth.
1: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
0: In the external outer world,
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: That everything in you, it reflects.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences to your actions.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore, everyone should do good, see good, listen to good, act good, and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not present separate from you.
1: నీ హృదయమునందే ఉంటున్నాడు.
0: God is present within you.
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: Have full faith in God who resides in you.
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: God is total and whole and full. You should develop full love.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మ

0: కానీ
1: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోబెల్
1: ప్రేమ సర్వుడు ఎందు ఉంటున్నది.
0: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్.
1: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైఫ్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. భక్తి
0: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
1: జ్ఞానమును పురుషుడు అన్నారు.
0: మ్యాన్ ఇస్ విజ్డమ్.
1: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కొరకని ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
1: వేరుగా భావించండి, ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
0: All men here, or they are here because of the women who taught them to be here.
1: వారే అట్టి పవిత్రమైన భావం చేత పతులను లాక్కొని వస్తున్నారు.
0: విమెన్ టాక్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్ దెమ్.
1: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
0: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
1: తాము ధరించాలి, తమ పతులు ధరించాలి.
0: And her life should be redeemed, so also her husband.
1: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
1: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
1: మహాశక్తివంతులు.
0: Highly powerful.
1: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has seven powers.
1: మగవాడి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only three powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారిని హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: ఇట్స్ వర్స్ టు ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
0: ఎన్నో
1: వాళ్ళకి బ్రతకపోయినప్పటికీ వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
0: Though the husbands are no more, yet they pray for their husbands.
1: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
0: Is there any one husband who prays for his wife?
1: పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధం అవుతాడు.
0: If the wife dies, the husband is ready for the second marriage.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore we should never criticize. We should not consider them ordinary or
1: cheap. కలహంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరదు అన్నారు.
0: If the woman said
1: that కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman shed the tear, there will be no prosperity, there will be no wealth in that family.
1: కరుకరి ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore sanctify any time that is left to you, chanting the name, singing the name of God.
1: ప్రేమముదిత మనసే కో

మాత పిత బంధు సఖ సబకి రామ మాత పిత బంధు సఖ సబకి రామ భక్త జ

భవసముద్ర సుఖద నావ ఏక రామనా పరమశా.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైన్, ద ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాలు,
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ,
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింప చేయనదే ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యు డివైడ్ ఇన్ దెమ్ ఇంటూ రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపములచే కూడినటువంటి, నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ క్రాస్ వాల్స్ యాజ్ ఆబ్స్టికల్స్ యు ఫైండ్ సో మెనీ రూమ్స్ డిజైన్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటి.
1: దెర్ఫోర్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనం ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దెర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని ఇప్పుడంగా విశదీకరించేటువంటి వాడు గురువా?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: కాదు కాదు.
1: No.
0: వీరందరూ కూడాను అధ్యాపకులే.
1: All of them are teachers.
0: నిజమైన గురువు,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమి?
1: ఎ ట్రూ గురు ఇస్ బ్రహ్మానంద, ఎటర్నల్ బ్లిస్.
0: బ్రహ్మానందమే నిజమైన గురు.
1: దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ట్రూ గురు.
0: ఎవరు ఈ బ్రహ్మానందం?
1: హూ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: ఇతను ఎక్కడ ఉంటాడు,
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడా బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్
0: సమస్త ఆనందములు కూడా అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందములో.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: What kind of happiness is this when man is healthy, very strong, peaceful and full of pleasure?
0: ధనకనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించడమే లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property,
0: కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 times more than the pleasure of senses, ఇంద్రియానంద, there is దేవేంద్రానంద beyond that.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 times more than blissful devananda is the devananda.
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నాడు.
1: 100 times more than this is devendrananda.
0: దీనికంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నాడు.
1: More than this 100 times is బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నాడు.
1: More than this 100 times is that of ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ ద 100 టైమ్స్ మోర్ దాన్ ప్రజాపతి ఇస్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: దిస్ బ్రహ్మానందం ఇస్ ద ట్రూ మెజర్ యార్డ్ స్టిక్.
0: ఇట్టి మానవునికి ఊహాతీతమైనటువంటి ఆనందమును నిత్య జీవితంలో మనము బ్రహ్మానందం బ్రహ్మానందం అని ఉపయోగపెట్టుకుంటున్నాము.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination, we say that it is done in perfect measure, happiness,
0: Brahmananda.
1: We say that my son got result Brahmananda, supreme
0: bliss.
1: My son is in supreme bliss abroad.
0: ఈ బ్రహ్మానందం అంటే అంత సులభమైనటువంటిదా, అంత చిన్నదైనటువంటిదా, లోక సంబంధమైనటువంటిదా, లేక భోగభాగ్యములతో కూడినటువంటిదా, లేక భౌతికమైనటువంటిదా? కాదు కాదు.
1: ఇస్ దట్ బ్రహ్మానంద ఇస్ సో చీప్, ఇస్ సో లిటిల్, ఇస్ సో ఫ్రాక్షనల్, విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫిజికల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికములకు అతీతమైనటువంటిదే ఈ బ్రహ్మానందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ సోషల్, ఎథికల్, సైంటిఫిక్, టెక్నాలజికల్ అట్స్పియర్.
0: ఈ ఆనందమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురువు.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru
1: who is he?
0: Okka bhagavantudu tappa marokariki ee aanandamunu anubhavincheetundi adhikaram ledu.
1: No one excepting God has authority to enjoy this brahmananda.
0: Ee aanandamunante samasta aanandamulu kodanu emini untunnavi.
1: In this ananda the different forms of pleasure are contained.
0: Okka rendo vaadu evadu?
1: Then who is second one?
0: Parama sukham. Parama sukhamu. ఏమిటి ఈ పరమసుఖము? జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమసుఖము అత్యున్నతమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్ ది సుప్రీం ప్లెజర్ పరమసుఖం.
0: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయంలో అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ దే బిగిన్ ఎట్ వన్ టైమ్.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్స్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: దే కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ ప్లెజర్ ఇస్ జస్ట్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ నీటి బుడగలు ఏ క్షణములో శిథిలమైపోతాయో.
1: When, at what time it would burst, no one knows.
0: మార్పు చెందేటువంటి సుఖము నిజమైన సుఖము కాదు.
1: The happiness that changes is not a true happiness.
0: ఈ ప్రపంచమునందు మానవుడు అనుభవించేటువంటి సమస్త సుఖమును కూడాను ఒక కాలములో ఒక దేశములో మార్పు చెందుతూ ఉంటాయి.
1: All kinds of happiness experienced by man is it just disappears at one time.
0: కనుక అట్టి మార్పు చెందినటువంటి యొక్క పరమ సుఖమును అనుభవించేటువంటి వాడే నిజమైన గురు.
1: True guru is one who experiences this true happiness that doesn't change.
0: మూడవది,
1: థర్డ్,
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం. కేవలం అనగా ఏమి?
1: వాట్ ఈస్ మీన్ బై కేవలం?
0: దేశ కాలములకు అతీతమైనటువంటి వాడు.
1: కేవలం మెంట్ హీ హూ ఇస్ బియాండ్ టైం.
0: ప్రపంచంలో ఉన్న సమస్త పదార్థములు కూడాను దేశ కాలములతో కట్టుబడినటువంటివి.
1: ఆల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: దేశ కాలములకు అతీతమై తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు.
1: Since it is beyond time and space, there is none equal to that. It is called kevalam.
0: Kanuka atti desha kala paristhitula prabhavamunaku atheetamainatunti yokka vyaktiye moodava guru.
1: The third guru is the one who is beyond all influences of time and space.
0: Atade bhagavantudu.
1: He is God himself.
0: Kevalam jnanamurtim.
1: He is the very embodiment of wisdom.
0: జ్ఞానము.
1: జ్ఞాన
0: ఏమిటి ఈ జ్ఞానము?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ వరల్డ్
0: పదార్థ జ్ఞానమా?
1: ఆర్ ఆఫ్ ది మెటీరియల్?
0: లేక రసాయన జ్ఞానమా?
1: ఆర్ ఇస్ ఇట్ సైంటిఫిక్?
0: ఇంక ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్?
0: వైజ్ఞానమా?
1: ఇస్ ఇట్ సైన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థముల చే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు ద మెటీరియల్.
0: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామంను గుర్తింపచేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం.
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఇస్ దట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: సమస్త జ్ఞానములకు మూలాధారమై,
1: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై,
1: బియాండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: అనంతమై,
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్,
0: అవ్యక్తమై,
1: విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్రెస్,
0: ముక్తమై,
1: ఇట్ కంటైన్డ్,
0: ఏకత్వంగా ఉండేటువంటిదే జ్ఞానం.
1: రిమైన్స్ ఎస్ వన్ యూనిటీ ఇస్ జ్ఞాన.
0: అనగా అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఇట్ మెంట్ నాన్ డ్యూయలిజం. అద్వైత దర్శనం,
0: సమస్తము ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్ వన్ యూనిటీ అలోన్.
0: రెండవ పదార్థమే జగత్తునందు లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ నో సెకండ్.
0: ఒకవేళ ఉన్నదా,
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెసెంట్,
0: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లే కాని రెండవది కాదు.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ ఇస్ మియర్లీ ది రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్.
0: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్థరూప సందర్శనమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ మెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.
1: Understanding one's own self is true wisdom.
0: తనను తాను తెలుసుకోవాలని గుర్తించేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు?
1: ఏ పర్సన్ హూడ్ లైక్ టు నో హిజ్ ఓన్ సెల్ఫ్,
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు?
1: హూమ్ డస్ హీ అప్రోచ్?
0: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నాడంటే వాడు నిజమైన జ్ఞాన కాదు, అజ్ఞాని.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ వేర్ ఆర్ యూ, ఈజ్ హీ ఏ మ్యాన్ ఆఫ్ విజ్డమ్? నో, హీస్ ఇన్నోసెంట్.
0: తనను తాను ఎవడు కూడా బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు.
1: నో వన్ వుడ్ ఫైండ్ అవుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: అట్టి మానవుడిగా తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానుడిగా ఉంటున్నారు.
1: As in the modern times, people are like that. All of us are ignorant.
0: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really జ్ఞాని, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞాన స్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్యస్వరూపుడు.
1: He is a very form of truth.
0: అతను అనంత స్వరూపుడు.
1: He is infinite.
0: అందువలనే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ బ్రహ్మ గాడ్ ఇస్ డిఫైన్డ్ దిస్ వే, సత్యం, ట్రూత్, జ్ఞానం, విజ్డమ్, అనంతం, ఇన్ఫినిట్.
0: కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం. ద్వంద్వాతీతం,
1: ద్వంద్వాతీతం.
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టు ద్వంద్వ.
0: శీతోష్ణములకు అతీతము.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము.
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: కీర్తి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: నో వన్ హస్ అథారిటీ అదర్ దాన్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ద్వంద్వాతీతం.
1: So that which is beyond duality.
0: Atane nijamaina guru.
1: He is true guru.
0: Gagana sadrusham. Gagana sadrusham.
1: Gagana sadrusham, next aspect.
0: Gaganam ekkada undi?
1: What is meant by gagana?
0: Sarvatra vyapinchi untunnadi.
1: That which is all encompassing. That which spreads.
0: Ekkada chuchina gaganam untunnadi.
1: The sky, the ether is present everywhere.
0: Gaganam anaga aakasham annagaru.
1: గగన మెంట్ స్కాయ్.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ మెంట్ బై స్కాయ్?
0: ఆకాశం గగనం శూన్యం.
1: ద స్కాయ్ ఈజ్ శూన్య, ఎంప్టీనెస్.
0: కనిపించేటువంటిది కాదని.
1: ఈజ్ నాట్ ఎ పేరెంట్.
0: మన పైన చూచి ఇది ఆకాశం అనుకుంటున్నాం.
1: వీ లుక్ అప్ అండ్ సే ఇట్ స్కాయ్.
0: అది ఆకాశము కాదు.
1: ఈజ్ నాట్ స్కాయ్.
0: ఆకాశమునకు అవకాశము కల్పించినటువంటిది.
1: ఇట్ గివ్స్ ఎ స్కోప్ అవకాశ టు ఆకాశ.
0: దేహముల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ఇట్ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్.
0: దీనిని మనం ఆకాశం అనుకుంటున్నాం.
1: దట్ వి టేక్ ఇట్ అస్ కా.
0: ఆకాశమే కాదు.
1: ఇట్స్ నో స్కై.
0: సర్వత్రా ఉంటున్నది ఆకాశం.
1: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
1: నో, ఇట్ కెనాట్ బి షోన్. ఇట్ కెనాట్ బి షోన్.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: ఇట్ ఇస్
0: ఇక్కడుంది ఆకాశం.
1: And you twiddle the finger in it.
0: ఇక్కడుంది ఆకాశం.
1: Then you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేదని తప్ప ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is ఆకాశం.
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of ఆకాశ?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: The sound is the quality of ఆకాశ.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: Wherever there is sound, there is ఆకాశ.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం. అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ

0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ శబ్దబ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి.
1: ఇదంత ఆకాశం యొక్క గుణములే.
0: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆకాశ.
1: కనుక ఈ విధంగా సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుకనే ఆ వ్యాపించిన వాడు ఎవరు?
0: హూ ఇస్ ది వన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
1: అతనే భగవంతుడు.
0: హీఈస్ గాడ్.
1: కనుక అతనే నిజమైన గురువు.
0: దెర్ఫోర్ హీఈస్ ట్రూ గురు.
1: గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి యొక్క వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఈజ్ కంటైన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ.
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం.
1: ఇది సామగ వేదం యొక్క సారం.
0: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ఇది అధర్మణ వేద యొక్క సారం.
0: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ అధర్మణ వేద.
1: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను
0: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం
1: యొక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: వివిధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ
0: షోయింగ్ డిఫరెంట్ పాత్స్
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వీ సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో.
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈజ్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: దిస్ ప్రజ్ఞ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ఈగో, ఆల్ ఓవర్.
1: ఆ ప్రజ్ఞ అనేటువంటి సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, చరా అచరముల యందు కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, ద లివింగ్ అండ్ ద నాన్ లివింగ్ అలైక్.
1: దీనిని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అంటే ఏమి?
0: వాట్ ఈజ్ మీన్ బై అవేర్నెస్?
1: తెలుసుకోవటము.
0: నోయింగ్.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈజ్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్?
1: కాదు కాదు.
0: నో.
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: బ్రహ్మ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతే కూడా బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమునందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాన్షన్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
0: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: రెండవది అహం బ్రహ్మాస్మి.
0: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
1: అహం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై అహం?
1: అహం అనగా నేను అనుకుంటున్నారు.
0: వీ సే అహం అండ్
1: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
0: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
1: సాక్షి,
0: విట్నెస్,
1: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
0: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీ వన్.
1: అతనే ఆత్మ.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
0: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
0: దిస్ ఆత్మ అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రము తీసివేస్తే దారము.
0: When you remove it, you find thread.
1: దారము తీసివేస్తే ప్రత్తి.
0: When you remove the threads, you find cotton.
1: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
0: Therefore, the cotton, the thread, and the cloth are one.
1: వివిధ సమయములందు,
0: at different times,
1: వివిధ కాలములందు,
0: in different times,
1: వివిధ పరిస్థితులయందు,
0: different positions,
1: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
0: They have these three names: ఆత్మ, అహం, and బ్రహ్మ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
0: But it's all one unity.
1: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
0: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
1: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
0: Therefore, the I, the witness here, and the Brahma all encompassing are one and the same, అహం బ్రహ్మాస్మి.
1: ఇంకా మూడవది తత్ త్వం అసి.
0: ద థర్డ్ వన్ తత్ త్వం అసి.
1: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
0: This is the essence in Samaveda.
1: Tat adi.
0: Tat that.
1: Tam idi.
0: Tam this.
1: Asi vakati.
0: Asi at one.
1: Nenu neevu. Neevu veru neevu veruga unnapudu neevu neeve nenu nene.
0: When you and I are separate, we are different.
1: Neevu nenu rendu asi koodinappudu uyi ayipothundi inka rendodi neevu nenu ledu manamu ayipothundi.
0: When you say you and I are one, there's no you and I anymore. Where we.
1: కనుక ఓ రెండు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఉపాధిని ధరించినప్పుడు తమ్ అనుకుంటున్నావు.
0: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే తమ్.
1: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుండాలి.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్ దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే తమ్.
0: దట్ విత్ ద బాడీ ఇస్ తమ్, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
1: ఉపాధి సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
0: With the body is jiva, the individual. Beyond the body is deva.
1: Devudu jeevudu okkate aneetvante ee oka samavedamu chakkaga ippudu inka visidhikarinchu cheptu.
0: Individual jiva, the deva god himself are one, explained by samaveda.
1: Ayamatma brahma.
0: The next one, ayamatma brahma.
1: Ikkada chakkaga meeru vicharana cheyali.
0: You inquire clearly.
1: Ayam sai baba.
0: Ayam sai baba.
1: అయం ఆత్మ, అయం ఆత్మ.
0: అయం ఆత్మ, అయం ఆత్మ.
1: అండ్ బ్రహ్మ,
0: అయం బ్రహ్మ.
1: రెండు కాదే ఇక్కడ ఉండేది.
0: నో, టూ హియర్.
1: అయం,
0: అయం.
1: ఆత్మ,
0: ఆత్మ.
1: బ్రహ్మ,
0: బ్రహ్మ.
1: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. మూడింటి యొక్క ఏకత్వం.
0: దీస్ త్రీ థింగ్స్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్ వే.
1: దేహం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది.
0: యు హావ్ గాట్ ది బాడీ, ది మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు చేరి ఒక్కటే.
0: All these three together are one.
1: Sharirumto panulu chestunnav.
0: With body you function.
1: Manasto vicharana jarugutunnav.
0: With mind you think.
1: Ee rendintini sakshibhutanga chustunnav neevi.
0: You remain there at the witness.
1: Jagratalo Vishnudu neeve.
0: In waking state you are Vishwa.
1: Swapnamulo Tejudu neeve.
0: As a dreamer you are Tejasa.
1: Sushuptilo neeve Tejam.
0: In Sushupti you are
1: Prajnudu neeve.
0: You are Prajna.
1: Prajnudu anaga emti?
0: Who is this Prajna?
1: Adhe Prajnanam Brahma.
0: That is Prajna.
1: Atma Tattvame Prajna.
0: That is the nature of Atma, Prajna.
1: Kanuka, nalugu vakyamuni yokka antarathanni ekatvamto koodinatvanti yokka ye shakti unnado adhe nijamaina guruvu.
0: That single pointed divinity is the true guru that explains underlying unity.
1: Prajnanam Brahma.
0: One, Prajnanam Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ayam Atma Brahma.
0: Ayam Atma Brahma.
1: Ee nalugu yokka tattvamasi anaga mahavakyamulu yokka saramunu chakkaga anubhavinchi, aanandinchi, ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ట్రూ గురు హూ అండర్స్టాండ్స్, ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అండ్ ఎక్స్పీరియన్సెస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్
1: మహావాక్యం.
0: ద నెక్స్ట్ ఆస్పెక్ట్, ఏకం.
1: ఏకం
0: ఏకం
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: That ekam, single, eva, only.
1: Okkate okkati unnadi.
0: There is only one thing.
1: Idi puttaka puramu.
0: Prior to birth.
1: Maraninchina tarvata.
0: After death.
1: జీవితములు.
0: During lifetime.
1: ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఒక్కటే.
0: There is one that exists every time.
1: మారేటువంటిది కాదు ఇది.
0: It doesn't change.
1: ఏకం
0: one.
1: ఏకం అనగా భగవంతుడు ఒక్కడే ఏకం.
0: ఏకం means God is only one.
1: ఇంకా ఎవరు ఏకం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: ఇవంతా అనేకముతో కూడినటువంటి.
0: దట్స్ ఆల్ డైవర్సిటీ.
1: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ఎ ట్రూ గురు ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
1: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది అది?
0: హౌ డు యు ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
0: Here is a banyan seed.
1: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుండాలి.
0: This seed is a banyan, it's just one.
1: కానీ ఆ విత్తనమందే పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: Within the small seed is a gigantic tree.
1: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
0: This tree has many branches.
1: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
0: There are so many sub branches.
1: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
0: There are so many flowers.
1: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
0: There are many.
1: దానిలోనే roots ఉన్నాయి.
0: Then there are fruits.
1: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
0: All are contained within.
1: చూడా, రూట్స్ వేరు,
0: రూట్స్ ఆర్ డిఫరెంట్.
1: కొమ్మలు వేరు,
0: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
1: పువ్వులు వేరు,
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: ఆకులు వేరు,
0: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
1: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షం అంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: A huge tree is contained within that single seed, that ekam.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఒకడు కొమ్మలు అంటున్నాడు, ఒకడు ఆకులు అంటున్నాడు, ఒకడు కాయలు అంటున్నాడు, ఒకడు పువ్వులు అంటున్నాడు.
0: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
1: Kanuka ekam okkate.
0: But only one.
1: Okkateinatundi vaade nijamaina guruvu.
0: That only one is the true guru.
1: Aa guru evaru?
0: Who is that guru?
1: Bhagavantude.
0: God himself.
1: Ekam nityam.
0: Nityam, ever existing.
1: Eppudu maaranatundi vaadu.
0: Changeless.
1: Nityudu
0: is nitya. ఎవర్ ఎగ్జిస్ట్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
0: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
1: వాళ్ళు కదులుతున్నారు,
0: దే మూవ్.
1: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
0: గో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
1: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు.
0: సో హీఈ్ నిత్య, హూ డజంట్ చేంజ్.
1: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
0: Today among human beings, when born child, at the age of 10 boy,
1: 30 years man,
0: 30 years man,
1: 75 years grandfather,
0: 75 years his grandfather,
1: అంత మార్పు చెందుతున్నాడు.
0: So he changes.
1: కానీ
0: but
1: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
0: But right from birth till the end,
1: అంత్యమే లేదు.
0: There's no end at all.
1: పుట్టుకే లేదు.
0: There's no birth.
1: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడ ఉంది?
0: When there's no birth, how do you find end?
1: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
0: The one who is beyond birth and death is ఆద్యాంత.
1: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైనటువంటి వాడే నిజమైన గురు.
0: So the one who is eternal, who is beyond birth and death, he is true.
1: ఏకం నిత్యం విమలం.
0: That one, the eternal విమలం.
1: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
0: విమల మెంట్ వాజ్ నో డర్ట్ ఆర్ ఫిల్త్ వాట్స్.
1: పరిశుద్ధమైనటువంటి వాడు.
0: ద ప్యూర్ అండ్ సలీ,
1: పవిత్రమైనటువంటి వాడు.
0: నాట్ సీక్రెట్.
1: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
0: హ్యాస్ నో డర్ట్ రిలేటింగ్ ద వరల్డ్.
1: ఏది అతన్ని చేరినప్పటికీ అన్ని భస్మమే.
0: వాట్ ఎవర్ దట్ మైట్ జాయిన్, దట్ టు బి రిడ్యూస్డ్.
1: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
0: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
1: ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాడు.
0: ఆల్ ప్యూర్ అండ్ సలీ.
1: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాడు.
0: Whether you burn the body or the coal or the wood or the iron or gold, it is sure to act.
1: కనుకనే అతనినే విమలం.
0: So God is vimalam.
1: Atti nirmalamainatti vaadu.
0: Is pure.
1: పరిశుద్ధమైనటువంటి వాడు.
0: పర్ఫెక్ట్.
1: ఎవరు?
0: హూ ఇస్ హీ?
1: అతనే గురు.
0: హీస్ గురు.
1: నిర్మలం నిశ్చలం.
0: నెక్స్ట్ నిశ్చలం.
1: చాలా మార్పు చెందుతుంటాయి.
0: దేర్ సో మెనీ చేంజెస్.
1: భూమి ఎన్నో పర్యాయం తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
0: అర్త్ రొటేట్స్ రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్
1: 116 మైలు తిరుగుతుంటుంది.
0: ఇట్ రొటేట్స్ 1600.
1: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
0: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్
1: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైళ్ళు వేగంతో తిరుగుతుంటుంది.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
1: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
0: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్.
1: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు. భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
0: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
1: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
0: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
1: చంద్రుడే తిరుగుతున్నాడు.
0: ద మూన్ ఆల్సో.
1: సూర్యుడే తిరుగుతున్నాడు.
0: సన్ ఆల్సో.
1: ఈ సినిమా పిక్చర్ పైన
0: ఇన్ సినిమా
1: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
0: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
1: పర్ సెకండ్.
0: పర్ సెకండ్.
1: కానీ ఇతను నిశ్చలం.
0: బట్ హీ స్టడీ.
1: తిరిగేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ మూవ్.
1: అంతా తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
1: అంతటా తానే ఉన్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: తిరిగేది ఎక్కడ?
0: వేర్ డస్ హీ మూవ్ దెన్?
1: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
0: ఇఫ్ హీ టు గో దేర్ హీ మస్ట్.
1: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
0: హీ ఈజ్ దేర్ అండ్ ఈవెన్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హీ ఈజ్ హియర్. హీ ఈజ్ హియర్. హీ ఈజ్ దేర్. వేర్ ఎవర్ యు ఫైండ్ హీ ఈజ్ దేర్.
1: కనుక నిశ్చలం.
0: హీ స్టడీ.
1: నిర్మలం.
0: ప్యూర్.
1: నిశ్చలం నిర్మలం.
0: హీ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇలాంటి భగవంత తత్వం లోపల
0: ఇన్ సచ్
1: ఏకం నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నింటికీ తానే సాక్షి.
0: హీస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: ఎవరు మంచి కార్యం చేసినా,
0: వెదర్ గుడ్ వర్క్,
1: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
0: బ్యాడ్ వర్క్,
1: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
0: ఇన్ ఎనీ పొజిషన్.
1: ఒక సినిమా, ఒక డ్రామా వేస్తుంటాము.
0: ఏ డ్రామా ఇస్ ఎన్ యాక్టర్.
1: ఈ స్టేజ్ పైన,
0: ఆన్ ద స్టేజ్,
1: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
0: యాజ్ ద కింగ్ స్పీక్స్,
1: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: సో మెనీ థింగ్స్.
1: జవాను దాన్ని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
0: దట్స్ వన్ ఆఫ్ ద స్టేజ్.
1: ఇవి ఎవరెవరు ఏ ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ నివ్వటమే తన యొక్క పని.
0: On the stage, many people in different roles speak differently, but the light remains same.
1: Kani Harishchandra baadapadutunnadu.
0: But Harishchandra is feeling sad.
1: Chandramati yedustundadi.
0: Chandramati is crying.
1: Kani Lohitasin paamu garchindi. Vaadu chachipoyadu.
0: Lohitasin is bitten by
1: him. Ee yechina vaadu chachina ina baadapadna light maatram yedchudu chaavudu. Okkatigane untuntadu.
0: Whether she cries or the body dies or whether he feels sad, but the light doesn't cry.
1: Kanta actors ku maatrame ee maarpulu chendutuntani kani idi saakshibhootuniki idani director ee maatramu undadu.
0: There are changes in the actors, but the light is the director, no
1: change. Sakshibhutam. Atane nijamaina guru.
0: He is the true guru, the eternal witness.
1: Ekam, nityam, vimalam, achalam, sarvadi sakshibhutam. Bhavatitam.
0: The next aspect is bhavatitam.
1: Yadavacho nivartante apraapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరు చెప్పడానికి వీలు కానటువంటి
0: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు.
0: ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్.
1: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
0: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
0: ఇట్స్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
1: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక
0: సిన్స్ ఈస్ బియాండ్
1: అతనే నిజమైన గురువు.
0: ఈస్ ట్రూ గురు.
1: త్రిగుణరహితం.
0: He has no three qualities.
1: Sattva, Rajo, Tamo, Gunamulu.
0: Three qualities, the pious, the passionate,
1: and the energetic. Sattva, Rajo, Tamo, Gunamulu, Prakruti yokka lakshanalu.
0: These three qualities refer to the world.
1: Ee moodu lakshanamulu undinappude,
0: when these three qualities are
1: sukhamu, there, dukkhamu untuntadi.
0: There are pain and pleasure.
1: Ee moodu lakshanalu lekapothe, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
0: When these three qualities are not there, there's no pleasure.
1: Ee moodu gunamule sarva alakshanamulu.
0: These three are bad things.
1: కనుక అలక్షణముల చేత,
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
1: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
0: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
1: కనుక త్రిగుణరహితం. ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
0: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
1: అతనే భగవంతుడు.
0: హీస్ గాడ్.
1: త్రిగుణరహితం.
0: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
1: అతనే గురువు.
0: హీస్ గురు.
1: ఈ గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ గురు?
1: అనేక మంది చెప్పుకుంటారు.
0: Many say,
1: Guru Brahma, గురు విష్ణు గురుదేవో మహేశ్వర

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
1: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ. ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
0: తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
0: ఈ భూతరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖచక్ర కదా ధారియాన.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
1: ఈజ్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్ అంతా కూడాను క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
1: ఈజ్ యాక్షన్.
0: కర్మ తానే.
1: యాక్షన్
0: కర్తవ్యము తానే.
1: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ ఇస్
0: విశ్వం. విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ.
0: గురువు.
1: అండ్ దట్ గురు.
0: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు?
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్. రూ ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము, అంధకారం.
1: గు ఇస్ అజ్ఞాన, ఇగ్నోరెన్స్, డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్?
0: ప్రకాశమే,
1: ది లైట్.
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును, అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మీన్స్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్, విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరు గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్స్ ద వన్ హూ ప్రాక్టీస్.
0: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
1: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
1: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ గురుదేవ.
0: మహేశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ మహేశ్వర?
0: అనగా
1: ఇమెన్
0: ఈ జగత్తునందు సమస్త జీవులను శాసించేటువంటి వాడు మహేశ్వరుడు.
1: మహేశ్వర ఇస్ ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే శాశ్వత వచనం. ఇది శాస్త్రం అని శాస్త్ర నియమితుడైనటువంటి వాడు ఈ ఈశ్వరుడు.
1: హీ ఈస్ ద వన్ రెస్ప్లెండెంట్ విత్ ఆల్ ద పవర్.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈస్ దట్ హీ కమాండ్?
0: ఎవరు ఏ దినంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధన చెప్పేటువంటి వాడు.
1: ఈజ్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్, ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికీ ఒక క్షణమైనా మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ శాసనం.
0: వర్షము శాసనమే.
1: ద రెయిన్స్ కమాండ్.
0: రాత్రింపగలు శాసనమే.
1: ద డే అండ్ నైట్
0: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడా క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తమునందు ఉంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
1: యస్ గట్ శంఖ
0: గదా పద్మము.
2: వన్ ఇస్ గద అండ్ పద్మ.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
2: హస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఒక చేతిలో శంఖము.
2: విత్ వన్ హి హస్ శంఖ.
0: ఒక చేతిలో చక్రము.
2: ద అదర్ హ్యాండ్ వీ.
0: ఒక చేతిలో గద.
2: హస్ గట్ గద.
0: రెండవ చేతిలో పద్మము.
2: అనదర్ హ్యాండ్.
0: దీని అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ఇన్ సిగ్నిఫికెన్స్?
0: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము, కాల చక్రము, టైము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: చక్ర ద వీల్ ద టైమ్.
0: గద అనగా బలము.
2: ద గద ద పవర్.
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
2: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము.
2: The Padma flower.
0: హృదయ పద్మములు. అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో పల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ చక్ర గదా పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తునకు బోధిస్తూ వచ్చినటువంటి వారు.
2: సో శంఖ చక్ర గద పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్ సిగ్నిఫికెన్స్.
0: అయితే ఇక్కడ విష్ణువు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
2: హియర్ యూ సే విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
2: If you say that they don't see eye to eye, they are not no different.
0: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
2: Only the narrow-minded people bring about the difference between
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
2: One says I am వైష్ణవైన, another says
0: కేవలం సంకుచితమైన భావములే.
2: They are all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
2: దే ఫైట్ అమాంగ్ దెమ్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కడే,
2: ఈజ్ ఓన్లీ వన్ గాడ్.
0: చూడండి, విష్ణువు చేతి లోపల శంఖము చక్రము అనగా శబ్దము, కాలము, బలము, హృదయము, మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
2: గాడ్ హెస్ గాట్ ద సౌండ్, ద టైమ్, ద స్ట్రెంగ్త్ ఇన్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: ఇంకా ఈశ్వరుడు.
2: దెన్ ఈశ్వర.
0: ఈశ్వరుడి చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
2: ఈశ్వర హ్యాస్ ఆన్ వన్ హ్యాండ్ ధమరక.
0: ఇంకొక చేతిలో త్రిశూలము.
2: అనదర్ హ్యాండ్ త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
2: ధమరక స్టాండ్ ఫర్ సౌండ్
0: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
2: సౌండ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: త్రిశూలము త్రికాలము యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము. త్రిశూలము
2: త్రిశూల ద త్రీ టైమ్.
0: కాబట్టి కాలం కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
2: ద టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: Doesn't we say we find God is one, but the names are different?
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవములో చక్కని ఉదాహరణ.
2: From the worldly point of view among Bharatiyas, there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
2: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
2: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
2: But there is only Venkatramana, one God.
0: Kani seivulu poyinappudu Venkateswara Venkateswara antaru.
2: But Shaivites call, oh Venkateswara.
0: Vaishnavulu poyinappudu Venkatramana Venkatramana antaru. Swarupamu Trishulamu.
2: Trishula, the three times.
0: Kavatti kalam kudunu Bhagavantuni Ishwarun chetulone untundadi.
2: The time is also in the hands of Ishwara.
0: Ee vidhanga chuste Bhagavantudu okka

0: వెంకటేశ్వర ఏ మార్పు కలగలేదు.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫీలింగ్స్ బట్ వెంకటేశ్వర ఇస్ వన్.
0: వెంకట రమణ అనేటువంటి దాన్ని,
1: దోడ్ వెంకట రమణ, వెంకట
0: ఈశ్వర అనేటువంటి దాన్ని,
1: వెంకటేశ్వర
0: కేవలము అల్పబుద్ధుల యొక్క తృప్తులు.
1: That is mere satisfaction out of narrow feelings.
0: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
1: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
0: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
1: పశుపతి మీన్స్ ద లార్డ్.
0: పశువులు అనగా ఏమిటి?
1: మనోబుద్ధులతో
0: చేరేటువంటి యొక్క జీవతత్వాలకు పశుత్వము అని పేరు.
1: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: అదే విష్ణువుల లోపల పోయినప్పుడు గోపాల అని అంటారు.
1: But in from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu vaadu Pashupati antaru.
1: Vaishnava is called Gopala, Saivas called Pashupati.
0: Ee vidhamaina itti peru lopala kodamu ekatvanni chakkaga nirupana chestu vastundaru.
1: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpabuddhule ee bhinnatvamulaku moola kaaranamaipothunnayi.
1: Therefore narrow feelings among the human beings lead to this diversity.
0: ఈ ఎంత కాలం ఈ అల్పబుద్ధులతో మనం సాధన చేసినప్పటికీ,
1: however long you may do with all this narrow
0: feelings, ఉన్నత స్థాయిని మనం ఏ మాత్రం కూడా పొందలేము.
1: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: ఎంక్వైరింగ్ ఎవ్రీథింగ్,
0: వివేకములో మనం ప్రవేశించాలి.
1: డిస్క్రిమినేట్.
0: ఎంత విజ్ఞానం ఉండినప్పటికీ
1: విత్ ఆల్ ద నాలెడ్జ్
0: వివేకమే లేకపోతే
1: సర్వము
0: వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్.
0: ఇంతసేపు
1: సో లాంగ్
0: అనిల్ కుమార్,
1: అనిల్ కుమార్
0: టోకియో, జపాన్, హాంకాంగ్ అన్ని వైపులా పోయి వారికి ఉన్నటువంటి యొక్క భక్తి ప్రపత్తులు, వారికి జరిగినటువంటి అనుభూతులు చక్కగా హృదయానందంతో మీకు అందించాడు.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంత ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకెందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at the far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: Mee paina nirdayakani vaari paina dayakani rendu levu naaku.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Matramunna yavaru talachina anta matrame neenu. Yavaru enta matram talustaro anta matrame untadu.
1: As you think, so God manifests himself.
0: వారి విశ్వాసము అనేది దీనికి మూల కారణం.
1: Their faith is responsible.
0: ఎవరెవరి విశ్వాసం వారికి ఆ ఫలితం అందిస్తుంటారు.
1: Their faith gives them results.
0: కానీ మంచి చెడ్డ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటున్నది.
1: However, good and bad are everywhere.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత,
1: since they are far off,
0: దీని యొక్క భక్తి ప్రపత్తుడు,
1: their devotion,
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: They are very deep in them.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు,
1: the feelings which are so deep,
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్ష్మంగానే ఉంటాయి.
1: Under any circumstances they are safe.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు,
1: the devotees,
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: They are always restless.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: small example.
0: రోడ్డు ప్రక్క లోపల
1: పెద్ద
0: పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: They are huge trees.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: When you look at them, they are gigantic.
0: కానీ క్షామం ఏర్పడింది.
1: But there was famine.
0: Varshamu ledu.
1: No rain.
0: Neeru ledu.
1: No water.
0: Kaani aa vrikshamulu pachagane untunnayi.
1: But those trees are green.
0: Daniki prakkane
1: on one side
0: oka vari panta untundadi.
1: Paddy field.
0: Daniki nityamu neeru pettali.
1: The paddy field has to be watered.
0: Oka dinamemaina neeru pettakapothe adi vaadipothundi, endipothundi.
1: If you don't water paddy field for one day, it would be dry.
0: Ee telivu takku manishi em anukuntadu?
1: Who is the foolish one?
0: Vare inta chinna mukka ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడిపోయింది, చచ్చిపోతుండాలి.
1: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ.
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కళకళలాడుతుంటారు.
1: ఏ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యు డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: Therefore the roots having gone into the depths could take water.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: But the roots of the paddy field have not gone that deep.
0: పై పైనే ఉంటున్నాయి. పై పై నీరు ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. పై పై నీరు పోతేనే ఎండిపోతుంది.
1: Roots of the paddy field are just superficial, receive the water there only, then becomes dry.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అసలు

0: మనకి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: మన
0: భావమును ఆ యొక్క గ్రేస్ ప్రేమ ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసర్స్ మాది తయారైపోయినాం.
1: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసర్స్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
1: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు విచారములకు అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: వి ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: We listen so many words.
0: స్వామి మాటలు నిత్యము వింటూనే ఉంటున్నాం.
1: We listen to Swami's words.
0: కానీ కొంతమంది ఒక్కతూరి వింటే చాలు, అది లైఫ్ అంతా పెట్టుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటారు.
1: బట్ సమ్ ఇఫ్ దే లిసన్ వన్స్ దే ప్రాక్టీస్ త్రూ అవుట్ దేర్ లైఫ్.
0: ఇంత ఉపన్యాసం చేసినటువంటి యొక్క అనిల్ కుమార్ కూడాను,
1: అనిల్ కుమార్ హ్యావింగ్ గివెన్ సచ్ ఎ లాంగ్ లెక్చర్
0: ఇక్కడ ఇండియాలో, బెంగళూరులో, గుంటూరులో ఉన్నంత వరకు మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లైక్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నది. కానీ
1: దో ది లెక్చర్ ఇస్ అట్రాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్,
0: మధ్య మధ్య ఈ మంకీ మైండ్ బంప్సు జంప్సు బంప్సు జంప్సు.
1: బట్ హిజ్ మంకీ మైండ్ హెస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్.
0: ఒక్కొక్కటూరి తానే చెప్తాడు.
1: హీ హింసెల్ఫ్ సేస్ ఇట్ వన్ టైమ్.
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: బట్ ఈ డౌట్ ఈజ్ ఇట్ ట్రూ.
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: టు క్లారిఫై హిజ్ డౌట్స్ ఐ హవ్ సెంట్ హిమ్ టు టోక్యో.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్రులంతా కండ్లారా చూచాడు.
1: హీ హాజ్ సీన్ హింసెల్ఫ్ ది డివోషన్ ఆఫ్ దోస్ పీపుల్.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: హీ కుడ్ అండర్స్టాండ్ ది ఫెయిత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫౌండేషన్.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: వేర్ ఎవర్ ఇట్ మే బి,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: ద ఫెయిత్ విల్ నెవర్ లీడ్ యూ టు ఫెయిల్యూర్.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: వెన్ ది ఫెయిత్ ఇస్ లెస్ దేర్ విల్ బి యాంగ్జైటీ.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద లవ్స్ హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిపు హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు గోస్ ఆన్ సేయింగ్ డినైయింగ్.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద హాస్ గాట్ సింగిల్ ఫెయిత్, గాడ్ ఎగ్జిస్ట్, గాడ్ ఎగ్జిస్ట్.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడింది.
1: వెన్ యూ థ్రోన్ అవుట్ ఆఫ్ ది హిల్స్ హూ ప్రొటెక్టెడ్ హిమ్?
0: విష్ణు కాదు,
1: ఇట్స్ నాట్ విష్ణు.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: దట్ ఫెయిత్ హాస్ అస్యూమ్డ్ ద ఫామ్ ఆఫ్ విష్ణు.
0: కనుక ఏ సమయం లోపల, ఏ రూపం లోపల, ఎక్కడెక్కడ ఎట్లా వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోంచేయాలా అని ఆశించింది.
1: She wanted Swami to come, to visit her house.
0: Tappaga vastanani maati ichadu.
1: Baba promised that he would come.
0: Kaani aanu siddham chesukundi.
1: But she was ready.
0: Anni vidhara kudanu kaachukundi paapam.
1: She was waiting anxiously.
0: Kaani cheppinata kaalaniki poledu Baba.
1: But Baba didn't go at the appointed hour.
0: Anni tattalo pettukundi.
1: All materials are set on the
0: plate. Padam daggariki poyindi Baba, enduku nannu inta avamanam chestunnavu?
1: Then he went to Baba.
0: Naaku avamanamaina paravaledu. మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్హుడ్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ది ప్రిపరేషన్.
0: చూచేటప్పటికీ కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. The
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరంగొట్టింది.
1: She has beaten the dog with a stick.
0: అప్పుడు చీ, నేను చేసిందంతా కూడా కట్ట కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి డాగు కంత అర్పితమైపోయింది, నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad, because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిర్డీకి వచ్చింది.
1: The following day she had been
0: to Shirdi. మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా, షుడ్ యు నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్
0: వర్డ్. అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యు స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: Baba was angry. Saitan did I utter falsehood?
0: Akkada prati padamaku prati dani kuda saitan saitan ni upayog pettedi.
1: Baba used to use this word saitan in those days.
0: Ippudu ekkuva dunnapota dunnapota ani upayog
1: pettedi. Now in this form Swami says dunnapotu dunnapotu, he the fellow.
0: Nenu abaddham cheppavalsina avasaram ledu.
1: I need not utter lies.
0: Nenu neeku tripti nimittamai nenu abaddham adana karaledu.
1: I need not satisfy my speech.
0: Nenu satyaswarupudanu.
1: I'm very firm of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది, ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ మైన్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: మీది నారో మైండ్.
1: యువర్స్ ఇస్ నారో మైండ్.
0: దానివల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: ఆ కుక్క ఎవరు? నేనే.
1: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇట్.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని,
1: కీపింగ్ వన్ ఫామ్,
0: దీన్ని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని,
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
0: Bhagavantudu ye roopamulaina raavachunu.
1: God can assume any form.
0: Anni roopamulu taane.
1: All forms are his.
0: Ippudu swami untunnadu.
1: Here is swami.
0: Ippudu anil kumar ni pilchamani edo oka payatto cheppachu, inkoka pillavaltho cheppachu, inkoka pillavaltho cheppachu.
1: He may ask anil kumar to come here through any messenger.
0: Ye pillavaltho aina kuda nenu ee vaartha message ni pampavachu.
1: Swami can send a message through anybody.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్,
0: ఒకరికి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్,
0: ఒకరు జారిపడి చచ్చిపోతాడు. జారి,
1: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదు అంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాములు తాను పంపినవి, అవంతా మెసేజ్లే. ఏ ఒక్కటి కూడా భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
1: వి మే సే వై షుడ్ హి డై? హి డైస్ బికాజ్ ఆఫ్ సర్పెంట్ బైట్, బికాజ్ సర్పెంట్ ఇస్ ఎ మెసేజ్. హి డైస్ బికాజ్ ఆఫ్ ఎ స్లిప్, బికాజ్ స్లిప్ ఇస్ హిస్ మెసేజ్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
1: వీ హ్యావ్ హియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
1: వై షుడ్ బి కన్స్ట్రక్టెడ్?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
1: Many people suffer from various diseases.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
1: పీపుల్ హావ్ ఫెయిత్ ఇన్
0: దేవుడు. ఏ రకమైతే ఏమిటి,
1: వాట్ ఎవర్ మే బి,
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని, చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
1: Whether it's a platform or a chowdhury, it is enough if you sleep.
0: అదే విధంగా రోగులు నివారణయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
1: The disease must be cured, you should be healthy and you should be happy.
0: దానివల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్లు చక్కగా చేస్తున్నారు.
1: For that reason many doctors, Dr. Venugopal, Delhi team, Hyderabad team come here.
0: Venugopal, Delhi team, veellandaru vachi ikkada operation cheyadaniki edi kaaranam?
1: What is the reason for Venugopal and Delhi team to visit
0: and conduct operation? Vaadu shraddha bhaktule deeniki moola kaaranam.
1: Is only their steadfastness and
0: devotion. Delhi vadalipetti ikkadiki vachi veellu ee raatrim pagalu seva padavalsina avasaram em undali?
1: Why should they leave Delhi and struggle hard and night?
0: Aspatra lopala manchiga ఈ ఆపరేషన్ జరిగి అందరికి తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
1: దే హావ్ దట్ గుడ్ డిటర్మినేషన్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ, దట్ ఆపరేషన్ షుడ్ బి సక్సెస్ఫుల్.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
1: దే డూ ఆల్ దిస్ కీపింగ్ స్వామి ఇన్ వ్యూ, నథింగ్ ఎల్స్.
0: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేపించాలి.
1: సో ఈచ్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ పర్టికులర్ పర్సన్.
0: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
1: ఎవ్రీథింగ్ లీడ్స్ టు సేమ్ గోల్.
0: ఒక్క లక్ష్యమే,
1: ఓన్లీ వన్ గోల్.
0: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ మెనీ
0: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
1: దే యూజ్డ్ టు సమ్మన్ రిలేటివ్స్.
0: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
1: వాట్ వుడ్ హ్యాపన్ ఆఫ్టర్ ఆపరేషన్.
0: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
1: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
0: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
1: Such things happen.
0: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాడు.
1: When heart operations are undertaken, Prashanthi Nilayam,
0: heart operations ke bhay mein ledu.
1: No one is afraid of heart
0: operations. Aayaka nirbhayame nijamainatuvanti yokka bhayam.
1: That fearlessness is there.
0: Ade abhayamu.
1: That gives you all security.
0: Chinna chinna pillalanta kudanu,
1: even little children,
0: navutu navutu vastunnara hospital.
1: They come to the hospital smiling.
0: In the hospital ki vellalu.
1: Swami went to hospital.
0: Chinna bidda operation jarigindi.
1: A small little child was operated.
0: ఆ మంచం పై నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
1: The child sitting on the bed.
0: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
1: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
0: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Why should the child be so happy?
0: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
1: It is the influence of the environment.
0: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: That faith is the basis.
0: కనుక అన్ని విధాలకు ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ ఏ హ్యాపీ వే.
0: ఇవన్నీ కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
1: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: మేము చేస్తున్నామే, మేము ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
1: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
0: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్దాభక్తితో చేస్తున్నారు.
1: ఇట్ నీడ్ నాట్ బి సెడ్ ఆన్ దర్ ఫేస్. దే డూ ఇట్ విత్ లాట్ ఆఫ్
0: ఎఫర్ట్. శ్రద్దాభక్తులు కలిగినటువంటి వాళ్ళే ఈనాడు లోకానికి అవసరం.
1: For this world, the men of devotion say,
0: శ్రద్ధాభక్తి లేకపోతే ఇన్ని చేసి ఏం ప్రయోజనం?
1: When they are missing, what is the fun of doing these things?
0: కూరగాయలు, మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
1: యూ బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
0: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
1: యూ బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
0: మంచి కొత్త ఉప్పు వేశాము.
1: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
0: మంచి మిరపకాయలు వేశాము.
1: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
0: చక్కని సాంబార్ చేశాము.
1: Good sambar is prepared.
0: Kani ari chedipoyindi sambar.
1: But the sambar is spoiled.
0: Uppulo tappunda.
1: Is there a mistake in the
0: pappulo tappunda?
1: Or in the dog?
0: Lek chintapallo tappunda?
1: Or defect in tamarind?
0: Kuragallo tappunda?
1: Or in vegetable?
0: Kaadu kaadu kaadu.
1: Yeah.
0: Paatralo kalai veyaledu anduvalla poison aipoyindi.
1: The vessel is not tinned, therefore it became poison.
0: Kaluku ivanni operation lenta chesina.
1: In spite of all the operations,
0: లక్షల రూపాయల ఖర్చైనటువంటి వాల్స్ అంతా పెట్టినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ లాక్స్ ఆర్ స్పెండ్,
0: అన్ని చేస్తున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ డన్,
0: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో కూర్చుండినట్టు అవుతుంది.
1: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
0: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
0: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసము మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
0: విశ్వాసం చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
0: కానీ విశ్వాసం లేకుండా,
1: without faith,
0: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే,
1: if you enter into argumentation,
0: అహంకారం యొక్క ప్రభావాలు,
1: it is influence of ego,
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు,
1: it is the expression of
0: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు.
1: Not the expressions of devotion.
0: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే,
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ,
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ,
1: ఐదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్,
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ,
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు.
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక గురు పూర్ణిమ అనగా,
1: గురు పూర్ణిమ మెంట్
0: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు, అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు.
1: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్.
0: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో జాయత.
1: మైండ్ ఈజ్ ది ప్రిన్స్.
0: చంద్రుడనగా మన యొక్క మనసే.
1: ద మైండ్ ఇస్ ద మూన్.
0: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు,
1: when the mind is full and pure,
0: అదే గురు పూర్ణిమ. మంచి ప్రకాశాన్ని ఇస్తుంది.
1: దట్ ఈస్ గురు పూర్ణిమ, గివ్స్ గుడ్ లైట్.
0: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం. కానీ
1: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.
0: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం, దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం, ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు.
1: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్, కలెక్టింగ్ మనీ, మేకింగ్ దమ్ గో రౌండ్.
0: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు.
1: హీ మే జస్ట్ గో రౌండ్ ఇన్ ప్రదక్షిణ బట్ వితౌట్
0: దక్షిణ ప్రదక్షిణ.
1: సో దక్షిణ ఆఫరింగ్ ద మనీ.
0: దక్షిణ ఏమిటిది?
1: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్?
0: నీ ప్రేమను అందించడమే దక్షిణ.
1: ఆఫర్ యువర్ లవ్.
0: ప్రదక్షిణ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ప్రదక్షిణ?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ.
1: టు నో గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ.
0: రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే,
1: వెన్ వి అండర్స్టాండ్ దట్ నేచర్,
0: నిత్యము గురు పౌర్ణమి,
1: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి,
0: సర్వము గురుత్వమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్,
0: మర్మమెరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి.
1: ద మూమెంట్ ది సీక్రెట్ ఇస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
0: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే.
1: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ డార్క్నెస్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే.
1: వెన్ ది నేచర్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఇస్ టీచర్.
0: గురువు అనగా ఒక్క దైవమే గురువు, దైవమే గురువు, దైవమే గురువు, ఇంకెవరు గురువు లేరు లోకంలో.
1: దెన్ హూ ఇస్ గురు? గాడ్. గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు.
0: కనుక దైవ చింతన చెయ్యండి.
1: దెన్ థింక్ ఆఫ్ గురు.
2: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడాను చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడాను గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: పీపుల్ విజిట్ ఫారిన్ కంట్రీస్, దే రిసీవ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అక్వైర్ న్యూ స్కిల్స్.
0: నిజముగా భారతీయులకు ఉన్నంత ఓపిక మరొకరికి లేదు.
1: In fact, what all that's not present here is not present elsewhere.
0: Videshallo poi ratrim pagalu kodanu kashtapadi rogulu chustu enno vidhamainaatunte okka shramalu padutunnaru.
1: They struggle hard taking care of the patients day and night.
0: Kani akkadu kodanu adhikanga rogulku taginatunte vaidyam chesedi bharatiyule kani videshiyulu ekku mandi kaadu.
1: But there abroad, the doctors who attend on the patients are Indian doctors only.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా,
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్, ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్.
0: జ్యువెల్స్ ఆర్ మై బ్యూటీ, నీవి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, బ్యూటీస్
0: అదర్స్.
1: జ్యువెల్స్ ఆర్ మై అండ్ బ్యూటీస్ అదర్స్. బ్యూటీ అదర్స్.
0: కనుక చేసేదంతా కూడా భారతీయులు అక్కడ పని.
1: వాట్ ఆల్ దట్ ఇస్ డన్ ఇస్ డన్ బై ఇండియన్.
0: కీర్తి ప్రతిష్ట వాళ్లకు.
1: ద నేమ్ అండ్ రిప్యూట్ గోస్ టు దెమ్.
0: అటువంటి రీతిగానే భారతదేశం లోపల ఇన్ని విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉంటున్నారు.
1: లైక్ దిస్ ఇన్ ఇండియా దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత విధంగా గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండిన దానిపైనే చాలా ఆకర్షణ.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: అవే. 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుంది అని కింద ఉన్నటువంటి వారికి తెలియలేదని.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దేర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికీ
1: though there are many people with such capacity,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దేర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటిగా ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేసేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్.
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డూ దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్తీ.
0: హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటా దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: దే ఆర్ డూయింగ్ ఆపరేషన్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 and 12.
0: వద్దు వద్దు, 4, 2, 3 చేయండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీకు తగినటువంటి శ్రమ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటాను.
1: స్వామి రిస్ట్రిక్టెడ్ దెమ్ టు నంబర్ 4 ఆపరేషన్స్ పర్ డే బికాస్ ఆఫ్ ఫర్ ద కంఫర్ట్.
0: కనుక అలాంటి డాక్టర్స్ అంతా ఉండినప్పుడు
1: వెన్ యూ హావ్ సచ్ డాక్టర్
0: మంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి
1: స్వామి విల్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయడం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఈజ్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఈజ్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విన్ ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని.
1: So in order to train good
0: nurses college ye pichi start chestunnam.
1: Swami started nurses college.
0: Yavaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanante uddesham undetundi vaallu ma safai daggariki vachi applications ichukoni vaallandulo chetamula ye vidhamaina kharchu ledu. Free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
0: If you go to nurses training, you have to pay the tuition fees. You have to pay the fees. You have to pay the fees. Here is no
1: fee. In other institutions, they should pay tuition fees like that. Here is no fee.
0: Petrol is also free.
1: Food is also free.
0: Bhojanam is also free.
1: Everything is free.
0: Kanuka, yavaraina manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సినంత మంది ఉంటున్నారు. కానీ ఎంతమంది ఉండినప్పటికీ పని జరగడం లేదు.
1: The number of people, but yet work is not completed.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: Because patients number more.
0: ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క సేవమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఈస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపి గరీయసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి జన్మించిన దేశము రెండు స్వర్గములు కంటే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈస్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం.
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీస్.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happening.
0: ఆరోగ్యమే మహాభాగ్యము.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్ళే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణా గాని నేడు కాదు రేపు కాదు ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి నాది కాదు.
1: నో నీడ్ నో వన్ నీడ్ టు హెజిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామీజ్. ఇట్ ఇస్ యువర్.
0: మీ నిమిత్తమై పెట్టినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్ as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: కొంతమంది అనుకుంటున్నారు కేవలం బీదవాళ్ల కోసమే పెట్టారేమో, మా బోటి వారు పోకూడదు ఏమో సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు సార్, రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే, రోగం కనుక్కొని రాదు.
1: The disease has no relation, recognition of a poor man.
0: ఎవరైనా రావచ్చును,
1: it may come any time.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: Anyone can come here.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మొదలుకొని కూటి మీద వరకు సమానత్వమే.
1: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్,
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకు ఉంటుండాలి.
1: యు హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కసో.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా పరమ శాంతి.

0: కట్టడయ్యట్టి నిజకర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయ్యని ఎట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బీన్ లెయిడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ద హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరం కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని పట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: ద ఫేట్ ఆర్ ద డెస్టినీ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్విటేషన్ ఆర్ డినయల్ ఆర్ రిజెక్షన్.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: ద వరల్డ్ ఇస్ మిస్టీరియస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ.
0: లోకము పాంచభౌతికము.
1: వి సీ ది ఫైవ్ సెన్సెస్.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క దోగము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ది ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే ఆర్ అదర్.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కనుగుమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: The actions of God are ఉండబుల్ మిస్టీ.
0: లేనిది కనిపిస్తుండీ, కనిపించేది లేకుండా పోతుంది.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu evaru nammagalagaru?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: Ee panchabhautikamainatvanti dehamunu evaru nilpagalaru?
1: Who can continue to keep up this body of senses forever?
0: Kaani అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ కాంప్రిహెండ్ ద డిజైన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: తలకెందుక గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడములకు
1: కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ ట్రీ?
0: బ్యాట్స్,
1: ద బ్యాట్స్ ఓవర్ దేర్
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: బ్యాట్స్ రీచ్ ఓవర్ దేర్ విత్ దర్ బాడీస్ టర్న్ అప్ సైడ్ డౌన్ విత్ దర్ లెగ్స్ అప్.
0: దీనికి కాలమే లేదు.
1: దర్ ఇస్ నో రీజన్ బిహైండ్ దిస్.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి?
1: హూ ఈస్ ద విట్నెస్ టు ఆల్ దట్ హ్యాస్ బీన్ మిస్టీరియస్లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: ఆల్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ గాడ్స్ విల్.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్స్ కమాండ్.
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
1: పీపుల్ మే సే ఇన్ ఎనీ వే బట్ నన్ కెన్ డిసోబే గాడ్స్ కమాండ్.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో ఫుల్ స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రము అచిత్రంగా పడిపోతున్నాయి.
1: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాజ్ఞను మాత్రం ఒకరు అవునని ఒకరు కాదని వాదించుట వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: Akkada 16 varshamulu satputrutuga jeevinchamani cheppadu.
1: He was to live for 16 years as a good son.
0: Kani migilinatvanti deeni tarvata em matramu nee yokka jeevitham niluvadu.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: Idi talladarulu kodanu telipadu.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years leading his life in good conduct, good thought and good behavior.
0: కాని 16 సంవత్సరములో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16, ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: ద ద సన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ హిస్ మదర్ క్రయింగ్.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: సిమిలర్ వాజ్ ది సిచ్యువేషన్ విత్ ఫాదర్.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కార్చడం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కార్చుతున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిసరబుల్ వెరీ సాడ్ ఆస్క్ దెమ్ వై డూ యూ క్రై, ఇస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నం చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా.
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: Sare netikainanu deeni yokka guttunu naaku battavedi chesaru.
1: And at least you today you chose to tell me.
0: Aanaatu nunchi kaalamu vyaktham cheyakudani, kaalam pavitramainapudani, kaalam bhagava swaroopudani taanu gurtinchadu.
1: He realized full well that the time is most precious and divine.
0: Tellavaru lechinattu waste time snanam cheyatamu ishwarudu daggara povatamu akkada kucchoni namashivaya namashivaya namashivaya namashivaya ani panchashmanu uchcharinchutu vachadu.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name namashivaya.
0: Deni kosam nee chintistunnavu ani tanake teliyadu.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం భర్తమ నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ భర్తము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything
0: out of this. నేను చింతించడమే నా కర్తవ్యము.
1: To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరు దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని నీ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరాలు నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నిన్నేం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు అన్నాడు.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఈశ్వర్ అండ్ పార్వతి అకాంపనీడ్ బై ది
0: అనగా కదలిక జరిగింది.
1: దట్స్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: ద బాయ్ గాట్ అప్.
0: అమ్మా నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
0: సత్కర్మలు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్.
0: సదాలోచన సల్పండి.
1: ఎంటర్టైన్ గుడ్ థాట్.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు బి డిజర్వింగ్ సన్, ఏ గుడ్ సన్.
0: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్ ఎనీ లాస్ బికాస్ ఆఫ్
0: మీ. నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను.
1: ఐ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఆర్ మిజర్ ఎనీ టైమ్.
0: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: హి గాట్ అప్ అండ్ పేడ్ హిస్ ఒబిసాన్స్ టు హిస్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: అకంపనీడ్ బై హిస్ పేరెంట్స్ హి రీచ్డ్ హోమ్.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరూ ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఇన్ ది టౌన్ కుడ్ కమ్ టు నో దట్ మార్కండేయ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ రిజరెక్టెడ్.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరుడికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
1: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ the kind of discussion that took place between him, Ishwara, and Parvati.
0: ee vidhanga manavulaku daivam ye vidhanga sahayam chestarante prarthanla valla kaadu.
1: How God helps the humanity,
0: antar bhavam parishuddhamga undinappude ee vidhamaina sankalpam maarutuntayi.
1: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
0: ee markandeyu ye vidhamaina korike koraledu.
1: Markandeya didn't ask for anything.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇది నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: అండ్ మార్కండేయ ఇస్ ఇమ్మోర్టల్. గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్, ద ఇంటర్నల్ ఫీలింగ్స్, ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: మార్కండేయ డింట్

0: గివ్ దెమ్ జాయ్ టు హిస్ పేరెంట్స్.
1: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుంది అంటే దైవం సంకల్పం మారదు.
0: God's will never change.
1: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటాడు.
0: God's will happen.
1: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి.
0: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
1: భక్తుల యొక్క ప్రార్థన చేతనే నయమవుతుంటాయి.
0: The God's will also changes in response to the prayers of the devotees.
1: దైవాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
0: A devotee has got all the latent power in him to change even God.
1: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
1: 11వ శతాబ్దం లోపల,
0: in the 11th century,
1: కేరళ దేశం లోపల,
0: in the state of Kerala,
1: శంకరాచార్యులు వారు పుట్టారు.
0: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
1: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకు దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
0: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరముల వరకు మాత్రమే బ్రతికాడు.
0: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
1: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
0: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
1: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యులు వారని మరి పుట్టారు.
0: అండ్ ఇన్ 13th century యూ హ్యావ్ రామానుజాచార్య.
1: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి. మానవుల యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
0: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ద డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
1: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: అండ్ దట్ రామానుజాచార్య's టీచింగ్స్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డివోషన్ విచ్ వాజ్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ అమంగ్ ద సొసైటీ.
1: మరి 14వ శతాబ్దం లోపల,
0: ఇన్ ద 14th century,
1: మధ్వాచార్యులు వచ్చారు.
0: మధ్వాచార్య
1: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
0: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
1: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్పని చెప్తూ.
0: అండ్ యూ సెడ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు?
0: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
1: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
0: ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
1: ఇప్పుడు రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫార్మ్.
1: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
0: కృష్ణ ఆల్సో హాజ్ ఎ డెఫినెట్ ఫార్మ్.
1: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములను పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ హాజ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
1: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
0: What do you mean by ishwaratva?
1: Tana yokka satyatvame ishwaratvam.
0: The truth is divine.
1: Anaga moodinti yokka ekatvam kuda akade untundali.
0: Meaning the combination of all
1: sthiti layamulu,
0: the creation, sustenance and annihilation.
1: Ini puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka linga akaranga chivistu vacharu.
0: And the scholars gave it a specific name and a form to these three aspects.
1: Anaga ee vidhanga vachi idi munduku vastu. దీనిపైన ఇంకా కాలం వస్తుంది, అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది. ఇటు
0: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
1: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
0: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
1: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
0: యు సీ లింగా ఎవ్రీడే.
1: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
0: And you find the horizontal plane on one side.
1: Paina lingamunku etti aakaramu undadu.
0: The linga above that has no different form.
1: Dinni praskarinchukoni idi ye neeku shivalingamu annaru.
0: That we call it shivalinga. Bhagavan materialized shivalinga. What he is speaking about it right now.

0: When the horizontal panavatta and upward shivalinga, which has no definite form over there.
1: ఇది దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
0: And this son Markandeya told both of his parents to worship shivalinga of this planet.
1: ఇలాంటి దాన్ని వాడు తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
0: And in fact he presented that linga to his parents.
1: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నాను.
0: And he lived for 100 years worshipping that linga.
1: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
0: Who can decide or estimate the divine power?
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
0: This self,
1: ఎప్పటికేది తలుచుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
0: Well, it will assume any form as it decides.
1: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
0: In fact, the same divinity, divine principle is present among all the three of the preceptors, Madhvacharya, Ramanujacharya and Shankaracharya. The spirit of the self is one and the same.
1: ఆత్మతత్వం అనగా ఇదే ఆత్మతత్వం.
0: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
1: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
0: And there we find the linga over there, which symbolizes the spirit of self.
1: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటారంటే, ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
0: The శివలింగ is not anyway unrelated. It is related and associated.
1: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
0: It is not apart, separate.
1: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకు దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
0: Since that time you find the devotion on the rise since that day.
1: అట్టి లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని,
0: ఇట్ ఈస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
1: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
1: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
0: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్వరతాన్ని,
0: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
1: ఆనాడు మార్కండేయ,
0: దట్ డే మార్కండేయ,
1: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
0: అండ్ ద ఫాదర్ మృకండ,
1: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా దీంతో పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఈ లింగం అనేటువంటిది ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
0: Linga means the subtle form.
1: Sukshmamu, stulamu, ati sukshmamu.
0: The gross, the subtle and the causal, the three aspects.
1: Kanukane ati sukshmamainatundi lopala.
0: The subtlest is within.
1: Sukshmamainatundi hrudayam lopala.
0: The subtle form is in the heart.
1: Bahyamainatundi itti aakaram.
0: The form that you see is the gross one.
1: దైవం అన్నింటి అంత కూడా ఒక్కడే ఉంటున్నాడు.
0: సేమ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
1: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
0: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫామ్.
1: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
0: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
0: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
1: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
0: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ విదౌట్ థ్రెడ్.
1: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
0: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేట్ లిడ్ హియర్.
1: మట్టి లేకుండా కుండ కాలేదు.
0: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
1: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
0: Without the gross, there cannot be the subtle.
1: Brahma lekunda jagat ledu.
0: Without the creator, there is no creation.
1: Kanukane ee Brahma anetundi daram vantide maatrame.
0: So creator amounts to the thread yarn.
1: Srishtikarta anetundi vaadu ee daranto cheyabadinattu vastram vanti vaade.
0: Therefore the creator yarns the fiber into a cloth.
1: Kanukane sukshma stula karana dehamlo moodu kulanu atanevi.
0: Therefore, the gross, the subtle and the causal belong to God.
1: కారణమైనటువంటి దేహమును, మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
0: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: We must see that the thoughts do not prevail, they don't run fast.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు.
0: The mere presence of the thread will never make a cloth.
1: పడుగు పేకాని రెండు వైపులు కూడా చేర్చాలి.
0: The yarn must be interwoven in opposite directions.
1: ఇదే ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
0: That is effort and the divine will should go together.
1: రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
0: these two together, the human effort and the divine will gives the shape, the form, linga.
1: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
0: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today, people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
0: And in chanting, you will understand, everyone has a form.
1: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్కదానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
0: దాట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
1: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫామ్.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
0: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: చాలా మంది
0: మెనీ పీపుల్
1: విద్యార్థులు కూడాను
0: స్టూడెంట్స్ ఆల్సో
1: దొంగ చదువు చదువుతున్నారు.
0: They just study not in sincerity.
1: Donga anaga emiti tanlo tana pradathamulu pettukoni lenattuga natinchadame donga.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: Inta mandiki vedam cheppadam telusu.
0: Many people can chant Veda.
1: Kaani adi vinnappudu leka chuchinappudu tirigi manlo nunchi aa yokka shabdamu raavatam ledhu.
0: When we hear from others, in fact, we don't find that sound coming from within.
1: కనుకని అది విద్య దొంగతనము.
0: Well, that amounts to theft.
1: ఈ నాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
0: Students today, they do not act along the lines of the knowledge they acquire.
1: వస్తారు చూస్తుంటాను అందరి నోళ్ళు చూస్తుంటుంటాను.
0: భగవాన్ as he reaches over here watching everybody.
1: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting, but they don't.
1: అది విద్య దోహము.
0: That is what you call betrayal,
1: అది
0: cheating.
1: విద్య చోరత్వము.
0: Well, that amounts to theft at this point.
1: అది దైవ చోరత్వము.
0: That means you are a traitor.
1: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారు.
0: Those people that declare that spell of
1: what they know, sakshatkaramuku arhulu avtaru.
0: They deserve the direct manifestation of God.
1: Kabatti daiva sakshatkaram etta avutundi ante danni vindinchinappude dan chakaga aakaram bayaledutundi.
0: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
1: Pratyaksha pramanamu adiye.
0: That is the direct evidence.
1: Parocha pramanamu adiye.
0: And it is also the interior.
1: Sarva sadhanakunu adiye karanam.
0: In fact, that's the primal cause for all spiritual parts.
1: Chaala mandi meer billu cheptunte aadavaallanta kuda akkada cheptuntaru.
0: As boys chant here, we find many ladies.
1: Vaadu cheppukodanemi ledhu.
0: Nobody can deny that, right?
1: Vaadiki aa lopalu unnatundi bayatiki vastu untadi.
0: The sound within naturally comes out.
1: Meeku andariki telusu aa pillalu chudandi. చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్, హూ టాట్ దెమ్? దే గో ఆన్ లిజనింగ్ టు వేదా చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి
1: ప్రక్కలోనే కూర్చుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ హూ నో దిస్
1: కానీ ఆ శబ్దానికి కొంతవరకునైనా చేర్చుకోరు.
0: బట్ సమ్ పీపుల్ డోంట్ హియర్.
1: నేను చూస్తుంటాను.
0: స్వామి వాచెస్ ఎవ్రీబడీ.
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్ని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ సీటెడ్ బై ది సైడ్ ఆఫ్ దీస్.
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ సిట్టింగ్ బై ది సైడ్?
1: పెద్ద దొంగలు.
0: దే ఆర్ బిగ్ థీవ్స్.
1: వింటున్నారు,
0: దే లిసన్ టు చాంటింగ్.
1: చెప్పటం లేదు,
0: దే డోంట్ రిపీట్.
1: చెప్తున్నారు, వినటం లేదు.
0: దో ద అదర్ చాంట్ దే డోంట్ హియర్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీవన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్ స్వరూపము.
0: వేద ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
0: The five elements are there.
1: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
1: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే.
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్.
1: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
0: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
1: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
0: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈస్ దిస్ వరల్డ్ కాస్మాస్.
1: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
0: These are the five elements what you find in the five senses of perception. You find them in the world. ఈ
1: ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place. You may go anywhere, at least you should chant within.
1: You
0: should never betray the
1: knowledge of people.
0: And if you betray your knowledge,
1: betray God. That
0: betrayers will never deserve God.
1: Kanuka, ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినని ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
0: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
1: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
0: Then once you know it's a mistake, you should not repeat it.
1: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: What all that you hear today, you should repeat, start repeating
1: tomorrow.
0: అందరూ
1: ఏక శబ్దంతో కూడినప్పుడే అదే నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
0: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
1: వేదాహ వేదం పురుషం మహాంతం.
0: The God is mighty.
1: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
0: Is pure white beyond the darkness.
1: ఈ వేదం యొక్క శబ్దము,
0: sound of Veda,
1: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
0: It is highly sacred.
1: శబ్ద బ్రహ్మమై,
0: the sound,
1: characharamayi,
0: the movement,
1: jyotirmayi,
0: light,
1: vidyantamayi,
0: the knowledge,
1: characharamayi, jyotirmayi, vangmayi,
0: the faculty of speech,
1: ee vangmayamlo raavali.
0: And you should also express, spelt out,
1: adi nijamaitvanti yokka chaduvulu yokka sambandham.
0: That is the relationship between the education and Veda chanting.
1: Kanuka prati manavudu kuda nu vedam nerchukovali.
0: So everyone must learn Veda.
1: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
0: నాట్ నెసెసర్లీ వేద అలోన్. వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
0: ఈశ్వర వాజ్ బోర్న్.
1: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
0: బికేమ్ ఏ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
1: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
0: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ got itself divided.
1: Ante emi dantlo mukhyamainatundi dani aksharalu cherchukoni
0: all important letters have been grouped.
1: Bhagavanta yokka smarana kosamani dani uchcharinchi cheyaru.
0: And they must be repeated, which amounts to thinking of God's smarana.
1: Kanuka manamu ye vidhamainatundi vedam nerchukunnappudiki dani uchcharistu raavali.
0: Whatever veda you may learn, but you should learn to chant it.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్ యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఇట్ స్పెషల్.
1: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
0: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
1: ప్రకటించేటువంటిది కాదు,
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
1: ప్రదర్శించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
1: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
0: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదాచార్య.
1: ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
0: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకని ఈ ఆనందమయ అనేటువంటిది ఏంటి, మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: Therefore, the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మ.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ.
0: Third is practice, ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third, ఉచ్చరించ.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth, experience, అనుభవ.
1: అనుభవమే ఆనందమయ కోసము.
0: And this అనుభవ experience is the
1: సీతమయ కోసము ఉచ్చరించవచ్చును.
0: That of the sheath of wisdom.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: But the sheath of bliss will be full of bliss only.
1: కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు.
0: That state of bliss is not noticed anywhere.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ, వేదాంతమయ తర్వాత ఆనందమయ.
0: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
1: దాన్ని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
0: Then once we chant Veda,
1: నిజంగా భగవద్ఆజ్ఞను సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
0: So those who want to be the recipients of God's
1: ఉచ్చరించినటువంటి దాన్ని మృంగాలి.
0: To repeat God's name,
1: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
0: And that has to be
1: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
0: That which is taken in must be enjoyed and experienced.
1: ఈనాడు ఊరికి వారిని చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
0: We just repeat as we hear.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: It's not enough if you simply repeat.
1: దాని లోపల జీర్ణించుకోవాలి.
0: You should digest it within.
1: అన్నం తినే దేనికోసము?
0: Why do you eat?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ది స్టమక్.
1: కడుపులో పెట్టినట్టు జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకింగ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్, అసిమిలేటెడ్.
1: వాక్కునందును, క్రియ ఎందును, వేదాంత ప్రచారమునందును, ప్రబోధన ఎందుకు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: We say that God is everywhere. In what
1: form? పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: God is in the form of the five elements.
1: ఫైవ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం అనుభవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
0: నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
1: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ with others.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: When guests visit you, you serve all the food, but you also should partake your share.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదం యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపూర్వకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదం నుంచే వచ్చినటువంటివి.
0: Everything emanated out of this Vedic knowledge.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాగు.
0: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: Certainly, you will experience the direct manifestation of the reality of God
1: when you chant.
0: How is it, Markandeya?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Markandeya could have the vision of the Lord because he went on chanting, repeating five-lettered God's name. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరం.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెండ్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It is only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there is no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లైవ్స్ ఇన్ ది క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం ఎందుకంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యువెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేది సుమా.
1: Within this body is present the divinity.
0: Hi dehamanandu sadgunamulu satravattanlu sadalochanlu satchintanlu ilanti viluvainaatundi gunamulu indulo daachukone unnam.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: Ee viluvainaatundi gunamulu manam kolipothema tirigi manam saadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహమనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వి ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వి ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the
0: moment. ఈ మూడు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్స్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిమిత్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ స్వప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ స్వప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: Paropakaratham idam shariram.
1: The body is gifted to render service.
0: Ninnu rakshinchukotame kaakunda nee toti manavulu kuda ninnu rakshinchadaniki tagina kankanam kattukovali.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: Paropakara nimittamai mana praapulaadinappude mana swartham kudunu andaro oka bhaganga ibidi untadi.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, ఇతరులకు
0: నీవు సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి ఒక దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness. పరాత్మని వరించాలి.
1: And then he should be after.
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్స్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్ లైక్?
0: ఐ అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఐ?
0: ఈగో.
1: ఐ మీన్స్
0: వాంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ వాంట్?
0: వాంట్ ఐ వాంట్
1: ఐ వాంట్ వాట్ డు యూ మీన్ బై ఐ వాంట్?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్ అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి?
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కనుక పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ్య భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: snake prayamando
1: or youth
0: snake mudumiyando snake musuliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: దేర్ఫోర్ దిస్ హస్ బీన్ ది టీచింగ్ బై ది ఏన్షియన్స్.
0: పిచ్చివాడ, దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: ఓ మ్యాన్ క్యాప్ యూ గో రౌండ్ ద డిఫరెంట్ కంట్రీస్.
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్,
0: గూఢంగా
1: హిడెన్,
0: తన యందు ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: ఒక దివ్యత్వము తన యందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద, ధర్మం చెర, ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద, ధర్మం చెర,
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: సాధన ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: it. కనుక దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: chaala viveki ayi,
1: being intelligent,
0: madidi tannaligudu mandamathudu,
1: a fool does not know his true self.
0: Enta chaduvu chadivi,
1: with all education,
0: ye neethi undanu,
1: he may be anyway,
0: yeruni gunambu manaledu.
1: A mean man would never give up his meanness.
0: Taraki chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaledu.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగనేటికి సావులేని చదువు చదవలేదు. అది ఏమని తెలుసుకోవచ్చు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి సావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ సావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: And this విష్ణుత్వ that symbolizes mind is also immortal.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: And he spreads Brahma.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటి.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతకుడును అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతకుడును కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతకుడును మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకర సెడ్,
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సెస్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ they also will have all the food, raiment and
0: shelter. మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్న.
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులు లేనటువంటి పశువచ్చుకృతాదులు కూడా నువ్వు భుజించడం లేదా?
1: Don't you find birds and bees partaking food without an education? Don't you find them sleeping?
0: ఆ పశువచ్చుకృతాదులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
1: ee deham enta kaalam undinappudiki ni edo oka naatiki maraninchuka tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal. The messengers of death are prepared to drag your body. When relatives give up the hope and ask the body to be taken
1: out of the body,
0: when the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడా మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధం మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కానీ మన అంతర్భావమందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీని వల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: కేవలం ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటప

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్ సెంటర్, నో సీక్రెట్ టెక్స్ట్, నో రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ వుడ్ ఎవర్ హెల్ప్ యూ టు క్రాస్ దిస్ ఇన్ యువర్ బాడీ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ది వాల్యూస్.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి.
0: వెన్ వన్స్ వీ అచీవ్ దెమ్ వీ హావ్ టు సాక్రిఫైస్ దిస్ బాడీ, గివ్ అప్ దిస్ బాడీ.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.

0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities.
1: దేంతో చేయగలుగుతున్నావు? దేహంతోనే చేయగలుగుతున్నావు.
0: You do many things. How is it possible? It's only with this body.
1: వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు.
0: By doing some business, you earn lakhs of money.
1: సాధిస్తున్నావు దేహము వల్లనే.
0: You do that with this body.
1: నీవు గొప్ప విద్యావంతుడు అయిపోయినావు.
0: You are highly educated.
1: నీ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది?
0: How is it possible?
1: దేహం వల్లనే లభ్యమైంది.
0: It's only through this body you
1: can be a great man. ప్రధానమైనటువంటిది.
0: Therefore, body is very important.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ గో బై ద బ్యూటీ ఆఫ్ ది లాఫ్ బాడీ.
1: లోకంలో ఉన్నటువంటి యొక్క సుఖములు,
0: వాట్ ఆర్ దీస్ వరల్డ్లీ కంఫర్ట్స్?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: అట్ ద టైమ్ ఆఫ్ జర్మన్ వార్,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: ద ఫ్రెంచ్ లాస్ట్.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ గ్రేట్ వారియర్స్.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు,
0: దెన్ ద చీఫ్టన్ సేడ్,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్లీ?
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్లీ ప్లెజర్.
1: సమయం లోపల దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the sea shore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the sea shore.
1: Athani eppudukunu ee chinna vishayani kodunu chaala pramanamulu vedikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ ఇట్ ఇస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఇస్ ద లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు
0: in me
1: ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this more and more would be added on in future.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం కావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface.
1: నా రూపమును అలలే శృంగారము.
0: And in fact to me waves are the real decoration.
1: నీలింగ నైదలి శృంగార గ్రామములకు ఇంటి శృంగారము.
0: And the houses and waves are the decoration to the ocean.
1: గగనకి చంద్రమణి శృంగార.
0: And moon is the jewel to sky.
1: నారికి గుణమే శృంగార.

0: The woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొచ్చ విభూతి శృంగారం.
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వీ హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వీ గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం గడపవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment.
1: దేహాభిమానం మాత్రం పెంచుకోండి.
0: And you think of the body to
1: put దేహాభిమానం మాత్రం పెంచుకోకండి.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Life is temporary, youth is temporary, wealth is temporary, wife and family, the progeny are temporary, but two are permanent. What are they? The truth and the good name.
1: Satyam kirti dvayam stiram.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెలింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect
1: dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం యొక్క ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైట్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైట్నెస్,
1: ఈనాటి మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైట్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఫుల్.
1: ఒక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రెడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజు చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: లేక సంస్కారమునికే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అని అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యూ మీన్ బై దాట్?
1: వేషానికి లేనటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకే నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యువర్ ఆల్ ఇన్ రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థి దేశానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి ఆఫ్ హ్యూమిలిటీ.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రివరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణములు,
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి,
0: గుడ్ మైండ్,
1: సత్య నిరతి,
0: ట్రూత్,
1: భక్తి,
0: డివోషన్,
1: క్రమశిక్ష,
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు,
0: డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagavan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagavan wants to tell you in his own way.
1: కానీ మరొకటి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యు షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: ఎందుకు తెలుసో అన్ని చూసే తందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్డ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతే కానీ మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్డ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే పక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీళ్ళు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
1: మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallallo nenu kanu drushtini chi vere ayipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు, దారి చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది.
0: You will be
1: గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరిపై దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దాట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హి నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాజ్ హి వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ దెమ్ వెల్ హి హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హి వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
0: అండ్ హిస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాష్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ హి ఆస్క్డ్, హూ ఆర్ యూ?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ఫాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిటి లౌడ్ స్పీకర్? ఇష్టమొచ్చినట్టు వినటానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు.
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతకు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించన జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: ముప్పులు అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: విద్యార్థుల్లో చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్, డెకరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని, సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ అ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హి నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యు షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ద లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్, ద కంట్రీ ఇస్ బౌండ్ టు బి.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగ భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందుకే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దట్ పర్పస్ యూ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ లాస్ట్,
1: దేని పైన మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: సాధించలేము. యు కెన్ రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్, బట్ నాట్ ద బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: టు అచీవ్ ద గోల్ అంటిల్ యు రీచ్ ద డెస్టినేషన్ ప్రొసీడ్ గో అహెడ్
1: అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి
0: కీప్ ఇట్ యాజ్ ది చీఫ్ ఎయిమ్
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టు తిని పట్టుని గెడుదా అట్నే ఉండు
0: యూ హ్యావ్ డిటర్మిన్ సమ్వేర్ అదర్ హోల్డ్ ఆన్ అంటిల్ యు ఆర్ సక్సెస్ఫుల్
1: కోరునేమో కోరనే కోరితే కోరిక చెల్లుడు దాకా పోవకుండు
0: హావింగ్ డిసైడ్ ఎనీ వే డు నాట్ రిటర్న్ అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్
1: అడిగినది ఏదియో అడగనే అడిగితే అడిగినది దాకా విడవకుండు
0: హావింగ్ ఆస్క్డ్ నెవర్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్
1: తలచినది ఏదియో తలచనే తలచితి తలపు తీరు దాకా పోవకుండు
0: హావింగ్ థాట్ సమ్వేర్ అదర్ అంటిల్ ద థాట్ ఇస్ రియాలిటీ డు నాట్
1: కోరుపడలేక మీరైన భూవలియు వడలు తెలియక తామైన అడుగవలయు
0: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ గాడ్ షుడ్ బ్లెస్ యూ ఆర్ యూ షుడ్ ఫెయింట్ ఇన్ ద
1: కోరుపడలేక తానైనప్పుడు వస్తాడు
0: అంటే
1: వడలు తెలియక మీరైనా అడగాలి
0: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ హీ మైట్ కన్సర్న్ యు ఆర్ యూ మైట్ డ్రాప్
1: అవుట్ కోరుట విద్యార్థి దీక్ష కాదు
0: బట్ ఇఫ్ యూ రిటర్న్ వితౌట్ ది ఫుల్ఫిల్మెంట్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్
1: ఒక విద్యార్థి దీక్షనే కాదు ఇది
0: ఇట్ ఇస్ నాట్ ఎ డిటర్మినేషన్
1: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి
0: యూ షుడ్ అచీవ్
1: అది ఏ విద్యార్థి దీక్ష
0: దెన్ దట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎ స్టూడెంట్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: పెద్దలు చెప్పినవి మీ విద్యార్థులు పలికినవి టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపించూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్ బై స్టూడెంట్స్ and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

రణరంగమందు పరాభూత రిపుడౌచు, రణరంగమందు పరాభూత రిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్య దేవత దాక్షిణ్యమున వందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: even if he is a highly knowledgeable person who has mastered all the scriptures and understood every aspect of the scriptures, it could be an emperor who might command all the comforts and luxuries and enjoy all the comforts and luxuries, and it could be a great hero of the universe who might have conquered many battles and defeated greatest of the heroes. It could be a person who is suffering poverty, and at the beck and call of poverty, if only a person doesn't have devotion, any one of the persons mentioned above would be a useless person, a worthless person. But on the other hand, if a person has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchatam sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu yendukudanu bhakti sulapam. Devotamainadi.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam chechina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: త్రిగుణాత్మకమైనటువంటి యొక్క తత్వమును త్రిగుణాతీతమైనటువంటి యొక్క శక్తితో పోల్చుకున్నటందు కొంతవరకును వినయ విధేయతలు కూడాను అత్యవసరం.
0: వెన్ ఎ పర్సన్ హూ ఇస్ సబ్జెక్ట్ టు త్రీ గుణాస్ అండ్ త్రీ క్వాలిటీస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ త్రీ క్వాలిటీస్ దెర్ ఈస్ నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ అండ్ ఫియర్.
1: భజ సేవాయాం. త్రిగుణములతో మనోవాక్రాయ కర్మల చేత దివ్యత్వమును సేవించటమే భక్తి.
0: భక్తి రెఫర్స్ టు వర్షిపింగ్ విత్ ది వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ విత్ త్రిగుణాస్. దిస్ ఈస్ డివోషన్.
1: భక్తి అనగా పరిపూర్ణ ప్రేమ.
0: భక్తి రెఫర్స్ టు హోల్ సమ్ అండ్ కంప్లీట్ లవ్.
1: భక్తి ప్రేమలు అవినాభావ సంబంధము.
0: డివోషన్ అండ్ లవ్ ఆర్ ఇన్సెపరబుల్.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్.
1: ముక్తికి సాధన భక్తి. భక్తికి రూపము ప్రేమ.
0: టు అటైన్ లిబరేషన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ డివోషన్ అండ్ టు డివోషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అఖండమైన ప్రేమతో పరమాత్మను సేవించటమే ప్రధాన భక్తి అని నారదుల యొక్క భావం.
0: నారదాస్ వ్యూ ఆఫ్ డివోషన్ ఈజ్ దట్ వర్షిపింగ్ ద లార్డ్ సీజ్లెస్లీ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీ.
1: ఆరాధన ఎందును అర్చన ఎందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్స్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ offering worship and adoration with full of love.
1: Trikarana Siddhito Sevalu Gavinchi Arpitamanu Gavinchukune 20 yokka chittamunaku bhakti ani Garga Rishi yokka abhiprayam.
0: Garga Rishi opines that devotion is offering a pure heart with a purity of all the three karanas.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క్య ఒపైన్స్ డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లిస్, కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
1: చిత్తమును ఆత్మవైపును మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
0: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్ దట్ డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్, చాలవైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క మహనీయులు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావత్ ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్, ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హు ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
1: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
0: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
1: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
0: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
1: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
0: The most important aspect of devotion is attaining love through love.
1: Ee prema bashyamainatunti yokka prakruta sambandhame kaaka paratattvamainatunti yokka ananyamainatunti yokka sadhyamainatunti yokka పరమ ప్రేమకు కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ ఓన్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
1: తన యొక్క ఆర్తిని తన యొక్క బాధను తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
0: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హి
1: తన యొక్క గమ్యమును తన యొక్క ధన్యమును తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హీ హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హింసెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మెయిర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క జీవితత్వమే భక్తి.
0: డివోషన్ ఇస్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకమైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ ఎ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన, వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ది పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వి కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించటమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడాను తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ఇస్
1: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
1: Manavattamunandu anantamaina kunti yokka prema pravaham anekuntidi akhandanga pravahistune unnadi.
0: In humanity and human beings, love is flowing ceaselessly, continuously in a torrential flow.
1: Ee premanu praaktamaina margamuna maralchi tadwara praaktamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వం పైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
1: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastrambu nan ledu.
0: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
1: Idi hrudayamunandu maatrame untunnadi.
0: This is found in the heart itself.
1: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద ఓన్లీ ఆబ్జెక్ట్.
1: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పూల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలినీ జలములందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించునా?
0: A man who has enjoyed the nectar sweetness of a sweet fruit, can he like a tamarind fruit?
1: దివ్య భావముల చేత, పవిత్రమైన ఊహల చేత, అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయమునకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున,
0: ఏ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్, లాఫ్టీ ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్, కెనెక్ట్ ఎంజాయ్ ది వర్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ, నారో అండ్ మీనింగ్లెస్?
1: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భక్తి.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్, టోటల్ లవ్.
1: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
0: ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ ది మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
1: కాయి కాయిగా ఉండేంత వరకును దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ ఏ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ ఎన్ అన్‌రైప్ స్టేట్, ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
1: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
0: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచెస్ ది స్టేట్ ఆఫ్ రైప్నెస్, ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
1: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిలకు పొంగడు, కృంగడు, ఆనందించడు, దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు the creation, the sustenance and the destruction. He would never yield to anything relating to the world.
1: Bhakti anaga manamu chesetuvanti gamyamunuku margame.
0: Devotion means the efforts made to reach the goal.
1: Vedamu kevalam oka margame.
0: Vedam is described only as a path.
1: Vedantame oka gramamu.
0: Vedanta is the goal.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: Until you reach the goal of Vedanta, you have to follow the path of Veda.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: We should not be under the impression that Veda is the form of God.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్నెస్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందుకుడను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: Kopamunandu kudanu karunanu velvelutundi.
0: Compassion is expressed even in anger.
1: Dandanayandu kudanu dayanu prasarimpa chestundi.
0: Compassion and kindness is made flow even when you are subjected to some punishment.
1: Kanuka dandana dandanani manamu dukkincharadu.
0: We should not feel sorry and feel sorrowful.
1: Idi dayanu pondeetundi yokka margame dandana.
0: Punishment is only a method of reaching this
1: karunanu chekkukune nimittame ee krodhamu.
0: Anger is also used only to acquire
1: rakshana ponde nimittame ee yokka sichchanu.
0: Punishment is only to get protection.
1: Ee vidhamainatunti yokka arthamunu gurtinchi pavitramaina bhavamuto deenini swagatam gaavinchinatunti vyaktiye nijamaina bhakti.
0: That person is a true devotee. Who recognizes this truth and welcomes all these things as such?
1: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి, మన జీవితం వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
1: ఇటు దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ 9 టైప్స్ అండ్ 9 పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
2: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం.

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యమును చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలోపు మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyarthamu jeevitame vyarthamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyartham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: wasting. Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: He welcomed the Rishi Shuka and prayed to him, well, my life is just sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రి పగలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుక ట్రై టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాస్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసును మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: మ్యాగ్నిఫైడ్ అయ్యారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్.

0: ఇన్ బ్లిస్. ఈ పరీక్షత్ మహారాజు, క్షణమైనా కూడా నువ్వు కాలమును వ్యర్థము చేయక దైవ చింతను శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయకృహమునందు చేర్చుకున్నాడు.
1: థింక్ పరీక్షిత్, నాట్ ఈవెన్ వేస్టింగ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, లిజనింగ్ టు ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ యాజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ సంగ్ బై ద రిషి, హీ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ దోస్ గ్లోరీస్.
0: కనుక శ్రవణము చేతనే దివ్యత్వాన్ని అనుభవించిన చుంటివాడు ఈ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు.
1: థింక్ పరీక్షిత్ ఇస్ వన్ హూ ఎంజాయ్డ్ డివినిటీ త్రూ లిజనింగ్.
0: కీర్తనం చేత భగవంతుని నిరంతరము కీర్తించుచు, భజించుచు, స్మరించుచు, తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
1: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలపచు జీవితమును సార్థకంగా గావించుకున్నటువంటి వాడే ఈ సుఖ మహర్షి.
1: సుఖ మహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
0: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
1: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
0: కష్టములు యందు, దుఃఖములు యందు, బాధలు యందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
0: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమున చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
1: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్, నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్, హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీవన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ ఇఫ్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ, ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వి డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి,
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ,
2: సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి,
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్,
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి,
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ,
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి,
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి,
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్,
2: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ ఈస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి.
2: కాల సర్వావస్థలు ఎందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌజండ్
2: అనేక శిరస్సులతో, అనేక నేత్రములచే, అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతని.
3: ఇట్ ఈస్ దిస్.

0: same Lord who has innumerable heads, who is seen in the form of innumerable eyes and feet.
1: ప్రపంచంలోని ప్రాణులన్నీ ఇప్పుడు పరమాత్మని అంశములే.
0: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్
1: స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా దైవ పూజగానే భావించాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్, వాట్ ఎవర్ హీ థాట్, వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
0: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్.
1: కేవలం వందనం అనగా రెండు హస్తములు చేర్చడం మాత్రమే కాదు.
0: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫార్మ్స్ టుగెదర్.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
0: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్
1: దేత. దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాస్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
1: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
0: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
1: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవేర్.
1: పాదసేవనం,
0: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది హనుమంతుడు.
0: దిస్ ఈజ్ హనుమాన్.
1: ఇతను నిరంతరము కూడాను వినయ విజేతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
0: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ ది సర్వీస్ టు.
1: ఇతను సామాన్యుడు కాదు.
0: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
0: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వైజ్ఞానిక విద్యయందు మహాప్రవీణుడు.
0: హీ వాజ్ an extremely accomplished scholar.
1: Gajakarna Gokarna Vidyalayam kudanu mahapravinudu.
0: In Gajakarna and Gokarna types of skills also he was
1: Krishna cheptunnatvanti yokka geetanu paisachika bhashalo prathamanga rachinchinatvanti vaadu Hanumantudu.
0: It was Hanuman who wrote for the first time and originally the Gita which was expounded by భగవాన్ కృష్ణ.
1: వ్యాసుని కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
0: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
1: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాములు. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు.
0: దట్ ఈస్ వై రామా గేవ్ ఎ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
1: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
0: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ, ద నేమ్ ఆఫ్ రామ ఇస్ ఫౌండ్ ఇన్ ఎనీ
1: రామనామటువంటి ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
0: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
1: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
0: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
1: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామా అని రాయలేదు, ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్ళు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
0: He is an extremely virtuous person and an intelligent person. Therefore, he wrote one letter ra on one stone, ma on another stone, and these two joined together because rama together form one name.
1: తన దేహమునందరిని ఉండేటువంటి రోమ రోమము రామ నామమునే తెలుస్తూ వచ్చేటువంటిది.
0: Each hair on his body was repeating the name of Rama.
1: మనము కష్టాల సమయంలో ఏ దైవ చింతను మనం చేయము.
0: When we are in difficulties, we will be thinking of God.
1: సుఖల సమయం నందు కూడా దైవాన్ని మర్చిపోతుంటాము.
0: At a time when we are happy, we forget the name of God.
1: సుఖ దుఃఖ సమయములందు రెండింటి యందు కూడాను సమత్వాన్ని వహించినటువంటి మహాబలవంతుడు ఈ హనుమంతుడు.
0: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ సోల్ హూ ఎక్సర్సైజ్ ఈక్వానిమిటీ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ సారో యాజ్ వెల్ అజ్
1: అహంకారము లేనిటువంటి గుణవంతుడు.
0: He was such a virtuous person who was free from ego.
1: అహంకార మమకారాన్ని తెలిసినటువంటి మహనీయుడు.
0: He was one who had given up ego sense and mindless belonging.
1: లంకలో స్వేచ్ఛా విహారం కల్పుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయమునందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
0: When he was bound in Lanka and asked, a question was put to him, who are you? Hanuman replied, I said, I am servant of Rama.
1: Yetti paristhitulu endukodanu dveshaleku mundu kodanu nenu ramadasudani gattiga nirvachincheetundi yokka shakti.
0: In whatever circumstances be, even when the question of hatred comes, he was always considering himself.
1: Ee naati bhaktulu etta untaru mandiram poyetappudiki vibhoodi pettukuntaru baitiki poyetappudiki handkerchief teesukoni tudchukuntaru.
0: But today's devotees are different. When they enter the mandir shrine room, they apply vibhuti on their forehead. When they come out of shrine room, they remove it with their kerchief.
1: Swami chanta undinappudu ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయం నందు అన్ని విధాల కూడాను భక్తులుగానే ప్రకటిస్తారు.
0: వెన్ దే ఆర్ విత్ స్వామి అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ది విసిరిటీ ఆఫ్ స్వామి, దే విల్ బి కండక్టింగ్.
1: ఏదైనా భక్తికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
0: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of God?
1: Yetti pradesham nundu poyinappudikini danini kotti chaatali alanti dheeramainatundi okka shaktito kaligi untundali bhakti.
0: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
1: Avunu nenu bhaktudanu.
0: Yes, I am a devotee.
1: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
1: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకంగా ఉంచుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
0: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున మే బి టేకెన్ యాజ్ ఎన్ ఇలస్ట్రేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
1: ఎన్నో బాధలను అనుభవించారు.
0: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
0: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
1: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
0: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
1: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
0: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
1: నీవే తప్ప నీ తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
0: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
1: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
0: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్ ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
1: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
1: భగవంతుణ్ణి జీవిత రససారథిగా నిర్మించుకున్నాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
1: ఇతనినే పార్థసారథి అని పిలిచిపెట్టుకున్నాడు.
0: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
1: పార్థుని యొక్క జీవితమునకు సారథి.
0: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
1: ఇంకా కడపటిది 9వ వాడు ఆత్మార్పణం.
0: ద 9th వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
0: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ and his atma and totally surrendered, that is
1: itane bari chakravarti.
0: That ఎంపరర్ వాజ్ ఎంపరర్ బలి.
1: ఇతను ప్రహ్లాదుని యొక్క మనుమడు.
0: హి వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఇతను కూడా నువ్వు భగవంతుని యొక్క భక్తి ప్రపత్తులతో లీనమైనటువంటి వాడు.
0: హి వాజ్ వన్ హూ వాజ్ ఎంగ్రాస్డ్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ టు ద లార్డ్.
1: విశ్వజిత్ యాగమును చేసి విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
0: హి వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
1: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
0: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిస్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
1: ఏ విధముగానైనప్పటికీ తమ యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
0: హి వాజ్ వన్ హూ ఫర్మ్లీ బిలీవ్డ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ ఓన్లీ
1: తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు దానమునకు అడ్డు తగిలినప్పటికీ లేదు లేదు, నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా నువ్వు భగవత్ అర్పితమేనని భావించాడు.
0: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్. హీ సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడా నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
0: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఫాలోడ్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిదిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
0: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: Samasti swaroopamainatundi okka prarthanalu athyavasaramani bhavistu vacharu.
0: They also believed that collective prayer and approach is also needed.
1: Evariki varu prarthana chesukotamu evariki varu bhagavantunu chintinchatamu idi swartha paramainatundi kuda nu talustu vacharu.
0: They also believed that individually offering prayers is also a type of selfishness.
1: స్వార్థమనేటువంటిది పరార్థమును పొందలేరని కూడాను విశ్వసించారు.
0: దే ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
0: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ and all others repeat. This is a custom.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
0: They believe that the community prayers are important.
1: లోకస్వస్థా సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
0: They firmly believed that with their broad mindedness that the entire world and universe must be happy.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడాను తలంచారు.
0: They also thought that when they follow this particular path the entire humanity will be happy.
1: 1469 లోపల
0: in 1469
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్
0: who was guru of Sikhs
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
0: He also started the community singing.
1: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
0: For the bhajans and for this community singing the originator is Guru Nanak.
1: ఇది క్రమక్రమేణ కూడాను పెరుగుతూ వచ్చింది.
0: Gradually this went on developing and increasing in its scope.
1: తదుపరి 1498 లోపల
0: later on in 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయర బద్ధములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
0: త్యాగరాజ గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పార్టిసిపేట్ ఇన్ ది మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్స్ స్టార్టెడ్.
1: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
0: Bhajans are not some kind of spending the time.
1: Andari manasulu, andari bhavamulu, andari ragamulu, andari taalamulu, andaru stutulu kudanu ekamaipoyi divyatvamainatundi anekatvamloni ekatvanni nirupinchetundi bhajan ani gurtistu vacharu.
0: They also recognized that bhajan is unifying the minds, unifying the feelings and bringing about unity in the raga and in every aspect of
1: yetavata deeni yokka antaratmam emanaga samuhika bhajanalu chaala saravantamainatuntivi samarthamainatuntivi.
0: The sum and substance of this is that community singing and bhajans are full of, fully efficacious. They bring about very good results.
1: Bhakti yandu bhajanuluku pradhanamaitu sthanam nandincharu.
0: They gave an important place for bhajan in devotion.
1: Ee bhajanlu kudunu premapurikamaitu bhajanlu kavali.
0: These bhajans must be full of love.
1: పల్లలి ఎందు ఇది క్రమక్రమేణ మొట్టమొదట ప్రారంభించినప్పుడు త్యాగరాజు చెప్పాడు.
0: When this was started in the beginning, when this was sung in
1: రండి పుణ్యాత్ములారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము రండి పుణ్యాత్ములారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా ఈ పాటను ప్రారంభించాడు.
0: త్యాగరాజ స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్ వెల్కమ్ ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్
1: రండి మనమందరం కూడి కోదండ రాముని భజన చేద్దాం.
0: ప్లీజ్ కమ్ లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన ఆఫ్ కోదండ రామ.
1: ఈ కోదండరాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
0: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండరామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
1: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
0: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
1: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
0: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యూ దండపాణి
1: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
0: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
1: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
0: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
1: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
0: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
1: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
0: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్ ద
1: భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
0: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీటన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
1: ఆ విధమైనటువంటి ఒక దీంతోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
0: Only then this kind of devotion can emerge.
1: Prema swaroopulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu pradhanamainatundi prema. Ee prema andari endu undinatundi premane. Ee premanu ekatvam gaavinchukuneatundi margame nijamaina bhakti ga manam visheshinchali.
0: Embodiments of divine love. Devotion doesn't refer to a type of worship alone. It is in fact unifying the love which is found in large measure in every heart.
1: Devunni poojinchatamu jeevullu baadinchatamu bhakti kaaneradu.
0: Worshipping God and harming and hurting the individuals is not devotion.
1: Sarvulu endu undinatundi bhagavantunni manam prarthinchali.
0: We have to pray to God who is resident of all heart.
1: Bhagavantudu evaru? Love is God. Live in love.
0: Who is that God? It is love.
1: Athane prema swarupudu.
0: He is the embodiment of love.
1: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
0: We should develop love for the sake of love.
1: Ee premane paramatma swaroopam.
0: Love is the form of God.
1: Adiye bhaktiki roopamu.
0: This is another form of divinity.
1: Adi divyattaniki pratibimbamu.
0: This is a reflection of divinity.
1: Adi aatmanandamulaku gamyamu.
0: This is the goal of supreme bliss.
1: కనుక ఆనందం మనయందే ఉన్నది.
0: Bliss is hidden in us.
1: మనం ఎక్కడో వెతకపోవనక్కర్లేదు.
0: We need not search outside of us.
1: సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
0: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ హిమ్ ఇన్ వన్ ప్లేస్?
1: వెతకడం అనేటువంటిది వెర్రితనం.
0: సర్చింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
0: ఇంట్రావర్ట్ యువర్ ఓన్ విజన్.
1: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపున మరల్చండి.
0: కంట్రోల్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇంట్రావర్ట్ దెమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థంగా భావించండి.
0: Consider every activity as an offering to God.
1: Idiye goppa vidya.
0: This is real education of
1: great amount putti vidyanu manam abhyasinchali.
0: This broad type education we have to cultivate and develop.
1: Ee anirvachaneeyamainti aanandanni anubhavinchali.
0: We should enjoy the bliss which cannot be explained in this way.
1: Akandamainatundi yokka tejasunu manam anubhavinchali.
0: We should enjoy the supreme light which is expansive.
1: Idiye jeevitam yokka pradhana gamyam.
0: దిస్ ఈజ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఇదే నిజమైనటువంటి జీవితం యొక్క మార్గము.
0: దిస్ ఈజ్ ది కరెక్ట్ పాత్ విచ్ యూ హావ్ టు టేక్ లైఫ్ టు ది గోల్.
1: ప్రేమ కోసమే మనం ప్రేమించుతూ రావాలి.
0: వీ షుడ్ స్టార్ట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్.
1: ఇదే వే ఆఫ్ లైఫ్.
0: దిస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి యొక్క భక్తితో మనము ప్రేమను పెంచుకోవాలి. కానీ భక్తి భక్తి అని పూజలు పునస్కారములు యాత్రలు పాత్రలు ఈ విధమైనటువంటి కర్మ ఆచరించినంత మాత్రమున భక్తి కానేరదు.
0: రియల్ డివోషన్ మీన్స్ డెవలపింగ్ లవ్. బై మియర్లీ అండర్ టేకింగ్ పిల్గ్రిమేజెస్ అండ్ పర్చేసింగ్ సమ్ వెసల్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ డివోషన్.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: ప్రియమైన విద్యార్థులారా,
2: డియర్ స్టూడెంట్స్,
1: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam Vishnu.

0: లిసనింగ్, థింకింగ్, రికాలింగ్, సర్వీస్, సాల్యుటేషన్, వర్షిప్, సర్విచ్యూ, ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడా ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, వేర్ ఈజ్ రెస్ట్ ఫర్ గాడ్
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: థింకింగ్ సో నారద రిటర్న్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదు గాని నామరసమైనటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసమిచ్చినప్పుడేవే మేము ధన్యులమవుతాము అని తాను ప్రార్థించాడు.
0: అండ్ హి కేమ్ టు నారాయణ అండ్ సెడ్, దో వి సింగ్ యువర్ గ్లోరీ, యువర్ నేమ్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ దట్ నేమ్, అన్లెస్ యూ పాస్ ఆన్ టు అస్ బ్లెసెస్ విత్ దట్ ఎసెన్స్ ఆఫ్ ది స్వీట్నెస్, వీ కెనాట్ బి లిబరేటెడ్, వీ కెనాట్ బి రిడీమ్డ్.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: వైల్ యూ వాజ్ టాకింగ్ సో సమ్ పీపుల్ ఫెల్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ స్టార్టెడ్ కాంట్రడిక్టింగ్ హిమ్.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: దీస్ పొలిటికల్ ఎక్స్ప్లెనేషన్స్, ద కాన్ఫ్లిక్ట్స్ హ్యావ్ బీన్ దేర్ దెన్ అండ్ నౌ.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ వన్ థింగ్, దేర్ ఆర్ త్రీ పీపుల్ టు అపోజ్.
1: అప్పుడు నారదుడు చెప్పాడు,
0: నారదా సైడ్,
1: అయ్యా నీ చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: యువర్ హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
0: five fingers are five lives.
1: ee five fingers kudanu oka finger evane oka ni chuptuntunte mita moodu fingers ni ni chuptuntai.
0: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
1: Chudu adi nevu gurtinchukovatam ledhu, okati ni vaadu ani cheppiste nenu moodu nuvvu ani cheptuntaru.
0: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
1: Adhe vidhamgane kondaru velli narudu chepparu.
0: Likewise some went to Narada and said,
1: ayya meeru cheppinattuga meeru chestune unnamu kaani daivam ma kanipinchatam ledhu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: అప్పుడే ఎంత మాత్రము ఎవరు తలచిన అంత మాత్రమే నేను, ఎంత మాత్రముతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: And he just appears in the way you want him.
1: ఈ విధంగా ఆనాటి మొదలుకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తాను ఏం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: దేర్ఫోర్ యాజ్ పీపుల్ హ్యావ్ బీన్ కామెంటింగ్, వెన్ ఐఆర్ సింగ్స్ వెన్ ఐఎమ్ సింగింగ్ లౌడ్లీ అండ్ హీ డిసైడెడ్ లెట్ మీ సింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: లైక్ వైజ్ ద సింగింగ్ వెంట్ ఆన్.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellale Prabha undadu.
0: But Radha's sister Prabha,
1: Prabha anetutama na krishnudu vaddu, na krishnudu vaddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన్ వెళుతుంటాడు.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభా హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ప్రభా షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభా భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభా వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పాడు ప్రభా ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభా హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, పొరపడ్డారు స్వామి, మిమ్మల్ని చంద్రిక భర్త అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: And he starts telling, I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: And cheppi chala echindi.
0: And she cried.
1: Idi edo bhagavantude maya chestunnadu.
0: This is all the divine play.
1: Appudu ime bartham teeskoni 10 mandi deki baitiki poyindi.
0: And she, followed by her husband, went to the public.
1: Ilanti chinna chinnavi inniyo marpulu chestu vachadu Krishnudu.
0: Krishna did so many miracles like this, so many.
1: Ime bhartha evaru ani adigadu publicudu.
0: And the question was put, who is the husband of this lady?
1: Ventane vastunnaru kada meeru, nenu chindiki cheppali ani cheppindi.
0: And she said, he is following me, why should I say specially?
1: Appudu Krishna cheppadu Radhato, Radha chustiva public anta kuda nu ఆమె భర్త అంటున్నారు కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పండి.
0: కృష్ణ సెడ్, రాధా, హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ అండ్ హీ నెవర్ సెడ్ దట్ హీఈస్ హర్ హస్బెండ్.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: అండ్ షీ వాజ్ పుట్ టు షేమ్.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: షీ బెంట్ డౌన్ హర్ హెడ్ అండ్ వెంట్ ఇన్.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ వాట్ హీ సెడ్ ఎర్లియర్.
1: రాధా, నీవు నా చర్యలు మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: రాధా, యు ప్రే టు మీ దట్ ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ ఆఫ్ యువర్ సిస్టర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హింసెల్ఫ్.
1: కలుపునే అటువంటి బ్రహ్మను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి. బ్రహ్మస్వరూపం ధరించి
0: దేర్ఫోర్ టు చేంజ్ దిస్ భ్రమ ఇల్యూజన్ ఇట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ బ్రహ్మ ద డివైన్ టు ట్రాన్స్ఫార్మ్.
1: అది వినింది పాపం రాధ.
0: రాధ హర్డ్ దిస్.
1: రూపలికి వెళ్ళింది.
0: వెంట్ ఇన్.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: అండ్ షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ షీ వాంటెడ్ టు నో వాట్ వుడ్ హ్యాపెన్ టు ప్రభ హర్ సిస్టర్.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు?
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్డ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this, this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారం నాకేమీ అంటవు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తలుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu ante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా లీలామానస విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రము వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
1: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్, అండర్స్టూడ్ బై ఎనీబడి.
1: కృష్ణుడు వలే వస్తాడు,
0: కమ్స్ యాజ్ కృష్ణ.
1: పాపరు వలే వెళ్తాడు,
0: అండ్ ఈ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
1: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్,
1: తిరిగి పామరుడు కాడు.
0: అండ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
1: అసలు కృష్ణుడు కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైమ్.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడికి ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: అండ్ హి హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభల ఇద్దరు కూడా ఒకటారు.
0: ఫైనలీ వాట్ హ్యాపెండ్, రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడాను నా వల్లే మార్చాలి.
0: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: లైక్ దిస్ రాధ అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభ.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక. కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క

0: రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
1: And people have 2 to 3 other names also.
0: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి,
1: ప్రభ అండ్ రాధ ఆర్ వన్,
0: ఇద్దరు మనసు ఏకమైపోయి,
1: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
0: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
0: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
1: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
0: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
0: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వాళ్ళ మనసు మార్చండి స్వామి, ఈ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కాని వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: God says, I too cannot change.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: Because mind is the mind.
0: మనోమూలం మీద జగత్తు.
1: The whole world, universe depends on the mind.
0: కనుక ఈ యొక్క ప్రపంచమంతా కూడాను మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore the whole universe goes on depending on the mind.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి,
1: having transformed,
0: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుపుతూ వస్తున్నాడు.
1: And Krishna went on fulfilling his own tasks.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ, భారత, భాగవత, ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
1: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్, బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
0: కానీ రాయి మార్చగలరా?
1: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
0: కానీ మనసు మార్చగలరా?
1: బట్ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్ మెంటాలిటీ?
0: మైండ్ మార్చడానికి వీలే లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్.
0: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే.
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
0: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తూ వచ్చాడు. తానే మారే వస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ, బట్ హీ హాజ్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
0: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
1: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
0: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ, ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
1: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్, గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
0: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: అదొక శక్తి.
1: ఇట్ ఈస్ పవర్.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్, ఇన్ఫినిట్.
0: ఈ పవర్ చేత ఎట్టి మార్పులైన

0: చేయవచ్చును.
1: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: ఆ విధంగా రాధా చంద్రిక ఇద్దరు కూడా ఏకమైపోయి,
1: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్,
0: వారిద్దరు ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
1: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ,
0: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక,
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్,
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
1: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ సెడ్ సో కృష్ణ,
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుమిగూడారు.
1: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
0: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
1: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
0: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
0: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
1: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
1: అండ్ కృష్ణ గాట్ డౌన్ దేర్.
0: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కనులతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
0: కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్?
0: అక్కడ వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
1: వేర్ ఇస్ ఈ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? హీస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
0: అప్పుడు అందరూ కనుక్కున్నారు ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
0: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్ వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు?
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: There may be many parts and many forms, but the divine power is one and the same.
0: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: You think that the divine power varies from person to person.
0: వేరు వేరుగా ఉండదు.
1: That's not different.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంది.
1: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుండాలి, అదే ఆత్మ ఉంటుండాలి.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
1: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈస్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పుతూ చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
0: ఇట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
0: Kanuka panomarpulu manavula valla jarigeyatundi kadu.
1: The changes are not of our making.
0: Kani mantrala valla jarigeyatundi kadu.
1: It is not possible to bring
0: about mantrala valla jarigeyatundi kadu.
1: By mantra ఆర్ తంత్ర,
0: యంత్రంతో కూడా మారదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
0: కనుక చేంజ్ అయినటువంటి కూడా భగవంతుని మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళగలడు.
1: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
0: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
1: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
0: కానీ ఎవరు తీసుకెళ్ళి వెళ్ళినప్పటికీ కానీ ఒక్కరే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరకు అతనిది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్, కృష్ణ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: రెండుగా నేను లేడు.
1: అండ్ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యూయల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాట్ డ్యూయల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీలు లేదు.
1: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మార్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: Divine love is changeless.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: There may be any number of forms, but the divine love is
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఇస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్, ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్.
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసమే చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: దెర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: రెండుగా లేదు.
1: ఈజ్ నాట్ డ్యూయల్.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్, బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్, దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్. యూ మే ఫీల్ సో.
0: కానీ అది నీ చేంజ్ కాని గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు లేదంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: When once the will of God changes, everything will change automatically.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: There are no changes whatsoever in God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: Keep that love as pure love.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: That pure love, let it remain with all its purity.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: And that purity will lead to unity.
0: యూనిటీనే డివినిటీ.
1: And that very unity is divinity.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇంటూ డివైన్ లవ్.
0: అప్పుడు డివైన్ లవ్వే నిజమైనటువంటి యొక్క భగవంతునిగా మారుతుంది.
1: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: కనుక ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
0: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హెస్ చేంజ్డ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless, it is uniform, it is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది అది.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: అంబుగా చేయవచ్చును.
1: And you can make it into a bow and an arrow.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: And you cannot make it into completely bend it in the form of a bow.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: The universal mind wills and brings about transformation just then there itself.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చును.
1: And the divine universal will can bring about any number of changes.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: God can bring about any change to any
0: ఏమైనా చేయగలడు.
1: He can do anything.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనం ఇవ్వచ్చును.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయమునందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: However, depending upon your meditation and your contemplation, you may visualize God.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
1: But the meditation depends upon the individual, but God can appear to everybody at the same time.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu itti rahasyamunta kuda nu meer telusukovatam chaala avasaram.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity telusukuntunte universal anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari marchukuntaru.
1: Some people experience but they get changed.
0: Aa vidhanga change kaakoddu.
1: Never change like that.
0: Aa changeless ga nee undinappudu neeku entha aina kuda anugrahistadu.
1: If you are changeless, you will receive God's grace infinitely.
0: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూ ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
1: అండ్ యూఆర్ క్యారీడ్ అవే, యూ హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రినన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్, దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
1: పోయినప్పుడు, వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్,
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రినన్షియన్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవలో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్,
0: వశిష్ఠ కేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవరు ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని,
1: అండ్ హి హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్, వెరీ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హి రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి, అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్, పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ, ఆవుది కానీ, కేజీ కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
0: Whatever he iste tane baddanga pettukune vadu.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Tea cheskune vadu.
1: And then he used to make use of it.
0: Dantlo koncham neeru posi deeni tea tho kalpukune untu vadu, chakra veskune vadu.
1: He will mix it with water and add some tea and sugar and consume it.
0: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి, రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేకపోయింది.
1: హి డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేది చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై అండ్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు, రెండు చేతులు, రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపటికి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హి హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్, హి యూస్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద.
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే,
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: దర్శన దర్శన దేవ్, దర్శన దేవ్.
1: ఓ భగవాన్, గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను, నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్, ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. వరల్డ్ బరువు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు. ఈ పురుషోత్తమానంద,
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ, ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి,
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరిద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది.
1: I'm so happy that both of you have come.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్ స్వామి వెంట్ ఇన్ టు దట్
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్
0: అన్నప్పటికీ కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉండింది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్
0: కనుక అంత చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపైనే పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైనా నేను కల్పించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డే.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: హి వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం లేకపోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
0: Kanuka ani pettukoni kucchunadu chustu chustu chustu unnadu atte padipoyadu.
1: He was watching and he was staring and fell.
0: Appudu atanu naaku oka telegram ichadu.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan, I am coming today.
0: Be ready అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్, హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి
0: ఇవ్వ పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియోలు పెట్టుకుంటారు, మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: Delhi lo andaru kaachukunnaru.
1: There in Delhi all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: Andaru kaachukunnaru.
1: They were all waiting for him.
0: Waiting chestunte aa date ku anta danni edo edo number ichuntaru.
1: Then there was broadcast news.
0: Oka number untadi aa number vesukunnaru andaru chusaru.
1: And they could tune their radio and they all could see Swami.
0: Appraina Purushottamananda kinda padipoyadu pranam poyindi.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: Poyetappudiki andaru naaku telegram icharu.
1: And all sent telegrams to Bhagwan.
0: Swami Purushottamananda nivite vacharu.
1: Swami Purushottamananda reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes yes he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే
1: when they opened the door and started seeing the whole cave,
0: guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipar.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appudu nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day, Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: అక్కడ వచ్చి పద్దెనిమిది నిలిచిపోయారు.
1: They stayed here for 10 long days.
0: మా గురువు మీ దగ్గరికి వచ్చేసారు.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: కనుక మేము అతన్ని దర్శించుకుని పోవాలి.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: All courtesy, hospitality were all extended to the disciples of Purushottama Nanda and they all returned happily.
0: Purushottama Nanda chaala uttamude.
1: Purushottama Nanda is really a noble soul.
0: Then uttamude Purushottamudu.
1: Is Purushottama the noble among Purushas men?
0: అని అందరూ చాలా ఆనందించారు.
1: ఆల్ వర్ వెరీ హ్యాపీ ఆన్ నోటీసింగ్ దిస్.
0: పురుషోత్తమానంద కేవలం నేను రెండు దినాలు ఉంటున్నాను.
1: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
0: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
1: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
0: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండి తీసుకోండి వచ్చినారంటే నేను ఆయన చెప్పి
1: ప్రే టు భగవాన్ టు స్టే దేర్ ఫర్ 1 డే మోర్.
0: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తనని నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ 1 డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు? చాలా సమాధిలో పోయాడు.
1: అండ్ ద స్లీప్ టుక్ హిమ్ టు సమాధి స్టేట్.
0: ఎంతసేపు అయినా ఇంకా దేయలేదు.
1: అండ్ హీ డిడ్ గెట్ అప్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
0: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిడ్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాస్ డార్క్.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైం.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ 2 దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండకూడదు, అట్లా ఇక్కడ చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి.
1: Let anyone think as they feel, but
0: Bhagavan is not bothered.
1: I stayed there with Purushottamananda.
0: Evarem anukunnaga nakem bayam ledhu.
1: Let anyone feel as they wish, but Swami is not bothered.
0: Rendu dinam nenu Purushottamananda asramlo rendu dinamulu nenu untunanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
1: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population were extremely happy on coming to know this news.
0: Atta vaada ayandagire untunte andaru aanandicharu.
1: And Bhagwan gave happiness, bliss to everybody that assembled.
0: Me andari happiness in I happy nanu.
1: Bhagwan said, if you are all happy, I am happy.
0: Ippudu kudano avasishtha cave atta ichi pettadu.
1: That Vasishtha cave is as it is even this day.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయినతోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికి భజన జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడాను ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడెవరు?
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earning.
1: ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
0: ఇన్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్, గోస్ ఆన్ రిపెంటింగ్ అండ్ రిగ్రెటింగ్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ నాట్ బీన్ ఎంజాయింగ్ అట్ దట్ స్టేజ్.
1: కానీ అంత్యంబున కదలిలేక,
0: బట్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ హి కుడ్ నాట్ ఫైండ్ ది ఆబ్జెక్టివ్.
1: ద్రవ్యమార్జించుట తగిలి ఉండు.
0: హి స్టిల్ ఆఫ్టర్ మనీ అండ్ వెల్త్.
1: ప్రపంచమున విద్యావంతుడు కోట కొలది ఉన్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
0: వి ఫైండ్ రైట్ ఫ్రమ్ టైనీ టాట్స్ టు దిస్ లెవెల్ ఆఫ్ ది ఓల్డ్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్, హూ వాంట్ టు స్టడీ స్టిల్ మోర్.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈజ్ ది అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ రీడింగ్ ది స్టడీ?
1: కలపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యను నేను దేనికి సహాయపడుతున్నవి అంటే పట్టపూటి కోసం సహాయపడుతున్నది.
0: వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫైనలీ? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
1: Kani kutiki modalu koti sevaraku kulanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
0: Right from a pauper to a millionaire, all in the name of education are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
1: Inta chesinappudigani aa tallidendrulu paina sariyainatvanti oka krutagnatanu choopatam ledhu.
0: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: Evaru nannu chadivinchari nannu evaru inta pedda variga chesari aneetuvanti vishayam e maatram kuda nu ayochincharu.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: Itti paristhiti endu ee education aneetuvanti emti?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అంటారు.
0: I have become an expert in all varied branches of knowledge.
1: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టకపటికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడా కేవలము భౌతిక దేహం నిమిత్తమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: Kani nijamaina vidya prati manavuni endu kuda untunnadi.
0: In fact, the true education is latent and immanent ఇన్ ఎవ్రీ మై హ్యూమన్ బీయింగ్.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్య అన్ని చక్కగా తెలుసు.
0: వి ఆల్సో నో ద విమెన్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: విద్యలు ఎందు ఏదో గొప్ప విధి ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: పీపుల్ ఎక్స్పెక్ట్ వెరీ హై స్టాండర్డ్స్ ఆఫ్ రెస్పెక్టబిలిటీ అండ్ ఎస్టీమ్ బై లర్నింగ్.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్ అయినా కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: విత్ ఆల్ ద స్టడీ దట్ హస్ గాన్ త్రూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ విజ్డమ్ ట్రేస్ ఆఫ్ విజ్డమ్ ఇన్ దెమ్.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: ఎవ్రీ పేరెంట్ సెండ్స్ హిస్ చిల్డ్రన్ టు స్కూల్స్.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: ఇఫ్ యూ ఆస్క్ దెమ్ వై డు యూ సెండ్ యువర్ చిల్డ్రన్ టు స్కూల్స్ దే సే టు గెట్ ఎ గుడ్ జాబ్.
1: అనగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: విత్ ఆల్ దిస్ జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు డు?
1: తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ట్రాన్స్ఫర్మేషన్ రిఫర్మేషన్ ఇన్ హిమ్ అండ్ నార్ ఈజ్ హీ ఆఫ్ ఎనీ హెల్ప్ టు హిస్ పేరెంట్స్.
1: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: బట్ ఈజ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquired?
1: Vidyaka visishtata vinayam.
0: The significance of education lies in humility.
1: Kani aa vivekam anetvanti vigyanam anetvanti manavuni andu lekunda undina enni nerchi prayojanam emti?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్య నేర్చుతున్నాము.
0: వీ స్టడీ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ సొసైటీ.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు?
0: వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ?
1: సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: ఫ్రమ్ ద సొసైటీ ఓన్లీ వీఆర్ బెనిఫిటెడ్ అండ్ లెర్న్ మెనీ థింగ్స్.
1: తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: Kani inta maatramanakai veer enduku inta verrevegatam?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: Pri ekkada suchana kodano vidyarthulu endu kevalam viriyam shunyamayindi.
0: In modern students there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: హౌ టు రిస్పెక్ట్ ఎల్డర్స్?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథపరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: The life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Tindi anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachatam kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style gaane untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేని కోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only you can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందుకు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్ నన్ను ఏ అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ బై డైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ పుస్తక ద బుక్ అండ్ మస్తక ద హెడ్.
1: కానీ పుస్తకముల నిండా మస్తుగా చదువు ఉండే.
0: ఇన్ బుక్స్ పుస్తక దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మస్తుగా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
1: మస్తకముల నిండు మట్టి రెండు.
0: బట్ మస్తక ద హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మట్టి ద మడ్.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్డ్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఇస్ ది అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమేనకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడా వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: There is no discipline among the children of these educated people.
1: తల్లిదండ్రుల దగ్గరేమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: They behave with all the humility in front of their parents.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్ గా పెరుగుతుంటారు.
0: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
1: కనుక మొట్టమొట బయట మంచి పేరు సంపాదించాలి.
0: Therefore it is absolutely necessary.
1: ఈనాడు మీరు చదివంతా కూడాను బయట ప్రపంచం కోసమని చేస్తున్నారు.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వాడు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ which is most important.
1: అది లేకుండా ఎన్ని బోధన చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this awareness of the self, all the rest of the knowledge is useless.
1: ఏంటి knowledge?
0: What is this knowledge?
1: ఈ knowledge అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: We say knowledge, but ultimately it lands up in allergy.
1: దీనికోసం మనం చదవటం.
0: Should we study to develop allergy?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించడం లేదు.
0: హీ థింక్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ, ఫర్గెటింగ్ ద వెరీ మైండ్. అండ్ ఆల్సో ఆఫ్ హిస్ హార్ట్.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ లిసన్ టు నైస్ వర్డ్స్.
1: పోయి తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా?
0: But does anyone observe in practice what he speaks?
1: Premaswarupulara.
0: Embodiments of law.
1: Ee grantha parichayam pradhanam kaadu.
0: It is not this bookish knowledge that is important.
1: Aa grantha parichayamu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaduka idi meeru nerchukovalsinatundi vidya.
0: Drawing the essence, Gandha, is the true education.
1: పుస్తకాలు చదువుతున్నాం చదువుతున్నాం చదువుతున్నాం.
0: We go on reading, referring books.
1: చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం?
0: What is the ultimate use of all this knowledge, education?
1: ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం?
0: After all, what is that we know? We go on quoting what people say about
1: it. నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీకు చెప్పాలి.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: కానీ దాన్ని ఎవరు గోచారించలేదు.
0: Nobody is inquiring in this path.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: All great people studied, no doubt.
1: కానీ చదివినారు కానీ వారికి వారే మాత్రం చూసుకోవటం లేదు.
0: They studied to a very high standard, but they have not understood their true nature.
1: తన ప్రవర్తనలో చాలా చీప్ గా ఉంటాడు.
0: దేర్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: చీప్ లోపల చాలా గొప్ప చీప్ గా ఉంటాడు.
0: బట్ దో హీ ఈస్ ద చీఫ్ హిస్ కాండక్ట్ ఇస్ సో చీప్.
1: కనుక మొట్టమొదట చీర పరిచయం చేసుకోవాలి.
0: Therefore, we should acquire the true knowledge.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: To take care of this character constitutes the very essence of life.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: Education bereft of character is useless.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: It is all the half-boiled rice, half-baked.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని పది మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: మనిషికి ఉన్నటువంటిది మూడు తత్వములు.
0: Man has got three-dimensional nature.
1: Mind, Atma, Buddhi.
0: The mind, intellect and the self, Atma.
1: ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి?
0: What is the nature of Atma, the self?
1: అది సర్వత్రా ఉంటుండాలి.
0: It's present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Physical heart ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: The physical heart is only a matter.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: The physical heart will put you to all sorts of dangers. There's no benefit out of this.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: In fact, if you exercise from the point of the self, you'll be exemplary.
1: చదివిన మహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ ఆఫ్టర్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అ వెరీ హై స్టాండర్డ్ బై దేర్ ప్రాక్టీస్ దే హావ్ సెట్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఈ ఐడియల్ గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఐడియల్ ఇన్ యువర్ కాండక్ట్, ఇఫ్ యు హావ్ నాట్ పుట్ ఫార్వర్డ్ దెమ్ ఇన్ టు యువర్ డైలీ ప్రాక్టికల్ లైఫ్, all this education is useless.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్, వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యు స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యూ డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాడు చక్కగా మంచి నడవడికలో ఉంటే అది నాకు చాలా ఆనందము.
0: Bhagavan will be extremely happy if he finds people who practice all these ideals.
1: Kaluka, happiness is union with God.
0: True happiness is the union with God.
1: Kaluka, manamantha kudanu kevalam manavalam kaadu.
0: We are not simply humans.
1: Andaru divinity.
0: All are essentially divine.
1: Ee divinity ni manam cheyalanante motta mota practical ga undali.
0: In order to attain divinity, one has to be practical and practice the ideal.
1: ee practical lopala manam dani anubhavinchali.
0: It is only in the practical life we have to experience
1: aanandinchali
0: and we should attain bliss.
1: Ee sati manavuniki untundi yokka sahaja lakshanam.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural dani manam odali petti manam artificial dani enduku pettukovali.
0: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
1: ye college lo chusina ye school lo chusina gani practical anetundi zero.
0: You go to any school or a college, there's nothing like practical life.
1: itaruku dinni cheppochu bodhinchavachu.
0: You can teach others.
1: manam oka grantham vaade tayaraipothunnam.
0: Our life has become a sort of a book.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్, హౌ టు బి ప్రాక్టికల్.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: In fact, the true learning comes out of one's own heart, hridaya.
1: మన యొక్క జీవితమైనటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: In fact, the life begins with the heart.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: The moment child is born, the people will be attentive, will be noticing the heart.
1: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాము.
0: Our life has become a sort of a book.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని

0: సైకలాజికల్ హార్ట్.
1: ఈ కాన్షియస్నెస్ అంటారు.
0: ది ట్రూ హార్ట్ ఇస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: Therefore we should keep this consciousness in the correct form.
1: అది మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: This should be the main factor.
1: ప్రేమతో బోధించినటువంటి ఇది సంపూర్ణమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total
1: మానవుని అందుకున్న ఆనందమైనటువంటి తండ్రి మారుతుండాలి.
0: And in fact the bliss is present in everybody.
1: కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు.
0: But one is not aware of the bliss within.
1: కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి.
0: Therefore one should be aware of the bliss of one's own self.
1: నిత్యానందం,
0: eternal bliss,
1: పరమసుఖం,
0: is supreme happiness,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: is one of wisdom,
1: ద్వంద్వాతీతం,
0: non-dual.
1: ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి.
0: The true bliss is non-dual.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే.
0: And therefore you find this dual bliss everywhere if you want to see.
1: కనుక ఈ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ డ్యూయాలిటీ దేర్ ఇస్ నో బ్లిస్.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైనింగ్ యూనిటీ.
1: ఈ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: దిస్ యూనిటీ షుడ్ టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: ఈ మూడింటి ఎందు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ త్రీ డైమెన్షనల్ వ్యూ ఆఫ్ యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
1: కేవలము ఈ మూడు కూడా నువ్వు పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఎంజాయ్డ్ బై ఆల్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: మొట్టమొదటి నీవు ప్యూరిటీగా ఉండు.
0: దేర్ఫోర్ ఫస్ట్ లెట్ బి దేర్ ది ప్యూరిటీ ఫస్ట్.
1: నీ పంచేంద్రియములు కూడా నువ్వు ఏకంగా చేయి.
0: లెట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బి యూనిఫైడ్.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: అండ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్.
1: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ఫాస్టర్ యూనిటీ.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములు వలె, అకచర్యంటి వలె మనం జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ కన్సిడరింగ్ ఎవ్రీవన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ అట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: నో యూనిటీ ఎనీవేర్.
1: యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము.
0: ద ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ వేర్ దేర్ ఇస్ యూనిటీ.
1: మన జీవితమే ఒక చెట్టు.
0: In fact, the human life is a tree.
1: ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే.
0: All the branches and sub-branches are our relations.
1: దైవ చింతనే మన యొక్క దీంట్లోని ఫ్లేవర్స్.
0: And the constant thought of God.
1: ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యక్తం చిక్కుతుంది.
0: Out of this flower, only you get the fruit, ultimately the bliss.
1: ఆనందమే మన ఫలం.
0: Therefore, bliss is the fruit of life.
1: ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Without this bliss, what is the use of any fruit?
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రాపంచికమైన చదువు చదవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది భౌతికమైన విద్య.
0: ఇట్స్ ఆల్ ఫిజికల్ నాలెడ్జ్.
1: కానీ దానిని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి.
0: బేసింగ్ ఆన్ ది సెక్యులర్ నాలెడ్జ్ వన్ షుడ్ టర్న్ ఇన్ వర్డ్ and acquire spiritual knowledge.
1: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ పోయినప్పుడే మనకు అన్ని విధాలా శాంతి చేరుతుంది.
0: యూ విల్ బి పీస్ఫుల్ వెన్ ఓన్లీ యూ గెట్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్, ద సెంట్రల్ పాయింట్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమ లేనటువంటి విద్య ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ is just artificial.
1: కరెక్ట్. మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్, కల్టివేట్.
1: దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్ డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.

0: Therefore, that indweller being common in everyone is the fundamental principle.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: మెనీ మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ బట్ ఆల్ అవర్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఇస్ ఆన్ స్వామి.
1: ఒకటే
0: but only one view, one center.
1: Adhe bhagavat chintana,
0: that's what is called thinking of God.
1: Padidinamala nundi pastundi variki manchi bhojanam labhinchinattu.
0: It is something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: Tinilenatunte variki tindi chupinchali.
0: You should feed those who are hungry.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద వెల్స్ వెన్ ఆల్ ద రివర్స్ లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై, సపోజింగ్ యూ ఫైండ్ ఎ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హౌ హ్యాపీ యూ విల్ బి.
1: ఈ విధమైనటువంటి ఏంటో, ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: బట్ వీ స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు,
0: యు ఆర్ స్టూడెంట్స్.
1: విద్యను మీరు అర్థం చేయలేరు.
0: నేచురల్లీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్ ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ జస్ట్ గోయింగ్ త్రూ ద బుక్స్.
1: కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
0: We should understand the fundamental principle in every book, its profundity and its depth.
1: Intamandi prajalu undinappudiki andari yendu oke pranave.
0: Though there are so many assembled here, many many here, but life is one.
1: Kanuka meeru motta motta andari yendu unnatundi oka daivatvanni divinity ni meeru gurtinchali.
0: Therefore you must recognize the basic factor of divinity present in everyone.
1: Adeni idi motta motta deham.
0: That is the chief objective.
1: Adani adaraga teeskoni,
0: relying on this,
1: migilinatvanti anta kuda adheyanga pettukoni,
0: the rest of things can be taken up.
1: Adheyamu adharamu rendintini oka teeni chustunte aatmatvam manaku vastundi.
0: Therefore that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేనే లేడు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కెన్ సే దేర్ ఇస్ నో వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
1: ఎలుకలు కూడా తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపైన తన మనసు పెట్టుకుని పోతుంటుంది.
0: ఈవెన్ రాట్స్ ఆల్సో విల్ హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ యంగ్ వన్.
1: దోమల మొదలుకొని చీమల మొదలుకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant, there is this awareness.
1: కానీ అవి భాషతో చెప్పలేవు.
0: But they cannot express verbally.
1: ప్రవర్తనతో చూపుతుంది.
0: You find them in their behavior.
1: నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు.
0: You have gone through big books so many.
1: కానీ ఇందులో మీరు నేర్చుకోవాల్సినటువంటి ఏమిటి?
0: What is it you have exactly learned?
1: కఠినత్వమే నేర్చుకుంటున్నారు.
0: You have become stone-hearted, so harsh.
1: Hard. Hardiga unnatundi heart valla manaku emi chikkutundi.
0: With that stony heart, harsh heart, what is the use?
1: Kanukane manamu motta motta danni manamu preminchali.
0: Therefore, we should begin with love.
1: Prema okati untunte endartonane manam sneham cheskovachu.
0: With this basic love, you can be friendly with everyone.
1: కానీ ప్రేమ లేకుండా ఎంతతో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేసి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొకరిని ప్రేమించాలి.
0: And there will be love spreading in the neighborhood.
1: ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: లైక్ దిస్ వెన్ యూ గో ఆన్ ఎక్స్పాండింగ్ లవ్ యూ కెన్ గ్రో మోర్ అండ్ మోర్.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్ ఇన్ అస్.
1: కనుక మీరందరూ కూడా అన్నతమ్ముల వలె అక్కశైలేంద్ర వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెరగాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ మింగిల్ అమంగ్ యువర్ సెల్వ్స్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటాయి.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టూ.
1: కనుక ఇది ఉండి ప్రయోజనం ఏది?
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్సీ
1: బ్రదర్ ఎక్కడున్నాడు? బ్రదర్
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: In fact, the brother whom you call is verily yourself.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: If you have got this feeling of love, naturally you can understand the oneness.
1: కానీ ఇప్పుడు ఆ నవ్వును చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: But this love is diverted and perverted.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటి అవుతాం.
0: Then there is love to love, we'll all be one.
1: సహస్రశీష పురుష సహస్రాక్ష సహస్రపాద.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నిటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: But there is only one that is common.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్స్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, ఐదు చేరి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ దట్ ఫైవ్ ఫింగర్స్ ఆర్ సపరేట్ అండ్ డిఫరెంట్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వన్.
1: ఒకనాడు ఐదు కూడా కొట్టాడకపోతే.
0: వన్ డే ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరు మనలో పెద్దవారు?
0: హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్?
1: ఎవరు మనలో మంచివారు?
0: హూ ఇస్ గుడ్ అమంగ్?
1: చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు.
0: నేను
1: మీ అందరికంటే కూడా గొప్పవాడిని.
0: ఐఎమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: నేను చాలా ప్రధానుని.
0: ఐఎమ్ చీఫ్.
1: లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: ఏదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. Therefore, I am most important.
1: Tachana ee reel navindata.
0: And then the pointing finger got up.
1: Ayyo, bottle reel, nuvu em pan chestavu? Nene ki lekapothe palani vaaru veelu, palani vaaru vaaru, palani vaaru vaaru ani nenu cheppukunda pothe nuvu em pan cheyalevu annadu.
0: The pointing finger went on speaking like this, without me, who is going to direct you?
1: Nenu pedda vaadine annadu.
0: Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
1: ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
0: You all seem to talk ridiculous way. I am greatest among you.
1: ఇద్దరు ఒక వైపున, ఇద్దరు ఒక వైపున, వీటిని నలుగురు కూడాను నా ఏడీసీలే.
0: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADs.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: దేర్ఫోర్ ఐఎమ్ గ్రేటెస్ట్.
1: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
0: అండ్ ఫోర్త్ ఫింగర్ స్టార్టెడ్ సేయింగ్,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవారికి ఓ మీద పుష్య రాగబడి చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంకెవరికి పెట్టరు.
0: ద ఫోర్త్ ఫింగర్ వెంట ఆన్ సేయింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టాకింగ్? ఇట్స్ ఆల్ సీమ్స్ టు బి ఫనీ. ఇట్స్ ఓన్లీ రింగ్ ఇస్ గివెన్ డెకొరేటెడ్ to this ring finger. Therefore, I am greatest. No matter that. Therefore, I am the chief greatest of all. Then comes the little finger.
1: Ayya, ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: ఇఫ్ ఎనీ లెసన్ ఈస్ టు బి టాట్ టు ఎనీబడి, ద లిటిల్ ఫింగర్ కమ్స్ ఫస్ట్. ఐ ఓన్లీ టెల్ పీపుల్
1: ఐఎమ్ లీడర్,
0: ఐఎమ్ ద లీడర్, సేస్ ది లిటిల్ ఫింగర్.
1: కాబట్టి నేను లేకుండా పోతే వీళ్ళెవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కరెక్ట్ గా మనకి హృదయం చెప్పిందట పిచ్చివాడ. 5 మంది చేతిని 5 గుణములు వస్తున్నాయి. 5 విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: అండ్ అల్టిమేట్లీ ది హార్ట్ సెడ్ యూ సీమ్ టు మ్యాడ్ క్యాప్స్, ఆల్ ది 5 ఫింగర్స్ ఆర్ సేమ్ విత్ ఆల్ ది 5 ఫంక్షనరీస్ అరౌండ్ విత్ ఆల్ దిస్ 5 సెన్సెస్ అండ్ 5 స్పిరిట్స్.
1: అప్పుడు ఈ 5 కూడా తల్ల ఉంచుకొనిపోయినాయి.
0: Then all the 5 fingers bent their head in shame.
1: ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏమిటంటే హృదయమే.
0: Therefore, if you investigate, you will understand.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: So everyone is great in his own way.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప వారని అనుకోండి. కాలంలో వ్యక్తం చేయకండి.
0: But don't go by this greatness and feel egoistic.
1: అందరికీ ఏకంగా ఉంటుంది.
0: If all of you stand united.
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి.
0: If there is anything goes wrong, all of you should stand united and check.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మన జీవితంలో మనకి ఎన్నో ఆదర్శాలంటూ ఉంటున్నాయి.
0: ఇన్ లైఫ్ దే వీ హావ్ సో మెనీ ఐడియల్స్ టు ఫాలో.
1: ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాం.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఐ ఐ ఐ అనేటువంటిది సమంగా ఉంటుండాలి.
0: Everyone says I, I. This I-ness is common.
1: Whoever Sai Baba, ante I antaru.
0: If you say who is Sai Baba, you get the response I.
1: Who is Vice Chancellor?
0: Who is the Vice Chancellor?
1: The Vice Chancellor.
0: He will say I am the Vice Chancellor.
1: Atani chuptundi ee velu.
0: It is pointing finger.
1: The direction.
0: Therefore, it is one that points out.
1: ఈ పాయింట్ పైన ఉండేటువంటి అంటూ మొట్టమొదటి ఎవరు ఆత్మ.
0: Therefore we should also be one point.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే అది ఒక్కటే.
0: In fact the self atma is uniform, same in everyone.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: It is only one, not two, the one without the second.
1: ఆధ్యాత్మికంగా మీరు పైకోనక్కర్లేదు.
0: You don't expect to grow to heights.
1: ఆధ్యాత్మికం అనగా కేవలం మన యందు ఉండేటువంటి తత్వమే.
0: Therefore, spirituality means to know your own true nature.
1: నిన్ను చూసుకుని అహంకార పడుతున్నావు.
0: In fact, you go by the external form.
1: ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము.
0: And you are egoistic. With this ego, you cannot expect.
1: అందరూ ఒక్కటే.
0: We are all one.
1: అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది.
0: You will consider everybody's welfare and prosperity as your own.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ, ది హార్మనీ, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్.
0: దిస్ ఈస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి చదవాలి.
0: దే షుడ్ లెర్న్ టుగెదర్.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు. ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది?
0: యు ఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైట్.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
0: There's only one thing that you should learn. No.
1: ప్రేమను పెంచుకోండి.
0: Develop love fundamentally.
1: ఆ ప్రేమ అనేటువంటిది ఈ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: This love is within you and also in everybody.
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది.
0: The love which is spread in everyone is present in me too.
1: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు.
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక నాక వారందరూ ఒకటే.
0: Therefore we are all one, basically being.
1: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
0: With these feelings of love, we should mingle each other.
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
0: We worship and worship.
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
0: First, love yourself.
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: You have no respect and love for yourself. But we say, all are God's divine.
1: All are one.
0: All are one in fact.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: This is the lesson that you have to learn.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు.
0: యూ స్టడీ నో డౌట్.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
1: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
1: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు,
0: వీ స్పీక్ ఆఫ్ 9 ప్లానెట్స్. ప్లానెట్స్
1: ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద 9 ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
1: చూడు ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
0: ఆల్ ద పెటల్స్ హియర్ మేడ్ దిస్ ఫ్లవర్.
1: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు. ఇక్కడ
0: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: అదే మన గులాబీ పుష్పము.
0: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది.
0: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: టు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. వాచ్ దిస్.
1: ఇది 9 రత్నాలు.
0: దిస్ రింగ్ హ్యాస్ 9 జెమ్స్.
1: ఈ 9 చేతినే ఒక రింగ్ అయిపోయింది.
0: ఆల్ ద 9 జెమ్స్ మేడ్ వన్ రింగ్.
1: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు ఉన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
0: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ 9 జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. 9 ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
1: కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండివర్స్.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
1: అతి ఏకత్వం ఉండేటువంటి చదువును చదవండి.
0: స్టడీ టు బి యునైటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: వీ హావ్ గాన్ బియాండ్ ద టైమ్.
1: కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అవన్నీ మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: Preserve all these good things that have been told to you.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: Then only you will attain, you will realize the aim and objective of education.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్. హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
1: మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి శాంతిని అందించండి.
0: యు బి యునైటెడ్, యు స్టడీ వెల్, యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్
1: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరు తల్లిదండ్రులు
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి
0: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్
1: అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది
0: దెన్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ రియలైజ్డ్
1: భయం చేస్తారా ప్రేమముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: పాపకటే దుఃఖమిటే ఏతరామనాం పాపకటే దుఃఖమిటే ఏతరామనాం అవ సముద్ర సుఖజనావ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా
1: పరమ శాంతి సుఖ నిదాన
0: అత్త జనర జీవన ధన కేక రామనా భక్త జనర జీవన ధన కేక రామనా అమరామరా అమరామరా అమరామరా

శ్రీ రామ రామ రామ రామ రామ రామ.

మౌళిగుల్కెడు చంద్ర మర్కండకడతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ విచ్చాస్త్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల వేణితోడ

0: కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుల్కెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్చాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నేడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ అండ్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్సిస్టెంట్లీ విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్ అండ్ వెర్మిలియన్ కుంకుమ ఆన్ ద ఫోర్ హెడ్ And with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinam kudanu. Isaratthamana gurinchi. Aneka mandi. Aneka vidamulaga kudanu.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Ishwarudanaga kevalamu jadalato paamulato alankarta cheskoni vastuntadani aneka mandi bhavamulu.
1: Many feel that Ishvara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: Idi kaadu Ishvara yokka swarupam.
1: This is not so exactly.
0: Sahajamainatvanti swarupamunu sarvatra undinappatikini bhaktri yokka bhramana cheta ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: Though in reality God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: నిజముగా విచారించి చూచిన భారతదేశంలో ఎవరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు.
1: ప్రాపర్ ఎంక్వైరీ విల్ రివీల్ ద ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ భారత్. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బెగరీ వాట్స్ ఎవర్.
0: ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద మెంటల్ వీక్నెస్ that considers other person inferior to him, and that he is so poor, and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావము చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరు కూడా భిక్షగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపర్మెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. This has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడా సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాండ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనమే మనమే కేవలము బిచ్చగాండ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాండ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: Kevalamu oka dhanam adiginanta matramana oka tindini aashinchinanta matramana veeru beggars ga bhavistunnaru.
1: If any person approaches you for money or asks for food, we consider that person as a beggar.
0: Kani yadarthamunaku bharat deshamlo etti bichchagandu kodanu leru.
1: In fact, there are no beggars in this country, Bharat.
0: Manamai maname bichchamlu pedtu varini bichchagandiga bhavinchukuntu వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. భారతదేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడా బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వీ ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాండంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారిగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణ భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి విషయాన్ని వీరు అందుకోవటము, ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar.
0: Kanuka bhagavantuni bichchaganiga bhavinchukokoddu.
1: Never consider God as a beggar.
0: Mana swantamu tandriga bhavinchali.
1: God is your own father.
0: Daiva pritini manava pritini pinchukovali.
1: You should develop love for God and love for the whole of the humanity.
0: Ante kani me manavulugu bechigaliga bhavinchukoni varini daggara rayinchukovatamu, vaari annani vaadu cheekochukokunda untamu, ee rakamainatundi nechukovali.
1: We should also develop a habit not to consider anyone a beggar and come ask him to come close to you so that you can offer him something that he needs.
0: Baadalu padutunnatundi vaarini chusi ప్రేమించండి.
1: లవ్ ఆల్ దోస్ దట్ సఫర్ దట్ ఆర్ ఇన్ పెయిన్.
0: దైవ ప్రీతిని పాప భీతిని.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుకోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడి హెల్ప్లెస్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పును మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు.
1: Then we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody.
0: తోటి మానవుడు నా సోదరుడే కానీ పిచ్చగాడు కాదు.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరు కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ యు సర్వ్ అదర్స్, దట్ యు ఫీడ్ అదర్స్, దట్ అదర్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు యూ.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: వి ఆల్సో హ్యావ్ బిజినెస్ మెన్.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people on the other hand also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, or equally guilty.
0: నీ బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందాన్ని పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ వితౌట్ ఫుడ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ హిమ్ ఫుడ్, బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ హ్యాబిట్ of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మ మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్ట నింపండి చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: యు కెన్ సర్వ్ హిమ్ ఫుడ్, సేషియేట్ హిస్ హంగర్, బట్ నెవర్ హ్యూమిలియేట్ హిమ్, నెవర్ ఇన్సల్ట్ హిమ్.
0: ఇట్టి బిచ్చగాళ్ళుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: ద గ్లోరీ ఆఫ్ ది భారత్ ఈజ్ లాస్ట్ యాజ్ వీ ఎంటర్టైన్ బెగింగ్ అండ్ బెగర్స్.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time,
0: భారతదేశము ఇలాంటి బీద దేశమే గినైపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వాళ్ళందరూ
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు?
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతకు తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. వీ కన్సిడర్ అదర్స్ ఇస్ పోర్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్.
0: ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: ఇఫ్ ఎనీవన్ అప్రోచెస్ యూ బెగింగ్, ఐ ఆస్క్ దెమ్ టు గో.
0: నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యు ఆర్ నాట్ ఎ బెగర్, you are just as good as me. That's what we should
0: say. ఈ సమయంలో చేతి లోపల కొంచెం అన్నం లేకుండా నన్ను అని వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: లవ్ దిస్ కంట్రీ భారత్, డిక్లేర్ ప్రౌడ్లీ దట్ భారత్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: మై భారత్ ఇస్ ఎ గ్లోరియస్ కంట్రీ.
0: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: Shastra Puranam lanta kudanu bodhinchi ninna dinam aadavaru cheptaru upanishattulu shastramulu geetalu aneka rakamainatuvi chaala goppuga pandincharu.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: Prati dani kudanu manam Bharatadesanni goppaga bhavinchi dani varninchali.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: Appude meeru Bharatiyulu gani cheppukodaniki oka vidhamainatundi garvakaranamga untadi.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది?
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావనియందు
1: in the sacred land of Bharat,
0: శాస్త్రం అన్నది మనకు చక్కదనం.
1: And this tolerance for barrenness
0: is beauty. నీతి అన్నది మనకు ప్రీతి అగును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
1: ద నెక్టరైన్ ఫీలింగ్ దేర్ కెనాట్ బి గ్రేటర్ దాన్ దిస్ అదర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్.
0: నా తల్లి నా భారతదేశం.
1: దిస్ భారత్ ఈజ్ మై మదర్.
0: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: ఇఫ్ మై మదర్ ఈజ్ పోర్ ఐఎమ్ ఆల్సో పోర్.
0: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
1: నో, మై మదర్ ఇస్ రిచ్.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఇట్ ఈస్ ది ఫీలింగ్ టువర్డ్స్ మదర్.
0: కనుక నా దేశము నాకు మాతృదేశము.
1: దిస్ కంట్రీ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రీట్ దిస్ కంట్రీ విత్ ఆల్ ద డిగ్నిటీ అండ్ ద ఆనర్, అప్హోల్డ్ ఇట్స్ greatness.
0: సకల శాస్త్ర పురాణ సంవదనను అందరికీ బోధించి పెంచి పెద్ద చేసినటువంటిది భారతదేశం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద భారత్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద హైట్స్ ఇన్ ఫిలాసఫీ, ఇన్ ఎపిక్స్ అండ్ ఆల్ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుక ఇంత శాస్త్రములంతా సంపాదించినటువంటి తల్లి బీదలు ఎట్టవుతుంది?
1: దిస్ మదర్ ఆఫ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ కెనాట్ బి పూర్.
0: కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృ దేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: Bharat desham nandunnatundi neethi nijayithilu,
1: the morality and the integrity in this country,
0: inke desham nandu kodanu kaalaravu,
1: are not noticed anywhere in the world.
0: Kanuka ee Bharat desham kante minchinatundi deshamu maroka deshame ledu.
1: There is no other country greater than Bharat.
0: Bharat desham ana bangaru manakunda vendi bangaru kai vetakaneela.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: Deshame manaku goppa Bharat deshamu bangaru deshamu.
1: In fact, the very country, motherland, Bharat itself is gold.
0: Inga deeniki vendi pittali bangaru koratam enduku?
1: Why do you need to buy the other metals like silver and other metals?
0: Ekkada kaalu pettinappudiki akkanta bangaru untundadi.
1: Wherever you go, you find gold.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఏ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాళ్ళు వెళ్ళిన దగ్గరంతా కూడాను ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇవి తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్ క్లోత్స్, ఎస్ యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తినడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారి అన్నం కావాలంటే వారిని అందరికి ఇంటికి పిలిచి వారందరికీ బిచ్చం పెట్టి వారందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడాను ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental, that's what we find.
0: Lanchalu puchukovatamu, lanchalu ichukovatamu.

0: You should stand on your own legs and based on yourself.
1: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
0: You can certainly love those who are less fortunate.
1: అందరూ ఒకటిగా ఉండరు లోకంలో.
0: In this world all cannot be equal.
1: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
0: We find ups and downs in this world.
1: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
0: And we make every effort to attain God.
1: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెడతారు.
0: You go to any temple, you find the priest with a plate in his
1: hand. దాంతో దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
0: And he expects some dakshina, some money, and we receive prasadam.
1: ఈ దక్షిణే మనకు వద్దు.
0: Let us not accept.
1: ఈ బిచ్చమే మనకు వద్దు.
0: We don't want that kind of.
1: నువ్వు రిచ్ వాడిగా ఉండాలి.
0: You cannot be bhiksha the
1: beggar. ఇది లేకపోయినా గానీ చావచ్చును, కానీ ఈ బిచ్చాన్ని అడిగి మనం చావకూడదు.
0: In fact, we should never accept such kind of bhiksha or begging.
1: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు వెళ్ళి బుద్ధి చెప్పండి.
0: If you come across beggars, you educated people should not encourage them.
1: నీవు భరత మాత పుత్రుడవు.
0: You are the son of Bharat.
1: భరత మాత బిచ్చది కాదు.
0: And in fact, you are not beggars of Bharat.
1: రిచ్చిది.
0: Bharat is rich.
1: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
0: It has been protecting all countries.
1: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
0: You are not justified in begging, being the son of Bharat.
1: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
0: And you should not carry money in your pocket.
1: అడిగిన వారికి ఇంత పెట్టడము, వాళ్ళు వెళ్ళిపోవటము.
0: And in fact, if those people that want, just finish the matter there.
1: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే, కానీ అది ఇచ్చడం కాదు గొప్పతనము.
0: And in fact, it lies on the
1: giver. కొంత కాసులు, కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
0: Though you received money, in fact you have lost the very name of your country.
1: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
0: It is necessary to keep up the honor of the mother.
1: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
0: Such sons of Bharat are very much essential today.
1: ఇంతే కాకుండా,
0: not only this,
1: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
0: There are also certain aspects in this present day world.
1: దేవాలయంలో పోతుంటే విభూతి.
0: If you go to దేవాలయం, you find విభూతి.
1: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
0: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
1: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
0: మనీ, వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
1: ధాన్యం ఒక విభూతి.
0: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
1: బంగారం ఒక విభూతి.
0: గోల్డ్.
1: పెండి ఒక విభూతి.
0: సిల్వర్.
1: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
0: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
1: కనుక నీవెవ్వరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
0: People may approach you for several things, but be convinced that you should never oblige them.
1: Kanuka manam prapancham lopala puttinaamu.
0: We are born in this world.
1: Endukosam manam puttaamu, deenikosam puttaamu, picham ettadanike, picham pettadanike kaadu kaadu.
0: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
1: Nee thalli yokka keethini nilabettadaniki vachchavu.
0: I am born to maintain the prestige and the dignity of my mother.
1: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
1: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: So make every effort to maintain the name.
1: మా పిల్లలు రామాయణం పాడుతుంటుంటారు.
0: Our students also sing that song.
1: అమ్మా, ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
0: Our sons this way question Sita.
1: అమ్మా, మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
0: And the children say that, mother, are you crying, feeling sad that we are under the control of someone else?
1: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
0: In fact, we are greater.
1: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
0: When you have sons of this type, never consider us cheap or beggars.
1: కనుక కంటిదారలు కార్చకూడదు అన్నారు.
0: You don't need to shed a tear.
1: నీవు కంటిదారులు కాచుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
0: ఓ మదర్, ఇఫ్ యూ షెట్ టియర్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
1: తన కన్న తల్లి యొక్క కంటిదారులు కాచనికోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
0: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
1: అమ్మా, నీవేమాత్రం కంటిదారులు కాచకూడదు.
0: ద సన్స్ టోల్ సీతా,
1: మేమున్నాము.
0: We are here, don't cry.
1: మేము ప్రాణాలైనా వడ్డి మిమ్మల్ని కాపాడతాము.
0: We are ready to sacrifice our life and protect.
1: అంతే కానీ కంటిదారులు కాచకూడదు అని చెప్పి.

0: చెప్పారు.
1: ఓ మదర్ నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాస్ దేర్ ప్రేయర్.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు
0: డే. అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: In fact, Bhagavan feels that we are encouraging this sort of a beggar.
0: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: Never have a feeling that you do not have.
0: మీకు తెలుసు, ఒకానొక సమయం లోపల
1: at one time
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: Wanted 5 rupees.
0: ఆయన ఒక చెట్టి గారింటికి పంపించాడు.
1: అండ్ హి సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్.
0: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హి సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండవ చెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
0: మ్యాన్. ఆ చెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూచి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హి వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 rupees దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా, నీవు కోటు నిండుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పొందుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటి లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ, వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా, రా నా వరండాలో కూర్చో అని ఇంటి లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani nee variki vadinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: Kanuka ee recommendment yokka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu aneetuvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని అందుకుడను లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబిలుంటి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరచడం చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ ఎ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: నిజమైనటువంటి మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. హీస్ ఎ
0: జోబిని ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: తీసుకుని వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది
0: బిచ్చగాళ్లను తయారు చేయటము ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBA, BA, pass ayi vachiyu peru ganchina pedda varalaina.
1: You may be great people with the degrees, undergraduate, postgraduate.
0: Sampadalundi saddana parulaina pudumagirtini ganna punyulaina.
1: You may be rich and affluent with all the name and fame for charity.
0: Aayurogyambulu anavartamundi paripurna ballaku varulaina.
1: You may be very healthy with all the perfect physique and strength.
0: Satramu japamulu tapamulu cheyichu vedamulannetpu viprulaina.
1: You may be scholars reciting the Vedic texts. ఎవ్రీ మూమెంట్ ఇన్ సీచ్ వేదారు
0: భక్తులకు ఏనాటికైనా
1: నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ఎ డివోటీ.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్,
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్,
0: చాలా బలహీనుడైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్, ద
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ఇట్.
0: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యువర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంతుడైనప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: Kanukane anni charitrale endukodanu Ramakrishna Paramahansa Swami charitra endukodanu Rabindranath Tagore charitra endukodanu Vivekananda charitra endukodanu anni chagattadu ilanti beggar ga tayar kavatame.
1: In the biographies of all great people, Ramakrishna Paramahansa, Vivekananda, you also find this particular aspect. People maintaining the name and the fame of the family.
0: Kanuka pernu mam chudanaru.
1: So it is the name, reputation.
0: Nen evaru, nen Bharatamata putrunu.
1: And the son of Bharat.
0: Nen Bharataputrunu.
1: And the son of Bharat.
0: Aa Bharataputrudainatundi pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: Naaku lekapoyina paravaledu, vaani konchi pettali.
1: I may not be having, but I am prepared to serve.
0: Ee vidhamainatundi tyaga bhavam raavali.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
0: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: అండ్ హీ వాజ్ కరోనేటెడ్.
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటిస్డ్ ఎనీ బడీ.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: అండ్ లక్ష్మణ బై ద సైడ్ వాజ్ ఫ్యూరియస్.
0: తల్లి మనల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: ఇట్ ఇస్ లక్ష్మణ హూ సెడ్ ద మదర్ హ్యాస్ డ్రివెన్ అస్ టు ద ఫారెస్ట్ అండ్ ద సన్ హ్యాస్ కమ్ హియర్ నాట్ టు హెన్ టు డినై దిస్ షెల్టర్ ఇన్ ద ఫారెస్ట్.
0: లక్ష్మణ, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సెడ్ లక్ష్మణ యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
0: త్యాగమయుడు
1: Bharat is one of sacrifice.
0: Seelamayudu.
1: One of character.
0: Atan daggara unnatundi oka tyaga buddhi mari evvar daggara ledu.
1: The spirit of sacrifice noticed in him is not present in anyone.
0: Kadapatiki tanni ye vidhamainatundi oka deeni korinappatikini kumaru danni khandistu vachadu.
1: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
0: Kanuka Bharatudante chaala goppa gunam kalagavadu.
1: Bharat is highly virtuous.
0: అలాంటి గొప్ప గుణం కలిగి ఉన్నాడు కనుకనే రాముడు భరతుడిని ఆశిస్తూ వచ్చాడు.
1: దట్స్ ద రీజన్ వై భరత్ వాస్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
0: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే
1: ద మూమెంట్ హీ వెంట్ టు ద ఫారెస్ట్,
0: నాయన భరత అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
1: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాస్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
0: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
0: కైక బాగుందా?
1: In fact, he asked about the welfare of Kaika.
0: Kaika ani peru cheppetappudiki Bharatuniki leeri kopam vachindi.
1: The moment Kaika's name was mentioned,
0: aa dummagunala valane nivi aranya paraipothavu.
1: Because of that wicked woman you are here in the forest.
0: Chi, aa pere na vedda cheppakoddu.
1: What a shame it is never mention her name.
0: Appudu daggara pilchi Ramulu, Bharata nee talli chaala goppadi.
1: Rama came close to Bharata and said, your mother.
0: Ramulu yokka satkirtini jagatruku vyapippa chesinatundi nee talliye.
1: And in fact, she was responsible for the name that has been widespread today.
0: Kanuka bahyamainatundi oka bhavam cheta neevu aamenu thoorinadaddu.
1: Never insult her because of external consideration.
0: Bhavalu aame yandu chaala goppavanne unnai.
1: Her inner feelings are so great and lofty.
0: Ani taanu andarni nettukoni Kaika undeetundi chotu payil deripoyadu.
1: And he went to meet Kaika.
0: Kaika daggari poi paadala pai namaskaram chesi.
1: And he fell at her feet.
0: Talli, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: హి సెడ్ బికాజ్ మదర్ బికాజ్ ఆఫ్ యూ ఐఎమ్ వెరీ ఫైన్ హియర్.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
1: బెటర్ భరత్ బి కరోనేటెడ్.
0: నీతి వాక్యములంతా బోధించు.
1: టీచ్ హిమ్ ఆల్. conduct and code.
0: నేను తర్వాత 14 సంవత్సరం అయిన తర్వాత నేను వచ్చి నా భర్తని చూసుకుంటాను.
1: After 14 years I will come back and take care of her.
0: కాని పితృవాక్య పరిపాలన జరపాలి.
1: But I must follow the command of my father.
0: మాతృ పితృ వాక్యములు మాత్రమే కాదు ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: It is not only following the command of the parents of father and mother.
0: ప్రభుత్వం ఏ రకమైన నిబంధనలు సాధించిందో.
1: One should follow the regulations of
0: God. ఆ నిబంధనలను మనం చక్కగా చాటుకొని నిర్వర్తించాలి.
1: We should follow the rules and the regulations of the government.
0: వహించినప్పుడే మనము ఫలాని రాజ్య పుత్రులము అని మనం పేరు తెచ్చుకునే వాళ్ళం అవుతాం.
1: When this is followed, then only we can call ourselves fitting citizens.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృల మాత్రమే కాకుండా
1: what Rama said, not merely the parents only.
0: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
1: The feelings and the welfare of the people also have got to be taken into
0: consideration. కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాం.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: ఈ నీతి వాక్యములన్నీ కూడా వారు చెప్తుంటే లక్ష్మణుడు కూడా మనసులో చేరిపోయింది.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
0: Anna, naaku chaala manasu kudirindi.
1: And Lakshmana said, now my mind has settled.
0: Kaani Bharatunni, ee rajyanni, ee sainyanni chusinappudike naaku mandipoyindi naa gunde.
1: I am so angry because I saw Bharat here and the army around him.
0: Bhautikamainatuvanti danni chusi nuvu baadhapadutunnavu gaani antarmukhamainatuvanti aanandaniki ivi em maatram chote ivatam ledi.
1: And Rama said, you are furious watching all the external exterior, the army and the brother. You are not noticing his inner feelings and sentiments.
0: Kanukane daggara velin tarvata Bharatunni pilchadu.
1: And then he called Bharat to come close to him.
0: Kanukane kurchobettukunnadu.
1: He made him sit close to him.
0: Bharata.
1: Bharata.
0: Neevu chestunnatuvanni chaala goppave.
1: What all you are doing are certainly
0: kaani tandri aagnanu ullanghisthunnavu.
1: But you are disobeying your father.
0: Talli aagnanu sirsavahinchu.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనంద పెట్టినట్టే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I'll be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడాను పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం?
1: When you have to follow the verdict of the people, why do you feel
0: రాజు కావాలనుకోవటం నీ స్వార్థం?
1: And if you want to own the king only all by yourself, sacrifice that your own feeling.
0: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ లెట్ యువర్ లవ్ ట్రాన్సెండ్ యువర్ రిలేషన్షిప్.
0: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
1: వెన్ వన్స్ యూ సాక్రిఫైస్ యూ కెన్ సర్టన్లీ ఎంజాయ్ లైఫ్.
0: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను
1: వశిష్ఠ అండ్ విశ్వామిత్ర హూ ఫాలోడ్ దేమ్
0: వారు కూడా ఈ వాక్యములంతా విని చాలా కంటిదారులు కార్చారు.
1: దే హర్డ్ ది టీచింగ్స్ ఆఫ్ రామా అండ్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: your ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కాని రామరాజ్యం కాదు.
1: రైట్ నౌ ఇట్ ఇస్ భరతరాజ్య అండ్ నాట్ రామరాజ్య.
0: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
1: బికాస్ ఆఫ్ భరతరాజ్య దిస్ ఇస్ భారతదేశ భారత్.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ద భారత్ దెన్ వై డు యూ సఫర్?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: Sacred land as the type of Bharat is not present anywhere in the world.
0: కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: The Bharat has progressed, advanced, stands at the top of the world because of sacrifice.
0: ఈ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: No other country got this great name.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ద నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్. ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారత దేశానికి త్యాగం చేయడం కంటే మరొక త్యాగం ఉన్నదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: గొప్ప దాన ధర్మం చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి
1: లవ్ ఎవ్రీబడి,
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ యువర్సెల్ఫ్.
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: దిస్ ఈస్ ద రైచువస్ కాండక్ట్.
0: ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము, ఇది కాదు ధర్మము.
1: ధర్మ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: హృదయమును ధర్మం చేయాలి.
1: We have to do this dharma wholeheartedly. We should sacrifice.
0: Swarthamu tyagam cheyali.
1: We have to sacrifice. Parathamu
0: preminchali.
1: We should love the other. Padimandini
0: preminchali.
1: We should love everybody.
0: Padimandini daggara chesukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoodadu.
1: We should not consider anybody separate from you.
0: Evaru dooram vachinappudu nanna ra ra ani daggara pichi varani ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endannaina manam saakavachchu.
1: With this love you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమని.
1: What we have to learn, what we have to develop today is love.
0: దైవ ప్రేమ,
1: love for God.
0: పేదలకు బాధ లేకుండా చూసుకోవాలి.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
0: Intilo talliye baadapadutunte ee parulu enta preminchi prayojanam emti?
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: Kaliga motta motta ni kanna tandrini tallini preminchu.
1: First love your mother, love your father.
0: Tarvati pedallandarini preminchu.
1: And then you can love the whole society.
0: Motta motta Ramudu Bharatuniki upadeshinchinatundi idiye.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: Bharata, tax ratta vestunnavu pillalaku?
1: He inquired, Bharat, how is taxation there?
0: Anna, nenu chaala porapaddaru.
1: He said, brother, I am mistaken.
0: Neevu cheppetuvanti maatalu edi kuda nenu cheyalekapoyanu.
1: I could not do what all you wanted me to do.
0: Kavasinanta dhanam undi kudanu.
1: Though there's lot of money.
0: ఖజానా నిండిపోతుండాలి గాని దాన్ని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
1: Then Lakshmana by his side was very angry.
0: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
1: And this is a cheating of the father.
0: దశరథుడు అన్ని విధాలా కూడాను రాముని సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatuni kudanu inta Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana,
1: Lakshmana,
0: nee evari kumaru?
1: Whose son are you?
0: Dasaratha kumaru.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Nee Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumarulve neevu Sumitraki ichinatvanti endukosam ichadu Bhagavantudu?
1: And why is it that they are born as your brothers?
0: కష్టాల సమయంలోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: భరత శత్రుఘ్నులు ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
0: రాముని దగ్గర లక్ష్మణ్ పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి.
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్.
0: చిరంజీవిగా నిలపాలి.
1: దట్ ఈ షుడ్ బి మోర్టల్
0: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ.
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
0: అన్న మీరు ఏమాత్రం కూడా తల్లిపై ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్.
0: ఇది కేవలము పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీవు వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యు లవ్ యువర్ మదర్, కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడి నుంచి కూడాను సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామాయణ వీ డోంట్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ సుమిత్ర అనేటువంటి పేరులోనే ఉంటుంది, అది ఎంత మిత్రత్వము.
1: మిత్ర ద ఫ్రెండ్షిప్ సుమిత్ర, ద ఫ్రెండ్షిప్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక ఆ సుమిత్ర అనేటువంటి ఆమెని ఈ రాజ్యాన్ని అంతా కూడాను చాలా ప్రేమగా చూపించి, బిడ్డల చేత ప్రేమగా పెంచి వారు చాలా గౌరవాన్ని చేశారు.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya
0: Sumitra ne goppa tyagavantaralu.
1: Sumitra is the one of sacrifice.
0: Sumitra kunnatvanti gunamulu
1: the qualities of Sumitra
0: Kausalya kani Kaikeyi kani evariki levu
1: are not noticed in Kausalya and Kaikeyi.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాముని అరణ్యానికి వెళుతున్నాడు.
1: రామా వాస్ ప్రొసీడింగ్ టు ద ఫారెస్ట్.
0: కౌశల్యకి నమస్కరించి
1: హి పేడ్ రెస్పెక్ట్ టు హిస్
0: ప్రయాణం కావాలి.
1: అండ్ హి వాస్ టు స్టార్ట్.
0: అప్పటి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తుండాలి.
1: అట్ దట్ టైం సుమిత్ర వాస్ పెయింటింగ్.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: హి ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాస్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: రాముడు సుమిత్ర రూమ్ కు వెళ్లాడు.
1: రామా విజిటెడ్ సుమిత్ర.
0: తల్లి మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
1: మదర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
0: అడవికి పోవడం నాకు ఇష్టమే.
1: In fact, I would like to go to
0: the father. శిర్సావహించడం నాకు ఇష్టమే.
1: I like to follow the command of my father.
0: కానీ కౌసల్యనైనా వదులుతాను, కానీ నిన్ను నేను వదలలేను తల్లి.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: అని చెప్పి సుమిత్రకు
1: నమస్కారం.
0: తిరిగి తిరిగి నమస్కారం చేసి
1: he paid his respects.
0: తల్లి నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
1: And he said, mother,
0: నాకు అది ఒక్కటి చాలు.
1: See that you love me, that is enough.
0: అని చెప్పి
1: so saying
0: తాను అయోధ్యను వదిలాడు.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
1: The great noble feelings of Sumitra
0: Kausalya kudanu ledu
1: are not noticed in Kausalya.
0: Sita kudanu ledu,
1: not even in Sita.
0: Kani ee Sumitra chala goppa gunavantaralu.
1: Sumitra is a virtuous one
0: ani aame chala varninchaaru.
1: And they went on extolling her greatness.
0: Ee vidhanga andariki goppa dharmam cheyadaniki mana goppa tharanni tagginchukoni edutu maktini goppa dharanni penchutu raavali.
1: In fact, we have to notice the greatness of others. We should not be in self-glorification.
0: Vidyarthulara.
1: Students.
0: Meer repati nunchi sadhyamainta varaku kuda nu evarni chinna bhavamto chudakandi.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: Goppa vishalamaina bhavamto meer chudandi.
1: Have broad feelings.
0: Andaru navare navanti vare veeru kudanu.
1: Consider everybody equal to you.
0: Sodara, manam bonchestam randi ani pakkarunna vaanni kuda pilchi manam gottiga bonchesayali.
1: You can just go and dine in the company of your another brother.
0: Evvani kudanu beedavariga gaani leka bichigaani gaani manam chudakoddu.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: Andaru kudanu rich manle.
1: All are rich enough.
0: Kanuka manam beedavaliga kavadaniki veelledu.
1: There cannot be any beggars.
0: Nee bhavamlu beediga maaripothunnayi gaani
1: your feelings may be poor.
0: Kaani vaarlo beedatanam anedi eppudu ledu.
1: There is no poverty at all.
0: Bharatadeshamlo
1: in Bharat
0: Bharatadeshamlo
1: in this country of Bharat
0: ee goppa varikante minchina varu evvaru leru.
1: The greatest people are here.
0: Vishalamaina hrudayulu varu.
1: The broad minded people are here.
0: Atuvanti intiki nenu Sita vachinanu kada ani Sita kuda chaala aanandinchindi.
1: Sita was so happy because she could come to that country.
0: Puramu Janaka Maharaja daggara unnappudu nannato cheppedi.
1: And Sita told Janaka Maharaja,
0: nanna నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: హి సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేటువంటి.
1: హి ప్రేడ్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: హి సీతా వాజ్ వెరీ హ్యాపీ అండ్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగరం.
0: నీ నిబంధన అంతా కూడా మానివేసేసేవి.
1: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
0: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసేవి.
1: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీతా కుడ్ లిఫ్ట్ అప్
0: శ్రీరామచంద్రుడు దీన్ని కాదు దీనింత పదింతలైన భారము కూడా నువ్వు ఎత్తగలడు.
1: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ హెవియర్ థింగ్స్
0: పవిత్రమైనటువంటిది.
1: అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హైలీ సేక్రెడ్.
0: అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
1: హిస్ లవ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్.
0: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
1: అండ్ సీ దట్ ఐ మ్యారీ రామ.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగరు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీతా షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
0: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోతల వంటి వారే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
0: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలాపండు వలుస్తూ
1: as they are taking away the peeling of the orange
0: sumitra was balustu okokotana okokotana idi ramudu idi lakshmanudu idi bharatudu idi shatrughnudu ivi sita ananni dani perlu petti pujincheetvatidi.
1: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit one after another piece, repeating the names of rama lakshmana bharata shatrughna.
0: ilanti pavitramaina kodandu naaku chikkaru kada ani chaala aanandinchindi.
1: And she was very happy because of the company around.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్ మదర్.
0: ఈ కుమారుడు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: ది ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
0: ఒక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ భరత్ వాస్ కరోనేటెడ్
0: కొంత పని లోపల చేరిపోయి
1: హావింగ్ గాన్ టు ది ప్లేస్
0: కొంచెం అలసిపోయి
1: బికాస్ టైర్డ్
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
1: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
0: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్ళాడు.
1: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ హ్యాపెన్ టు గో టు గెట్ ఇన్ టు ద రూమ్ ఆఫ్ రామ.
0: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
1: దేర్ మదర్ సీతా వాజ్ దేర్.
0: సీత ఉన్నటువంటి చూచి
1: హావింగ్ నోటీస్
0: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
1: అండ్ హి సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
0: అరసిపోవటం వల్ల
1: బికాస్ ఆఫ్ టైర్స్
0: నలుగురు రూములు కూడా నువ్వు సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: యాజ్ ఆల్ ద రూమ్స్ ఆర్ ది సేమ్ ప్యాటర్న్ బై మిస్టేక్ ఐ స్టెప్ ఇన్ టు రామాస్.
0: లక్ష్మణ్ భార్య
1: అండ్ దెన్ ది వైఫ్
0: లేచి వచ్చి
1: వాట్ హ్యాపెన్స్
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు.
1: సర్ వై డు ఫీల్
0: మీది మాదే మాది మీది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్
0: ఇదే మాటలే రాముని కూడా చెప్పింది నేను నీవే నీవు నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు ద సేమ్ all belong to us.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ స్టూడ్ బై ద సేమ్ వర్డ్.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: సో ఆల్సో దేర్ కౌంటర్ పార్ట్స్.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: దిస్ ఇస్ ద రీజన్ వై రామరాజ్య హాస్ బికమ్ సో గ్రేట్.
0: కనుక మీరు భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
1: Having been born here in this country, be true Bharatiyas.
0: Bharatiyas.
1: Bharatiyas.
0: Ee Bharatiyaga undali.
1: Bharatiyal tiya sweetness, you should be sweet.
0: Meera Bharatiyaga meeru bayyadi.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayamlandu kuda nu evarni chilleriga bhavinchukovadu.
1: Never consider anybody low in.
0: Evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni vaaru mana intiki vastaru emo ani kaachukonundi vaariki pettadu.
1: And you also serve those people that need your service.
0: ee tyaga bhavam meelo undinappude
1: when this spirit of sacrifice is
0: nimaina bhoga bhavam meelandu chertundi
1: you can certainly enjoy the bhoga in this life.
0: Vidyarthulara
1: students
0: pavitramaina ee bharata deshamandu
1: in the sacred land of bharat
0: ee naadu
1: today
0: goppa paradinamulaga chernatvanti
1: being a festival day sacred day
0: ee dasara pettivellu
1: the dasara
0: dasara ante దాశమి
1: దసరా దిస్ బీంగ్ ద 10th డే దశమి.
0: తొమ్మిది దినములు రోజు చాలా బాగా చేసి
1: హావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 డేస్
0: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
1: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్స్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: అందరూ కలిసిమెలిసి
1: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్
0: కలిసిమెలిసి మెలగాలి.
1: మూవ్ టుగెదర్
0: కలిసిమెలిసి మెలుగుదాం కలిసిమెలిసి తిరుగుదాం కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us move together. Let us live together. Grow in intelligence.
0: కనుకని మీరందరూ కలిసిమెలిసి మెరగాలి.
1: వి షుడ్ మూవ్ టుగెదర్.
0: మీ తెలివిని పోషించుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
1: వి షుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
1: వి షుడ్ వర్షిప్ అవర్ మదర్.
0: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్, ఎ గ్రేట్ సెలబ్రేషన్ ఫెస్టివిటీ అరౌండ్.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
1: What all you have learned today, start practicing from tomorrow.
0: అందరి ముఖములు ఎందు కూడాను నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: There should be smiling face on everybody.
0: ఎవరి ముఖం కూడాను క్యాస్ట్ ఆయిల్ తేజస్సుగా పెట్టుకోండి.
1: Nobody should have a castor oil face.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: Our students don't have castor oil face any time.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Sarva.
1: Serve all.

0: సుందరం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం ఎప్పుడే? ఈ కృష్ణ జన్మము.

0: ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి ఇస్ బర్త్డే ఆఫ్ లార్డ్ కృష్ణ. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure, and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయంలందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాజ్ బోర్న్ అట్ మిడ్ నైట్ ఆన్ అష్టమి డే.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: The day Ashtami is considered to be inauspicious.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలమునందు ఒక అమంగళం అనేటువంటిది లేదు.
1: But from the point of the advent of God, there's nothing like inauspiciousness.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభములను సంకేతించిన దినములే.
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: We consider అష్టమి inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతయును మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదే, సర్వమంగళకరమైనటువంటిది కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: కృష్ణుడు పుట్టిన స్థానము చెరసాల.
1: Krishna was born in a prison.
0: ఆ చెరసాల యందు ఉండినటువంటి వారు దేవకి వసుదేవులే.
1: దేర్ ఇన్ ద ప్రిజన్ వర్ ప్రెసెంట్ దేవకి అండ్ వసుదేవ.
0: ఈ ఇరువురు మాత్రమే జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కానీ వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: All guards there near the prison, as per the command of Kamsa, have got to be highly vigilant and be awake.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: But all were sleeping at that time.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: They have forgotten the waking state.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: They are even beyond the dreaming state.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: They were in deep sleep.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిల్లును తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: Nemmadiga oka battalo chutti oka buttalo petti talapaina pettukoni thanu prayanam aipothunnadu.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: Chersala talapulu anni kudunu techukobaddavi.
1: The doors of the prison opened.
0: Goppa varsham kurustu undadi.
1: There was downpour of rain.
0: Selayeru chirukondalanu himachilal chitraati chitraprinochanu dhatutkarmappa nabratalamam jumbimchu naityam vartila istreyenu visutan balachi pratyeka prapanchamunandu naachile opparu. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలల్ చిత్రాతి చిత్ర ప్రవచనం ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించేదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: Atti samayamnandu tan talapaina pettukunnatvanti butta paina varsham kurtunnademo ani bhayapadto tiriki Himadi Rajamane prarthistu vachadu.
1: It was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
0: Atti pavitramainatundi yokka varsham kalam nandu krishnudu challani bhavamto mellani tudukulato sarpamunu aavirbhavimpi chesadu.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: Kani induku ye vidhamainatundi parinamam jarugutundoni vasudevudu marinta aavedana padutu vachadu.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ దట్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: ది సర్పెంట్ వెంట్ ఆన్ మూవింగ్ ఇట్స్ హుడ్ సో దట్ ది చైల్డ్ వుడ్ నాట్ బి డ్రెంచ్డ్.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్ ద షోర్.
0: అదే సమయం నందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నది.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ అట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ హిస్ సిస్టర్ హ్యాపెన్స్ టు బి రాధ.
0: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: కన్సిడరింగ్ ద షూస్ యంగర్, The author, the composers have not given proper place to Radha.
0: Kani Krishnudu kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 dinamulu 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అత్తమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ పీపుల్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ అట్ దట్ మోమెంట్ వాచింగ్ ది సినారియో అండ్ ది సిచ్యుయేషన్ ప్రివలెంట్ దెన్.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: ఇట్ వాస్ లేట్ ఇన్ ది నైట్ బై ది టైమ్ దే రీచ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యు వాస్ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోద ప్రక్కలో పండబెట్టి యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatanu tejo tanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుడి పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ది సీక్రెట్ థాట్ ఆఫ్ రాధ టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికీ తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ది ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ ఎట్ దట్ టైమ్ ది డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే విధంగా శేవంగా ఉన్నాయి.
1: అండ్ ది డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu
1: he was awake.
0: Appudu tirigi ekkadi tarapulu akkada moochukunnayi.
1: And at that time the doors remained closed.
0: Tan taalamlanni kudanu sari

0: చాలా పాలించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: ఆ యొక్క శబ్దమును విన్నగానే చెరసాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దిక్కును లేచారు.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికీ తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞ ప్రకారంగా ఆ చంటిబిడ్డను ఒక ఎడం చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకి దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: Devaki Devi, watching all this happening mystery, she was very much shocked and surprised.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరుపుగలడు, ఇతను కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా దేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ ఉంటూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుని ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుని చూసినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఒక ఆర్డర్ వేశాడు.
1: And the command was given.
0: ఈమెను ఎట్టైనా కానీ చంపివేయాలి.
1: This female child must be killed one way or another.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: Kamsa himself came all along.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: This child is going to kill me was the question he has put him.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమును పుట్టిన ఆదేవకి దుష్టిని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తను ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆడబిడ్డ.
1: And the female child vanished the moment thrown into the space.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.

0: was happening, the Krishna was growing at the residence of Yashoda.
1: ఈ విధంగా కథలందరికీ తెలిసినటువంటి విషయమే.
0: The story is known to everyone here.
1: అనేక రకములైనటువంటి లీలలు చూపుతూ వచ్చాడు.
0: Krishna demonstrated many of the miracles.
1: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
0: He changed many forms.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే,
0: as things were happening, so
1: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
0: Kamsa could not understand what's happening.
1: కట్టకడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
0: కంస కమాండెడ్ దట్ ఆల్ న్యూ బోర్న్ చిల్డ్రన్ బి కిడ్స్ బి కిల్డ్ దేర్ దేర్ ఇన్ దట్ రేపల్లి.
1: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
0: ఫర్ సమ్ టైమ్ హి గేవ్ ద కమాండ్ దట్ ఆల్ మేల్స్ బి కిల్డ్.
1: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
0: అండ్ హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది baby girls, so he gave the order that they should also be killed.
1: Itani bhayame inni rakamainaatundi vikaramulaku margam teesindi.
0: It was only his fear that led to all this perversion.
1: Ee vidhanga champutu pothunnagane,
0: as he went on killing,
1: Krishna charitra dinidinaniki perigipothu vachindi.
0: The mystery and the glory of Krishna was spreading very fast.
1: Ee perigipoyetundi Krishnaninu thanu ee vidhanga arikattagaladu.
0: How can he control the glory of Krishna and his actions?
1: దైవ చిత్రములు ఎంత విచిత్రమయ్యే.
0: God's deeds are mysterious and unnatural.
1: కట్టకడపటికి ఈ కంసునికి వినాశకారే విపరీత బుద్ధి అని విపరీత బుద్ధులు పుడుతూ వచ్చాయి.
0: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
1: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
0: He was in intense search of the boy where he was born.
1: Vrepallilo unnadani kontha varaku telisindi.
0: He could get the news that he was there in Vrepalli.
1: Vrepallakanta kodunu pampistu vachadu maya dootannu.
0: And he sent so many messengers to Vrepalli to find out the baby.
1: Entha mandi poi vetikinappudikini Krishnudu yokka sankalpam em vattam kodunu evariki artham kaledu.
0: No one could understand his whereabouts.
1: Kattagadapadiki itaniki kaalam pandindi. ఇదన్ని చంపివేయడానికి వచ్చేసింది.
0: The time approached that the Kamsa had to be killed.
1: ఈ కృష్ణుని చంపడానికి ఎవరైనా ఒక మంచి ఉపాయం వాడు ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
0: In fact, he was in search of a proper person to kill Krishna who is close to him.
1: కృష్ణుని అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
0: He was inquiring who was so dear and near to Krishna.
1: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
0: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెజెన్స్.
1: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
0: దేర్ ఎ రిచువల్ వాస్ టేకింగ్ ప్లేస్.
1: ఆ యజ్ఞమును చూడడానికని చిన్నపిల్లని తీసుకుని రామని చెప్పి పంపించాడు.
0: హీ వాంటెడ్ ద చిల్డ్రన్ టు గో ఓవర్ దేర్ అండ్ వాచ్ దిస్ సీక్రెట్ రిచువల్.
1: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్లారు.
0: The messengers of Krishna brought Kamsa brought Krishna and Balarama along with them.
1: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేప్పటి చాలా మాయ కలిగినటువంటి వచ్చి.
0: When Krishna Balarama approached over there, the people were deluded at that moment.
1: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే,
0: as they were about to step into the village,
1: ఈ పూలమాలలు కట్టుకుని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
0: There was a flower vendor who is to make garlands for Krishna.
1: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలలు తీసుకుని పోతుండాలి.
0: She was carrying all the garlands and waiting there at this door.
1: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో ఉన్న రెండు మాలలు తీసుకున్నారు.
0: First Krishna noticed the basket of garlands and collected the two.
1: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
0: And one garland was accepted by Krishna and another garland by Balarama.
1: ఈ మే కంసంతో ఏం మొరబెట్టుకోగలదు.
0: What is that she can report back to Kamsa then?
1: సరే ఈ మాలలు వేసుకున్నారు కృష్ణుడు ఆస్థాన పండితుడు కూడా వెళ్లారు.
0: And with these garlands Krishna and Balarama started moving about.
1: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే,
0: as these actions were taking place,
1: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు.
0: And there he gave a small device.
1: ఓ కృష్ణ,
0: ఓ కృష్ణ,
1: నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు.
0: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కింసుని కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
0: దే ఆల్ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ద ఆన్స్లాట్ ఆఫ్ కంస.
1: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ బ్లెస్డ్ దట్ వెండా.
1: ఈ యొక్క పూలగత్తె చాలా వంపరింపరిగా ఉండేటువంటిది.
0: అండ్ ద బాడీ ఆఫ్ ద ఫ్లవర్ వెండా ఇస్ బెంట్.
1: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
0: కృష్ణ డిజైర్ గుడ్ డ్రెస్ అట్ దట్ టైం.
1: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి యొక్క దుస్తులున్నాయి.
0: That lady was carrying so many silk robes.
1: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ద రోబ్స్ ఆఫ్ కంస.
1: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
0: అండ్ బలరామకృష్ణ వోర్ దెమ్.
1: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును.
0: This lady knows.
1: ఇతను దేవుడే.
0: She knows that he is God.
1: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
0: Because he is God, he is able to act like that.
1: Krishna, na vampuru kuda teesi nanu chakkandaaniga cheyukoda.
0: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
1: Kaalakinda vesukunnadu.
0: She made her rest under his feet.
1: Aayaka kaalato tokkadu.
0: And she trampled over her.
1: Chetulu etti paiki legadu.
0: And just left her body with both of his feet.
1: Aa bendanni poyinayi.
0: And the belt was straightened.
1: Chakkani striga roopandindi.
0: And she could be a very beautiful lady thereafter.
1: Appudu Krishnudu Kamsudu pilipinchadu.
0: Then Kamsa summoned her.
1: Naa dustulanta vaadiki etta poi cherai.
0: And he questioned, how is it my dress reached those boys?
1: Swami, naaku teliyadu.
0: She said, Swami, I don't know.
1: Atane maayalu evariki teliyadu.
0: Nobody can understand his mysterious actions.
1: Kanuka neevu ee maayalu telusukovadaniki prayatnam emi cheyavaddu.
0: Don't make any attempt to know the mystery of God, she said.
1: Neevu nooru musukoni unte manchidi ani cheppi.
0: She said, better you keep your mouth shut and remain silent.
1: Ee pulagatte inta kathinamainatundi vaakulu palukutundada, neeku edo dhairyam untundadi.
0: And Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
1: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
0: అండ్ దేర్ కేమ్ ఎ వాషర్మన్ విత్ బండిల్ ఆఫ్ క్లోత్స్.
1: ఆ వాషర్మన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలనే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
0: యాజ్ హి వాస్ అప్రోచింగ్ దిస్ లేడీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సైట్.
1: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అన్ని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
0: లైక్ దట్ కృష్ణ డెమాన్స్ట్రేటెడ్ సో మెనీ మిస్టీరియస్ ఎక్స్పీరియన్సెస్ and leelas, the child play at that moment and demonstrated to everybody.
1: Iruvurni kudanu iskonu velutunnaru.
0: Both were taken.
1: Ekkadi iskelutunnaru?
0: Where?
1: Kamsuni aasthanamunu iskonu potunnaru.
0: They were to be taken to the court of Kamsa.
1: Appudu akkada iskonu poyyappudu,
0: as they were ushered there,
1: each panikatte
0: and the servant maid,
1: aaru kuda konni scent iskonu poyindi,
0: was carrying scents.
1: కృష్ణుడి పైనంతా చల్లింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ స్ప్రేడ్ ది సెన్స్.
1: కృష్ణ, నాది ఎంత భాగ్యమో ఏమిటో.
0: కృష్ణ, ఐ యామ్ వెరీ లక్కీ.
1: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసినా నోవులో పండిపోయినాయి.
0: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యూ
1: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
0: షీ అప్లైడ్ ఆల్ ది సెన్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
1: కంసుడు వచ్చాడు.
0: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
1: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వలె తిరిగాడారు.
0: These two boys got up like lions and started moving around.
1: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరి ఎగిరినాడు కృష్ణుడిపై కంసుడి పైన.
0: And Krishna jumped at once towards
1: నిలబట్టి అదిమినాడు కిందికి.
0: And he made his head bend down.
1: కానీ బలరాముడు కూడాను అంత బలమైన వాడు.
0: Balarama was also equally strong.
1: ఈ ఇరువురు చేరేటప్పటికి
0: both together
1: kamsuni pachadi chesi pettaru.
0: And they made kamsa a chutney or paste.
1: Anta himsinchetappudiki kamsudu chaala bayapadipoyadu.
0: And not watching the whole situation as the two boys were approaching,
1: aa vepalli anta kudanu chaala vanikipoyindi.
0: All were wonder struck, fear stricken.
1: Ee vidhanga jarigetappudiki,
0: As things happen like that,
1: చిన్న పిల్లవాడైన కృష్ణుడు ఇంత గొప్ప కార్యం ఏ విధంగా చేస్తూ వచ్చాడు?
0: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
1: బాలుడు ఈ చిన్న పిల్లవాడు,
0: so young at that time,
1: కంసుడు మహా దుర్మార్గుడు,
0: కంసస్
1: మహా బలవంతుడు,
0: so strong,
1: అలాంటి బలవంతుడైన కంసుడిని ఏ విధంగా హతమార్చగలడు?
0: How could this boy kill that strong wicked person like Kamsa?
1: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
0: In the meantime, Kamsa gave an order.
1: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
0: And that special battalion specifically meant there to kill Balaramakrishna.
1: ఆ ఇరువుని కూడా ఇక్కడ పంపించాడు.
0: And he sent both.
1: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
0: Nobody can withstand in front of Krishna.
1: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
0: All fell at the feet of Krishna.
1: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
0: The whole army was subdued, was defeated.
1: ఈ విధంగా సైన్యాన్నంతా హతమార్చి,
0: having killed the entire army,
1: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
0: Krishna and Balarama proceeded their sojourn.
1: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
0: Krishna left unnoticed by anybody.
1: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
0: How has he gone? Where has he left? People didn't know and they were afraid of the situation.
1: Kanuka Krishna vastunnada vastunnada ani prepalalo unnatvanti oka gollatu bhavalandaru kuda eduru chustunnaru.
0: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
1: Kani ekkada chusina Krishnudu yaka kanipinchaledu.
0: They could not find the trace of Krishna in the vicinity.
1: Appudu Balaramudu Krishnudu iddaru kudanu మాయల పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
0: విత్ ద నాక్ అండ్ ద డివైస్ బలరామకృష్ణ కుడ్ స్టెప్ ఇన్ టు ద విలేజ్.
1: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా, ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
0: యశోద వాస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు కృష్ణ అండ్ బలరామ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంస.
1: ఈ గోపికలంతరూ ఏడుస్తున్నారు.
0: గోపికస్ వర్ క్రైయింగ్.
1: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా, లేదు వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
0: They were blaming Kamsa. They were accusing him because the boys left long back. They traveled long distance and have not returned till now.
1: ఈ యొక్క పేపర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
0: All women there in Repalle went on praying to Krishna again and again.
1: కానీ కృష్ణుడు వచ్చారు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధములంతా కూడా చల్లారిపించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
0: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ అండ్ సా టు ఇట్ దట్ ఇన్హాబిటెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్ ఆఫ్టర్.
1: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
0: అండ్ దెన్ హి స్టార్ట్స్ సెండింగ్ మెసెంజర్స్.
1: ఇంకా కంసుడు చావలేదు.
0: Kamsa did not die.
1: కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
0: Still time is there.
1: వీడికి అన్ని విధాలు కూడా వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యంతా కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
0: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
1: ఈ విధంగా అంతా చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
0: Ultimately, Kamsa lost all his potentiality and died.
1: కానీ చరిత్రలో వ్రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
0: But all the narrations by the composers do not contain this particular description.
1: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
0: This is entirely divine.
1: చిత్రములు త్రైలోక పవిత్రములు, ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రములు.
0: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
1: నేరుగా ఇంకా ప్యాలెస్ లో బయలుదేరారు.
0: They proceeded straight and got into the palace.
1: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
0: It was an open court where people were highly emotional.
1: ఈ ఇద్దరు పిల్లలు కూడాను రెక్కలు కట్టుకున్నటువంటి పక్షుల వలె అతని పైన ఎగిరారు.
0: The two boys jumped towards proceeding towards Kamsa as if they were birds with wings.
1: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
0: The boys have pulled him down from his throne and killed him there itself.
1: ఇతను మరణించగానే
0: soon after the death of Kamsa,
1: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
0: And the two boys were planning to go back and they feel so sad.
1: కట్టగలపటికి ఆ యొక్క ఆస్థాన పండితులందరూ చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
0: All the scholars over there assembled and made arrangement for the return and the safe journey of the boys.
1: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
0: Where have they gone?
1: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళారు.
0: Went to జరాసంధ.
1: అయ్యో, నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం పూరారు.
0: జరాసంధ was also highly furious because his children died.
1: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
0: All had utter hatred towards Krishna.
1: అందరూ వాళ్ళ రిలేషన్స్.
0: They are all related.
1: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
0: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరితో ద్వేషం పూనుకున్నాడు.
0: So everyone had enmity towards him.
1: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
0: after this hatred
1: రేపల్లంతా కూడా చాలా తికమకలైపోయినది.
0: The whole rebel inhabitants were totally confused.
1: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమే.
0: Everywhere there were disturbances.
1: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూచి
0: watching all this
1: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
0: Nobody could not bear any longer.
1: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
0: Krishna was growing day by day.
1: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
0: It was decided that Krishna was to be married.
1: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
0: Is it ordinary one?
1: అప్పుడు అనేక మంది అనేక రకములైనగా వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
0: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ ప్లాన్.
1: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
0: కృష్ణ నోస్ ఫుల్లీ వెల్ వాట్ ఈస్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్.
1: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ నోస్ ది మాస్టర్ ప్లాన్.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: నో వన్ నోస్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: అనేక రకంగా ప్రయత్నం చేసి
0: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్.
1: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్.
1: ఇంతనే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఆ రుక్మా ఇంటికి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
1: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: అండ్ ఆన్ వన్ హ్యాండ్ రుక్మిణి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ.
1: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
0: సో ఆల్సో ఇస్ ఎ సిచ్యువేషన్ విత్ మెనీ గోపికాస్.
1: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
0: సో ఇట్ వాస్ ది ప్లాన్ ఆఫ్ కృష్ణ. హి వాస్ థింకింగ్ హూ ఆర్ టు బి సేఫ్ గార్డెడ్, హూ ఆర్ టు బి ప్రొటెక్టెడ్.
1: అప్పుడు బలరాముడితో చెప్పి
0: బలరాముని
1: ఇతన్నందరినీ కాపాడమని చెప్పి
0: హి వాంటెడ్ బలరామ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడీ.
1: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడే జరబడుతూ వచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హ్యాండిల్ దోస్ హూ హాడ్ ఎనిమిటీ ఫర్ హిమ్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్
1: ఈ వార్త అంతా కూడా యశోద దేవతకి వచ్చేవరకు తెలుస్తుంది.
0: ద న్యూస్ రీచ్ యశోద
1: ఫస్ట్ దేవులకు.
0: దే గాట్ ది న్యూస్ మెసేజ్.
1: యశోద నందుడు,
0: యశోద అండ్ నంద,
1: ఇక్కడ దేవికి వసుదేవులు,
0: దేవకి వసుదేవ,
1: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
0: And they could also come to know what had happened. They would
1: ఏం అవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
0: What would happen to Krishna now? That was matter of anxiety.
1: కానీ దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
0: దేవకి దేవి was one of courage.
1: గొప్ప పరమ భక్తురాలు.
0: She is a great devotee.
1: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికీ వారిని ఏమాత్రం జలించుకుంటారు చేశాడు.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa because she was sure of divinity.
1: కృష్ణుని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేరు.
0: She was quite sure that none can ever touch Krishna.
1: అని ధైర్యంతో ఉంటుండాలి.
0: He had all the courage and strength.
1: వాడు చెరసాల నుంచి వచ్చారు.
0: They came out of the prison.
1: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవుల ఇంటికి వచ్చారు.
0: And they reached Devaki Vasudeva.
1: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందు ఇంటికి వచ్చారు.
0: Both of them came to Nanda's residence.
1: నంద ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
0: There was Balarama.
1: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
0: యశోద appears to be the
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: He is very closely related to them.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి దేవుడికి ఎట్టైనా చేర్చాలని చేర్చున్నాడు.
0: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
1: ఆమె ఒక పండితుని వెంట ఓ జాబు రాసి పంపించి
0: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్
1: కృష్ణ నేను ఇంక తాళలేను.
0: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్
1: నేను ఇంక భరించలేను.
0: ఐ కాంట్ బేర్
1: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
0: And in fact, I am put to suffering by my father.
1: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
0: And in fact, they started making
1: ఈ ముహూర్తం లోపల నీవు నన్ను ఇక్కడ తప్పించుకుంటా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక్కడ.
0: If you don't rescue me, I am doubtful of my life, she wrote.
1: అప్పుడు ఈయను దేవకి దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
0: It was the time she was taken to offer her prayer to that village goddess.
1: గ్రామదేవతలకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ వుడ్ ఆఫర్ ద ప్రేయర్స్ టు దట్ విలేజ్ గాడెస్.
1: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
0: దే వర్ ఆల్ ప్రొసీడింగ్ ఓవర్ దేర్ టు ప్రే.
1: ఇక్కడ ఒక తట్టు కంసుడు,
0: ఆన్ వన్ సైడ్ కంస,
1: ఒక తట్టు దేవకి వసుదేవులు,
0: దేవకి వసుదేవ్ ఆన్ ద అదర్ హ్యాండ్,
1: ఒక వైపున బలరామకృష్ణుడు,
0: బలరామకృష్ణ ఆన్ ద అదర్ హ్యాండ్.
1: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
0: And all people gathered there.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
0: పీపుల్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ దే హావ్ టు ఫేస్ ఆన్ దట్ డే.
1: ఈ శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల దంతవక్ర ఆల్సో జాయింట్ కంస.
1: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
0: How can Krishna escape from this group of all those wicked people?
1: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
0: And how is it possible to marry this Rukmini?
1: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
0: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
1: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
0: And in fact Shishupala was surrounded by many.
1: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
0: And on one hand, Rukmini is proceeding towards the temple.
1: దేవద్వారంలోకి వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
0: And Krishna was waiting there at the main door.
1: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
0: This Rukmangada, the brother of Rukmini.
1: వాడు మహా దుర్మార్గుడు.
0: He is highly wicked fellow.
1: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: He was making an effort to take her away from that spot.
1: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
0: By the time they approached the temple,
1: ఇంకేం గతి నా గతి, ఇక దేవాలయంలో వచ్చినాను, ఇక నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నది.
0: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
1: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
0: It is only at that moment Krishna picked her hand and took her along with him.
1: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
0: And there is war at that time.
1: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
0: హి బ్రాట్ హర్ సేఫ్ సమ్ వే
1: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
0: అండ్ హి మ్యారీడ్ హర్.
1: ఈ విధమైనటువంటి చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
0: మెనీ థింగ్స్ హాడ్ హ్యాపెన్డ్ లైక్ దిస్.
1: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కానీ సన్మార్గులను రక్షించడానికి కాదు.
0: ఇన్ఫాక్ట్ కృష్ణ హాడ్ టేకెన్ బర్త్ to kill the wicked people, to punish the bad people.
1: Yuka sanmargulnu emaatramu himsinchaledu.
0: And he did not trouble any pious people, good noble souls.
1: Rendu vidhamainatuvanti bhakti kalinatuvanti vaarini sichistu vachadu.
0: And in fact who had got the jewel achiever punished.
1: Oka vaipuna krishnudu kavali. Krishnudu
0: one side, one hand they want Krishna.
1: Inkoka vaipuna gopikulu kavali.
0: Other hand gopikas are needed.
1: ఇది ఎవరు సాధించగలరు?
0: Who can achieve this?
1: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణిని తీసుకుని పోతున్నాడు.
0: And Krishna has taken along with him Rukmini.
1: ఈ రుక్మిణిని చేరచించుకోవడానికి ఎవరు?
0: And who can protect her? Who can take her back?
1: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
0: And in fact all started fighting with Krishna.
1: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
0: And Krishna did not keep quiet.
1: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణిని తీసుకుని పోయాడు.
0: He won over everybody and ultimately took Rukmini along with him.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ద మీన్ టైమ్
1: ఇటువైపు వేపల్లే
0: వేపల్లే అని మన సైడ్
1: ఇటువైపు
0: మధుర
1: ఇటువైపు బృందావనము
0: బృందావనం
1: మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
0: Hatred was rampant in all these three places.
1: ఎందుకనగా కంసుని యొక్క దీంట్ లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
0: Because there are close relations of Kamsa
1: location. శిశుపాలుడు కూడా చాలా ద్వేషమే.
0: శిశుపాల ఆల్సో హ్యాడ్
1: శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
1: కానీ ఆ శిశుపాలుడికి తన చేతి నుంచి తప్పించకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
0: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
1: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడి.
1: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
0: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
0: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
1: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
0: Hearing the news, the brothers of Rukmini were highly furious.
1: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
0: And they made every attempt to kill.
1: ఎవరి పని ఏమి జరగలేదు.
0: Nothing whatsoever had happened.
1: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
0: In fact, the life of Krishna commenced with all this conflict.
1: కనుకని కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
0: And therefore the very birthday implied so many difficulties and
1: challenges. Marriage కూడాను కష్టంతో జరిగింది.
0: The marriage was a matter of challenge.
1: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
0: Every christening naming was also a matter of difficulty.
1: కంసుని సార్ హింసను కష్టంతోనే జరిగింది.
0: And he had to face so many troubles.
1: శిశుపాలు దంతవక్రుని యొక్క దీని కూడా కంసంతోనే జరిగింది.
0: అండ్ దర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ యాంగ్జైటీ.
1: పుట్టినప్పటి అన్ని గ్రామాలు చాలా కష్టమనే.
0: అండ్ కృష్ణ ఫేస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఈ విధంగా జరిగి
0: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
0: హి వన్. హి వాస్ విక్టోరియస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
0: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
1: ఈ విధంగా దుష్ట సమాజం చేయటం లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
0: అండ్ హి వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ హి వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
1: కానీ తన్ని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
1: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
0: దంతవక్ర కేమ్.
1: శిశుపాలుడు వచ్చాడు.
0: ఆల్సో శిశుపాల్.
1: శిశుపాలుని ఎంతవరకు చేశాడంటే కట్ట కనపడికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
0: And the situation had happened until the commencement of the holy ritual over there when the first offering was to be made.
1: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: As the first offering was about to be given and Shishupala was highly furious.
1: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
0: Then Shishupala got up.
1: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
0: Whom do you consider great?
1: చాలా రుక్మాంగదుడు ఉన్నాడు.
0: And there's Rukmanga there.
1: అతను గొప్పవాడు.
0: He's a great man.
1: ఈ యొక్క గొల్లవాడికి అతను నీకు తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
0: Why do you specially honor this cowherd boy?
1: Cowherd boy కి ఏమాత్రం అధికారం లేదు.
0: Cowherd boy has no eligibility whatsoever.
1: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలు అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
0: How is that you honor him first?
1: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
0: And he objected.
1: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
0: And at that time Kamsa died.
1: దీనివల్ల
0: వై
1: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
0: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ
1: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలంతా వదిలిపెట్టి
0: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్.
1: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
0: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యూఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
1: చూడడానికి వీలు లేదండి.
0: నౌ యూ షుడ్ డూ సో.
1: వీలు లేదని చెప్పి కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాడు.
0: అండ్ దే వర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
1: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
0: And then he has sent the
1: wheel. Chakramanaga chaala mandi vishnu chakram ani meer anukuntuntaru. Chakram em kaadu agratambulam istunnadu kamsudiki.
0: Will people think it is Vishnu Chakra? No. They honor this.
1: ఆ తట్టునే తీసుకుని అతని పైన విసిరాడు.
0: The very plate was thrown at him.
1: ఎవరిపైన విసిరాడు?
0: On whom is it thrown?
1: కంసుని పైన.
0: On Kamsa.
1: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
0: And things had happened without their knowledge.
1: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
0: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
1: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
0: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
1: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలు అంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
0: ది విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వి రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్,
1: కృష్ణుడు యొక్క సహజ చక్రమే. ఏది పడితే అదంతా చక్రమే.
0: వాట్ ఎవర్ కృష్ణ టచెస్, వాట్ ఎవర్ హీ యూస్డ్, సర్వ్డ్ యాజ్ చక్ర.
1: అప్పుడు ఆ తటను తీసుకుని విసిరాడు.
0: అండ్ హి హస్ థ్రోన్ ద ప్లేట్.
1: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట్టాడు.
0: డు యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్, ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
1: ఇది ఇవ్వటం నీకు చాలా ఆనందం కాదు?
0: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
1: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా, కృష్ణుడు మానపిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్,
0: కౌహర్డ్ బాయ్,
1: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఈమె ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
0: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దేర్ సో మెనీ ఎల్డర్స్, హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
1: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుని యొక్క దీన్ని కొట్టేసేసింది.
0: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హస్ థ్రోన్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
1: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
0: అండ్ హి వాస్ హైలీ ఫ్యూరియస్.
1: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
0: బలరామ వాస్ దేర్ బై సైడ్.
1: స్నానంబు చేయు ఆ చవరాండ చీరలు, కాజేపు చిన్నందుక పూజ నీకు.
0: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్, కృష్ణ ఆర్ యు టు బి ఆనర్డ్ ఫస్ట్?
1: చాలు నీకు కట్టి పెట్టి పంచాంగం ఇక.
0: ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ క్లోజ్నెస్ ఇంటిమసీ విత్ కౌహర్డ్ గర్ల్స్?
1: కౌహర్డ్ గర్ల్స్ చాలు మూవ్ ఇనోర్.
0: అండ్ దెన్ సే స్టాప్ ఆల్ దిస్ టాక్, షట్ యువర్ మౌత్.
1: మూవ్ ఇనోర్ అన్నాడు ఇతను.
0: And Krishna said, shut your mouth.
1: Krishna ని చెప్పాడు.
0: And that's what he said to Krishna.
1: అప్పుడు కృష్ణ కోపం వచ్చింది.
0: And Krishna was angry.
1: అప్పుడు తత్వం తీసుకుని విసిరేటప్పటికి కంసుని యొక్క ఇదిని శిశుపాలుని యొక్క తలలో పరిగిపోయింది.
0: And he has thrown the plate. And that has chopped off the head of
1: Shishupala. ఈ విధంగా కృష్ణుడి జన్మం మొదలుకొని కృష్ణుడి అంత్యం వరకు కూడా ఈ యుద్ధంలో జరుగుతూ వచ్చాయి.
0: Right from the birth to the end, there is conflict and war in the life of Krishna.
1: కృష్ణుడి జన్మం అనేటువంటిది చాలా దుఃఖములతో కూడినటువంటిది అని పెద్దలంతా వర్ణిస్తూ వచ్చారు.
0: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
1: పుట్టినప్పుడు బిడ్డలతో బాధపడ్డాడు.
0: In fact, he had so many difficulties in his childhood.
1: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి వివాహాలతో బాధపడ్డాతో వచ్చారు.
0: Later, as he grown up, he has got problems because of the marriage.
1: ఎవరికి ఏ సుఖము లేదు.
0: No one had any pleasure whatsoever.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
0: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
1: అష్టమి రోహిణి పొద్దున. అష్టమి రోహిణి.
0: అష్టమి డే ఇస్ అష్టమి అండ్ స్టార్ ఇస్ రోహిణి.
1: ఈ రెండు చేరినటువంటి వాడు జన్మములు చాలా దుఃఖమైనటువంటి వీని.
0: When these two join the birth of any babe, he will have so many difficulties.
1: ఈ రెండు కలిగినటువంటి వారు దేశమును ఉద్ధరించగలరు అని మరొక అర్థం.
0: But there is also another interpretation. These two joining will also make a person a champion.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
0: Therefore one has to know the birthday of Krishna is
1: no durmargulu hatamaachi sanmargulu poshinchadichittu.
0: The pious people were protected and the wicked were killed. Their life the auspiciousness.
1: Kanuka Krishna dinamu chaala dukhakaramainatundi dinam kaadu.
0: Therefore the birthday of Krishna is not to be considered inauspicious.
1: Katta kadapatiki adanu vende samayalo kodanu chakkari vanchi dinaga cheskunipoyadu.
0: And he did everything that is good for the humanity till his end.
1: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
0: నోయింగ్ ఆన్ కమింగ్ టు నో ద కృష్ణ
1: అర్జున్ని పంపడానికి పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
0: అర్జున సెంట్ కృష్ణ ఓవర్ దేర్.
1: ఇన్ని దినములు అయినప్పటికీ వాపసు రాలేదు.
0: అండ్ అర్జున హాస్ నాట్ రిటర్న్.
1: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి,
0: కుంతి ఇస్ మదర్ ఆఫ్ అర్జున.
1: ఆమె అదురిపోతున్నది.
0: అండ్ షీ వాస్ వెరీ
1: కన్నులు కనిపించవు.
0: అండ్ షీ కుడ్ంట్ స్లీప్ వెరీ మచ్.
1: చేతులు ఏమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
0: అండ్ షీ కాంట్ క్యాచ్.
1: ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
0: షీ ఇస్ వెరీ ఓల్డ్.
1: ఆమెను పిలుచుకుని వస్తున్నాడు అర్జునుడు.
0: అండ్ దట్ ఓల్డ్ లేడీ వాస్ బ్రాట్.
1: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెస్సింగ్ మదర్ మదర్.
1: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది, నాయన కృష్ణుడు ఎక్కడ రా నాయన కృష్ణుడు ఎక్కడ.
0: ద మదర్ ఆస్క్ వాట్ హ్యాపెన్డ్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ.
1: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
0: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
1: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
0: And then Arjuna said, what is it I can tell you now?
1: Mana vayamama mana bava mana manudu ainaatvanti krishnudu inka ledu ani.
0: Our close intimate relation is no longer there
1: ani cheppetappudiki aame tatchame praanavadindi.
0: And Kunti the mother dropped her body there.
1: Krishnude tana yokka praana samananga bhavinchukunnatvanti.
0: And she considered Krishna as her very life.
1: Praanavadindi.
0: And she left her body.
1: Kunti devi chala dukkhamto praanavadindi.
0: Kunti Devi felt so bad and died there at that moment.
1: Krishnudu oka samvatsaram varadu unnadu.
0: And Krishna stayed there with them
1: for one year.
0: Kani
1: Krishnudu gulanu anade devaki devi sabale vaadu cheripovadaniki prayatnam chesadu.
0: And in fact she wanted to merge, finally having come to know that Krishna is no more with them.
1: Akkada pandavulaku malava antumma కౌరవులకు అందరికి జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది. యాదవ యుద్ధం.
0: దేర్ వాస్ నాట్ ఓన్లీ ద వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్, దేర్ వాస్ ఆల్సో ఇన్ ఫైటింగ్ అమంగ్
1: యాదవుల యుద్ధం లోపల.
0: ఇన్ దట్ వార్
1: కృష్ణుడు మొదలాడు, నన్ను మొదలాడు.
0: అండ్ కృష్ణ లెఫ్ట్ హిస్ మోర్టల్ కాయిల్.
1: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములు అంతా ఉన్నాయి.
0: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవస్.
1: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
0: వన్ సోల్జర్ షాట్ అన్ యారో.
1: తన దేహాన్ని వదిలాడు.
0: ఇట్ వాస్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ.
1: అప్పుడు దేవకీ దేవి వసుదేవులు వీళ్ళందరూ అంతా మరణించారు.
0: ఇట్ వాస్ ది టైమ్ వెన్ దేవకీ వసుదేవ ఆల్సో వర్ నో మోర్.
1: యశోద కూడా మరణించింది.
0: యశోద ఆల్సో డైడ్.
1: ఒక అర్జునుడు మాత్రమే మరణించాడు.
0: ఓన్లీ అర్జున వాస్ రిమైనింగ్.
1: ఈ అర్జునుడు
0: అర్జున
1: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
0: He collected all his weapons and proceeded.
1: తీసుకొని రేపల్లెకు చేరుకోవడానికి పోతున్నాడు.
0: And he wanted to reach రేపల్లె.
1: అప్పట్లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
0: There are so many poems composed.
1: గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాని.
0: And just leaving the company of such a mighty great man, that was his feeling.
1: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
0: And he returned ultimately.
1: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
0: And Arjuna was waiting there.
1: అందరూ కాచుకొని ఉండగానే
0: when they were all waiting,
1: పరిస్థితులు ఎట్లాంటి ప్రభావము. ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము.
0: On one hand, the son was to be coronated.
1: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు.
0: On one hand, the obituary rites have to be performed for the mother.
1: మరొకటి కుమారునికి పట్టాభిషేకము.
0: Other time, the son has to be coronated.
1: అర్జున్ యొక్క కుమారుడైనటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
0: అండ్ సో కరోనేషన్ సెరిమనీ వాస్ టు టేక్ ప్లేస్.
1: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
0: అండ్ ద లాస్ట్ రైట్స్ హాడ్ టు బి పర్ఫార్మ్.
1: ఒకవైపున పట్టాభిషేకము, ఒకవైపున అంత్యక్రియలు, ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
0: దెర్ఫోర్ ద కరోనేషన్ ద లాస్ట్ రైట్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్ హావ్ గాట్ టు బి డన్.
1: ఈ విధంగా జరిగిండేది ఒక్క భారతంలో తప్ప మరెక్కడా జరగలేదు.
0: So many things, contradictory things happening at the same time is described only in nowhere.
1: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
0: కుంతి కేమ్ అండ్ సెడ్ వాట్ హ్యాపెన్ టు కృష్ణ.
1: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
0: అర్జున క్రైడ్ బిట్టర్లీ బికాస్ హీ నోస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
1: అప్పుడే ఈమె మరణించింది.
0: At that moment she died.
1: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
0: And Kunti was to be cremated.
1: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
0: And he made her head rest on his lap.
1: భీముని పిలిచాడు.
0: He summoned Bhima.
1: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
0: He wanted Bhima to make arrangements for the coronation.
1: ఇంకా మిగిలినటువంటి వారిని పిలిచాడు.
0: And he called others to come close to him.
1: శత్రుగురు కూడా పిలిచాడు.
0: And he called all others there.
1: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
0: And he was making all arrangements to get into the exile.
1: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
0: All the three tasks have got to be attended simultaneously. And to leave the whole thing and go get to the forest.
1: అది పరమాత్ముడు ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
0: It's only possible for God to achieve all the three at the same time.
1: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
0: Everything is in his grip.
1: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
0: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
1: కనుక కృష్ణుని యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కానీ, చాలా పర్వదినమే కానీ, పవిత్రమైన దినమే కానీ, అశుభమైన దినం కాదు.
0: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day, in no sense it is inauspicious.
1: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ ఈజ్ సెకండ్ టు నన్.
1: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
0: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పిషియస్.
1: దీంతో మరొకటి కూడా ఉంది.
0: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
1: ఈ దేహము పుట్టినప్పుడు,
0: అట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ భగవాన్,
1: చాలా అల్లకల్లోలగా ఉంటుండాలి.
0: There were many disturbances.
1: చుట్టూ గ్రామాలంతా కూడాను కలరా ప్లేగులు.
0: There was epidemic, cholera and plague in the
1: ఒకరింటికి ఒకరు పోకూడదు.
0: The neighboring villages.
1: ఒకరింటికి ఒకరు తీసుకోకూడదు.
0: Nobody visited anybody.
1: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుండాలి.
0: That was the situation.
1: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
0: The mother, Bhagwan, did not visit anybody.
1: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు.
0: కొండమరాజు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్.
1: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
0: అండ్ హీ టూ షుడ్ నాట్ ఎక్సెప్ట్ ఎనీథింగ్ బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్.
1: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
0: అండ్ ద బాయ్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్.
1: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
0: సో మెనీ రీజన్స్ అసోసియేటెడ్.
1: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు.
0: ఇట్ వాస్ కొండమరాజు హూ హ్యాస్ taken Bhagwan along with him.
1: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
0: And he did not permit anybody to follow him.
1: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
0: As it was highly infectious, he did not permit anybody to follow him.
1: కనుక ఈ విధంగా చాలా అలర్లు జరుగుతూ వచ్చినాయి.
0: There are so many disturbances at that time like this.
1: అప్పుడు నేనంతా కూడాను సరైనటువంటి ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
0: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
1: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మా అని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
0: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ వితౌట్ ఎనీబడీస్ నోటీస్, కొండమరాజు యూస్ టు క్వశ్చన్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో లైక్ దాట్.
1: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూడబెట్టాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ సమ్ పీపుల్ అసెంబుల్ క్లోజ్ బై.
1: ఎక్కడే గాని చూస్తుంటే మా పిల్లవాడిని ఇంటికి తీసుకురండి.
0: ఇఫ్ యూ నోటీస్ దిస్ బాయ్ ఎనీవేర్ బ్రింగ్ హిమ్ హియర్ హి సెడ్.
1: ఈ విధంగా కట్టుదిట్టాలు చేశాడు.
0: హి ఎన్ఫోర్స్డ్ ఎవ్రీబడీ.
1: ఆయన కట్టుదిట్టాలకి ఎవరు లొంగుతారు?
0: బట్ నోబడీ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
1: ఎవరికి కనబడుకోకుండా పోతుండేటువంటి వాడు.
0: నోబడీ కుడ్ నోటీస్ భగవాన్ యాజ్ హి వాస్ మూవింగ్ అబౌట్.
1: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
0: భగవాన్ యూస్ టు గో హోమ్, విజిట్ ద ప్లేస్, డైన్ ఓవర్ దేర్, రిటర్న్.
1: అక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
0: But Bhagwan accepted.
1: ఒక్కొక్క దినం పది ఇండ్లలో పోయి భోంచేసేవాడు.
0: భగవాన్ డైన్ ఎట్ 10 రెసిడెన్సెస్ పర్ డే.
1: ఒక్కొక్క కరణం శుభం పిలిచేటువంటిది.
0: వన్ డే కరణం శుభం ఐ ఇన్వైటెడ్ హిమ్.
1: ఆయన రా అని.
0: హి వాంటెడ్ భగవాన్ టు గో.
1: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాపం.
0: అండ్ షీ కెప్ట్ ద ప్యాక్ దేర్ నియర్ ద విండో.
1: ఆమె చాలా భక్తితో చేసింది.
0: షీ ఈజ్ నాట్ ఎన్ డివోటీ.
1: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
0: There are so many things that had happened at that time, and that's how the things went on.
1: ఈ విధంగా కట్టుకుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
0: కొండమరాజు was very angry.
1: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణింటికంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
0: He did not appreciate Bhagwan going to different places, so many people inviting him.
1: దీంతో ఇంకోటి జరిగింది.
0: And he said another thing had happened.
1: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
0: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
1: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
0: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
1: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ద రెడ్డి ఇస్ ఆల్సో సుబ్బమ్మ.
1: ఆమె కూడాను ఈ సుబ్బమ్మ ఇంట్లో పోతున్నాడు, మా ఇంటికి రావటం లేదని ఆమెకు ఒక ద్వేషం పుట్టింది.
0: షీ టు హ్యాడ్ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ జెలసీ బికాస్ హీ విజిట్స్ ది రెసిడెన్స్ ఆఫ్ సుబ్బమ్మ, ద వైఫ్ ఆఫ్
1: కరణం సుబ్బమ్మ, రెడ్డి సుబ్బులమ్మ.
0: టూ సుబ్బమ్మస్ హియర్, కరణం సుబ్బమ్మ అండ్ రెడ్డి సుబ్బమ్మ.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది.
0: అండ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు హిమ్.
1: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని ఎట్టేది కూడా చంపాలి.
0: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
0: వన్ డే ద రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యూ షుడ్ విజిట్ అస్ టుడే.
1: ఎవ్వరికి చెప్పద్దు,
0: డోంట్ టెల్ ఎనీబడి,
1: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి వడలు చేసి పెడతాను.
0: హి సెడ్ యు కమ్ అలోన్, ఐ సర్వ్ యు వెరీ గుడ్ వడాస్.
1: చేసింది వడ,
0: షీ మేడ్
1: అంత ఏదో వేర్లంతా తెచ్చి ఆ వేర్లతో అంత పిండిని కలిపి చాలా పాయిజన్ గా చేసి వడలు పెట్టింది.
0: షీ మేడ్ వడాస్ మిక్సింగ్ పాయిజన్
1: నాకు తెచ్చి పెట్టింది.
0: అండ్ సచ్ వడాస్ వర్ సర్వ్ టు హిమ్.
1: తినేసేసినాను.
0: భగవాన్ ఎయిట్
1: నాకు తెలుసును.
0: Swami knows.
1: తిన్నాను. తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది.
0: The whole body turned into blue color.
1: అందరూ పరిగెత్తొచ్చారు.
0: All ran to that spot.
1: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
0: And కరణం సుబ్బమ్మ and ఈశ్వరమ్మ were informed.
1: అమ్మా వాడింట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్ళు మెక్కింది అని చెప్పారు.
0: They all went and reported to him that Bhagwan had accepted vadas over there and his whole body turned into blue color now because the poison mixed.
1: ఆనాడు రెడ్డి సుబ్బమ్మకు కరణం సుబ్బమ్మకు అయ్యలేదు.
0: దేర్ వాజ్ రైవలరీ బిట్వీన్ రెడ్డి సుబ్బమ్మ అండ్ కరణం సుబ్బమ్మ.
1: ఈ రెడ్డి కరణానికి అన్ని ఊర్లో కూడా అయ్యలేదు.
0: ది సేమ్ థింగ్ ఈస్ దేర్, సిమిలర్ సిచ్యువేషన్ ఎవ్రీ విలేజ్.
1: ఆ విధంగా చేసేటప్పటికి అందరూ ఆమె మిద్ది పైన పెట్టారు.
0: అండ్ పీపుల్ బ్లేమ్డ్ హర్ ఫర్ సర్వింగ్ సచ్ ఫుడ్.
1: కొండమరాజు తెలిసింది.
0: కొండమరాజు కేమ్ టు నో దిస్.
1: ఆయన ఉండేదంతా బోయవాళ్ళ బజారు.
0: అండ్ హీ జస్ట్ He is in the company of so many people.
1: ఒక్క తీరు లేపించాడు అందరినీ, భోయ వాళ్ళందరినీ.
0: And he summoned all people, village people.
1: Hey, మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పోయి పరిపాలండి.
0: And he said, come on, you go and question her, రెడ్డి సుబ్బమ్మ. Attack her, he said.
1: ఇంకా వాళ్ళంతా తాగినారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు.
0: They were fully drunk and were ready to attack her.
1: నేను నెమ్మదిగా పోయి, తాత మీరు ఇట్లా పని చేయకూడదు, గొప్ప వాళ్ళు అయిపోయి కూడాను వర్ణను హింసించడం మంచిది కాదు.
0: Bhagavan went there softly and pleaded with the grandfather, you are a great man, it is not proper on your part to fight like this.
1: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే నేను ఆమెంతోనే పోయి ఉంటాను.
0: If you want to kill her, now I tell you that I will stay with her if you make any attempt like
1: this. ఆమె చెప్పేటప్పటికి తిరిగి ఆమెంతో పోయి ఉంటాడేమోని కరణం సుబ్బమ్మ కూడా కోపం పోయింది.
0: On coming to know Bhagavan's stand, కరణం సుబ్బమ్మ was also free from her anger.
1: ఈయనకు కూడా కొంచెం కోపం పోయింది.
0: And he was also pacified.
1: అప్పుడు అందరూ సమానమైపోయారు.
0: All became close.
1: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా ద్వేషాలంతా పెట్టుతూ వచ్చాయి.
0: In that, those times also in villages there was rivalry.
1: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుంది.
0: Bhagavan has no sense of fear at all in those times.
1: ఏ విధంగా నన్ను చేయని.
0: You may act in any way.
1: ఈ కమ్మ కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
0: And in fact when Bhagavan stayed there at one place, it was set ablaze.
1: అంతా మట్టి కొనేది ఎదుర్కొట్టం
0: ఇట్ వాస్ థ్యాచ్డ్ హట్
1: దానికంతా అగ్గి పెట్టారు.
0: ఇట్ వాస్ బర్న్డ్.
1: మీ అందరికి తెలిసి ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి, పాత మందిరం అంతా కూడా హట్ ఉండేది.
0: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్
1: అంతా కాలిపోయింది.
0: అండ్ దిస్ హోల్ థింగ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
1: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
0: It rained that night.
1: ఆ యొక్క ఇంటిపైన మాత్రమే కురిచింది, ఇంకెక్కడ కురవలేదు.
0: There's rain right on the top of this location of the hut, nowhere else.
1: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
0: People have come to know this.
1: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టపర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాలంతా భక్తిగా బయలుదేరింది.
0: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
1: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
0: And there are bhajans in all villages around.
1: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
0: It happened recently.
1: నేను బెంగళూరు లోపల పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
0: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
1: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
0: That was occasion when there were bhajans everywhere in all the villages.
1: కూడా భజనలు మొదలు పెట్టారు.
0: Bhajans were there everywhere.
1: చిన్న చిన్న పల్లెల్లో కూడా సత్యనారాయణ వ్రతం చేశారు.
0: And the performance of సత్యనారాయణ వ్రత everywhere.
1: ఏ పల్లెల్లో చూసినా కానీ భజన్లు భజన్లు భజన్లు.
0: Bhajans, bhajans everywhere, in every village.
1: ఆ విధంగా స్వామి యొక్క ప్రేమను ఎంతనో నోచుకునేటువంటి వాడు.
0: In fact, there were many lucky people recipient of Bhagavan's love.
1: ఎప్పుడు చూసినా గాని స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
0: నేర్పించేవాళ్ళు.
1: కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
0: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
1: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
1: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా తెలిసిపోయింది.
0: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagavan.
1: Nenu munna putta Whitefield nunchi vastunte
0: then Bhagavan was returning from
1: anni gramallo kuda nu nilipi aatri pettaatundi.
0: And every village Bhagavan was given harati.
1: Chikbalapur leku vachamu roadantha nindipoyindi janalu.
0: Chikbalapur which is there along the route, it is highly crowded.
1: Roadantha bhajanle.
0: And the bhajans all roadantha
1: haratane
0: harati everywhere.
1: సత్యసాయి బాబాకు జై జై జై అని ఆ జైకారాలు ఇక్కడే వినిపించడానికి.
0: అండ్ పీపుల్ వెంట్ ఆన్ షౌటింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్ ఆఫ్ భగవాన్.
1: అక్కడ నుంచి వచ్చి కప్పలబండకు వచ్చాము.
0: అండ్ భగవాన్ రీచ్ ది కప్పలబండ ప్లేస్.
1: మామిడికుంట వచ్చాము.
0: మామిడికుంట
1: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసా కానీ ఒకే జై జై.
0: అండ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్.
1: హారతి ఇచ్చుకుంటూ
0: అండ్ హారతి వాస్ గివెన్ ఎవ్రీవేర్.
1: ఉత్తపత్తి చేరేంత వరకు హారతితోనే చేరాను.
0: And Bhagavan reaches this spot, accepting harati in the prayers of all the people.
1: పూర్వమంత కూడా తగిలిన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇది ఎప్పటికీ పోరాడానికి వీలు కాదు. ఇది ఒక సంవత్సరం అంతా కూడా రెస్ట్ తీసుకోవాలన్న.
0: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
1: నాకు సంవత్సరమే వద్దక్కదు.
0: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
1: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
0: The devotion, the prayer of my devotees will certainly give a cure to me, that's what Bhagavan said.
1: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వవిధాలు సరిపోతుంది అన్నాను.
0: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్. ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
1: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
0: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
1: నవ్వుకుంటూ వచ్చాను.
0: భగవాన్ రిటర్న్ స్మైలింగ్.
1: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పోయిన మంచం పైన కట్టారు. చాలా దారాలు కట్టేశారు. ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు.
0: భగవాన్ వాస్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: ఆల్ వర్ క్రైయింగ్.
1: నేను నవ్వుతున్నాను.
0: భగవాన్ వాస్ స్మైలింగ్.
1: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
0: ఆల్ వర్ సర్ప్రైజ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ ఆర్ క్రైయింగ్. హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
1: నీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
0: యు మే క్రై ఫర్ ఎనీ రీజన్ బట్ ఐఎమ్ గెట్ హ్యాపీ సేస్ భగవాన్.
1: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
0: దాట్ ఈస్ ద మెడిసిన్.
1: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
0: విత్ దిస్ ఫీలింగ్ భగవాన్ వెన్
1: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
0: వాచింగ్ భగవాన్ దే సెడ్ వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్ ఇట్ ఇస్.
1: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
0: ఇట్ విల్ బి హైలీ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ ఫ్రాక్చర్.
1: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ కరెంట్ షాక్.
1: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడ్లేదు.
0: భగవాన్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది పెయిన్.
1: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
0: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ దేర్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్.
1: ఆ విధంగా చెప్పి నేనంత ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
0: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: ఏ బాధలు లేవు.
0: నో సఫరింగ్.
1: ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను.
0: భగవాన్ వాక్స్ సో లాంగ్.
1: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
0: దే సెడ్ దట్ యు షుడ్ టేక్ ఇట్ 1 year.
1: నాకు సంవత్సరం అక్కర్లేదు.
0: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ ఇట్.
1: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
0: అండ్ ఎవ్రీ మూమెంట్ జస్ట్ ఐ మూమెంట్ విల్ పాస్ బై అన్ నోటీస్.
1: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తుడే.
0: భగవాన్స్ ప్రాపర్టీ కంప్రైజెస్ హిస్ డివోటీస్ ఓన్లీ.
1: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
0: అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డివోటీస్ ఇస్ భగవాన్ హింసెల్ఫ్.
1: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
0: భగవాన్ హ్యాస్ నో ఫియర్ ఎట్ ఆల్.
1: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
0: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ హి షూర్ టు విజిట్ మెనీ మోర్ ప్లేసెస్ హియర్ ఆఫ్టర్.
1: ఇంక పైన అన్ని నన్ను చుట్టుటాలే నాకు.
0: భగవాన్ విల్ బి గోయింగ్ ఆన్ టూర్ హియర్ ఆఫ్టర్ మోర్ అండ్ మోర్.
1: కనుక ఎవ్వరు ఏ విధమైన బాధపడకండి.
0: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
1: ఆనందంగా ఉంటుండండి.
0: బి హ్యాపీ.
1: అందరూ సుఖం ఇవ్వచ్చు.
0: లెట్ ఆల్ యూ బి ప్రాస్పరస్ అండ్ బి హ్యాపీ.
1: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ విల్ బి బ్లిస్ఫుల్, దట్ విల్ బి హెల్దీ, దట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: భజ గోవిందం, భజ గోవిందం. నేను బాధపడకండి.
0: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
1: ఆనందంగా ఉంటుండండి.
0: బి హ్యాపీ.
1: అందరూ సుఖం ఇవ్వచ్చు.
0: లెట్ ఆల్ యూ బి ప్రాస్పరస్ అండ్ బి హ్యాపీ.
1: కనుక మీరు ఏ విధమైన

0: नहीं नहीं रक्षती करेंगे
1: భజగో భజగో

Yeah.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 24th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 5th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ త్రోస్ లైట్ ఆన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిటీస్ that a spiritual aspirant must possess, namely kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఈజ్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Chama dharmamu.
2: Forbearance is dharma.
1: Chama vedamu.
2: Forbearance is veda.
1: Chama ahimsa.
2: Forbearance is non-violence.
1: Chama yajnamu.
2: Forbearance is also yajna.
1: Chama santoshamu.
2: Forbearance is
1: chama daya.
2: Forbearance is compassion.
1: Chama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandu.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku, satyame deham aneetundi vishwasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of paramatman.
1: Atmanu gurinchi aneka vidhamuluga manamu bodhinchavachchunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachchunu.
2: We may discuss.
1: Aithe ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకని భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman even to a small extent only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంను చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు వే టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయం చెప్పాం. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హ్యాస్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, దంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా, హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్, దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది.
2: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: విల్ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడెన్ వీక్నెస్ మానిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టాన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
1: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాం.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే, సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
2: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
2: Lack of forbearance has made people scholars lose their prestige.
1: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క అందమైనటువంటి ఒక నగ వంటిది.
2: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
2: Such an important quality as forbearance, when it is lost by people, when people do not have it, they are put to different types of grief, sorrow, troubles and such other.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
2: The most important thing which humanity should have is forbearance.
1: ఇది మానవత గుణము.
2: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
2: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
2: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
2: వన్ హూ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీవ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
2: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములో అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనము సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
2: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
2: When some people criticize, admonish, we are not going to lose much.
1: Kani aa balahina cheta mana oorpunu kolipoyina manam sarvasvanni kudunu kolipoyina varam avtam.
2: But by chance, on account of weakness, if we lose forbearance and patience, we lose everything else.
1: Aithe konni konni samayamulandu ee chamanu ati jagrataga manamu vicharinchi viniyoginchali.
2: But under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
1: Jagattulo jeeva kotiki pradhanamainatunti yokka sahayakaravainatunti vrutchamu nadulu govulu.
2: There are three important things which are very useful for man in the world. One is a tree, the other is the cow, and the third is the river.
1: Vrutchamulu nadulu govule lekapothe manavatme cheenistundi.
2: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni enta mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kudaru dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani palamulu ichi varini aneka vidhulaga aanandanni chekurustundi.
2: whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: ఇంకా నదులు. ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
2: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
2: Water gives life to the
1: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునట లేదు.
2: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యుమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు. తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
2: దెన్ కౌస్. Denying their own milk to the children, to their own cows, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: ఈ యొక్క గోవును హింసించినప్పటికీ తన యొక్క క్షీరమును మధురమైన క్షీరంగానే అందిస్తూ వచ్చాయి, కానీ ఇది కేవలము ఒక చేదు రకమైనటువంటి యొక్క క్షీరమును అందించడం లేదు.
2: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
2: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యుమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
2: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చెమను మనం ఉపయోగించుకోవాలి.
2: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
2: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
2: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 times.
1: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
2: హీ నాట్ మేర్లీ ఇన్వేడెడ్ ది కంట్రీ 17 times, హీ డిస్ట్రాయిడ్ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీ.
1: సిరి సంపదలను దోచుకున్నాడు.
2: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్టకష్టములకు గురి చేశాడు.
2: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు.
2: In spite of all these things done by him, పృథ్వీరాజ్ he excused him and he allowed him to go back.
1: పట్టుపడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
2: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
2: యాజ్ టోల్డ్ బై ద్రౌపది ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
2: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ ఘోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
2: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ ఘోరి మహమ్మద్.
1: వెరచిన వాని
2: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
1: దైన్యమున వేదురునుందినవాని.
2: A person who is humble and who just
1: nidramai marachinavani.
2: A person who has lost consciousness,
1: saukhyamuga madhyamutravinavani.
2: A person who is drunk,
1: bhagnudai parachinavani.
2: A person who is with a broken heart,
1: sadujana bhavam vanini kavu manchuva tarachinavani.
2: A person who just approaches and requests
1: kaminula sthilanu.
2: A woman,
1: champuta dharmam kaadu palguna.
2: ఓ అర్జున, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
1: అదే విధంగానే గోరీ మహమ్మద్, శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
2: సిమిలర్లీ, వెన్ గోరీ మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు గోరీ మహమ్మద్.
2: బట్ గోరీ మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతనిని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
2: ది సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగెయిన్ and he succeeded in catching hold of Prithviraj and he removed the eyes.
1: Kanuku ilanti trasupam swabhavam kalinatunti varini endu manam chama anetundi amitanga manam upayoginchararu.
2: We should not use forbearance to people who are ungrateful like that, like a snake.
1: Telugulo cheptaru tumba chettuku neeru posina paamuku paalu posina pramadam tappadu antaru.
2: It is said in Telugu that giving water to a particular small plant called tumi plant and to
1: thorny bushes
2: and giving milk to a snake is not proper and appropriate.
1: Kanuka manaku vorpu ilanti krutagnula paina manam ye matram kudanu upayoginchararu.
2: Forbearance should not be shown towards people who are ungrateful.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
2: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus దగ్గర 12 మంది ప్రధానమైన శిష్యులు ఉండేటువంటి వారు.
2: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: కానీ తన శిష్యులు అని విశ్వసించి అనేక విధములుగా వారిని రక్షించి వారిని పోషించి ఆదరించి ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
2: Jesus who extended all love, all protection, all shelter and all the compassion, there was one Judas who became ungrateful, tempted by money. He turned out to be a treacherer to his
1: atti Judanu kudanu chaminchadu Jesus.
2: Jesus even excused such a treacherous fellow.
1: Kanuka manaku apakaram chesetunte vyaktulanu manam ye matram kudanu dushinchakapoyinappatikini daivama veeriki taginatvanti oka shiksha vidinchamani prarthana kudanu cheyaradu. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
2: Therefore there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవించక తప్పదు.
2: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: ఒక రామాయణం నందు కూడాను మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత, ఎ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్
1: యాక్షన్. ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుటకు సిద్ధమన్నా.
2: One may not be able to just say under what circumstances when one is going to suffer the consequences, but suffering is certain.
1: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
2: Those Pandavas were they not put to the suffering of going to forest and eating greens as
1: రాములంతటి వాడు రమణ సీతను వాసి పామును వలి ఏర్చెనన్నా.
2: A great person like Rama himself, హ్యాడ్ టు క్రై లైక్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: తొందరపాటు వల్ల ఈ విధమైనటువంటి ఫలితములంతా లభిస్తూ వచ్చాయి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ హేస్ట్ అలోన్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్.
1: ఎవరో చాకలి వాడు ఏమో అన్నాడని, మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు, ఓర్పును కోల్పోయాడు.
2: రామ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ పేషెన్స్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లిజనింగ్ టు ది క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూస్లెస్
1: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
2: But in case of the divine acts, there will be a number of meanings.
1: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తులో విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
2: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వర్లీ వే, ఆన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టిక్యులర్ యాక్ట్.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ, తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక ఈ జూదములు ఆడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
2: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
2: దేర్ ఫోర్ దేవర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా వితిక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
2: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
1: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
2: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is a daily experience.
1: ఇది కొంతవరకు మనం ఓపికతో ఉండవచ్చు కానీ మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
2: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
2: Under what circumstances should we lose patience? Is
1: the ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
2: Under what circumstances when we forego or when we lose the patience, what would be the consequences?
1: Unni samayam lopala poorthi orpu pramadame teppistundi.
2: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
1: Konni sandarbham lopala tondarapaatu pramadam teppistundi.
2: Under circumstances haste will lead to certain problems.
1: Vegirinchina thonadi vishamayagunu.
2: If you are unduly hasty it will become poison.
1: Alasyam amrutam visham annaru.
2: But it is also said if you are a little slow
1: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
2: Slowness and haste are two opposite words.
1: Alasyam amrutam visham, nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
2: On the one hand it is just said you should not unduly delay turns even.
1: వేగిరించిన తోన్నది విషయం ఏమను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున, ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
2: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
2: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూస్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
2: వి హావ్ టు యూస్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
2: A particular person who is not well, who
1: ni chamlo pranam icheetundi paristhithilo untundali,
2: he is likely to lose his life itself within a few minutes.
1: Akkada vegirinchina tho unnadi visham yagunu unte pothundi ikka oka tondara paatu avasaram.
2: There you should be very hasty, you cannot delay there.
1: Akkada alasyam amrutam visham, akkada alasyam cheyakuddu mottamota aarogya sambandhinchinatundi treatment oka vaidyam manam sarpali.
2: Under those circumstances delay becomes poisonous. You should be hasty there, you should be hurried up.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
2: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
1: ఆ సందర్భమునందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరమవుతుంది.
2: Under such circumstances, changing the sound and voice a little is also good.
1: ee sound nu maarchinanta maatram oorpu nu kolipoyinam ani bhavincharadu.
2: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
1: ee oorpu nu kolipokunda sound nu maarchi mana yokka hriday pavitratanu అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
2: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఈస్ ఫర్
1: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారమవుతాం.
2: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of
1: truth. మీకందరికీ తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
2: It is a thing which is very well known to all of you about Ashwatthama.
1: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పిన ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
2: Ashwatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
1: అర్ధరాత్రి కాబోతుండాలి.
2: It was becoming midnight.
1: పాండవులు చిక్కలేదు.
2: He was not able to get at Pandava.
1: కానీ తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
2: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
2: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: ఇక్కడ దుర్వాసుడు అసత్యమాడేటువంటి వాడు కాదు.
2: Durvasa was one who was not prepared to tell a lie.
1: Mahakopiste kani asatyam matra adadu.
2: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teerchindi.
2: That particular anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
2: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri krishnudu ee durvasunu daggariki vellaadu.
2: The previous night Krishna happened to go to Durvasa.
1: Durvasudu santasinchi swami yokka raakanuku kaaranam emtane prashninchadu.
2: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, "Swami, what is the reason for your coming?"
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
2: Krishna said that I need your help today.
1: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
2: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
2: But even in the help extended, there is a particular limit.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
2: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, "Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie."
1: Durvasa, rushimanasanchari nenu matram asatyam adamani cheptana, ilanti daniki nenu kuda nu palapadanu annadu.
2: Krishna said, "Well, I am the indweller of all the hearts of
1: dharma samsthapanaarthaya sambhavami yuge yuge, dharma samsthapanam cheyatame naa yokka pratigna.
2: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?"
1: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyam ane punadi paina dharmam aneetundi goda nilichi undi.
2: Dharma or righteousness is based on the foundation of truth.
1: Kaana asatyam aadamani nenu kuda nu cheppanu.
2: I would not ask you to tell a lie.
1: Aithe kontha shabdam marchu annadu.
2: But you change the sound a little.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
2: ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ ఆస్క్డ్ టు డిగ్ ఎ పిట్ వేర్ఇన్ 5 పీపుల్ కెన్ స్టే.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
2: Plants were put on the pit.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
2: Durvasa's chair was put on those plants.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
2: Durvasa sat in that chair.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
2: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్, బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
2: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్, "స్వామి, యు నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద 3 టైమ్స్, ప్లీజ్ లెట్ మీ నో."
1: స్వామి చెప్పినట్టుగా సౌండ్ పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
2: ఇన్స్ట్రక్టెడ్ బై కృష్ణ. దుర్వాస డిడ్ సే దట్ దే ఆర్ దేర్ బట్ బై చేంజింగ్ ది సౌండ్ హిస్ ఈజ్ ఇట్ పాండవాస్ వెల్ దే ఆర్ అండర్ మీ.
1: ఈ కోపంగా ఈ దుర్వాసుడు నా కింద ఉన్నారనేటప్పటికీ ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
2: వెన్ దుర్వాస ప్రిటెండింగ్ యాంగర్ టోల్డ్ ద అశ్వత్థామ దట్ దోస్ పాండవాస్ ఆర్ అండర్ హిమ్ అలోన్, అశ్వత్థామ గాట్ ఫ్రైటెండ్ దట్ దుర్వాస ఇస్ వెరీ యాంగ్రీ. ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ పాండవాస్ ఐ మే బి కిల్డ్ బై దుర్వాస హీ థాట్ అండ్ హీ రాన్ అవే.
1: కనుక సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
2: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హిమ్సెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అటర్డ్.
1: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములు అందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
2: ఇఫ్ యూ సే పేషెన్స్ అండ్ పేషెన్స్, వెల్ వీ షుడ్ నో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ హౌ టు యూస్.
1: సాధనల యందు, పవిత్రమైన కార్యముల యందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గముల యందు మనం ఓపికను సాధించాలి.
2: వీ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి.
2: వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి.
2: We should take it as a type of test.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
2: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడా మనకు కొంచెం అర్థమవుతుంది.
2: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
1: ee orpunaku rendu vidhamulainatvanti okka aacharamulu kodano athyavasaram.
2: For practicing forbearance and patience there are two other things which you have to be practiced.
1: ee orpunaku dvesha asuyamulu kodano kontha cherakunda chuchukovali.
2: If you want to practice forbearance and patience there should not be anger and hate.
1: Dvesha asuyalu indulo kontha varaku nenaemana praveshisthe ee yokka orpu chanamulu kolipotam manam.
2: If you have hatred and jealousy even in the smallest measure you will not be having patience.
1: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
2: These are things which are essential virtues for every sadhaka.
1: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
2: About hatred and jealousy we'll speak about this tomorrow.
0: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను ఉదయాస్తమయముల నొందనేల భానుడు ఉదయాస్తమయముల

0: మోతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేలా. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ. అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది.
1: జగత్, ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్.
0: దీనికి ఆధారము భూమియే.
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్.
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్.
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్.
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్.
0: కనుకనే సర్వతపాణిపాదం తత్సర్వతో చే శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: హౌ ఈజ్ ఇట్ టు బి taught, how is to comprehend the all pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించట కూడాను సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద డివినిటీ బై ఎనీ స్టాండర్డ్.
0: కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: హౌఎవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సోజర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: However, the hunger is uniform.
0: ఆహారములు వేరు వేరుగా ఉండవచ్చు.
1: The food that we consume varies.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణం కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleinatti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning nor the middle nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: గాడ్ బీయింగ్ ఆల్ పవర్ఫుల్ ఆర్ పర్వేసివ్, వాట్ నేమ్ కెన్ యూ గివ్ హిమ్?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్ దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ and we just reap the harvest and partake the grain and the, be benefited by the food.
0: Kanuka prati praniki kudanu neeru atyavasaram,
1: and hence every creature requires water.
0: Ee water vallane sarva vidhamulainatundi yokka aakalanu champukottundi,
1: and is the water which is equally essential as that of appetite.
0: Aaharam lekapoyinanu జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ ఫోర్ ఫుడ్ దట్ వీ డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్
0: నీరు అత్యవసరము.
1: అండ్ హెన్స్ ఎవ్రీ క్రీచర్ రిక్వైర్స్ వాటర్.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క

0: లభించవు. యు కెన్ ఎక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఇస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
1: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారంకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
0: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్, విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
1: ఆహార నిమిత్తములకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
0: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
1: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
0: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
1: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
0: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ రిచ్ మ్యాన్, ఇట్ ఇస్ ఈక్వలీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
1: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
0: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
1: అతని దైవము.
0: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
1: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
1: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ద వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
1: నీరు మానవుడు సృష్టించలేడు.
0: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
1: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
1: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
1: దేని వలన ఆకలి తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
0: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
1: Kana bhagavantudu idi istadu adi istadu aneetundi karanam cheta atanni poojinchadakadu.
0: So it's not proper to worship God in anticipation of the gifts that we receive from time to time.
1: Prarthanalu bhagavantuni nimittamai prarthana cheyali.
0: We have to pray God. For God himself.
1: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ సప్లైస్ ఆల్ దట్ వీ నీడ్.
1: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
0: గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, వేర్ టు గివ్.
1: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
0: ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ మేక్ ఎఫర్ట్ God will confer that what you need.
1: Manam kevalam kori vifalamainantha maatramana manam baadhapattam, idi bhaktulu yokka lakshanam kaadu.
0: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
1: Ee prani enta varaku undali, enta varaku deenni bhujinchali, enta varaku deenni visarjinchali aneetundi satyanni bhaktule kanukoni ప్రజలే దానిని గుర్తించుకుని వర్తించడం అత్యవసరం.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ రిక్వైర్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
1: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
0: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్ ఆల్ పారామీటర్స్.
1: అది ఇది అనగనేలా
0: వై దిస్ అండ్ దట్
1: విపేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
0: Right from Ant to Brahman, you are there.
1: Adi Erungaru.
0: They do not know that.
1: Madagarangaru.
0: Cannot understand.
1: Mujumichandaru.
0: They are not happy.
1: Bhuvini Kondaru.
0: Of some honor.
1: Vivekamana Vartinchidani Kadu Virravigedaru Kani.
0: They are highly egoistic because of the intellect.
1: Kadavadiki Edi Yettamuno Evariki Teliyadu.
0: No one can decide what would happen at the end.
1: Kaduka Daivam Yokka Ninnayaru Manamu Gurtinchukoni Cheppadaniki Sadhyam Kadu.
0: It is not possible for anybody to express God's will or the divine plan.
1: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
0: The divine plan has to be revealed by divine himself.
1: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ గుణం ఇవ్వాలో అది భగవంతునికే తెలుసు.
0: God knows what to give, where to give, why to give.

0: టు గివ్.
1: కనుక మనం ఏదాని కూడా నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
1: దైవ ప్రార్థన వల్లనే సర్వములు నెరవేరుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
0: So it's essential that all of you should pray.
1: దీని కోసం దాని కోసమని కాదు.
0: Not for desire.
1: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
0: Why should you pray to God?
1: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
0: Oh God, I want your love.
1: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
0: And this love will be able to accomplish all.
1: ప్రపంచమంతా కూడాను సన్నిధి అవుతుంది.
0: In fact, you can achieve the whole world for that matter.
1: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
0: In fact, there is no doubt whatsoever that because of some failure.
1: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
0: The knowledgeable people know that, not the rest.
1: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
0: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
1: భగవంతుల, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
0: Oh God, you know best what I need at what point of time.
1: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
0: When once you offer to God, anything can be achieved easily.
1: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
0: But till now we have not made any attempt.
1: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
0: Effortlessly things started arriving here.
1: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
0: In fact, there is no special plan for anything.
1: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
0: And things are utilized as they reach here.
1: ఇంకా ఒకటి.
0: Another point.
1: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
0: And there is also the second procedure adopted.
1: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
0: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
1: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
0: వి ఆల్సో సెండ్ లైక్ వైజ్ టు హోల్ వరల్డ్.
1: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
0: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
1: మేము ఈనాటి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
0: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
1: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని నుంచి పడిపోతాయో.
0: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
1: మాకు ఏది వద్దు.
0: We don't want anything whatsoever.
1: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
0: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
1: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
0: You don't need to give anything to Bhagavan.
1: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
0: Bhagavan is ready to give you whatever you want.
1: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
0: But better you know whether you need it or not.
1: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
0: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
1: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
0: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
0: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
1: సైలెంట్ గా చేయండి.
0: Pray silently.
1: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
0: Not with a specific purpose or need base.
1: కోరికలు లేకుండా.
0: Without desire.
1: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
0: With all love, pray to God.
1: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
0: Everything will be added unto you.
1: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
0: This is the direct evidence and proof.
1: ఇలాంటి రీతిగా భగవతత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
1: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
0: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపెన్.
1: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
0: దేర్ ఫోర్ ద లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
1: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
1: స్వామి, మేము ఎంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
0: సమ్మే సే స్వామి, వి హావ్ బీన్ ప్రేయింగ్ ఫర్వెంట్లీ బట్ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్.
1: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
0: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్, నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
1: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: Therefore, all tasks are fulfilled, successful by prayer.
1: Chitrambulu.
0: Peculiar.
1: Trailokya vichitrambulu.
0: And important for all the three words.
1: Vajjalala vittambulu.
0: And it's that so endearing.
1: Sanvittambulu.
0: So close.
1: Munichanavana bhavuttambulu.
0: And that's so intimate to all
1: Vishnu
0: the sages.
1: Vishnudevu.
0: That is the history and the glory of God.
1: ఏది కావాలంటే కూడా నువ్వు మనకు జరగక తప్పదు.
0: వాట్ ఎవర్ దట్ యు వాంట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్ టిల్ నౌ.
1: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
0: అండ్ థింగ్స్ ప్రేయర్ ఇస్ గోయింగ్ ఆన్.
1: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
0: డివైన్ విల్ ఇస్.
1: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధ అవుతున్నాయి.
0: అండ్ ద డివైన్ విల్ గ్యారంటీస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఫార్.
1: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
0: ఆల్ ప్రోగ్రామ్స్ గో యాజ్ పర్ ద డివైన్ మాస్టర్ ప్లాన్.
1: ఈనాడు క్రిస్మస్.
0: టుడే ఇస్ క్రిస్మస్.
1: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
1: డిజైర్స్. జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
0: జీసస్ ఇస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఐఎమ్ యువర్ చైల్డ్. ఐఎమ్ యువర్ చైల్డ్.
0: ఐఎమ్ యువర్ చైల్డ్
1: ఫాదర్.
0: ఫాదర్
1: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
0: వై డు యూ పనిష్ మీ?
1: పనిష్మెంట్ ఇవ్వద్దు.
0: Do not punish
1: me. మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
0: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
1: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
0: అండ్ థింగ్స్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ద డివైన్ విల్.
1: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
1: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
0: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్.
1: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
0: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
1: దైవం లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్ దేర్
1: దైవం చేయనటువంటి పనులు లేవు.
0: దేర్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
1: సర్వమును చేయగలడు.
0: గాడ్ కెన్ అకంప్లిష్.
1: పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
0: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
1: అందరూ తన బిడ్డలే.
0: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
1: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
0: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
1: దైవం మనకంటే దూరం వాడు కాదు.
0: God is not present at a distant place.
1: హృదయం నుండి ఉంటున్నాడు.
0: God is in your heart.
1: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
0: And he goes on willing being in our heart.
1: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
0: And things happen as per his will.
1: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలను సిద్ధింప చేసుకోండి.
0: Like this you pray to God egolessly without pomp and show.
1: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
0: And today is Christmas.
1: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
0: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
1: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
0: మదర్ మేరీ కేమ్.
1: ఏమిటి ఈ పనిష్మెంట్?
0: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
1: ఎందుకు ఈ శిక్ష?
0: వై దిస్ పనిష్మెంట్?
1: మీరు చేయవచ్చునా?
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
1: చేయాలనేటువంటి పని కదా ఇది.
0: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
1: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
1: తక్షణమే
0: ఇమీడియట్లీ
1: ప్రత్యక్షమైనాడు తిరిగి.
0: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్.
1: రెండవ దినమే
0: ఫాలోయింగ్ డే
1: అతన్ని వదిలిపెట్టాడు.
0: అండ్ హి వాస్ లెఫ్ట్.
1: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
0: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, ద చైల్డ్ గాడ్.
1: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
0: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
0: ఇఫ్ యూ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, విల్ బి సక్సెస్ఫుల్.
1: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
1: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
1: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్స్.
1: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
0: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
0: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
1: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: and you'll be successful in every task.